28 కిలోహెర్ట్స్ పై డిజిటల్ ప్రసారాలు మరియు ఎఫ్ఎం 102.2 మెగాహెర్ట్స్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, వైశాఖ మాసం 19వ రోజు, 2026 సంవత్సరం మే నెల 9వ తేదీ శనివారం. ఇప్పుడు సమయం 5:53 దాటి 57 సెకండ్లు. శుభోదయం

0: దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు సూక్తి సుధ.
1: ఈ ప్రపంచంలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అనే ప్రశ్నకు ధర్మరాజు మహాభారతంలో చక్కని సమాధానం చెప్పాడు. ప్రతిరోజు ప్రతిక్షణం తన కళ్ళ ముందే ఇంతమంది మనుషులు మరణిస్తూ ఉండడం చూస్తూ కూడా తనకు మాత్రం ఎప్పటికీ మరణం రాదని మనిషి భ్రమపడుతూ ఉండడం అన్నిటికన్నా ఆశ్చర్యకరమైనది అని ఆయన బదులిచ్చాడు. జాతస్య హి ధ్రువో మృత్యు, పుట్టినవారికి మరణం తప్పదు అని భగవద్గీత బోధిస్తోంది. ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం, చూస్తుండగానే రోజురోజుకి ఆయువు క్షీణించిపోతుంది అని శంకరుల వాక్యం. కన్ను తెరిస్తే జననం, మూస్తే మరణం, రెప్పపాటు జీవితం అని ఒక కవి మనిషి జీవితాన్ని ఒక ముక్కలో చక్కగా సమీక్షించారు. మనిషికి ఆయువు ఎంత స్వల్పమో చెప్పాడు. మరణం ఎలాగూ ఖాయం కనుక ఈ సంగతి తెలిసిన నేటి నుంచి బెంగలోనూ దుఃఖంలోనూ మునిగిపోమ్మన్నా, నిరాశలో కూరుకుపోమ్మన్నా, భార్యాబిడ్డలను వదిలేసి కర్మలన్నీ విడిచిపెట్టేసి సన్యాసం పుచ్చుకోమ్మనా? కర్తవ్యాన్నే తప్ప కర్మత్యాగాన్ని భారతీయ వాంగ్మయం ఎన్నడూ బోధించదు. జీవితంలోంచి మనిషి పారిపోవడాన్ని ఎక్కడా సమర్థించదు. మెలకువ రానంత వరకు స్వప్నం ఎలా అయితే వాస్తవమో, పారమార్థిక జ్ఞానం కలిగేంతవరకు ఈ ప్రపంచము వాస్తవమే అనేది భారతీయ తత్వచింతన సందేశం. మనిషికి లభించిన సమయం చాలా తక్కువ కనుక సోమరితనం విడిచిపెట్టి కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలనేది వాటినన్నిటి యొక్క తాత్పర్యం. భారతీయ సారాంశమంతా కూడా ఉత్తిష్ఠిత జాగ్రత్త ప్రాప్యవరాన్నిబోధత, మేలుకోండి, జాగరూకలు కండి, ప్రస్తుతం మీకు లభించిన మానవ జన్మ ఎంత అమూల్యమైనదో అర్థం చేసుకోండి, సద్వినియోగం చేసుకోండి అని కఠోపనిషత్ తెలియజేసింది. క్షణశః కణశశ్చైవ విద్యాం అర్థం చ సాధయేత్, క్షణక్షణము విద్యను కణకణంగా డబ్బును సంపాదిస్తూ ఉండు, కర్తవ్యాన్ని ఏమాత్రం ఏ మరుపాటు లేకుండా నిర్వహించు. గృహీత ఇవ కేసేషు మృత్యున ధర్మమాచరేత్, మృత్యువు నీ వాకిట పొంచి ఉన్నదన్న జ్ఞానంలోనే ఉంటూ నీ ధర్మాన్ని నువ్వు చక్కగా నిర్వర్తించు అనేదే మన భారతీయ ధర్మశాస్త్రాల సందేశం. జీవితం అంటే కర్తవ్యం అనేది మన విద్యల సారాంశం. కురుక్షేత్ర సంగ్రామానికి ముందు బంధుమిత్రులను చూడగానే మోహచేతస్కుడయ్యాడు అర్జునుడు. తన బాధనంతా కృష్ణునికి చెప్పుకున్నాడు. కర్తవ్యం ఏమిటని అడిగాడు. కృష్ణుడు మృదువుగా అతన్ని మందలించి తన ధర్మాన్ని గుర్తుచేశాడు, కర్తవ్యాన్ని బోధించాడు. యుద్ధం ముగిశాక ధర్మజుడు చింతాక్రాంతుడయ్యాడు. జరిగిన దానికి తానే బాధ్యుడనుకుని విషాదంలో మునిగిపోయాడు. వ్యాసుడు వచ్చి మందలించి కర్తవ్య బోధ చేస్తాడు. అందుకనే కృష్ణ పరమాత్మ

అన్నమాచార్య కీర్తన విన్నారు. ఈనాటి భక్తిరంజని కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం

ఎడగారు వరి సాగు గురించి తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాల్లో వరి ఎక్కువ విస్తీర్ణంలో సాగవుతున్న ప్రధాన ఆహార పంట. ఖరీఫ్లోనూ రబీలోనూ ఎక్కువగా వరిని సాగు చేస్తూ ఉంటారు. దీనికి తోడు కొన్ని ప్రాంతాల్లో మూడో పంటగా ఏప్రిల్ మే నుండి ఆగస్టు సెప్టెంబర్ మాసాల మధ్య వరిని సాగు చేస్తూ ఉంటారు. దీనినే ఎడగారు పంట లేదా కత్తెర లేదా ఎండకారు అంటారు. ఈ పంట గొట్టపు బావులు, చెరువులు, కాలువల కింద సాగు చేస్తారు. ఎడగారు పంట నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ఎక్కువ విస్తీర్ణంలో సాగవుతుంది. గతేడాది విస్తారంగా వర్షాలు పడి నీటి లభ్యత పుష్కలంగా ఉన్నందువల్ల రైతులు దాళ్వా పంట మసూళ్ళు తర్వాత ఎడగారు పంటకి సిద్ధమవుతున్నారు. రానున్న ఎడగారు సీజన్లో ఒక్క నెల్లూరు జిల్లాలోని దాదాపుగా 2.5 లక్షల ఎకరాల్లో వరి సాగయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రైతులు కొన్ని సూచనలు గనుక పాటించినట్లయితే మంచి దిగుబడి పొందడానికి అవకాశం ఉంటుంది. ఖరీఫ్, రబీలతో పోలిస్తే ఎడగారిలో విభిన్న వాతావరణ పరిస్థితులు, అంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు, వడగాల్పులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి రైతులు రకాల ఎంపికలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. పంటకి ఎరువుల అవసరం తక్కువగా ఉంటుంది. చీడపీడల సమస్య కూడా చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి సరైన రకాల ఎంపికతో పాటు సరైన యాజమాన్య పద్ధతులు గనక పాటించినట్లయితే తక్కువ ఖర్చుతో మంచి దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. వీలుని బట్టి రైతులు మార్చి 20వ తేదీ నుండి నార్లు పోయడం మంచిది. దీనివల్ల కోత సమయంలో వచ్చే వర్షాల నుంచి పంటని కాపాడుకోవచ్చు. ఇక ఎడగారు సాగుకు అనువైన వరి రకాల విషయానికి వచ్చినట్లయితే జగిత్యాల సన్నాలు, దీన్ని జేజీఎల్ 1798 పేరుతో పిలుస్తారు. 120 రోజుల కాలపరిమితి కలిగిన రకం. సన్నబియ్యం, ఉల్లికొడుని తట్టుకునే రకం ఇది. కాటన్ దొర సన్నాలు MTU 1010, ఇది కూడా 120 రోజుల కాలపరిమితి కలిగిన రకం. సుడిదోమని, అగ్గి తెగుల్ని తట్టుకుని ఎడగారు సీజన్లో మంచి దిగుబడినిస్తుంది. భరణి NLR 30491, దీని పంటకాలం 125 రోజులు. బియ్యం మధ్యస్థంగా ఉంటాయి, టుంగ్రో వైరస్ని తట్టుకుంటుంది. ఇక సోమశిల, దీన్నే NLR 33358 పేరుతో పిలుస్తూ ఉంటారు. పంట కాలపరిమితి 110 రోజులు. చౌడు భూములకి అనువైన రకం. అలాగే అగ్గి తెగుల్ని తట్టుకుంటుంది సన్న బియ్యం రకం ఇది. నెల్లూరి మసూరి NLR 34449, దీని పంటకాలం 125

0: రోజులు సన్నబియ్యం చేను మీద పడిపోదు, చవుడు నేలలకు కూడా అనుకూలమైన రకం ఇది. అలాగే అగ్గి తెగుల్ని కూడా తట్టుకుంటుంది. IR 64 ఈ రకం కాలపరిమితి 120 రోజులు, అగ్గి తెగుల్ని తట్టుకుంటుంది. అలాగే సన్నబియ్యం రకం శ్వేత NLR 40024 దీని పంటకాలం 120 రోజులు, ఎక్కువ ఉష్ణోగ్రతలను తట్టుకునే రకం ఇది. ఎడగారికి అనువైన రకం. బియ్యం మధ్యస్థంగా ఉంటాయి. ADT 37 ఈ రకం కాలపరిమితి 110 రోజులు, ఇది ముతక రకం. ఎడగారికి బాగా అనుకూలంగా ఉంటుంది. NLR 33 54 ఈ రకం కాలపరిమితి 125 రోజులు, అగ్గి తెగుల్ని చాలా మటుకు తట్టుకుంటుంది. సన్నబియ్యం రకం NLR 33 671 ఈ రకం కాలపరిమితి 125 రోజులు, చేను మీద పడిపోదు, బియ్యం మధ్యస్థంగా ఉంటాయి. JGL 18047 ఈ రకం కాలపరిమితి 120 రోజులు, సుడిదోమని అగ్గి తెగుల్ని బాగా తట్టుకునే రకం ఇది. ధాన్యం MTU 10/10 పోలి ఎక్కువ దిగుబడినిస్తాయి. NLR 30/42 ఈ రకం కాలపరిమితి 120 రోజులు, గింజ మధ్యస్థంగా ఉంటుంది, అన్నానికి బాగుంటుంది, అగ్గి తెగుల్ని బాగా తట్టుకునే రకం ఇది. రైతులు ఎడగారికి చేను మీద పడిపోని సకాలంలో వెన్ను తీసే స్వల్పకాలిక రకాలని ఎంపిక చేసుకోవాలి. ఎడగారిలో అన్ని వరి రకాలు నిర్దిష్ట సమయానికి వెన్ను తీయవు. అందువల్ల రైతులు రకాల ఎంపికలో వ్యవసాయ అధికారుల సూచనలు తప్పనిసరిగా తీసుకోవాలి. వరి దిగుబడిని ప్రభావితం చేసే వివిధ అంశాల్లో విత్తన నాణ్యత చాలా ప్రధానమైనది. నాణ్యమైన విత్తనం అంటే ఎక్కువ జన్యు స్వచ్ఛత, అధిక మొలక శాతం కలిగి పురుగులు తెగుళ్ళు సోకని విత్తనాన్ని రైతులు ఉపయోగించాలి. విత్తన శుద్ధి ద్వారా తక్కువ ఖర్చుతో విత్తనం నుండి పంటకి వ్యాపించే తెగుళ్లని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. దీనికి గాను కిలో విత్తనానికి 3 గ్రాముల కార్బండిజాన్ని కలిపి పొడి విత్తన శుద్ధి చేసుకోవాలి. లేదా 1 గ్రాము కార్బండిజం చొప్పున 1 లీటర్ నీటిలో కలిపిన ద్రావణంలో విత్తనాన్ని 24 గంటల పాటు నానబెట్టి తడి విత్తన శుద్ధి చేసుకోవాలి. ఇక ఎడగారి సాగులో నారుమడి తయారీ విషయానికి వచ్చినట్లయితే, నారుమడిలో విత్తనం వేయడానికి 10 నుండి 12 రోజుల ముందు మడిని బాగా దున్ని కలుపు లేకుండా చేసి చదును చేసుకోవాలి. ప్రతి 5 సెంట్ల నారుమడికి పశువుల ఎరువుతో పాటు 2 కిలోల నత్రజని, 1 కిలో భాస్వరం, 1 కిలో పొటాష్ ఇచ్చే ఎరువుల్ని వేసుకోవాలి. ప్రతి సెంటు నారుమడికి 4 నుండి 5 కిలోల మొలక కట్టిన విత్తనాన్ని చల్లుకోవాలి. నారు తీయడానికి వారం రోజుల ముందు ప్రతి 5 సెంట్ల నారుమడికి 800 గ్రాముల కార్బోఫ్యూరాన్ 3 జిగులుకలు వేసుకోవాలి. ఇక నాటడానికి 10 నుండి 15 రోజుల ముందు పంట పొలాన్ని దమ్ము చేసి చదును చేసుకోవాలి. ఎడగారిలో 25 రోజుల వయస్సున్న నారుని నాటుకోవాలి. మొక్కల సాంద్రత చదరపు మీటర్కి 66 కుదుళ్ళు ఉండేలాగా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి 2 మీటర్లకి 20 సెంటీమీటర్ల ఖాళీ బాటలు తీయడం వల్ల దోమపోటు ఉధృతి పెరగకుండా ఉంటుంది. సస్యరక్షణ ఎరువులు వేయడానికి అనువుగా ఈ ఖాళీ బాటలు ఉపయోగపడతాయి. వేయాల్సిన నత్రజనిని 3 భాగాలుగా చేసి, మొదటి భాగం చివరి దమ్ములోనూ, రెండవ భాగం పిలక కట్టే దశలోనూ, ఆఖరి భాగం అంకురం ఏర్పడే దశలోనూ వేసుకోవాలి. ఇక ఈ ఎడగారిలో కలుపు నివారణను గనక మనం చూసినట్లయితే, పైరు నాటిన 40 రోజుల వరకు కూడా పొలంలో కలుపు లేకుండా జాగ్రత్త తీసుకోవాలి. పైరు నాటిన 3 నుండి 5 రోజుల వ్యవధిలో ఎకరానికి ప్రెటిలాక్లోర్ 1/2 లీటరు లేదా ఆక్సాడయార్జిల్ 35 గ్రాముల చొప్పున 20 కిలోల ఇసుకలో కలిపి పొలంలో పల్చగా నీరుంచి చల్లుకోవాలి. నాటిన 10 నుండి 12 రోజులకి ఎకరాకి పైరజో సల్ఫ్యూరాన్ 30 గ్రాములు లేదా ఇథాక్సీ సల్ఫ్యూరాన్ 50 గ్రాముల చొప్పున 200 లీటర్ల నీళ్లలో కలిపి పిచికారీ చేసి కలుపు మొక్కల్ని నిర్మూలించుకోవాలి. సాధారణంగా ఎడగారి పంటలో సస్యరక్షణ సమస్యలు చాలా తక్కువగానే ఉంటాయి. కానీ ఆకు నల్లి, ఆకుముడత, దోమపోటు, కాండంగుళ్ళు ఇవి వచ్చే అవకాశం ఉంటుంది. ఆకు నల్లి వర్షాభావ పరిస్థితులు, ఎక్కువ ఉష్ణోగ్రతలున్నప్పుడు, అలాగే అధిక నత్రజని ఎరువులు వేసినప్పుడు కనిపిస్తూ ఉంటుంది. ఈ ఆకున్నల్లి నివారణకి డైకోఫాల్ 5 మిల్లీలీటర్లు లేదా ప్రెఫినోఫాస్ 2 మిల్లీలీటర్ల చొప్పున లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇక అధిక నత్రజని వాడిన పొలాల్లో వర్షాభావ పరిస్థితుల్లో ఆకుముడత పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఈ పురుగు పోటాకు దశలో కనుక ఆశించినట్లయితే నష్టం ఎక్కువగా ఉంటుంది. ఆకుముడత పురుగు నివారణకి ఎస్ఫేట్ 1.5 గ్రాములు లేదా కార్టాఫ్ హైడ్రోక్లోరైడ్ 2 గ్రాముల చొప్పున లీటర్ నీటికి కలిపి లేదా కార్ట్ ఆఫ్ హైడ్రోక్లోరైడ్ 4G గుళికలు ఎకరానికి 8 కిలోల చొప్పున వేసుకోవాలి. ఇక వరిలో దోమపోటు విషయానికి వచ్చినట్లయితే, దుబ్బుకు పిలక దశలో 10 పురుగులు, ఈనిన తర్వాత 20 నుండి 25 పురుగుల కంటే ఎక్కువగా ఉన్నట్లయితే సస్యరక్షణ చర్యల్ని చేపట్టాలి. ఈ దోమపోటు నివారణకి అంకురం ఏర్పడే దశలో కార్బోఫ్యూరన్ 3G గుళికలు ఎకరానికి 10 కిలోలు వేసుకోవాలి. బుఫ్రోఫెజిన్ 1.6 మిల్లీలీటర్లు లేదా ఎమిడాక్లోప్రిడ్, దీంతోపాటుగా ఇథిప్రోల్ 0.25 గ్రాములు లేదా డైనటోఫ్యూరాన్ 0.4 గ్రాములు లేదా పైమెట్రోజన్ 0.6 గ్రాముల మందు చొప్పున లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. వెన్నులోని గింజలు 30% పక్వానికి వచ్చిన తర్వాత కాండం పచ్చగా ఉన్నప్పుడే కోత కోయడం మంచిది.
1: పొలం పనుల కార్యక్రమం మీరు ఇంతవరకు విన్నారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. రాష్ట్రంలో ఆర్థిక నేరాలను కట్టడి చేసే విషయంలో మరింత చురుగ్గా పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో మైనార్టీల కోసం ప్రత్యేక డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో 29 కోట్ల రూపాయలతో పలు అభివృద్ది కార్యక్రమాలను ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. రాష్ట్రంలో కొత్తగా 12 డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రాష్ట్రంలో ఆర్థిక నేరాలను కట్టడి చేసే విషయంలో మరింత చురుగ్గా పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహిస్తున్న కలెక్టర్ల సదస్సులో ఆయన నిన్న శాంతి భద్రతలపై సమీక్ష నిర్వహించారు. నేరాల నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణ, సైబర్ నేరాలు అరికట్టడం వంటి అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. సాంకేతికత, సీసీ కెమెరాలు, ఇంటెలిజెన్స్, పహారా వంటి చర్యలతో పోలీసులు ప్రత్యక్షంగా లేకపోయినా వారి ప్రభావం కనిపించాలని అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ
1: డెవలప్మెంట్ సింక్ అవుతూ పోలీసులు కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఎస్పీ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తే ప్రజలకు ఎంత స్ట్రిక్ట్ గా ఉంటే, ఎంత దూరంగా ఉంటే అంత ఇంపాక్ట్ వస్తుంది అనుకుంటాం. ప్రజలకు ఫ్రెండ్లీగా ఉండాలి, యాంటీ సోషల్ మెట్స్ భయం ఉండాలి. అది ఎక్కడికక్కడ మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. గుడ్ గవర్నెన్స్ అనేది ఎప్పుడు కూడా ఎఫిషియన్సీ ఉండాలి. మనం డీల్ చేసే ప్రతి ఒక్క ఇష్యూలో ఎంపతి ఉండాల్సిన అవసరం ఉంది.
0: ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో మైనార్టీల కోసం ప్రత్యేక డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ కళాశాలల్లో నైపుణ్యాభివృద్ది, ఏఐ శిక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. హైదరాబాద్లోని సచివాలయంలో మైనార్టీ సంక్షేమ శాఖపై ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ మైనార్టీ యువతకు ఉపాధి అవకాశాలు పెంచడంతో పాటు భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా సాంకేతిక విద్య అందించడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రతిభ కలిగిన మైనార్టీ విద్యార్థులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని అన్నారు. ఇమామ్లు, మౌజన్లకు ఇచ్చే గౌరవ వేతనం క్రమం తప్పకుండా విడుదల చేయాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో సాగునీటి ప్రాజెక్టుల క్యాలెండర్ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహించిన జిల్లా కలెక్టర్ల సదస్సులో ఆయన నిన్న సాగునీటి ప్రాజెక్టుల పూర్తి, శంకుస్థాపనల గడువులను వెల్లడించారు. ఈ ఏడాది జూన్లో ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ గేట్ల ఏర్పాటు పనులకు, జులైలో గుంటూరు కాలువ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు చెప్పారు. నవంబర్లో నేరడి బ్యారేజ్, వచ్చే ఏడాది జనవరిలో మద్దువలస 2వ దశ పనులకు శంకుస్థాపన, జూన్లో పోలవరం ప్రాజెక్టుకు

0: ప్రారంభోత్సవం చేయనున్నట్లు పేర్కొన్నారు. సాగునీటి రంగంపై ప్రభుత్వ నిబద్ధతను చాటేలా మొత్తం 25 ప్రధాన ప్రాజెక్టులకు సంబంధించిన పనుల పూర్తి తేదీలు, శంకుస్థాపనల సమయాలను ఖరారు చేసినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో 29 కోట్ల రూపాయలతో పలు అభివృద్ది కార్యక్రమాలను ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. ఈ ఉదయం తాడేపల్లి నుంచి ద్వారకా తిరుమల చేరుకుని స్వామివారిని దర్శించుకుంటారు. అనంతరం 12.50 కోట్ల రూపాయలతో నిర్మించిన క్యూ కాంప్లెక్స్ ను ప్రారంభిస్తారు. అదేవిధంగా మరో 12 కోట్ల రూపాయలతో నిర్మించిన మండపాన్ని ప్రారంభిస్తారు. అనంతరం కొండపై ఉన్న శివాలయంలో 4.50 కోట్ల రూపాయలతో నిర్మించిన 5 అంతస్తుల రాజగోపురాన్ని ప్రారంభిస్తారు. అనంతరం ఉదయం 11 గంటలకు ద్వారకా తిరుమల నుండి విజయవాడకు చేరుకుంటారు. రాష్ట్రంలో కొత్తగా 12 డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. టెండర్ ద్వారా ఎంపికైన ప్రైవేటు సంస్థలు వచ్చే 3 నెలల్లో వీటి నిర్వహణా బాధ్యతలు చేపట్టనున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 61 డయాలసిస్ కేంద్రాలు ఉండగా కొత్త కేంద్రాలతో ఈ సంఖ్య 73కు చేరనుందని తెలిపారు. భీమవరం, పీలేరు, జమ్మలమడుగు, వెంకటగిరి, అద్దంకి, సున్నిపెంట, రైల్వే కోడూరు, కొండేపి, కోవూరు, మైదుకూరు, నందిగామ, వినుకొండ ప్రాంతాల్లో ఈ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఒక్కో కేంద్రంలో 5 డయాలసిస్ యంత్రాలు ఏర్పాటు చేసి సుమారు 1500 మంది రోగులకు ఉచిత సేవలు అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. వెనుకబడిన తరగతుల అభ్యున్నతికి విద్యే కీలకమైన అంశమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో ఆయన నిన్న మాట్లాడుతూ, సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన తరగతులను ముందుకు తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. విద్యపై దృష్టి పెడితే వచ్చే తరానికి పురోగతి వస్తుందని పేర్కొన్నారు. ఐఐటి, ఐఐఎం, ఎన్ఐటి వంటి సంస్థల్లో రాష్ట్రానికి చెందిన 500 మంది ఎంపిక కావాలనే లక్ష్యంతో పనిచేయాలని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: మీరు నాకు వచ్చే 500 మంది ఐఐటి, ఐఐఎం మా పిల్లలు వచ్చారని చెప్పిన రోజున మళ్ళీ ఒకసారి మిమ్మల్ని అభినందిస్తా. అంతవరకు ఏం చేస్తారు మీరు కోట్ చేసుకోండి. అవుట్ టు డూ ఇట్ విల్ వర్క్ ఇట్ అవుట్. ఎడ్యుకేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం, అక్కడి నుంచి ఎంప్లాయ్మెంట్ కూడా ఈ క్రాస్ సెక్షన్స్ అందరూ కూడా మీరు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీస్ మీరందరూ కూడా దీని మీద ఫోకస్ చేయాలి. ఆ కమ్యూనిటీ కూడా ఎక్కడికక్కడ సెగ్మెంటేషన్ కాకుండా యూనిటీ కూడా తీసుకురావాలి. అట్ ది సేమ్ టైం జస్టిస్ చేయాలి.
0: వచ్చే ఖరీఫ్ సీజన్కు ప్రభుత్వం సమగ్ర కార్యాచరణ సిద్దం చేసిందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. రైతులకు సాగునీరు, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు సమయానికి అందించేందుకు చర్యలు తీసుకున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2026-27 సంవత్సరానికి 294 కోట్ల రూపాయలతో 7.46 లక్షల క్వింటాళ్ల విత్తనాలను రాయితీపై సరఫరా చేయనున్నట్లు వెల్లడించారు. ఖరీఫ్కు అవసరమైన 93,000 క్వింటాళ్ల పచ్చిరొట్ట ఎరువు విత్తనాలను 50% రాయితీపై అందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే 30,000 క్వింటాళ్ల విత్తనాలు రైతు సేవా కేంద్రాల్లో సిద్దంగా ఉంచినట్లు చెప్పారు. ఈ ఏడాది 2,20,000 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలను 40% రాయితీపై ఈ నెల 20 నుంచి పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. అలాగే 162,000 క్వింటాళ్ల వరి విత్తనాలను ఈ నెల 15వ తేదీ నుంచి రైతులకు అందించనున్నట్లు అచ్చెన్నాయుడు వెల్లడించారు. మైనార్టీల సంక్షేమం కోసం ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమంలో భాగంగా 287 కోట్ల రూపాయలతో మౌలిక వసతుల పనులు చేపట్టామని ఆంధ్రప్రదేశ్ మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి సిహెచ్ శ్రీధర్ తెలిపారు. ఈ పనులను జూన్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. అమరావతిలోని సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో ఆయన నిన్న మాట్లాడుతూ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1,000 కోట్ల రూపాయల విలువైన కొత్త ప్రతిపాదనలు కేంద్రానికి పంపనున్నట్లు వెల్లడించారు. ఇమామ్లు, మౌజన్లు, పాస్టర్లకు గౌరవ వేతనాలు, హజ్ యాత్రికులకు ఆర్థిక సహాయం, మసీదుల నిర్వహణ వంటి కార్యక్రమాలను ప్రభుత్వం కొనసాగిస్తోందని శ్రీధర్ తెలియజేశారు. రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఎండల తీవ్రత అధికంగా ఉండగా మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదవుతున్నాయి. కొమరిన్ ప్రాంతం నుండి విదర్భ, మరట్వాడా, అంతర్ కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా నైరుతి మధ్యప్రదేశ్ వరకు

0: ఉరుములతో కొండ మెరుపులు మరియు ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
1: మరోవైపు తెలంగాణలో రానున్న 2 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో ఆర్థిక నేరాలను కట్టడి చేసే విషయంలో మరింత చురుగ్గా పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో మైనారిటీల కోసం ప్రత్యేక డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో కొత్తగా 12 డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి సంప్రతి వార్తా శ్రూయంతాం. ప్రవాచక పునీత త్రిపాఠి. అథ వార్తాః. సువేందు అధికారి అద్య పశ్చిమ బంగాల రాజ్యస్య ప్రథమస్య భాజపేతి దళస్య ముఖ్యమంత్రి రూపేణ శపథ గ్రహణం కరిష్యతి. కోల్కాతానగరస్య బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్ ఇత్యత్ర శపథగ్రహణసమారోహః ఆయోజ్యతే. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, గృహమంత్రి అమిత్షాహః, భాజపాధ్యక్షః నితిన్నవీనః, కేంద్రీయమంత్రిణః, ఎన్డీఏ శాసితానాం రాజ్యానాం ముఖ్యమంత్రిణః చ శపథగ్రహణసమారోహే భాగం గ్రహీష్యంతి ఇత్యపేక్షాస్తి. పూర్వం హ్యః శ్రీ అధికారివర్యః రాజ్య భాజపా విధాయికాదలస్య నేత నిర్వాచితః అభవత్. కోల్కాతానగరే గృహమంత్రిణః అమితశాహస్య ఉపస్థితౌ విధాయకదలస్య సభా అభవత్. సభాయాః అధ్యక్షః శ్రీశాహః అవదత్ యత్ సర్వే ప్రస్తావాః సువేందు అధికారిణః పక్షే ఏవ ప్రాప్తాని. భాజపా విధాయికాదలస్య నేతృత్వే నిర్వాచనానంతరం శ్రీ అధికారి పశ్చిమబంగస్య రాజ్యపాలేన ఆర్ఎన్ రవినా సహ మిలిత్వా రాజ్యే ప్రథమం భాజపా నేతృత్వస్య సర్వకారస్య నిర్మాణాయ ప్రతిజ్ఞాం ప్రదత్తవాన్. విధానసభా నిర్వాచనె భాజపేతి దళం ఐతిహాసికం విజయం ప్రాప్నోత్. టీఎంసీతి దళస్య 15 వర్షాణాం శాసనం చ సమాపితం. పుదుచ్చేరి రాజ్యే రాష్ట్రీయ జనతాంత్రిక గఠబంధనస్య ముఖ్యమంత్రిపదస్య ప్రత్యాశీ ఎన్ రంగాసామి ఇత్యేషః ఉపరాజ్యపాలేన కె కైలాసనాథన్ వర్యేణ సహ మిలిత్వా అగ్రిమసర్వకారస్య నిర్మాణాయ ప్రస్తావః ప్రదత్తవాన్. శ్రీరంగాసామి బహుసంఖ్యాయాం విధాయకానాం సమర్థనపత్రాణి ఉపరాజ్యపాలాయ సమర్పితవాన్. రక్షానుసంధాన వికాస సంఘటనేన డిఆర్డిఓ ఇత్యనేన భారతీయ వాయుసేనయా చ గురువాసరే ఒడిశాతటస్య సమీపే టాక్టికల్ అడ్వాన్స్డ్ రేంజ్ ఆగ్మెంటేషన్ తారేతి శస్త్రస్య ప్రథమోడ్డయన పరీక్షణం సఫలతయా సంపాదితం. తారేతి భారతస్య ప్రథమా స్వదేశీయా గ్లైడ్ శస్త్రవ్యవస్థాస్తి యా మార్గనిర్దేశిత యుద్ధోపకరణాన్ యథార్థ నిర్దేశిత శస్త్రేషు పరివర్తయతి. దుబైనగరే భారతస్య వాణిజ్యదూతావాసేన సముద్రే మృతస్య ఏకస్యాః నౌకాయాః భారతీయస్య చాలకదళస్య మృత్యోః విషయె శోకః ప్రకటితః. ఏకస్మిన్ సామాజికాంతర్జాలీయే పటలే సందేశే కాన్సులేట్ జనరల్ ఇత్యనేన ఘటనైషా దుర్భాగ్యపూర్ణం ఉక్తం. సహ పోతస్య స్వామినా సహ నిరంతరం సంపర్కే అస్తి. అధిక వివరణాని చ అన్వేష్టుం ప్రయాసరతః అస్తి. దూతావాసేన ఆశ్వాసితం యత్ అస్మిన్ విషయే సర్వవిధ సహాయం ప్రాధాన్యేన ప్రదీయంతే. హోర్మోజ్ జలసంధ్యాం గతిరోధః తదా తీవ్రః అభవత్ యదా సంయుక్తరాష్ట్రసంఘస్య సురక్షాపరిషది అమెరికాసమర్థితస్య ప్రస్తావస్య ప్రారూపం ఇరాన్దేశేన నిరాకృతం. తద్దోషపూర్ణం రాజనీతినా ప్రేరితం చాస్తీతి ఉక్తం. తెహ్రానేన ఉక్తం యత్ అయం ప్రస్తావః వివాదస్య సమాధానే సహాయం న కృత్వా అవైధరూపేణ కార్యం కర్తుం ప్రేరయిష్యతి. తెహ్రానేన సంయుక్తరాష్ట్రసంఘస్య సదస్య రాష్ట్రాన్ ప్రస్తావితస్య ప్రస్తావస్య సమర్థనం న కర్తుం ప్రార్థితం. ఐపీఎల్ క్రికెట్ క్రీడాయాం గతరాత్రి

ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 ఈరోజు ప్రసారమయ్యే మా ప్రసార విశేషాలు వింటారు. ముందుగా 7:15 భగవద్గీత పారాయణం, శ్లోక విశ్లేషణ, సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. అనంతరం పద్యతోరణం, సుమతీ శతక పద్యపఠనం, తారావాహిక వింటారు, సమర్పణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఆపై ఆడపిల్లనమ్మ రూపకం వింటారు, నిర్వహణ శ్రీమతి దివ్య గుడిపూడి. ఇక చివరిగా దక్షిణాంధ్ర యోగ కవులు, భక్తితత్వం, ఉపకథలు, సమర్పణ శ్రీ పశుమర్తి కామేశ్వర శర్మ. అనంతరం లలిత గీతాలు వింటారు. ఇక 8:35 చిత్రగీతాలు వినవచ్చు. ఉదయం 9:00 కర్ణాటక సంగీత సభ కార్యక్రమంలో శ్రీమతి మండా సుధారాణి గారి ఓకల్, శ్రీ అంపోలు మురళీకృష్ణ గారి వయోలిన్, శ్రీ బీవీఎస్ ప్రసాద్ గారి మృదంగం వింటారు. ఇక 10:00 వసుదైక కుటుంబం, అనంతరం రాబోయే అతిథి. ఈ 11:00 గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్ద భండాగారం నుండి అందిస్తున్న కార్యక్రమాలు. ఈరోజు లేపాక్షి రూపకం రచన శ్రీ జేవి సుబ్బారాయుడు, సమర్పణ శ్రీ పిఆర్ రెడ్డి, పర్యవేక్షణ శ్రీ పి ప్రశాంత్ కిరణ్. ఇక 11:30 స్టంప్డ్ సీజన్ 5. మధ్యాహ్నం 12:10 లాహిరి లాహిరిలో, 1:10 చిత్రగీతాలు. ఈ మధ్యాహ్నం 12:40 లలిత సంగీతం కార్యక్రమంలో సిహెచ్ కుసుమకుమారి గారి లలిత గీతాలు వింటారు. ఇక 1:30 వనితావాణి స్త్రీల కార్యక్రమంలో వెలితి కథానిక వినవచ్చు, సమర్పణ శ్రీమతి ఆండ్రాజు పద్మజ. అనంతరం లలిత గీతం. ఆ తర్వాత విటమిన్ B12 ప్రాముఖ్యత గురించి విశేషాలు వినవచ్చు. చివరిగా లలిత గీతం వినవచ్చు. ఇక 2:30 చిత్రగీతాలు, 3:00 టీన్ టైం, 4:00 యువలయ, 4:30 తొమ్మిదవ తరగతికి హిందీ పాఠం, సంధి ఔర్ సమాస్. అధ్యాపకులు శ్రీమతి టి ఇందిరా, విద్యార్థి నూజత్ ఫాతిమా. 4:45 శ్రీమతి మట్టా పద్మాగారి జానపద గీతాలు వింటారు. సాయంత్రం 5:00 చిత్రగీతాలు, 5:30 యువవాణి, 6:30 పల్లె సీమలు కార్యక్రమంలో కిషోర బాలికల ఆహారపు అలవాట్లు, ఈ అంశం గురించి డాక్టర్ కె లక్ష్మి గారితో పరిచయ కార్యక్రమం. 6:50 పండ్లు కూరగాయ పంటల్లో వైరస్ తెగుళ్ల యాజమాన్యం, ఈ అంశం గురించి వ్యవసాయ సూచనలు వింటారు. ఇక 7:15 పంట సీమలు కార్యక్రమంలో ముందుగా వేసవి దుక్కులు ప్రాధాన్యత, ఈ అంశం గురించి డాక్టర్ బి విజయలక్ష్మి గారితో పరిచయం. అనంతరం జానపద గీతం. చివరిగా పచ్చిరొట్ట పైర్లు ఉపయోగాలు ప్రసంగం వింటారు. ఇక 7:45 చిత్రగీతాలు, రాత్రి 8:15 90 వసంతాల ఆకాశవాణి కార్యక్రమంలో ఆకాశవాణి 90 వసంతాల పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రముఖ డోలు విద్వాంసులు, ఆకాశవాణి టాప్ గ్రేడ్ కళాకారులు, ప్రతిష్టాత్మక సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత శ్రీ వినికొండ సుబ్రహ్మణ్యం గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ నన్నమ్మధు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ. ఇక 8:40 భక్తి గీతం. రాత్రి 9:15

0: నిమిషాలకు స్పాట్లైట్, ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 9:30 చిత్ర జగత్ హిందీ ఫిలిం గీతాలు వింటారు. ఇక రాత్రి 10:00 రాష్ట్రీయ సంగీత కార్యక్రమ సభా కార్యక్రమం వింటారు. ఇక 11:10 ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇవి ఈరోజు ప్రసారమయ్యే మా ప్రసార విశేషాలు. ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 సమయం 7:05 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. పశ్చిమ బెంగాల్ తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తారు. సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణ ఉత్సవంలో భాగంగా ఈ నెల 11వ తేదీన జరిగే పలు కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో అమెరికా మద్దతుతో ప్రవేశపెట్టిన తీర్మాన ముసాయిదాను ఇరాన్ తిరస్కరించడంతో హర్ముజ్ జలసంధి వద్ద ప్రతిష్టంభన మరింత తీవ్రమైంది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి ఢిల్లీలో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్పై కోల్కతా నైట్ రైడర్స్ 8 తేడాతో విజయం సాధించింది. ఇక వార్తల వివరంగా. పశ్చిమ బెంగాల్ తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తారు. కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ మైదానంలో ఈ ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్, కేంద్ర మంత్రులు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. కాగా అంతకుముందు నిన్న సువేందు అధికారి రాష్ట్ర బీజేపీ శాసనసభాపక్ష నాయకుడిగా ఎన్నికయ్యారు. హోంమంత్రి అమిత్ షా సమక్షంలో కోల్కతాలో శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన అమిత్ షా సువేందు అధికారికి అనుకూలంగానే అన్ని ప్రతిపాదనలు అందినట్లు తెలియజేశారు. బీజేపీ శాసనసభాపక్ష నాయకుడిగా ఎన్నికైన అనంతరం సువేందు అధికారి పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆర్ఎన్ రవిని కలిసి రాష్ట్రంలో తొలి బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించారు. కాగా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసి 15 టీఎంసీ పాలనకు ముగింపు పలికింది. సువేందు అధికారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఆయన స్వగ్రామమైన పూర్వా మేదిరీపూర్, నందిగ్రామ్ నియోజకవర్గాల్లో సంబరాలు మిన్నంటాయి. తమిళనాడులో టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటుపై అనిశ్చితి కొనసాగుతోంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు టీవీకేకు మద్దతు ఉందని వస్తున్న వార్తలను ఐయుఎంఎల్ ఖండించడంతో ఈ విషయంలో కొత్త మలుపు చోటు చేసుకుంది. కాగా అంతకుముందు నిన్న విజయ్ గవర్నర్ను మరోసారి కలిసి తనకు మెజార్టీ సంఖ్యబలం ఉందని చెబుతూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి టీవీకే సిద్దంగా ఉందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ప్రొఫెసర్ ఖాదర్ మొహమ్ముద్దీన్ నేతృత్వంలోని ఐయుఎంఎల్ పార్టీ తమిళంగా వెట్రి ఖజానికి తమ పార్టీ మద్దతు లేక ఇవ్వలేదని స్పష్టం చేశారు. కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారానికి గవర్నర్ చర్యలు తీసుకోవాలని డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కోరినందున తమ పార్టీ కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మద్దతు ఇస్తుందని ఐయుఎంఎల్ పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. అంతకుముందు టీవీకే సీనియర్ నాయకులు ఐయుఎంఎల్ను మద్దతు కోసం 2 సంప్రదించారు. మరోవైపు రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు రాజ్యాంగబద్దమైన ప్రక్రియలను ప్రారంభించాలని డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ గవర్నర్ విశ్వనాథ్ అర్లేకర్ను మరోసారి కలిశారు. కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారాన్ని ఆలస్యం చేయడం ద్వారా రాష్ట్రపతి పాలన విధించే ఎలాంటి ప్రయత్నానైనా ముందుగానే అడ్డుకునేలా చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా పోస్టులో స్టాలిన్ పేర్కొన్నారు. ఎన్నికల సంఘం ఇప్పటికే ఎన్నికైన ఎమ్మెల్యేల జాబితాను విడుదల చేసినందున ప్రభుత్వం ఏర్పాటు చేయడం అనేది రాష్ట సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి కాకుండా ఒక ముఖ్యమైన ప్రజాస్వామ్య బాధ్యత అని కూడా ఆయన పేర్కొన్నారు. సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణం కోసం జరిగి 75 పూర్తయిన సందర్భంగా సోమనాథ్ అమృత్ పర్వ్ నిర్వహించనున్నారు. ఈ నెల 11వ తేదీన సోమనాథ్లోని ప్రభాస్ పట్టణంలో జరిగే ఉత్సవంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి జీతూభాయ్ వగాని విలేకరులతో మాట్లాడుతూ సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్లో భాగంగా దేశ సుసంపన్నమైన సంస్కృతి, సంప్రదాయ వారసత్వం ప్రతిబింబించే పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలియజేశారు. 11వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ త్రివేణి హెలిప్యాడ్ నుంచి వీర్ హమీర్జీ గోహిల్ విగ్రహం వరకు 1 మేర మెగా రోడ్ షో నిర్వహిస్తారని తెలిపారు. దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన కళాకారులు రోడ్ షోలో తమ ప్రదర్శనలతో అలరిస్తారని ఆయన తెలియజేశారు. విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ జయశంకర్ నిన్న గుయానా ఆరోగ్య మంత్రితో సమావేశమయ్యారు. భారత్ గుయానా దేశాల మధ్య ఆరోగ్య సంబంధాల పురోగతిపై వారు చర్చించారు. కరేబియన్లోని మూడు దేశాల పర్యటనలో ఉన్న జయశంకర్ గుయానాలోని జార్జ్ టౌన్లో ఆరోగ్య మంత్రి డాక్టర్ ఫ్రాంక్ ఆంటోనీతో సమావేశమయ్యారు. చిలీ విదేశాంగ మంత్రి ఫ్రాన్సిస్కో పెరెజ్ మెకన్నా ఈ రోజు నుండి ఈ నెల 15వ తేదీ వరకు భారత్లో పర్యటిస్తారు. ఢిల్లీలో రేపు నిర్వహించే ఒక కార్యక్రమంలో మెకన్నా పాల్గొంటారు. సోమవారం నాడు ఫోరం ఆఫ్ ఇండియన్ ఫుడ్ ఇంపోర్టర్స్ అసోచామ్ నిర్వహించే వ్యాపార కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొంటారు. ఈ నెల 12వ తేదీన వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్తో సమావేశమై సిఐఐ అలాగే సిఐఐ వార్షిక వ్యాపార సదస్సు 2026 నిర్వహించే ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఈ పర్యటనలో మెకన్నా విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్తో కూడా చర్చలు జరుపుతారు. కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో మన దేశం కంటే తలసరి జీడిపి గణనీయంగా ఎక్కువగా ఉన్న అభివృద్ది చెందుతున్న దేశాలతో గత 4 ఏళ్లలో భారత్ 8 స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుందని జనవరి 30వ తేదీన గోయల్ ప్రకటించిన నేపథ్యంలో ఈ పర్యటన జరుగుతోంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం @ainews_hvdని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. భారత్ యెమెన్ మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీప్రియా రంగనాథన్ యెమెన్ మంత్రి మొహమ్మద్ అల్ ఖదిమి నిన్న న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. భారత్ యెమెన్ మధ్య సన్నిహిత ప్రజా సంబంధాలు ద్వైపాక్షిక సంబంధాలను మరింత మెరుగుపరిచే మార్గాలపై వారు చర్చించారు. భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం అమలును మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు అలాగే వాణిజ్య పెట్టుబడి సహకారాన్ని బలోపేతం చేసేందుకు వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేష్ అగర్వాల్ ఈ నెల 6-7 తేదీల మధ్య స్విట్జర్లాండ్లో పర్యటించారు. ఈ పర్యటన సందర్భంగా ఆయన స్విస్ ఆర్థిక వ్యవహారాల రాష్ట కార్యదర్శి బుడ్లిగర్ ఆర్టిరాతో సమావేశమై ఈ ఒప్పందం పురోగతిని సమీక్షించి వాణిజ్య పెట్టుబడి నియంత్రణ సహకారాన్ని విస్తరించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. సంస్కరణలు, విస్తరిస్తున్న డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు, పెరుగుతున్న ఉత్పాదక రంగం ద్వారా భారతదేశ ఆర్థికాభివృద్దిని కూడా ఆయన ఈ సందర్భంగా ప్రముఖంగా ప్రస్తావించారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో అమెరికా మద్దతుతో ప్రవేశపెట్టిన తీర్మాన ముసాయిదాను ఇరాన్ తిరస్కరించడంతో హర్ముజ్ జలసంధి వద్ద ప్రతిష్టంభన మరింత తీవ్రమైంది. ఈ ప్రతిపాదన రాజకీయ ప్రేరేపితమైనదని ఇరాన్ విమర్శించింది. ఈ తీర్మానం వివాదాన్ని పరిష్కరించడానికి బదులుగా చట్టవిరుద్దమైన చర్యలను సమర్థించేలా ఉందని టెహ్రిన్ వాదించింది. యుద్దాన్ని ముగించడం, ఇరాన్ ఓడరేవులపై అమెరికా సముద్ర దిగ్బంధనాన్ని ఎత్తివేయడం, హర్ముజ్ జలసంధి గుండా సాధారణ నౌకాయాన్ని పునరుద్ధరించడమే శాంతి స్థిరత్వానికి ఏకైక మార్గమని ఇరాన్ తెలిపింది. ప్రతిపాదిత తీర్మానానికి మద్దతు ఇవ్వవద్దని టెహ్రాన్ ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలకు విజ్ఞప్తి చేసింది. కాగా అమెరికాతో పాటు బహ్రెయిన్, సౌదీ అరేబియా, యుఏఈ, కువైట్, ఖతర్ల మద్దతు ఉన్న ఈ ముసాయిదా తీర్మానం ప్రపంచంలోని అత్యంత కీలకమైన ఇంధన కారిడార్లలో ఒకటైన జలంతర్గామిలో నౌకాయాన స్వేచ్ఛను పరిరక్షించాలని కోరుతుంది. ఇరాన్ చర్యల కారణంగా వాణిజ్య నౌకాయానికి ముప్పు వాటిల్లుతోందని, సముద్ర రవాణా అస్థిరపడుతుందని వాషింగ్టన్ ఆరోపించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా యుక్రెయిన్ల మధ్య 3 రోజుల కాల్పుల విరమణను ప్రకటించారు. 2వ ప్రపంచ యుద్దంలో అప్పటి సోవియట్ యూనియన్ పోషించిన పాత్రను స్మరించుకుంటూ రష్యా జరుపుకుంటున్న విజయ దినోత్సవ వేడుకలతో ఈ తాత్కాలిక సంధికి ఏకీభవిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ రోజు నుండి ఈ నెల 11వ తేదీ వరకు ఈ కాల్పుల విరమణ అమల్లో ఉంటుందని, ఇందులో భాగంగా ఇరు దేశాల మధ్య అన్ని రకాల సైనిక కార్యకలాపాలను నిలిపివేస్తామని ట్రంప్ తెలియజేశారు. ఈ ఒప్పందంలో భాగంగా ఇరువైపుల నుండి 1000 ఖైదీలను కూడా పరస్పరం మార్చుకోవడం కూడా ఉంటుందని ట్రంప్ తెలియజేశారు. అమెరికా మధ్యవర్తిత్వంతో ఈ నెల 14-15వ తేదీలలో 2 రోజుల పాటు జరిగే విస్తృత చర్చలతో ఇజ్రాయెల్, లెబనాన్ దేశాలు సంప్రదింపులను తిరిగి ప్రారంభించనున్నాయి. ఇరు దేశాల మధ్య నెలకొన్న ప్రధాన ఆందోళనలను పరిష్కరించే ఒక సమగ్ర శాంతి భద్రతా ఒప్పందాన్ని రూపొందించడానికి ఇరు దేశాల ప్రతినిధి బృందాలు సమావేశమవుతాయని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్పై కోల్కతా నైట్ రైడర్స్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 143 పరుగుల విజయ లక్ష్యాన్ని కోల్కతా నైట్ రైడర్స్ 14.2 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసి విజయం సాధించింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఫిన్ అలెన్ ప్రకటించారు. ఈ సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్ కు ఇది వరుసగా 4 విజయం. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. కాగా ఈరోజు జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరిగే మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ గుజరాత్ టైటన్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ ఈ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. పశ్చిమ బెంగాల్ తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తారు. సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణ ఉత్సవంలో భాగంగా ఈ నెల 11వ తేదీన జరిగే పలు కార్యక్రమాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో అమెరికా మద్దతుతో ప్రవేశపెట్టిన తీర్మాన ముసాయిదాను ఇరాన్ తిరస్కరించడంతో హర్ముజ్ జలసంధి వద్ద ప్రతిష్టంభన మరింత తీవ్రమైంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ మధ్యాహ్నం 12:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
0: ఆకాశవాణి FM 102.2.

0: భగవద్గీత పారాయణం. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అష్టాదశాధ్యాయము మోక్ష సంన్యాస యోగము 5వ శ్లోకం.

యజ్ఞదాన యజ్ఞము దానము, తపః కర్మ తపస్సు అనే కర్మ, న త్యాజ్యం వదిలిపెట్టదగినది కాదు. తత్ ఆ యజ్ఞాది కర్మ కార్యం ఏవ అవశ్యంగా చేసి తీరవలసినదే. ఎందుకంటే యజ్ఞ యజ్ఞమును దానం దానమును చ ఏవ మరియు తపః తపస్సును మనీషిణాం ఫలకామనలేని బుద్ధిమంతులకు, పావనాని చిత్తశుద్ధిని కలిగించేవి అవుతున్నాయి.

అర్జున, పరిపూర్ణ జ్ఞాననిష్ట లేకపోయినా కామనా దృష్టి లేని సాధకులు యజ్ఞము, దానము, తపస్సు అనే నిత్యకర్మలను మానడానికి వీలులేదు. వాటిని చేసి తీరవలసిందే. ఎందుకంటే అలాంటి వారికి అవి చిత్తశుద్ధి రూపమైన పవిత్రతను కలిగిస్తాయి. పవిత్రతను కలిగించడం అంటే యజ్ఞాది కర్మలు ఆ కర్తల శరీరాలను శుద్ధి చేస్తాయా అనేది ఒక ప్రశ్న. యజ్ఞాదులలో వచ్చే ఫలం అతి సూక్ష్మమైనది. అది ఆయా కర్తలలోని సూక్ష్మాంశమైన మనస్సు మీద మాత్రమే అధికంగా పనిచేయగలుగుతుంది. మనస్సుకు అంటుకున్న మాలిన్యాలు కోరికలే. ఇక్కడి యజ్ఞాది కర్తలు సహజంగానే నిష్కాములు కనుక వీరి మనస్సులలో పేరుకొని ఉన్న కామన రూపమైన మాలిన్యాలను ఇప్పటికీ ఈ కర్మలు తొలగించి ఆ మనస్సులకు నూతన పవిత్రతను తెచ్చిపెడతాయని భగవానుడు ఇక్కడ చెప్తున్నాడు. దీనినే చిత్తశుద్ధి అని అంటారు.

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

ఈనాటి ఉదయరేఖలు కార్యక్రమంలో తర్వాత పద్యతోరణం శీర్షికన సుమతి శతక పద్య పఠనం తారావాహిక వింటారు. సమర్పణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు.

ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. సుమతి శతక పద్య పఠనానికి స్వాగతం. ఈ వారం పద్యం కరణమును కరణము నమ్మిన మరణాంతకమవును గాని మనలేడు సుమీ, కరణము తన సరికరణము మరి నమ్మక మర్మమిక మనవలె సుమతి. కరణము కరణము నమ్మిన మరణాంతకమవును గాని మనలేడు సుమీ, కరణము తన సరికరణము మరి నమ్మక మర్మమిక మనవలె సుమతి. ఇక్కడ సుమతి సత్కర్త ఏం చెప్తున్నాడంటే అండి, సుమతి ఓ మంచి బుద్ధి గలవాడా, సరాసరి పనితనం తెలిసిన వాళ్ళు అంటే రహస్యాలతో కూడిన పనులు చేసేవారు తన సహచరిని నమ్మకూడదు. సహచరి అంటే ఇక్కడ భార్య కాదండి, సహచరి అంటే మనతో పనిచేసే వ్యక్తి. ఇప్పుడున్న వ్యవస్థలో అయితే విఆర్ఓలు, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ అంటున్నారు. గత కాలంలో కర్ణాలు, మున్సబులు అనేవాళ్ళు. ఈ కర్ణాలు, మున్సబులు ఉన్నప్పుడు కర్ణం గారు గ్రామకంఠం, గ్రామంలో ఉన్న భూములు, గ్రామంలో ఉన్న ఇంటి వ్యవహారం, లెక్క డొక్క అంతా ఆయన దగ్గర ఉండేవి. అప్పుడు ఆ కర్ణాలు ప్రభుత్వంతో అనుసంధానంగా పనిచేయాల్సి ఉంటుంది. వీళ్ళ దగ్గర లెక్క డొక్క, కొన్ని రహస్యాలు, కొన్ని జవాబందీ, ఇలాంటి వ్యవహారాలన్నీ ఉండేవి. అలాంటి సమయంలో రాసింది ఈ పద్యం కాబట్టి, అయినప్పటికీ మనకి దైనందిక జీవితంలో ఇది మనకి ఉపయుక్తంగానే ఉంటుంది. వరుస క్రమంలో వస్తున్నాం కాబట్టి ఈ పద్యం చెప్తున్నాము. కరణము కరణము నమ్మిన మరణాంతకమవును గాని మలనేడు సుమీ. ఒక కరణాన్ని ఇంకో కరణం నమ్మకూడదటండి. ఈ పద్యం స్థూలంగా చెప్పాలంటే ఎందుకు నమ్మకూడదు అంటే, ఆ కరణం గారి దగ్గర ఆ గ్రామానికి సంబంధించిన లెక్క డొక్క, కొన్ని రహస్యాలు ఉంటాయి. ఆ ఊళ్ళో నిధులు ఉండొచ్చు, ఆ ఊళ్ళో కొన్ని నిక్షేపాలు ఉండొచ్చు, ఆ గ్రామంలో ఆ దేవాలయంలో కొన్ని స్ఫటికలింగాలు ఉండొచ్చు. వీటన్నిటికీ ఈ లెక్క డొక్క అంతా ఆయన దగ్గర ఉంటుంది. ఈ వ్యవహారాలు తెలిసి ఇంకో కరణం గారి దగ్గర చెప్పారనుకోండి, అది అటుచేరి ఆయన ప్రాణాంతకం అవుతుంది. అంటే ఆయన ప్రాణం మీద కూడా తెచ్చి పెడుతుంది. ఎలా? దొంగలు పడవచ్చు, రాజుగారు ఆయన్ని పిలిచి శిక్షించవచ్చు, లేదా గ్రామంలో వారే వారిని శిక్షించవచ్చు, ఏమైనా జరగవచ్చు. అందుకని ఒక కరణాన్ని ఇంకో కరణం నమ్మకూడదు. నీకు రహస్యాలు తెలిసినట్టయితే ఆ సంస్థ గురించి అలాంటి సమవుజ్జీ దగ్గర నీ రహస్యాలు చెప్పకూడదు. చెబితే ఏమవుతుందండి, నీకు ప్రాణం మీద ముప్పు వస్తుంది. అలాంటి విషయాలనే ఇక్కడ సుమతి సత్కర్త సోదాహరణంగా వివరిస్తున్నారు. కరణము కరణము నమ్మిన మరణాంతకమౌను గాని మనలేడు సుమి, కరణము తన సరికరణము మరి నమ్మక మర్మమిక మనవలె సుమతి. అంటే కరణము ఆయనకి గ్రామకంఠాలెన్ని, గ్రామంలో బంజరు భూములు ఎన్ని, గ్రామంలో పంట భూములు ఎన్ని, బీడు భూములు ఎన్ని, గ్రామంలో ఎన్నిళ్ళు ఉన్నాయి, ఎన్ని శిస్తులు కడుతున్నాయి,

ఈ వ్యవహారం అంతా ఆయన దగ్గరే ఉంటుంది. అందుకని వాళ్ళని కర్ణాలు అనేవాళ్ళు. కర్ణమున్ మరి ఒక కర్ణాన్ని, మరొక లేఖగాణ్ణి నమ్మినట్లయితే మరణాంతకమవును, ప్రాణాపాయం అవుతుంది. అతనితో పనిచేయాల్సి వచ్చింది లేదా అతనితో తిరగవలసి వచ్చింది. అప్పుడేం చేయాలి? రహస్యము తెలియపరచకుండా అతనితో జీవింపవలను. లేకుంటే ఒకరి రహస్యాలు మరొకరికి తెలిస్తే ఏమవుతుందండి? ప్రమాదం చుట్టుకుంటుంది. మనతో పాటు పనిచేసేవాడే కదా అని మన రహస్యాలను బహిర్గతం చేసామనుకోండి, అది ప్రాణాంతకమవుతుంది. కాబట్టి శ్రోతలారా, ఇక్కడ పద్యం నీతి ఏమిటంటే, సమ ఉజ్జీలతో మెలిగేటప్పుడు మన రహస్యాలను బహిర్గతం చేయకుండా మర్మ మెరిగి వాళ్లతో జీవించాలి. అంటే అతను ఏమైనా రహస్యాలను మన దగ్గర తీసుకుంటున్నాడేమో పసిగట్టి అతనితో మెలగాలి, లేకుంటే మన ప్రాణం మీదకి వస్తుంది. అంత ప్రమాదకరమైంది సమ ఉజ్జీలతో స్నేహం. కాబట్టి శ్రోతలారా, ఈ విషయాన్ని మన దైనందిక జీవితంలో ఎలా అన్వయించుకోవాలంటే, సమ ఉజ్జీలతో బహు జాగ్రత్తగా ఉండవలే. ఎలా? కర్ణమును కర్ణము నమ్మిన మరణాంతకమవును గాని మనలేడు సుమి. కానీ వాళ్ళిద్దరు కలిసి జీవించాల్సిన అవసరం కూడా రావచ్చు. కర్ణము తన సరికరణము మరి నమ్మక మర్మమిక మనవలే సుమతి. కలిసి జీవించవలసింది, ఏదో క్యాంపుకు వెళ్లాల్సి వచ్చింది. క్యాంపుకు వెళ్లాల్సి వచ్చినప్పుడు ఒకరి రహస్యాలు ఒకరు చెప్పుకోకుండా జాగ్రత్తగా లౌక్యంగా తమ తమ పనులు ముగించుకుని వచ్చేయాలి. కాబట్టి బద్దెన గారు చెప్పే విషయం ఏంటంటే, మన సమ ఉజ్జీలతో పనిచేసేటప్పుడు రహస్యాలతో బహు జాగ్రత్తగా ఉండవలే. అంటే ఒక కరణము మరి ఒక కరణమును నమ్మిన ఎడల ప్రాణాపాయము ఆపదులు కలుగును, బయటకు కష్టతరమగును. అందుచేత కరణము తన సాటి కరణము నమ్మకుండా అతడికి మర్మము చెప్పక ఉండుట మంచిదని భావము. కరణమంటే గ్రామ లెక్కలు రాయేవాడు అని అర్థము. చివరిగా పద్యం, కరణము కరణము నమ్మిన మరణాంతకమౌను గాని మనలేడు సుమి, కరణము తన సరికరణము మరి నమ్మక మర్మమిక మనవలే సుమతి. కరణము కరణము నమ్మిన మరణాంతకమౌను గాని మనలేడు సుమి, కరణము తన సరికరణము మరి నమ్మక మర్మమిక మనవలే సుమతి. స్వస్తి.

మీరింతవరకు పద్య తోరణం శీర్షికన సుమతి శతక పద్య పఠనం ధారావాహిక విన్నారు. సమర్పణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. తర్వాత కార్యక్రమం ఆడపిల్ల నమ్మ రూపకం వింటారు. నిర్వహణ శ్రీమతి దివ్య గుడిపూడి.

0: ఆకాశంలో సగం ఆడవారిదేనంటారు, కాని నేలమీద మాత్రం వారి ఉనికిని చాటుకోవడానికి పోరాడవలసి వస్తుంది. అసలు స్త్రీల పట్ల ఈ వివక్ష వారు గర్భంలో శిశువుగా ఉన్నప్పుడే మొదలవుతుంది. ఆడవారిని అన్నపూర్ణగా పిలుస్తాం. అదే ఆడపిల్ల పుడితే వడ్లగింజతో ఉసురు తీసే సంఘటనలు చూశాం. ఈ రోజుల్లో శాస్త్ర సాంకేతిక పరికరాలతో గర్భంలో ఉన్నది ఆడపిల్ల అని తెలిస్తే అంతమొందించే స్థితిని చూశాం. అసలు ఈ భ్రూణహత్య చేసే అధికారం ఎవరిచ్చారు? ఎందుకీ వివక్ష అన్నది మనం ప్రశ్నించుకోవలసిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు బాలికల్ని కాపాడండి, బాలికల్ని చదివించండి అన్న నినాదం దేశంలో నూతన ఉత్సాహాన్ని కలిగించింది. భ్రూణహత్యలను అరికట్టడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో శ్రీమతి పూనం మాలకొండయ్య గారి మాటల్లో విందాం.
1: PCPNDT యాక్ట్ చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయడానికి చర్యలు తీసుకోవటం జరిగింది. ఆల్ డాక్టర్స్కి కూడా త్రూ IMAs అండ్ అదర్ అసోసియేషన్స్ వీ హ్యావ్ క్రియేటెడ్ అవేర్నెస్ దట్ సెక్స్ డిటర్మినేషన్ ఇన్ స్కానింగ్ సెంటర్స్ ఈజ్ ఎ క్రైమ్. సో అది ఎవరు అయినా నాట్ ఓన్లీ ఫర్ ద డాక్టర్స్ హు ఆర్ డూయింగ్, వాళ్ళ రిజిస్ట్రేషన్స్ వన్స్ అండ్ ఫర్ ఆల్ క్యాన్సిల్ చేయటం జరుగుతుంది ఎవరైనా అట్లా చేస్తున్నారు అంటే. అలాగే ఎవరైతే మదర్ని తీసుకొని, ప్రెగ్నెంట్ ఉమెన్ని ఎవరైతే తీసుకొని వెళ్ళారో వాళ్ళ క్లోజ్ బంధువులు కానీ ఎవరైనా కానీ వాళ్ళకి కూడా జైలు శిక్ష ఉంటుంది. ఓన్లీ ఎవరికి ఎగ్జెంప్షన్ ఉందంటే తల్లికి ఎగ్జెంప్షన్ ఉంది. ఎందుకంటే చట్టం ఏమాలోచిస్తుందంటే ఏ తల్లి కూడా తన బిడ్డని కావాలని చంపరు, ఏదో సోషల్ ప్రెషర్ వల్ల కానీ దేనివల్ల చంపుతున్నారు కాబట్టి. తల్లికి మాత్రం కంపల్సరీగా అందులో ప్రొటెక్షన్ ఉంది. సో తల్లులందరూ కూడా మీకు ఎవరైనా అట్లా ప్రోత్సహిస్తున్నారు, మీకు వెళ్ళి ఫిటిసైడ్ అంటే మీ బిడ్డని చంపమంటున్నారు జస్ట్ బికాస్ తన ఆడబిడ్డ అని చెప్పి, మీరు మీ ఐడెంటిటీ తెలియకుండానే అంటే మీకు ఒకవేళ ఆ భయం ఉంటే చెప్తే ఇంట్లో గొడవలు వస్తాయని, సో మీ ఐడెంటిటీ చెప్పకుండానే మీరు 104 కాల్ సెంటర్ కానీ 102 కాల్ సెంటర్ ఫ్రీ, ఇది టోల్ ఫ్రీ అన్నమాట, లేకపోతే మీకు తెలిసిన పరిధిలో ఎవరినైనా ఫోర్స్ చేస్తున్నారు అంటే మీరు 102 కాల్ సెంటర్, 104 కాల్ సెంటర్కి మీ ఐడెంటిటీ చెప్పకుండానే మీరు కంప్లైంట్ చేస్తే తప్పక మేము యాక్షన్ తీసుకుంటాం.
0: పెరుగు కొడుకుకి మజ్జిగ కూతురికి అన్న ధోరణి మనం చాలా కుటుంబాల్లో చూస్తూ ఉంటాం. దీనివలన ఆడపిల్లల్లో పోషకాహార లోపం అనేది సమస్యగా పరిణమించింది. ముఖ్యంగా యుక్త వయసు బాలికల్లో రక్తహీనత అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఈ పోషకాహార లోపాన్ని తగ్గించడానికి, అలాగే బాలికల్లో తమ ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించడానికి ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారో మాతా శిశు సంక్షేమ శాఖలో కె శ్యామసుందరి గారి మాటల్లో విందాం.
2: అడాలసెంట్ గర్ల్స్ 11 నుంచి 18 సంవత్సరాల లోపు వాళ్లల్లో ఇళ్లల్లో కూడా ఏం చేస్తారంటే మగపిల్లలకేమో ఎక్కువగా పెడతారు, ఆడపిల్లలకి తక్కువగా పెడతారు. ఎందుకంటే అతను బయటకు పోయిస్తాడు, తిరిగి వస్తాడు, ఇంట్లో ఉండేది ఆడపిల్ల కదా, ఏదో ఒకటి తింటదిలే ఆడపిల్లకి, ఇలాంటివన్నీ కూడా మనకు కొద్దిగా మన దానిలో ఉన్నాయి. కాబట్టి అలా కాకుండా ఆడపిల్లైనా మగపిల్లలైనా ఇద్దరికి ఒకటే కావాలి కాబట్టి ఆడపిల్లకి తక్కువగా పెట్టేది తగ్గించి ఆడపిల్లకి మగపిల్లలకి ఇద్దరికి సమానంగా పెట్టాలి అనేది ఒకటి మనం ఖచ్చితంగా చేయాలి. అంటే ఇద్దరికీ ఒకే రకమైన ఆహారం పెట్టడము, పోషకాహార లోపం లేకుండా చూడడము అనేది చాలా ముఖ్యం. తర్వాత ముఖ్యంగా ఊళ్ళల్లో మనకి ఆకుకూరలు సమృద్ధిగా దొరుకుతాయి. అంటే మన పెరట్లోనే మనకి మునగాకులు, మునగ చెట్లు, తర్వాత బొప్పాయిలు, కరివేపాకు, కరివేపాకు ఎక్కువగా వాడాల్సి వస్తుంది. అంటే పచ్చళ్ళులలో కానీ కూరల్లో కానీ ముఖ్యంగా మనం ఏం చేస్తామంటే ఫస్ట్ చాలామందికి అన్నము కూర పెట్టగానే కూరలో ఉండే కరివేపాకును తీసి పక్కన పెట్టేస్తారు. ఇది చెయ్యకూడదు, ఎందుకంటే అందులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. ఇలాంటి ఆహారపు అలవాట్లు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ అలవాట్లు కనుక చేసినట్లయితే ఆడపిల్లల్లో కూడా కొంచెం మనకు అనీమియా తగ్గించడానికి కొంచెం వీలవుతుంది మనకి. తర్వాత ఇనుము కావాలి, ముఖ్యంగా ఆడపిల్లలకి. కిషోర వయసులో ఉండే పిల్లలకి 11 సంవత్సరాల నుంచి 17-18 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా అనీమియా రాకుండా మనం జాగ్రత్త తీసుకోవాలి. ఈ ఐరన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తినాలి. ఐరన్ ఎక్కువగా దేనిలో ఉంటుంది? మనకి బెల్లము, రాగులు, చేపలు, తర్వాత మొలకెత్తిన గింజధాన్యాలు, వీటిల్లో కూడా ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఈ మొలకెత్తిన గింజల్లో చాలా విటమిన్ సి ఉంటుంది, తర్వాత ఐరన్ ధాతువులు కూడా ఉంటాయి. తర్వాత జామకాయలు, నిమ్మకాయి, ఉసిరికాయలు ఇలాంటివి కూడా ఇనుముతో పాటు తినాలి. తర్వాత ఇనుము ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తిన్న తర్వాత అరగంట గంట సేపు మనం కాఫీ టీ లాంటివి కూడా తాగకూడదు. దానివల్ల ఏమవుతుందంటే దానిలో ఉండే పోషకాలు వాళ్ళు అబ్జర్బ్ చేయడానికి వీలు కాకుండా ఈ కాఫీ టీలు నిరోధిస్తాయి అన్నమాట.
0: ఒక పురుషుడు విద్యావంతుడైతే అది అతనికే పరిమితమవుతుంది. అదే ఒక స్త్రీ విద్యావంతురాలైతే ఆ కుటుంబం కూడా విద్యావంతుల కుటుంబమవుతుంది. ఆడపిల్ల చదువుకోవడం వల్ల విజ్ఞానంతో పాటు సమాజంలో ఏర్పడే అసమానతల మీద అవగాహన కలిగి ఉంటుంది. సమాన అవకాశాలు అందిస్తే స్త్రీలు కూడా అన్ని రంగాల్లో పురుషులకు సమానంగా ముందంజవేయగలుగుతారు. దీనికి ఉదాహరణగా తన అనుభవాన్ని కుమారి నాగలక్ష్మి మాటల్లో విందాం.
3: నేను ఒక పల్లెటూరులో ప్రాథమిక పాఠశాలలో 5 తరగతులు చదివాక కనీసం 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న 6వ తరగతి బడికి పంపడానికి మా అమ్మ నాన్న ఇష్టపడలేదు. నన్ను తమ్ముణ్ణి ఎత్తుకోవడానికి ఇంటి దగ్గరే ఉంచేశారు. నాన్నకి తాగుడు అలవాటు ఉండేది. రాను రాను అది ఎక్కువైపోయింది. బాగా అప్పులు చేసి ఎంత వడ్డీకైనా డబ్బులు పెట్టి తాగేసేవాడు. మాకున్న సొంత ఇల్లు కూడా తాకట్టు పెట్టేసి కొన్నాళ్ళకి అద్దె ఇంటికి మారాల్సి వచ్చింది. మా బంధువులెవ్వరూ మా పరిస్థితి చితికిపోయాక మమ్మల్ని ఎవరూ పట్టించుకోలేదు. ఈలోపు నేను పెద్ద మనిషి అవటంతో నాకు పెళ్లి సంబంధాలు చూడసాగారు. నాకు చదువుకోవాలని ఎంతో కోరికగా ఉండేది. నేను బాగా చదువుకొని ఉద్యోగం చేయాలని మా అమ్మ కష్టాలు తీర్చేయాలనుకునేదాన్ని. కానీ నాకు పెళ్లి ప్రయత్నాలు చేసి చివరకు మా దూరపు చుట్టాలలో ఒక అతన్ని పెళ్లి చేసుకోవాలని కట్నం అక్కర్లేదని చెప్పటంతో అందరూ సంతోషపడసాగారు. నాకు చాలా భయం వేసింది. నా మాట ఎవరూ వినిపించుకోవటం లేదని చెప్పినా వినరని నేను ఒకరోజు ఇంట్లో నుంచి పారిపోయి వచ్చేశాను. ముందుగా బస్సు ఎక్కాను, తర్వాత రైలు ఎక్కి విజయవాడలో దిగాను. విజయవాడలో నన్ను రైలు దిగగానే చూసిన పోలీసు నన్ను చైల్డ్ లైన్ దగ్గరికి చేర్చారు. అక్కడ నన్ను బాల సంక్షేమ కమిటీ ముందు అడిగారు. నాకు బాగా చదువుకోవాలని ఉందని చెప్పాను. వెంటనే నన్ను ఈ హాస్టల్లో పెట్టి బడిలో చేర్పించారు. నేను ఇక్కడ సంతోషంగా చదువుకుంటున్నాను. నేను ఇక్కడ ఉన్నట్టు మా తల్లిదండ్రులకి తెలియపరిచారు. ఆడపిల్లలకి చదువు ఎంత అవసరమో తెలిపారు.
0: ఆడవారి పట్ల వివక్షను రూపుమాపడానికి దశాబ్దాలుగా ఎందరో మహనీయులు కృషి చేస్తున్నా నేటికీ మన సమాజంలో లింగ వివక్ష చూస్తూనే ఉంటాం. గర్భంలో పిండంగా ఉన్నప్పుడు మొదలైన ఈ వివక్ష శిశువైనా బాలికైనా యువతైనా భార్య అయినా కోడలైనా విద్యార్థిని అయినా ఉద్యోగిని అయినా ఇలా స్త్రీ ఏ బాధ్యత చేపట్టినా వారిని వెన్నంటే ఉంటుంది. అతి తరచుగా చూస్తూ ఉండడం వల్ల ఇది చాలా సాధారణమైన విషయంలా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆడపిల్ల ఎప్పటికైనా ఆడపిల్లే అన్న భావజాలమే ఈ ధోరణికి కారణం. తాను ఎదుర్కొన్న లింగ వివక్ష గురించి కుమారి ఏ పూజ ఏమంటున్నారో విందామా.
4: తనకన్నా ముందు పుట్టిన అన్నయ్య కన్నా ముద్దు చేయటంలో ముద్ద పెట్టటంలో అన్నయ్య కన్నా తానెంతో తక్కువని అమ్మ చెప్పకనే చెప్పింది. అన్నింటిలో మంచి మార్కులు తెచ్చుకున్నా నీకు ఈ గ్రూపు చాలు, నువ్విదే చదవాలి నిర్దేశించిన నాన్న. నువ్వు ఆడపిల్లవు కదా అన్నాడు. నాకు ఈ మాటలు నచ్చటం లేదు. స్వాభిమానపు రోషం సాహసాన్నిస్తుంది. ఈ వివక్షను తుదముట్టిస్తా, ప్రగతి బాట నిలచి చూపిస్తా.
0: బాల్యం అంటే అలసిపోయేదాకా ఆడుకోవడం, తోబుట్టువులతో గిల్లికజ్జాలు పెట్టుకోవడం, ఆత్మీయుల అనురాగాల్ని గోరుముద్దలుగా తింటూ పెరగడం, తల్లిదండ్రుల ముద్దుమ్రిపాలు తీరకుండానే ముక్కుపచ్చలారని ఆడపిల్లలను పెళ్లిపీటలు ఎక్కిస్తున్నారు. చదువు ప్రాధాన్యతను పక్కన పెట్టి జీవిత పాఠాలు నేర్పకుండానే వివాహ బంధంలోకి నెట్టేస్తున్నారు. సహకరించని ఆర్థిక స్థితిగతులు, సామాజిక పరిస్థితులు, పేదరికం, ముఖ్యంగా ఆడపిల్లలను భారంగా భావించే మనస్తత్వమే ఈ బాల్య వివాహాలకు దారితీస్తున్నాయి. కారణం ఏదైనా ఈ బాల్య వివాహాల వల్ల జీవితం అందించే అవకాశాలను ఆడపిల్లలు అందుకోలేకపోతున్నారు. ఈ బాల్య వివాహం నుండి బయటపడి తన జీవితాన్నే సందేశంగా మార్చి చెబుతున్న ఈ శారద కథ విందామా.
5: నేను దివి తాలూకాలో బాగా పల్లెటూరుకు చెందిందాన్ని. నాకు మా చుట్టమైన వరుసకు మామయ్యతో నా 12వ ఏటనే పెళ్లి చేశారు. నా భర్త ఎప్పుడూ నన్ను కొట్టడం, తిట్టడం, అత్తామామలు నానా అవస్థలు పెట్టేవారు. నా బాధలు ఎవరికి చెప్దామన్నా ఆడవాళ్ళకి ఈ కష్టాలు మామూలే అనేవారు. అమ్మా నాన్న ఓర్చుకోవాలి, నువ్వెదురు తిరిగితే నీ చెల్లెలికి పెళ్లి కాదు అనేవారు. నా భర్త ఏ పని చేయకుండా ఇంకా డబ్బులు తెమ్మని నన్ను కొట్టేవాడు. భర్త, అత్త, మామ నన్ను బాగా కొట్టి ఇంట్లో నుంచి తరిమేశారు. నేను ఇప్పుడు వసతి గృహానికి వచ్చి చదువుకుంటున్నాను. అంతేకాకుండా కుట్టు కూడా నేర్చుకుంటున్నాను. నేను వాళ్ల మీద ఆధారపడకుండా నా కాళ్ల మీద నేను నిలబడాలనుకుంటున్నాను. ఇక్కడికి వచ్చాక బాల్య వివాహాలు తప్పని, నాలాంటి ఎందరో అమ్మాయిల బతుకులు చదువులేక ఏ పని నేర్చుకోక అలమటిస్తున్నారని తెలుసుకున్నాను.
0: ముందడుగు వేయాలంటే ఎన్నో ఆటంకాలు, అవరోధాలు, అడ్డంకులు, ఏదీ పూలబాట కాదు. నువ్వు చేయగలవా, సాధించగలవా అన్న పరుష పదాలు ఎదురవుతాయి. ఏదైనా ప్రయత్నం చేయకుండా భయపడ్డం కంటే ప్రయత్నం చేసి ఓడిపోవడం మిన్నా అని పెద్దలంటారు. ఇటువంటి ఆశావహ దృక్పథం కలిగి రాబోయే రోజులన్నీ నావే అన్న ధీమా ఉన్న కుమారి సుష్మ మాటల్ని విందాం.
6: అరవిరిసిన మొగ్గను నేను, అందచందాల బుట్ట బొమ్మను, పాలబుగ్గల సిగ్గుల రెమ్మను, చక్కెర పలుకుల చక్కని చుక్కను, అమ్మ కన్నీటిని తుడిచివేస్తాను, నాన్న కన్నులకు పండగవుతాను, చిట్టి గౌనుల తొడికి గంతులేస్తాను, ఉయ్యాలలూగే వయ్యారినవుతాను. అరవిరిసిన మొగ్గను నేను, అందచందాల బుట్ట బొమ్మను, ఓణీలు వేసినే వేడుకవుతాను, పూల జడలల్లినే చామంతినవుతాను, సంబరాలు తెచ్చి సంపెంగనవుతాను, నవ్వుళ్ళు పూయించి జాబిల్లినవుతాను. అరవిరిసిన మొగ్గను నేను, అందచందాల బుట్ట బొమ్మను, చదువులెన్నో నేర్చి పేరు తేలేనా, సంద్రాలు దాటినే దాడలు తేలేనా, అమ్మ నాన్నలకి అండగా ఉండనా. అరవిరిసిన మొగ్గను నేను, అందచందాల బుట్ట బొమ్మను. భ్రూణహత్యలు బాల్య వివాహాల ఆగండి, ఆపండి, నన్ను ఎదగనివ్వండి. అరవిరిసిన మొగ్గను నేను, అందచందాల బుట్ట బొమ్మను.
0: మన దేశంలో ఎంతోమంది మహిళలు ఎన్నో తరాల నుండి తమదైన శైలిలో వారి వారి రంగాల్లో రాణించారు. తమకు అడ్డువచ్చే ప్రతి అవరోధాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టి విద్య, వైద్యం, రాజకీయం, సాహిత్యం, క్రీడలు, పారిశ్రామికం ఇలా ఎన్నో రంగాల్లో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు, తిరుగులేని ముద్రను వేశారు. మరి నేటి ఆడపిల్లలు కూడా ఇలాంటి మహిళలుగా ఎదుగుతారని ఆశిస్తూ సెలవు తీసుకుందాం.

0: మీరింతవరకు ఆడపిల్ల నమ్మ రూపకం విన్నారు. నిర్వహణ శ్రీమతి దివ్యా గుడిపూడి.
1: Yes, ఆ వైబ్ వినిపిస్తుందా?
2: తరాలను టచ్ చేసిన స్వరం, కాలాన్ని దాటిన కనెక్షన్,
1: 90 ఏళ్ల అద్భుత ప్రయాణంతో వచ్చేస్తోంది
2: ఆకాశవాణి స్వర సంధ్య మ్యూజికల్ కాన్సర్ట్.
1: ఇది కేవలం సెలబ్రేషన్ కాదు,
2: ఇదొక వైబ్, ఇదొక మెమరీ,
1: ఇది మన కల్చర్ కి కనెక్ట్.
2: మ్యూజిక్ ఉంటుంది, బీట్ ఉంటుంది,
1: ఉత్సాహం ఊపందుకుంటుంది,
2: మనందరం కలిసి చేసే ఓ గ్రాండ్ సెలబ్రేషన్ ఉంటుంది.
1: ఇంకెందుకు ఆలస్యం? ఈ ప్రత్యేక వేడుకకు తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రం వేదిక దగ్గరికి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో ఫుల్ ఎనర్జీతో వచ్చేసేయండి.
2: ఈ స్టేజ్ మీద వినిపించేది కేవలం స్వరం కాదు,
1: 90 ఏళ్ల చరిత్ర,
2: 90 ఏళ్ల అనుబంధం,
1: 90 ఏళ్ల మన కథ.
2: సో తుమ్మలపల్లిలో ఈ ఆదివారం సాయంత్రం కలుద్దామా?
1: ఆకాశవాణి 90 ఏళ్ల సంబరాన్ని కలిసి సెలబ్రేట్ చేద్దాం.

0: ఈనాటి ఉదయరేఖలు కార్యక్రమంలో తర్వాత దక్షిణాంధ్ర యోగ కవులు భక్తితత్వం ఉపకథలు వింటారు. సమర్పణ శ్రీ పశుమర్తి కామేశ్వర శర్మ.
1: క్రిందటి వారం మడివాల మాచయ్య అక్క మహాదేవుల అచంచల శివభక్తిని గురించి, భక్తితత్వానికి దళితుడని, చిన్నవారని, గొప్పవారని, ధనికుడని, పేదవారనే భేదం లేదని, ముక్తికి అందరికీ భక్తిభే ప్రధానమని పాల్కురికి సోమనాథుడు బసవపురాణంలో పేర్కొన్న భక్తుల వృత్తాంతాన్ని తెలుసుకున్నాం. ఈ వారం మరో మహాభక్తుల గురించి వారి భక్తితత్వాన్ని చెప్పుకుందాం. ఆలకించండి. బెజ్జమహాదేవి వాత్సల్య భక్తిని గురించి చెప్పుకుందాం. ప్రథమాంధ్ర వీరశైవ కవిగా, ప్రమధాంసీభూతునిగా జన్మించినవాడు పాల్కురికి సోమనాథుడు. ఆయనకు సమకాలీనుడైన నందీశ్వరుడి అవతారంగా వీరశైవులు భావించే బసవేశ్వరుని పరంగా బసవపురాణాన్ని రచించాడు పాల్కురికి సోమనాథుడు. ఇందులో బసవేశ్వరుడి మహిమలను, శైవభక్తుల కథలను ద్విపద ఛందస్సులో వ్రాశాడు సోమనాథుడు. ఆ భక్తుల కథలలో బెజ్జమహాదేవి కథ మాతృవాత్సల్యానికి స్ఫూర్తినిస్తుంది. బెజ్జమహాదేవి పండితురాలు కాదు. ఆమెకు శివుని పట్ల అచంచల భక్తి విశ్వాసములు తప్ప వేరొకటి తెలియదు. శివుని మీద భక్తి గీతాలు తన్మయత్వంతో పాడుకోవటం, శివార్చన చేస్తూ దినము గడిపేది బెజ్జమహాదేవి. ఆమెకు ఒక పవిత్రమైన భావన కలిగింది. ఇంతలో ఒక బాలుడు కూడా ఆ వీధిలో కనిపించాడు. ఆ సమయంలో బెజ్జమహాదేవికి అనిపించింది, ఏమని, ఈయనకు తల్లి ఎవరో తెలియదు. లోకంలో అందరికీ తల్లిదండ్రులున్నారు, శివునికి ఎవరున్నారు? తల్లి ఉంటే పిల్లవానిని తపస్సులోనే ఉండనిస్తుందా? ప్రతి తల్లి తన పిల్లలకి రోజూ తలదువ్వి చక్కగా కేశములను అలంకరించేది, ఇలా జుట్టును జడలు కట్టనిస్తుందా? తల్లి యున్న విషంబు ద్రావనేనిచ్చు, తల్లి పాముల నేల ధరింపనిచ్చు, తల్లి బూడిద నేల తా బూయనిచ్చు, తల్లి పుచ్చునే సుతు వల్లకాటికి, ఆ తల్లి లేకపోవటం వల్లనే మంచి వస్త్రములు కట్టుకోకుండా పులిచర్మాన్ని, గజచర్మాన్ని కట్టుకుంటాడు పాపం. ఒంటి నిండా బూడిద పూసుకుని ఏమీ తోచక శ్మశానాల్లో తిరుగుతాడా? తనయుని తల్లి భిక్షాటన చేయనిస్తుందా? విషం తాగనిస్తుందా? తల్లి ఉంటే ఇవన్నీ ఆ బాలశివునికి జరుగుతాయా? ఎవరికైనా తల్లి లేకపోవటం ఒక పెద్ద కష్టం. తల్లి ఉంటే బిడ్డల బాగోగులు చూసుకుంటుంది, కంటికి రెప్పలాగా చూసుకుంటుంది, బిడ్డలే తన సర్వస్వం అనుకుంటుంది. బిడ్డలకు ఏ చిన్న కష్టం వచ్చినా తల్లడిల్లిపోతుంది తల్లి. పాపం తల్లి లేకపోవటం కారణంగానే ఒంటరిగా తిరుగుతున్నాడు ఈ శివయ్య. అందుకే ఎప్పుడూ తోచక తపస్సు చేసుకుంటూ ఉంటాడు. శివుడికి తల్లి ఉండాలి, ఎవరో ఎందుకు? నేనే ఆ శివుడికి తల్లిని అవుతానని సంకల్పించింది మహాభక్తురాలు బెజ్జమహాదేవి. యశోదానందన కృష్ణ అన్నారు కదా, అది కృష్ణుని ప్రసిద్ధ నామం. యశోదది పెంచిన ప్రేమ, కన్న ప్రేమ పెంచిన ప్రేమ సమానమే. ఒక విధంగా పెంచిన ప్రేమ మిన్న. శివుడికి నేను పెంచిన తల్లినవుతాననుకున్నది బెజ్జమహాదేవి. ఆ బాలుణ్ణి చేరదీసింది, బాలుడే శివుడిని భావించింది, వాడికి నీళ్లు పోసింది, తలస్నానం చేయించింది, మెత్తటి వస్త్రంతో తుడిచి జలుబు చేయకుండా సాంబ్రాణ ధూపం వేసింది. బిడ్డంటే ఎంత ప్రేమో బెజ్జమహాదేవికి. వేరే ధ్యాస లేదు, తన సర్వస్వం ఆ బాలశివుడే. శివుని మీద భక్తిని ఆయనకు తల్లిగా భావించి సేవించుకుంటుంది. పిల్లవాడు బాగా ఉన్నా నలతగా ఉన్నాడని, ఇరుగు పొరుగువారి దిష్టి తగిలిందని దిష్టి తీసేసేది, జోలపాటలు పాడి ఉయ్యాల ఊపేది. ఈ విధంగా అనేక విధాలుగా బెజ్జమహాదేవి తన మాతృప్రేమను చూపిస్తోంది. శివుడు ఆమె మాతృప్రేమకు ముగ్ధుడైనాడు. బాలుడై ఆమె చేసే బాల్యోపచారాలను స్వీకరిస్తూ ఆనందిస్తున్నాడు. ఒకనాడు శివుడు ఆమె భక్తిని పరీక్షించాలనుకున్నాడు. ఏదో అనారోగ్యం వచ్చిన వాడిలా ప్రవర్తించసాగాడు. రోజూ మాదిరిగానే వెన్న తిందువుగాని నోరు తెరవమంటే తెరవలేకపోయాడు. అంగటి ముళ్ళు అని చెప్పునని అనుకున్నదావిడ అని, అయ్యో ఏమైంది నాయనా నీకు, పిల్లవాడు ముద్దుగా ఉన్నాడు కదా అని అందరూ ప్రేమ కొద్దీ ఏవోవో పెడతారు. ఏ భక్తుడైనా భక్తి కొద్దీ తను తినే మాంసాన్ని నివేదన చేశాడేమో. బోళావాడివి, నీకేం తెలియదు, ఎంత పని జరిగింది నాయనా, ఏం చెయ్యాలి అని వాపోతోంది మాతృవాత్సల్యంతో. శివుడిలో మార్పు లేదు, ఉలుకు పలుకు లేదు. నీకేమైనా అయితే నేనెలా బ్రతుకుతానయ్యా, ఒంటరిదాన్నైపోతాను, నా బతుకే శూన్యమవుతుంది నాయనా. నీకొచ్చిన ఈ అనారోగ్యం నాకొచ్చినా బాగుండేది, నువ్వు ఆరోగ్యంగా ఉంటే నాకు చాలయ్యా. నీకు ఏమైనా జరగకూడనిది జరిగితే నేను జీవించలేను, ఆ వార్త వినకపూర్వమే నా ప్రాణం పోతే మంచిది అని తల శివలింగానికేసి కొట్టుకోసాగింది బెజ్జమహాదేవి. నుదురు చిట్లి రక్తం ధారకా కారసాగింది. ఇంతలో శివలింగ స్థానంలో సాకార రూపంలో పులిచర్మం ధరించి భస్మధారణతో జటాజూటంతో నెలవంకను ధరించి త్రిశూలధారియే శివుడు ప్రత్యక్షమైనాడు. అమ్మా లే అన్నాడు. శివుడు బెజ్జమహాదేవి తలమీద తన అమృతహస్తాన్ని ఉంచుతూ బెజ్జమహాదేవి తలెత్తి చూసింది. ఎదురుగా ఆప్యాయత చూపిస్తూ ప్రసన్నవదనుడైన పరమశివుడు, పార్వతి, నందీశ్వరుడు, పరివారం, నీకేం కావాలో కోరుకోమన్నాడు శివుడు. నాకేం కావాలనైనా, ఏ అనారోగ్యం లేకుండా సంపూర్ణ ఆరోగ్యవంతుడివై ఉంటే అంతకంటే నాకేం కావాలి అన్నది బెజ్జమహాదేవి. యశోదకి తప్పలేదు, పరమాత్మని మాయలో అత్యంత మాతృవాత్సల్యంతో పరమాత్మనే గుర్తించలేకపోయింది యశోద కూడా. అదే మాతృవాత్సల్యంతో తన్ను తాను మర్చిపోయింది బెజ్జమహాదేవి. ప్రత్యక్షమైన శివుణ్ణి తన దగ్గరే ఉండాలని కోరింది. ఎప్పుడూ ఆయన ఆరోగ్యంగా ఉంటే చాలన్నది. పరమశివుడు సంతసించి, మహాదేవి నీ మాతృవాత్సల్యం గొప్పది, నీవు అమ్మవ్వమని సంబోధించాడు. అమ్మ అవ్వ, అమ్మవ్వ. ఈ సందర్భంలో మనకి చాగయ్య గారు మాతృవాత్సల్యం గురించి మధ్యమావతి రాగంలో వినాయకునివలె బ్రోవవే, నినువినా వేల్పులెవరమ్మా అన్న కీర్తన. ఒకప్పుడు పార్వతి నిమిత్తమాత్రముగా ఒక బొమ్మ చేసి ప్రాణప్రతిష్ఠ చేసి ద్వారమునందు కావలి ఉంచింది. అంతలో శివుడే వచ్చాడు. కావలి ఉన్న మూర్తి శివుణ్ణి లోపలికి పోకుండా అడ్డగించాడు. శివుడు త్రిశూలంతో అతని శిరస్సు ఖండించి లోపలికి వెళ్ళాడు. ప్రసంగవశాత్తు కావలి ఉంచిన వాని శిరస్సు ఖండించే వృత్తాంతం శివుడు పార్వతికి చెప్పాడు. పార్వతి చాలా పరితపించింది, మాతృవాత్సల్యాన్ని చూపించింది. పార్వతి ఎలాగైనా అతన్ని పునర్జీవితుణ్ణి చేయమన్నది. ఉత్తర దిశగా తల ఉంచి దక్షిణాన్ని చూస్తూ నిద్రిస్తున్న ఏనుగు శిరస్సును త్రుంచి తెచ్చి ఆ ద్వారపాలకుడుగానున్న బాలకునికి అమర్చారు. ఆయనే గజముఖుడు, మహాగణపతి. శివుడు గజముఖుణ్ణి తన ప్రబధగణములకు అధిపతిగా చేశాడు. ఇది జగన్మాత పుత్రవాత్సల్యం. ఒక బొమ్మను చేసి ప్రాణం పోసి నిర్జీవితుడైన వానికి జీవాన్నిచ్చి గణాధిపతిని చేసి ఆదో పూజ్యోగుణాధిపహ అని ఏ కార్యానికైనా ప్రథమ పూజితునిగా చేసింది పెంచిన తల్లి వాత్సల్యం. అందుకే చాగయ్య వినాయకుని వలను బ్రోవవే అన్నాడు. బెజ్జమహాదేవి మాతృవాత్సల్యానికి చాగయ్య గారి కీర్తన కూడా స్ఫూర్తే. పాల్గురికి సోమనాథుడు బసవపురాణంలో బెజ్జమహాదేవి ద్వారా తల్లి ప్రేమను ఆదర్శంగా విశదీకరించాడు. ముల్లోకములకెల్ల ముత్తవ నాకు తల్లివి కాన, నా తల్లి నీ ఎట్టి తల్లివి, గలుగంగ తనకు రోగంబు ఎల్లడ పొందంగ నెట్లుంగవచ్చు అనుచు నిత్యత్వమాయమ్మకు నొసగి అనుపమ పరమపరానందమూర్తి అమ్మయ్యై శివుంగుని ఆడుటంజేసి అమ్మవ్వ అన నామమయ్యే వెండియున్నన్నాడు పాల్కురికి సోమనాథుడు ఈ సందర్భంగా ద్విపద కావ్యంలో. నాకు తల్లివి, ముల్లోగములకు ముత్తవమ్మ, నీ వంటి తల్లి ఉంటే రోగములొస్తాయా? నీవు ఎప్పటికీ నాకు తల్లివే. ఆ పరమానందమూర్తి అయిన పరమేశ్వరుడు బెజ్జమహాదేవుని అమ్మవ్వ అని పిలిచాడు. భక్తితత్వానికి అధీనుడు శివుడు. భక్తుల పట్ల కారుణ్యవాత్స్యములు గలవాడు పరమేశ్వరుడు. గోదాదేవి అచంచల భక్తురాలు, అయోనిజ. తండ్రితో ఆదినుంచి నేను శ్రీరంగనాథునే వివాహం చేసుకుంటానన్నది. సంపూర్ణ శరణాగతితో స్వామికి సేవలర్పించింది. సంతుష్టుడైన శ్రీరంగనాథుడు ఆమెను, తండ్రిని, బంధువును, భక్తుల్ని శ్రీరంగం రమ్మన్నాడు, కరుణించాడు. రంగనాథుడు, గోదారంగనాథుల కళ్యాణం వైభవంగా జరిగింది. పరమాత్మ భక్తజన బాంధవుడు. గోదాదేవి రంగనాథులలో ఐక్యమైంది. బెజ్జమహాదేవి, గోదాదేవి పరమభక్తులు. వారి కోర్కెలు పరమాత్మ తప్పక అనుగ్రహిస్తాడు. కనుక సాత్విక భక్తి ముక్తినిస్తుందని చెప్తోంది బెజ్జమహాదేవి. ఇప్పుడు మరొక భక్తురాలని గురించి చెప్పుకుందాం. బసవపురాణంలో మరొక ముగ్ధ భక్తురాలి కథను మనకు అందించాడు పాల్కురికి సోమనాథుడు. భక్తికి నవవిధములైన మార్గాలు చెప్పారు. అయితే అన్నింటికీ చిత్తశుద్ధి ముఖ్యం. చిత్తశుద్ధి లేని శివపూజ లవిలేలా అన్నారు కదా. చిన్నపిల్ల తల్లిదండ్రులు నిత్యం చేసే అర్చన విధానాన్ని ఆకళింపు చేసుకుని నిశ్చలమైన మనస్సుతో నిర్మల హృదయందు శివుణ్ణి పూజించింది. ఆ పిల్ల భక్తికి మెచ్చి కైవల్యాన్నిచ్చాడు పరమేశ్వరుడు. కథ మొత్తం చెప్పుకుందాం. శివదేవుడనే గృహస్థుడుండేవాడు. ఆయన గొప్ప శివభక్తుడు. ఆ ఊర్లో ఉన్న శివాలయానికి వెళ్ళి నిత్యం శివుడికి అభిషేకాలు చేసేవాడు. స్తోత్రాలు అత్యంత భక్తిశ్రద్ధలతో, పవిత్ర భావనతో చేసేవాడు. షోడశోపచారములు చేసేవాడు. హరహర నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః అని అభిషేకాలు చేసేవాడు.

అభిషేకం చేసేవారెవరు, పాలను నైవేద్యం పెట్టేవారెవరు అని తలుస్తూ తనకు సర్వస్వం శివుడే అని ఆయన్నే నిత్యం స్మరిస్తూ అర్చిస్తూ శివనామస్మరణ చేస్తూ ఉండేవాడు శివదేవుడు. ఆయనకు ఒక ఆడపిల్ల. ఆ పిల్ల పేరు గోడగూచి. శివదేవుడు ఒకరోజున పొరుగూరు అత్యవసరంగా వెళ్లవలసిన ముఖ్య పని జరిగింది. గోడగూచిని పిలిచి, అమ్మాయి, మేము పొరుగూరు ఇప్పటికిప్పుడు వెళ్లాల్సి వచ్చింది. మనం రోజూ శివునికి అర్చన చేసి కొంచెడు పాలు నివేదన చేస్తాం. ఆ కార్యక్రమాన్ని నీవు చెయ్యాలమ్మా. నీమీద మాకా నమ్మకం ఉన్నది తల్లి. మేము ఊరు వెళ్తున్నాం. వచ్చేంతవరకు శివునికి పూజ, పాలు నివేదన జాగ్రత్తగా చెయ్యి. స్నేహితులతో ఆటలాడుతూ మర్చిపోబోక అని పిల్లకి అప్పగించి వెళ్లారు. మరునాడు గోడగూచి ఉదయాన్నే స్నానాదులు ముగించుకుని మంచి ఆవుపాలను కొంచెడు తీసుకుని శివాలయానికి వెళ్ళింది. గర్భాలయంలోకి వెళ్లి పూజ చేసి ఆవుపాలను శివలింగం ముందుంచి శివుడికి చిత్తశుద్ధితో నమస్కరిస్తూ పాలు త్రాగమని వేడుకొన్నది. శివుడు తాగలేదు. ఎదురుగా నిలబడితే ఎలాగ తాగుతాడు అని చాటుకు వెళ్ళింది. ప్రయోజనం లేదు. తాగవయ్యా శివ, లేకపోతే మా నాన్న బాధపడతాడు, నిన్ను పస్తు పడుకోబెట్టానని అని మొరబెట్టుకుంది గోడగూచి. ఏం లాభం లేకపోయింది. అమ్మా నాన్నలు చెప్పారు, కాని శివుడు పాలు త్రాగటం లేదు. ఏమైనా లోపం చేశానా అని మదనపడ్డది గోడగూచి. చిన్న పిల్ల, భయం వేసింది. పాలెందుకు తాగటం లేదు? తాగవయ్యా బాబు, శివయ్యా, లేకపోతే మా నాన్న నన్ను కొడతాడు. ఆకలి లేకపోతే కొంచెమైనా తాగవయ్యా శివ అన్నది ఆ చిన్న పిల్ల. ఇది ముగ్ధభక్తి అంటారు దీన్ని. శివుడు పాలు తాగలేదు. ఇక లాభం లేదని తల్లిదండ్రుల చేత దెబ్బలు తినే బదులు వాళ్లప్పగించిన పని చేయకపోతే వాళ్ల చేతిలో చావడం ఖాయం, అంతకంటే ఇక్కడ నీ ముందే చావటం మేలు అని తలని శివలింగానికేసి బాదుకుంటోంది. కరుణామయుడు బోళాశంకరుడు కరుణించి పాలను త్రాగాడు. ఇలా రోజూ పాలు తెస్తోంది, శివుడు తాగుతున్నాడు. ఒకరోజు పని ముగించుకుని శివదేవుడు భార్య తిరిగి వస్తున్నారు. గుళ్ళో నుంచి ఉత్తగిన్నెతో గోడగూచి ఆనందంగా వస్తోంది. పాలేవి అన్నారు శివదేవుడు భార్య. శివుడు తాగేశాడు అన్నది. శివుడేమిటి, తాగటమేమిటి అని కోపంతో మళ్ళా పాలు తీసుకురా, శివుడికి తాగించమన్నారు. తెచ్చిన పాలను శివుడు తాగలేదు. అబద్ధాలాడుతున్నావు, ఎంత తప్పు చేస్తున్నావని కళ్ళెర్ర చేశాడు తండ్రి. అప్పుడు వెంటనే శివునితో, ఏమయ్యా, నేను సమర్పించిన పాలను తాగావు, మరి మా తల్లిదండ్రుల ఎదుట తాగవేమిటయ్యా? నన్ను పచ్చి అబద్ధాల పిల్ల అని నా తల్లిదండ్రుల దగ్గర నన్ను చులకన చేస్తే నీకేమన సంతోషమా? ఇటువంటి నిందలు భరించలేనయ్యా శివ. తండ్రి గోడగూచుని నిన్ను వదలను, నీ పొట్ట చీలుస్తాను అంటూ పట్టరాని కోపంతో ఆమె వెంటబడ్డాడు. భయపడిపోయింది. హాలింగ హాలింగ అంటూ లింగాన్ని గట్టిగా పట్టుకుంది. నేనున్నాను, భయపడవద్దు అన్నట్లు మహాలింగమూర్తి తన వక్షస్థలాన్ని తెరిచాడు. గోడగూచి అందులోకి ఐక్యమైతోంది. తండ్రి పిల్లను లాగబోయాడు. పిల్ల శివలింగంలో ఐక్యమైంది. నిశ్చలమైన నిర్మలమైన ముగ్ధ భక్తికి శివుడు పరవశించిపోయి తనలో ఐక్యం చేసుకున్నాడు. సాత్విక సాధన, పవిత్ర భావన, నిర్మల హృదయం, నిశ్చల మనస్సుతో ఉండే ముగ్ధభక్తికి శివుడు ముగ్ధుడై చేయుతనిస్తాడు. గోడగూచి కథ వింటుంటే మనకు భక్త మార్కండేయుని కథ జ్ఞప్తికి వస్తుంది. మార్కండేయుడు శివలింగాన్ని గట్టిగా కౌగులించుకుని ఓం నమశివాయ అనే మంత్రాన్ని జపించాడు కదూ. యమపాశం నుండి పరమశివుడు మార్కండేయుని రక్షిస్తాడు కదా. ముగ్ధభక్తికి వశమవుతాడు బోళాశంకరుడు. భక్తికి అధీనుడు శివుడు. బసవపురాణంలోని సిరియాళుని కథ, మహాకవి దూర్జట్ శ్రీకాళహస్తీశ్వర మహత్యం శతకంలోని భక్తితత్వం మొదలైన విషయాన్ని వచ్చే వారాల్లో చెప్పుకుందాం. సర్వేజనాసుకునో భవంతు, స్వస్తి.

0: ఆకాశవాణి ప్రెజెంట్స్ మార్నింగ్ న్యూస్. గుడ్ మార్నింగ్, ఐఎమ్ షగున్ చోప్రా. ద హెడ్లైన్స్. సువేందు అధికారి టు టేక్ ఓత్ యాజ్ ఫస్ట్ బీజేపీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ దిస్ మార్నింగ్. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ అండ్ హోమ్ మినిస్టర్ అమిత్ షా టు అటెండ్ ద స్వేరింగ్ ఇన్ సెరమనీ. Uncertainty continues over government formation in Tamil Nadu. Lieutenant General N.S. Raja Subramani appointed new Chief of Defence Staff. IMD forecasts heavy rainfall over Keralam, South Interior Karnataka, Tamil Nadu and Puducherry during next 2 days. And in football, India scripts history by qualifying for AFC Under-17 Women's Asian Cup quarter-finals for the first time. Suvendu Adhikari will take oath as first BJP Chief Minister of West Bengal this morning. The oath-taking ceremony will be held at the Brigade Parade Ground in Kolkata. We have more details on this from our correspondent.
1: Within few hours from now, senior BJP leader Suvendu Adhikari, who was elected leader of the BJP legislature party, is set to take oath as the new chief minister of West Bengal. The state is set to witness the historical moment of swearing in of its new government at the iconic Brigade Parade Ground in Kolkata. For the first time in the state's political history, a Bharatiya Janata Party-led government will formally assume office after securing a decisive mandate in the recently concluded assembly elections. The oath-taking ceremony is scheduled to begin at 10 a.m. and is expected to draw lakhs of party supporters, political leaders and dignitaries from across the country. Prime Minister Narendra Modi, Union Home Minister Amit Shah, Defence Minister Rajnath Singh, along with several union ministers and chief ministers from BJP-ruled states, will attend the event. Governor R.N. Ravi will administer the oath of office and secrecy to the chief minister and members of the new cabinet. Newly elected parliamentary party leader Suvendu Adhikari announced that a commission led by a retired judge will investigate institutional corruption in the state. He added that inquiries will also be launched into incidents at R.G. Kaur Hospital and Sandeshkhali. Adhikari vowed that all pledges in the party's manifesto will be fulfilled on time, dedicating the victory to the collective efforts of BJP workers. The ceremony coincides with the 25th Boishakh, the birth anniversary of Rabindranath Tagore, giving the event added cultural and symbolic significance. Elaborate security arrangements have been put in place across central Kolkata, with thousands of police personnel deployed to ensure smooth conduct of the program. Traffic restrictions and diversions have also been announced in and around the brigade area. Political observers say the swearing-in marks the beginning of a new chapter in Bengal's political landscape, ending over a decade of Trinamool Congress rule and ushering in a new administrative era in the state. Sandipan Dashgupta, Akashvani News, Kolkata.
0: Union Home Minister Amit Shah has said that the BJP government in West Bengal will secure India's borders and plug biggest hole in national security. In his address to newly elected West Bengal BJP MLAs in Kolkata yesterday, Mr. Shah said the BJP's victory is not about the expansion of our organization or validation of ideology. It is about fixing the biggest hole in the country's national security. He said that with BJP governments in Assam, Tripura and now West Bengal, we will turn the border into an impregnable fortress.
2: We now have a government in Tripura, we have a government in Assam, we have a government in Bengal too. Infiltration will be impossible, cow smuggling will be impossible. And with determination, the Bengal government and the government of India will transform this border into an impenetrable fortress of national security.
0: In Tamil Nadu, the uncertainty over formation of government under TVK Chief C. Joseph Vijay continues. The new test came as IUML has rejected the reports of its support to TVK to form the government. In another development, reports are also coming that the swearing-in ceremony, which was to take place today, will not be held. IUML, headed by Professor Kadir Mohideen, has said that his party has not given a letter of support to TVK. In another surprise move, AMMK party leader TTV Dinakaran approached the governor and submitted a letter of support from S. Kamaraj, the lone MLA elected from Manarkdui, to make AIADMK General Secretary Edappadi Palaniswamy as the Chief Minister. More from our correspondent.
3: Tamil Nadu, which had the highest mandate of more than 85%, is yet to see a new government and a chief minister. The formation of a new government has been delayed further, with the single largest party, TVK, still struggling to reach the magic number of 118. With only one more letter of support from VCK, the next move is likely to be calculated and definite, since the party has two MLAs, by which it will be 118. Till then, it is a day of wait and watch. Joy, Akashwani reporting from Chennai.
0: The government has appointed Lieutenant General N.S. Raja Subramani as the next Chief of Defence Staff, or CDS. Ministry of Defence said that Lieutenant General Subramani will also serve as Secretary, Department of Military Affairs, with effect from the date of assumption of charge and until further orders. He will assume office after General Anil Chauhan completes its tenure on the 30th of May. Lieutenant General Subramani is a highly decorated officer with over four decades of distinguished service. He is currently serving as military advisor at the National Security Council Secretariat since September 2025. He earlier served as Vice Chief of the Army Staff and General Officer Commanding in Chief, Central Command, besides commanding key operational formations along the Western and Northern Fronts. The government has also appointed Vice Admiral Krishnaswamy Nathan as the next Chief of the Naval Staff. Ministry of Defence said that Vice Admiral Swami Nathan is currently serving as Flag Officer Commanding in Chief of the Western Naval Command. The Admiral brings nearly four decades of distinguished service with extensive operational, strategic and personal management experience across key appointments in the Indian Navy. He will succeed Admiral Dinesh Kumar Tripathi, who retires on 31st of May. National Legal Services Authority will organise the second National Lok Adalat of 2026 across the country today. Talking to Akashwani News, Member Secretary, National Legal Services Authority, Sanjeev Pandey said that the initiative aims to provide amicable settlement of disputes and reduce the burden on courts through participatory and people-centric mechanisms. He said that a wide range of disputes are taken up during the Lok Adalat, including criminal compoundable cases, cheque dishonour matters and bank recovery disputes. This is Akashwani giving you the news. For quick news updates round the clock, follow us on our X handle at AIR News Alerts. And for details of stories and more, log on to our website www.newsonair.gov.in and download News on AIR app. The Somnath Amrit Parv 2026 has officially commenced yesterday, marking the 75th anniversary of the temple's reconstruction. The five-day celebration has transformed the temple precincts into a hub of Vedic chants and divine energy, attracting devotees from across the nation. We have a report from our correspondent.
4: The sacred shores of Somnath are resonating with devotion as Somnath Amrit Parva kicked off yesterday with Pathatmak Atirudra. The three-day Homatmak Maharudra Yagya will also begin today, during which nearly 1.25 lakhs oblation will be offered into the holy fire, seeking global peace and well-being of humanity amid the current international conflict. The festivities will culminate on May 11th with a grand Kumbhabhishek at the temple spire, using water from 11 sacred shrines. Currently, the temple is adorned with magnificent decorations and a steady stream of pilgrims from various states is arriving to seek the blessings of Lord Somnath during this historic milestone. Aparna Khunt, Akashwani News, Ahmedabad.
0: As part of our series People's Padmon Akashwani, in our upcoming episode, we speak to Dr. Ramamurthy Sridhar, a pioneer in radio broadcasting in India. He will be honored with the prestigious Padma Shri.
5: In 1991 to 1993, exactly 35 years back, which I conceived and designed and did it, called Manavka Vikas or Human Evolution, which was 144 episodes broadcast from 200 radio stations. Today, following that model, example, 550 radio stations are functioning in this country. Content writers, script writers, creative people, AI is going to help you.
0: To listen to the conversation, tune in to 100.1 Akashwani Gold this morning at 9:10 a.m. You can also listen to it on News on AIR app and News on AIR official YouTube channel. The standoff over the Strait of Hormuz has intensified after Iran rejected a US-backed draft resolution at the United Nations Security Council, calling it flawed and politically motivated. Tehran argued that the proposal will legitimize unlawful actions rather than help resolve the conflict. Iran said the only path towards stability is ending the war, lifting the US maritime blockade on Iranian ports and restoring normal shipping through the Strait of Hormuz. Tehran has also appealed to UN member states not to support the proposed resolution. The draft resolution, backed by the United States along with Bahrain, Saudi Arabia, UAE, Kuwait and Qatar, seeks to protect freedom of navigation in one of the world's most critical energy corridors. Washington has accused Iran of threatening commercial shipping and destabilizing maritime traffic. Now, we go over to our West Asia correspondent for updates on escalating maritime conflict in the region.
6: Adding to the human cost of the escalating maritime conflict, India's mission in Dubai expressed grief over the death of an Indian crew member aboard a vessel, describing it as an unfortunate incident at the sea. Separately, Iran seized a tanker in the Gulf of Oman, while Washington said it had disabled two vessels on the same day. The developments highlight the growing volatility of the maritime front in the conflict, with commercial shipping, energy supplies, and the safety of international crew increasingly caught in crossfire between two sides, even as diplomatic efforts continue for a negotiated pause in tensions. Vinod Kumar for Akashvani News from Dubai.
0: The India Meteorological Department has forecast heavy rainfall over Kerala, Mahi, Lakshadweep, South Interior Karnataka, Tamil Nadu, Puducherry and Karaikal for the next 2 days. According to the IMD, Bihar, Chhattisgarh, Gangetic, West Bengal, Jharkhand and Vidarbh are likely to experience thundersquall with wind speeds reaching beyond 50 km per hour today. Meanwhile, heat wave conditions are expected to prevail over Gujarat and West Rajasthan till Thursday. IMD has further predicted gradual rise in maximum temperature by 2 to 5 degrees Celsius over western and northwestern parts of the country till tomorrow. On to sports now. In football, India scripted history by qualifying for the quarterfinals of the AFC Under-17 Women's Asian Cup for the first time with a commanding 4-0 victory over Lebanon in their final Group B fixture at Suzhou in China yesterday. For India, Pritika Barman, Alva Devi St. Jam and Joya scored goals. Reaching the semi-finals of this tournament would guarantee India a spot in the 2026 FIFA Under-17 Women's World Cup. In IPL cricket, Kolkata Knight Riders defeated Delhi Capitals by 8 wickets at Arun Jaitley Stadium in Delhi last night. Today, Rajasthan Royals will face Gujarat Titans at Sawai Man Singh Stadium in Jaipur. The match will begin at 7:30 p.m. And now, for a look at today's newspapers, it's over to Tanvi Khurana.
7: Thank you, Shagun. All the newspapers cover the nation's political fervor. Dada to replace Didi in West Bengal. Vijay meets governor again. Left on hold is the headline in Hindustan Times. While the Times of India writes, Bengal's Adhikari Suvendu to be state's first BJP CM. Uncertainty continues in Tamil Nadu government formation, cites the Hindu. The Indian Express quotes Rajnath Singh describing Operation Sindoor as short duration, deep penetration and high impact operation. Under the headline, Operation Sindoor showcased our capabilities ethos. China admits backing Pakistan during conflict with India, writes the Pioneer. SC raps Punjab police for letting off drug sharks, cites the Tribune. US awaits Iran response to peace proposal as Gulf fighting flares up, reports the Indian Express. The Asian Age in an exclusive titled for both US and Iran, peace the only choice, writes that the reality of the war is that the two major combatants need peace and it is up to the US to rein in Israel and its action in Lebanon. The only hope is negotiations will begin in earnest during another 30-day ceasefire as envisaged in the latest peace plan. And finally, Google explores major AI infra investments in India, notes Financial Express. Elaborating, tech giant Google is exploring investment opportunities in India across AI as well as of service and drones. And with that, it's back to you, Shagun.
0: Thank you, Tanvi. And now before we end the bulletin, the headlines once again. Suvendu Adhikari to take oath as first BJP Chief Minister of West Bengal this morning. Prime Minister Narendra Modi and Home Minister Amit Shah to attend the swearing-in ceremony. Uncertainty continues over government formation in Tamil Nadu. Lieutenant General N.S. Raja Subramani appointed new Chief of Defence Staff. IMD forecasts heavy rainfall over Keralam, South Interior Karnataka, Tamil Nadu and Puducherry during next 2 days. And in football, India scripts history by qualifying for AFC Under-17 Women's Asian Cup quarterfinals for the first time. And with that, we end the morning news. Have a nice day.
8: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
9: జాయింట్ కలెక్టర్గా వైకోమ్ నిధియాదేవి, కోనసీమ తిరుమలగా పేరుగాంచిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో అభివృద్ది పనులకు మంత్రి శంకుస్థాపన, జిల్లాకు 10వ తరగతి ఫలితాల్లో రాష్ట్రంలో 2వ స్థానం, ఇలా పలు అంశాలతో కూడిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. వ్యాఖ్యానం కోనసీమ జిల్లా ఆకాశవాణి ప్రతినిధి కేవీఎస్ఎన్ మూర్తి. కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్గా వైకోమ్ నిధియాదేవి బాధ్యతలు స్వీకరించారు. జిల్లా కేంద్రమైన అమలాపురంలోని కలెక్టరేట్లో అధికారికంగా పదవీ బాధ్యతలు చేపట్టిన ఆమె మాట్లాడుతూ, అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్గా బాధ్యతలు చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందేలా చూస్తానని, పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని పేర్కొన్నారు. అల్లవరం మండలం వాడలరేవు తీర ప్రాంతం భౌగోళికంగా చాలా కీలకమైనదని, తీర ప్రాంతంలో సముద్రపు కోతను అరికట్టేందుకు గ్రోయిన్స్ తోటల పెంపకానికి ఓఎన్జీసీ సహకారంతో సన్నాహాలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ వెల్లడించారు. ఓఎన్జీసీ అటవీ రెవెన్యూ శాఖల అధికారులతో అమలాపురం కలెక్టరేట్లో సమావేశమై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఓఎన్జీసీ కార్యకలాపాలు విస్తృతంగా నిర్వహిస్తున్న వాడలరేవు సముద్ర తీర ప్రాంత రక్షణ కవచంగా నిలిచేలా తోటల పెంపకం చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలోని శ్రీ భూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రాంగణంలో 12 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న శ్రీనివాసం భవనం మరియు 54 గదుల డార్మెటరీలకు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావుల ఆధ్వర్యంలో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాబోయే గోదావరి పుష్కరాల సందర్భంగా లక్షలాది భక్తులకు మెరుగైన వసతి దర్శన సౌకర్యాలు కల్పించేందుకు పురాతన ఆలయాలు అభివృద్ధి చేపడుతున్నట్లు తెలిపారు. మందపల్లి మందేశ్వర స్వామి ఆలయానికి 4.2 కోట్ల రూపాయలు, మురమల్ల శ్రీ వీరేశ్వర స్వామి ఆలయానికి 4 కోట్ల రూపాయలు, కుండలేశ్వరంలోని అన్నదాన భవన నిర్మాణానికి 2.5 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్టు తెలిపారు. భారతదేశంలో 17వ జనాభా గణన 2027 ఒక చారిత్రాత్మక ఘట్టమని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అన్నారు. తహసీల్దారులు, ఎంపీడీఓలు సాంకేతిక సహాయకులతో జనాభా గణన ప్రక్రియను పారదర్శంగా నిర్వహించేందుకు దిశానిర్దేశం చేశారు. డిజిటల్ విప్లవం ద్వారా మునుపెన్నడూ లేని విధంగా పౌరులు తమ వివరాలను ఆన్లైన్ పోర్టల్ ద్వారా స్వయంగా నమోదు చేసుకునే స్వయం గణన సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించిందన్నారు. ఆత్రేయపురం మండలం లొల్లలాకులు కాలువల మూసివేత సమయంలో ఆధునీకరణ, రోడ్ల విస్తరణ పనులు చేపట్టేందుకు ప్రభుత్వం 74.2 కోట్ల రూపాయలు కేటాయించిందని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ వెల్లడించారు. లొల్లలాకులు బొబ్బర్లంక రావులపాలెం రోడ్డును 12.5 మీటర్ల వెడల్పుతో రాష్ట రహదారి విస్తరణ పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిపారు. తీర ప్రాంత మహిళలు వినూత్న ఆలోచనలతో ఆర్థిక పరిపుష్టి సాధించాలని, సముద్రపు నాచు సాగు ద్వారా అదనపు ఆదాయాన్ని ఆర్జించేందుకు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ పిలుపునిచ్చారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ మరియు మత్స్యశాఖల సంయుక్త ఆధ్వర్యంలో తీర ప్రాంత 7 మండలాల డ్వాక్రా మహిళలకు జీవనోపాధుల కల్పనలో సముద్రపు నాచు పెంపకం జీవనోపాధి అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రానున్న మే 15 నాటికి 100 క్లస్టర్లను ప్రారంభించాలని కలెక్టర్ లక్ష్యంగా నిర్ణయించారు. 10వ తరగతి పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాలలు సత్తా చాటాయి. 100 రోజుల ప్రణాళికను అమలు చేయడంతో ప్రభుత్వ పాఠశాలలు మంచి ఫలితాలను సాధించగలిగాయి. జిల్లా నుండి 19,038 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవగా 18,343 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి 95.85% ఉత్తీర్ణత సాధించిన జిల్లాగా రాష్ట్రంలో ద్వితీయ స్థానంలో నిలిచింది. జిల్లాలోని సామంతకూరు జిల్లా పరిషత్ పాఠశాలకు చెందిన సిరిగినేడి రిషిత లక్ష్మీనిహారిక 596 మార్కులు సాధించి రాష్ట్రంలోనే ప్రభుత్వ పాఠశాలల విభాగంలో మొదటి స్థానంలో నిలిచింది. రబీ సీజన్కు సంబంధించి ధాన్యం సేకరణ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహిస్తున్నామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. రామచంద్రపురం మండలం వేగాయమ్మపేట రైతు సేవా కేంద్రం వద్ద నిర్వహించిన సమావేశంలో మంత్రి పాల్గొని ధాన్యం సేకరణను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, అన్నదాతలకు అండగా నిలవడం ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. అన్నదాత సుఖీభావ పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నామని, రైతులు పండించిన ప్రతి గింజకు గిట్టుబాటు ధర అందేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో మే నెల సమాచార లేఖలో కలుసుకుందాం. కేవీఎస్ఎన్ మూర్తి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఆకాశవాణి ప్రతినిధి.

0: सहायता टेलीलॉ के ऐप वेबसाइट www.tele-law.in या टोल फ्री नंबर 14454 से प्राप्त की जा सकती है।
1: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 1 నుంచి 30వ తేదీ 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేము మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.
2: స్వర సంధ్య 90 వసంతాల ఆకాశవాణి సంగీత వింధ్య. సంగీత ప్రియులందరికీ ఇదే మా హృదయపూర్వక ఆహ్వానం. 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో భాగంగా మే 10వ తేదీన తుమలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో కర్ణాటక సంగీత గాత్ర యుగళం డాక్టర్ సర్వేపల్లి నవమల్లికాశ్రయ, డాక్టర్ సర్వేపల్లి ఫణిరాజలక్ష్మి బృందం వారిచే శాస్త్రీయ సంగీత కచేరి, అనంతరం జానపద గరగ నృత్యం శ్రీ పసుపులేటి అయ్యప్ప స్వామి వారి బృందంచే ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మరి ఈ చరిత్రాత్మక 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో మీ అందరూ కూడా భాగస్వాములు కావాలని మనసారా ఆహ్వానిస్తూ ఈ చిరకాల వాణి చిరస్మరణీయ బాణీగా మీ ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: శ్రీ చైతన్య విద్యా సంస్థలే.
1: Yes, ఆ వైబ్ వినిపిస్తుందా?
2: తరాలను టచ్ చేసిన స్వరం, కాలాన్ని దాటిన కనెక్షన్,
1: 90 ఏళ్ల అద్భుత ప్రయాణంతో వచ్చేస్తోంది
2: ఆకాశవాణి స్వర సంధ్య మ్యూజికల్ కాన్సర్ట్.
1: ఇది కేవలం సెలబ్రేషన్ కాదు,
2: ఇదొక వైబ్, ఇదొక మెమరీ,
1: ఇది మన కల్చర్ కి కనెక్ట్.
2: మ్యూజిక్ ఉంటుంది, బీట్ ఉంటుంది,
1: ఉత్సాహం ఊపందుకుంటుంది,
2: మనందరం కలిసి చేసే ఓ గ్రాండ్ సెలబ్రేషన్ ఉంటుంది.
1: ఇంకెందుకు ఆలస్యం? ఈ ప్రత్యేక వేడుకకు తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రం వేదిక దగ్గరికి మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో ఫుల్ ఎనర్జీతో వచ్చేసేయండి.
2: ఈ స్టేజ్ మీద వినిపించేది కేవలం స్వరం కాదు,
1: 90 ఏళ్ల చరిత్ర,
2: 90 ఏళ్ల అనుబంధం,
1: 90 ఏళ్ల మన కథ.
2: సో తుమ్మలపల్లిలో ఈ ఆదివారం సాయంత్రం కలుద్దామా?
1: ఆకాశవాణి 90 ఏళ్ల సంబరాన్ని కలిసి సెలబ్రేట్ చేద్దాం.

0: స్వర సంధ్య 90 వసంతాల ఆకాశవాణి సంగీత వింధ్య. సంగీత ప్రియులందరికీ ఇదే మా హృదయపూర్వక ఆహ్వానం. 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో భాగంగా మే 10వ తేదీన తుమలపల్లి క్షేత్రయ కళాక్షేత్రంలో కర్ణాటక సంగీత గాత్ర యుగళం డాక్టర్ సర్వేపల్లి నవమల్లికాశ్రయ, డాక్టర్ సర్వేపల్లి ఫణిరాజలక్ష్మి బృందం వారిచే శాస్త్రీయ సంగీత కచేరి, అనంతరం జానపద గరగ నృత్యం శ్రీ పసుపులేటి అయ్యప్ప స్వామివారి బృందంచే ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మరి ఈ చరిత్రాత్మక 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో మీ అందరూ కూడా భాగస్వాములు కావాలని మనసారా ఆహ్వానిస్తూ ఈ చిరకాల వాణి చిరస్మరణీయ బాణీగా మీ ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి FM 102.2 ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం కర్ణాటక సంగీత సభా కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో శ్రీమతి మండా సుధారాణి గారి గాత్రం వింటారు శ్రీ అంపోలు మురళీకృష్ణ వైలిన్, శ్రీ బీవీఎస్ ప్రసాద్ మృదంగ సహకారం. ముందుగా

కర్ణాటక సంగీత సభ కార్యక్రమంలో శ్రీమతి మండా సుధారాణి గారి గాత్రం వింటున్నారు. శ్రీ అంపోలు మురళీకృష్ణ గారు వైలిన్, శ్రీ బివిఎస్ ప్రసాద్ గారు మృదంగ సహకారం. కార్యక్రమంలో ఇప్పుడు ధర్మ సంవర్ధిని మధ్యమావతి రాగం రూపకతాళం, ముత్తుస్వామి దీక్షితులు రచన.

0: మీరింతవరకు శ్రీమతి మండా సుధారాణి గారి గాత్రం విన్నారు. శ్రీ అంపోలు మురళీకృష్ణ గారు వైలెన్, శ్రీ బీవీఎస్ ప్రసాద్ మృదంగ సహకారాన్ని అందించారు. ఈనాటి కర్ణాటక సంగీత సభా కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. పశ్చిమాసియాలో యుద్ధం గత వారం రోజుల్లో అత్యంత కీలక దశకు చేరుకుంది. హార్మౌ జలసంధిలో ఇరాన్, అమెరికా దేశాలు నౌకలపై పరస్పరం దాడులు చేసుకోవడంతో పాటు నౌకల దిగ్బంధనంతో ఈ దాడులు తదుపరి స్థాయికి చేరుకున్నాయి. దీంతో ప్రపంచ దేశాలన్నీ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. హార్మౌ జలసంధిలో అమెరికా యుద్ధ నౌకలపై ఇరాన్ దాడులు జరిపింది. వీటికి బదులుగా అమెరికా దళాలు కూడా ఇరాన్లోని బందర్ అబ్బాస్ కేష్మ దీవులోని మిలిటరీ స్థావరాలపై దాడులు చేశాయి. అదేవిధంగా హార్మౌ జలసంధిలో అమెరికా నౌకాదళం రెండు ఇరాన్కు చెందిన ఆయిల్ ట్యాంకర్లపై కాల్పులు జరిపింది. ఆ ట్యాంకర్లు తమ నౌకా నిర్బంధాన్ని ఉల్లంఘించేందుకు ప్రయత్నించాయని అమెరికా అధికారులు తెలిపారు. ఈ పరస్పర దాడులతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. హార్మౌ జలసంధి ప్రపంచ చమురు రవాణాకు కీలక మార్గం కావడంతో ఈ దాడులు ఇంధన సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేశాయి. చమురు ధరలు 2022 తర్వాత గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. సింగపూర్ వంటి ఆగ్నేయాసియా దేశాలు ఆహార ఇంధన భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అలాగే పలు దేశాలు విద్యుత్ ఆదా కోసం వర్క్ ఫ్రం హోమ్ ప్రభుత్వ ప్రయాణాలపై ఆంక్షలు విధిస్తున్నాయి. నౌకా నిర్బంధంతో పాటు ఆయిల్ ట్యాంకర్లపై దాడులు కొనసాగుతుండటంతో గల్ఫ్ దేశాల్లో వాణిజ్య నౌకలు, ఆయిల్ ట్యాంకర్లు పెద్ద సంఖ్యలో చిక్కుకుపోయాయని ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ ఐఎంఓ చీఫ్ వెల్లడించారు. వీటిలో చాలా వరకు నౌకలు, ట్యాంకర్లు పర్షియన్ గల్ఫ్లోనే ఉండిపోయాయన్నారు. వాటిలో 20,000 మంది నావికులున్నారని, 2 నెలలకు పైగా వారు అందులోనే చిక్కుకుపోయారని తెలిపారు. పర్షియన్ గల్ఫ్, గల్ఫ్ ఆఫ్ ఒమన్ ప్రాంతాల్లో

0: ఇప్పటివరకు 30 నౌకలపై దాడులు జరిగాయని, 10 మంది సెయిలర్లు మరణించారని ఆయన వివరించారు. అమెరికా ఇరాన్పై దిగ్బంధాన్ని కొనసాగిస్తున్న నేపథ్యంలోనే ఇరాన్ అమెరికాకు 14 అంశాలతో కూడిన శాంతి ప్రణాళికను పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో పంపించింది. ఈ శాంతి ప్రణాళిక ప్రకారం యుద్దాన్ని 30 రోజుల్లో ముగించేలా 3 దశల వ్యూహాన్ని ఇరాన్ ప్రతిపాదించింది. ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ దాడులు ఆపాలని, అలాగే జప్తు చేసిన తమ ఆస్తులను విడుదల చేయాలని ఇరాన్ కోరింది. ఇరాన్ శాంతి ప్రణాళికకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ, ఈ ప్రణాళికను పరిశీలిస్తాం కానీ దీనిని అంగీకరించడంపై మాత్రం తనకు ఏమాత్రం నమ్మకం లేదని చెప్పారు. అయితే ఓవైపు శాంతి చర్చలకు ప్రయత్నాలు జరుగుతుండగానే మరోవైపు దాడులు కొనసాగుతున్నాయి. లెబనాన్ రాజధాని బెయిరూట్లోని హిజ్బుల్లా బలమైన ప్రాంతాలపై ఇజ్రాయెల్ బుధవారం వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో 46 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అలాగే హిజ్బుల్లాకు చెందిన కీలక కమాండర్ మాలిక్ బలౌట్ కూడా మరణించారు. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ యుద్దంపై ఒక సందర్భంలో మాట్లాడుతూ, పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభానికి పూర్తిస్థాయి పరిష్కారం కోసం ఇరాన్తో చర్చలు కొనసాగుతున్నాయని, అయితే అణ్వాయుధాల విషయంలో మాత్రం ఎలాంటి రాజీ ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్ అణుబాంబు సంపాదించకుండా నిలువరించడం అమెరికా ప్రధాన లక్ష్యమని ట్రంప్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఇరాన్తో చర్చలు సాఫీగా జరుగుతున్నాయని, ఇరాన్ చర్చలకు రావాలని కోరుకుంటోందని, ఒప్పందం చేసుకోవాలని ప్రయత్నిస్తోందని, కానీ అది అమెరికాకు సంతృప్తికరంగా ఉండాలా లేదా అనేది తామే నిర్ణయిస్తామన్నారు. ఇరాన్కు అణ్వాయుధాలు ఉండటాన్ని తామెప్పటికీ అనుమతించబోమని, అదే జరిగితే ప్రపంచ భద్రతే ప్రమాదంలో పడుతుందన్నారు.
1: We have it very much under control. The blockade is unbelievable. The Navy's been incredible. The job they did, it's like a wall of steel. Nobody goes through. In particular, the Iranians, they're not getting anything through one way or the other. So they're out of business. And we'll see whether or not they are agreeing. And if they don't agree, they'll end up agreeing shortly thereafter.
0: అలాగే ఇరాన్కు డొనాల్డ్ ట్రంప్ పలు హెచ్చరికలు చేశారు. అమెరికా షరతులకు ఇరాన్ అంగీకరించకపోతే మళ్లీ బాంబు దాడులు మొదలవుతాయని తెలిపారు. అమెరికా ప్రతిపాదించిన ఒప్పందానికి ఇరాన్ అంగీకరిస్తేనే ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ముగుస్తుందని తెలిపారు. హార్మో జలసంధిలో అత్యంత కీలకమైన దిగ్బంధనం తొలగిపోతుందన్న ట్రంప్, ఇరాన్ తమ దారిలోకి వస్తే హార్మో జలసంధి మార్గం అందరికీ తెరుచుకుంటుందని చెప్పారు. ఇక మరోవైపు హార్మో జలసంధి గుండా నౌకాయానాన్ని నియంత్రించడానికి ఇరాన్ కొత్త వ్యవస్థను ప్రారంభించింది. సావరిన్ గవర్నెన్స్ సిస్టమ్ పేరుతో కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. ఇందులో భాగంగా ఈ జలమార్గం నుంచి ప్రయాణించాలనుకునే అన్ని నౌకలు ఇరాన్ అధికారుల నుంచి ఈమెయిల్ ద్వారా తప్పనిసరిగా ముందస్తు అనుమతి పొందాలని పేర్కొంది. దీనికి సంబంధించిన ఒక ముసాయిదాను ఆ దేశ పార్లమెంట్లో ఇటీవల ప్రవేశపెట్టింది. అమెరికా ఇజ్రాయెల్ నౌకలను నిషేధించడంతో పాటు శత్రుదేశాల నౌకల ప్రయాణానికి టోల్ సిస్టమ్ తీసుకురావాలని భావిస్తోంది. ఇరాన్పై అమెరికా చేస్తున్న యుద్దం నేపథ్యంలో పోప్ లియో 14 చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఆ తరువాత అమెరికా వాటికన్ సిటీ మధ్య సంబంధాలు క్షీణించడంతో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో గురువారం వాటికన్ సిటీని సందర్శించి పోప్ లియోతో చర్చలు జరిపారు. ప్రపంచ నేతలందరూ ద్వేషం తగ్గించుకుని శాంతి దిశగా పనిచేయాలని ఈ సందర్భంగా పోప్ లియో పిలుపునిచ్చారు. మార్కో రూబియో పోప్ లియోతో పాటు వాటికన్ సిటీ ఉన్నత స్థాయి దౌత్యవేత్తలతో కూడా సంప్రదింపులు జరిపారు. రష్యా యుక్రెయిన్ మధ్య ఈ రోజు నుంచి 3 రోజుల పాటు కాల్పుల విరమణ సీజ్ ఫైర్ అమలవుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చొరవతో రష్యా యుక్రెయిన్ దేశాల మధ్య మే 9 నుండి 11 వరకు 3 రోజుల పాటు తాత్కాలిక కాల్పుల విరమణకు ఇరుపక్షాలు అంగీకరించాయి. రష్యా ఈరోజు జరుపుకునే విక్టరీ డే 2వ ప్రపంచ యుద్ధం విజయోత్సవం సందర్భంగా ఈ శాంతి ఒప్పందం కుదిరింది. యుక్రెయిన్ కూడా ఈ విజయంలో భాగస్వామి కావడంతో ఇరు దేశాలు గౌరవప్రదంగా ఈ రోజును జరుపుకోవాలని ట్రంప్ సూచించారు. ఇది చిన్న విరామమే అయినప్పటికీ భవిష్యత్తులో యుద్దం శాశ్వతంగా ముగియడానికి ఒక నాంది కావచ్చని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విరామ సమయంలో ఇరు దేశాలు 1000 మంది చొప్పున యుద్ద ఖైదీలను పరస్పరం మార్చుకోవాలని నిర్ణయించుకున్నాయి. అయితే కాల్పుల విరమణ ప్రకటించడానికి ముందు వరకు కూడా సరిహద్దుల్లో ఇరువైపులా ఉద్రిక్తతలు కొనసాగాయి. శుక్రవారం నాటికి రష్యా సుమారు 400 యుక్రెయిన్ డ్రోన్లను కూల్చివేసినట్లు ప్రకటించింది. మరోవైపు యుక్రెయిన్ కూడా రష్యాలోని చమురుశుద్ది కర్మాగారాలే లక్ష్యంగా దాడులు చేస్తోంది. యుద్దరంగంలో యుక్రెయిన్ దళాలు జపోరిజియా ప్రాంతంలో స్వల్పంగా ముందుకు కదులుతుండగా, రష్యా దళాలు హులీపోల్ దిశలో తమ పట్టును నిలుపుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే విక్టరీ డే వేడుకలకు ఏవైనా ఆటంకాలు కలిగిస్తే యుక్రెయిన్ రాజధాని కీవ్ నగరంపై భారీ క్షిపణి దాడులు చేస్తామని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాలో మే 14-15 తేదీల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో డొనాల్డ్ ట్రంప్ సమావేశమవడం అత్యంత చర్చనీయాంశమవుతోంది. గత 10 ఏళ్లలో అమెరికా అధ్యక్షుడు చైనాలో

పర్యటించడం ఇదే మొదటిసారి. చివరగా 2017లో డొనాల్డ్ ట్రంపే ఆ దేశ అధికారి పర్యటన చేశారు. వాస్తవానికి ఈ పర్యటన మార్చిలోనే జరగాల్సి ఉండగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా వాయిదా పడింది. అయితే పలు కీలక అంశాలు ఈ పర్యటనలో భాగంగా ఇరు దేశాల అధ్యక్షుల మధ్య చర్చకు రానున్నాయని అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా గత ఏడాది బుసాన్లో కుదుర్చుకున్న ట్రేడ్ ట్రూస్ తాత్కాలిక వాణిజ్య ఒప్పందం 2026 నవంబర్తో గడువు ముగియనుంది. దీనిని పొడిగించే అంశంపై ఇరువురు నేతలు చర్చించనున్నారు. అలాగే అమెరికా నుండి సోయాబీన్, విమానాలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులను పెద్ద మొత్తంలో కొనుగోలు చేయడానికి చైనా అంగీకరించే అవకాశం ఉందని అమెరికా అధికారులు వెల్లడించారు. వాణిజ్య సమస్యల పరిష్కారం కోసం ఒక ద్వైపాక్షిక బోర్డ్ ఆఫ్ ట్రేడ్ను ఏర్పాటు చేయాలని కూడా ఇరు పక్షాలు భావిస్తున్నాయి. ఇక భౌగోళిక రాజకీయాలు, ఇరాన్ సంక్షోభంపై కూడా ఈ పర్యటనలో ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉందన్నారు. ఇరాన్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి కాల్పుల విరమణకు అంగీకరించేలా చేయడంలో చైనా సహకారాన్ని కూడా డొనాల్డ్ ట్రంప్ కోరనున్నారని అధికార వర్గాలు వెల్లడించాయి. అంటార్కిటికా ఖండంలోని మారుమూల దీవులను సందర్శించడానికి బయలుదేరిన MV హాండియస్ క్రూయిజ్ నౌకలో హంటా వైరస్ గుర్తించబడింది. ఆ నౌకలో ప్రయాణిస్తున్న పలువురు ప్రయాణికులకు ఈ వైరస్ సోకడంతో ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య వర్గాలను ఆందోళనకు గురిచేసింది. ఆ క్రూయిజ్ నౌకలో 88 పర్యాటకులు, 55 సిబ్బంది ఉన్నారు. 22 దేశాలకు చెందిన వీరంతా గత నెల 1వ తేదీన దక్షిణామెరికాలోని అర్జెంటీనా నుంచి బయలుదేరారు. హంటా వైరస్ సోకడంతో ఇప్పటికే 3 మరణించారు. మరికొంతమందికి ఈ వైరస్ సోకిందని అనుమానించడంతో వారిని క్వారంటైన్లో ఉంచారు. హంటా వైరస్ సోకిందన్న అనుమానంతో బుధవారం 3 రోగులను అధికారులు నెదర్లాండ్స్కు తరలించారు. ఈ నౌకతో ప్రమేయం ఉన్న వారిలో 8 ఈ వైరస్ సోకినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ప్రకటించింది. అయితే ఇది కోవిడ్లా వ్యాపిస్తోందా అన్న పలు అనుమానాలకు WHO స్పష్టతనిచ్చింది. ఇది కోవిడ్ కాదని, ఇన్ఫ్లుయెన్జా కూడా కాదని WHO డైరెక్టర్ మరియా వ్యాన్ కర్కోవ్ స్పష్టం చేశారు. ఇది చాలా భిన్నంగా వ్యాపిస్తుందని, ప్రస్తుతం ఆ నౌకలో వైరస్ లక్షణాలున్న ప్రయాణికులు గాని సిబ్బంది గాని ఎవరూ లేరని పేర్కొన్నారు. ఆండిస్ వైరస్ ప్రధానంగా సన్నిహిత సంబంధాలు ఉన్నవారికి మాత్రమే వ్యాపిస్తుందని, ఇది కరోనా వైరస్ కాదని, చాలా కాలంగా ఉన్న ఓ విభిన్నమైన వైరస్ అని ఆమె తెలిపారు. ఆ నౌకలో పరిమిత ప్రదేశంలో మాత్రమే దీనిని గుర్తించామని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. 2018-19 సమయంలో అర్జెంటీనాలో కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైందని WHO మరో డైరెక్టర్ అబ్ది రెహమాన్ మహమ్మద్ పేర్కొన్నారు. వైరస్ లక్షణాలున్న ఒక వ్యక్తి సామూహిక కార్యక్రమంలో పాల్గొనడంతోనే అక్కడ ఇది వ్యాపించిందన్నారు. ఇది తీవ్రమైన ఘటనే అయినప్పటికీ ప్రజారోగ్యంపై దీని ప్రభావం తక్కువగానే ఉంటుందని WHO చీఫ్ టెడ్రోస్ పేర్కొన్నారు. ఫ్రాన్స్లో వచ్చే ఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో తాను పోటీ చేయనున్నట్లు వామపక్ష నాయకుడైన జీన్ లుక్ మెలన్కోన్ ప్రకటించారు. గతంలో ఆయన 4 అధ్యక్ష పదవి కోసం పోటీ చేశారు. లా ఫ్రాన్స్ ఇన్సోమిస్, LFI అనే వామపక్ష పార్టీకి నాయకత్వం వహిస్తున్న ఆయన, ఫ్రాన్స్లో పెరుగుతున్న సామాజిక అసమానతలు, మితవాద శక్తుల ప్రాబల్యం, మారుతున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా తాను ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. గత ఎన్నికల సమయంలో ఆయన రాజకీయాల నుంచి తప్పుకుని కొత్త తరం నాయకులకు అవకాశం ఇస్తానని చెప్పారు. అయితే ప్రస్తుతం ఆ దేశంలో నెలకొన్న రాజకీయ అనిశ్చిత వల్ల అనుభవం ఉన్న నాయకుడు అవసరం ఉందని భావించి తాను ఈ నిర్ణయాన్ని మార్చుకున్నానని చెప్పారు. ప్రస్తుత అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ వరుసగా 2 పదవిలో ఉన్నందున ఆ దేశ రాజ్యాంగం ప్రకారం 3వ పోటీ చేయడానికి అవకాశం లేదు. దీంతో 2027 ఎన్నికలు అత్యంత ఆసక్తికరంగా మారనున్నాయి. దక్షిణాఫ్రికాలో విదేశీయులపై, ముఖ్యంగా ఇథియోపియా వలసదారులపై జరుగుతున్న దాడులు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. గత వారంలో పలుచోట్ల జరిగిన హింసాత్మక ఘటనల్లో 5 ఇథియోపియా వలసదారులు ప్రాణాలు కోల్పోయారు. జోహన్స్బర్గ్ సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్లోని ఒక రెస్టారెంట్లో అల్పాహారం తింటున్న 3 ఇథియోపియా పౌరులపై దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటన జరిగిన 48 వ్యవధిలోనే మరో 2 ఇథియోపియా వలసదారులు వేర్వేరు ప్రాంతాల్లో కాల్పులకు గురై మరణించారు. దక్షిణాఫ్రికాలో పెరుగుతున్న నిరుద్యోగం, ఆర్థిక ఇబ్బందులకు విదేశీ వలసదారులే కారణమని, అక్కడి స్థానిక యువత భావిస్తున్నారని, ఈ క్రమంలోనే వారిపై దాడులు జరుపుతున్నారని దక్షిణాఫ్రికా పోలీసులు వెల్లడించారు. అయితే ఈ దాడులను ఇథియోపియా ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. తమ పౌరులకు రక్షణ కల్పించాలని దక్షిణాఫ్రికా అధికారులను కోరింది. కేవలం ఇథియోపియా మాత్రమే కాకుండా నైజీరియా, ఘనా, జింబాబ్వే వంటి దేశాలు కూడా తమ పౌరులను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించాయి. ఇండోనేషియాలోని మలుక్కులో ఉన్న మౌంట్ డుకోనో అగ్నిపర్వతం నిన్న బద్దలైంది. ఈ ఘటనలో 20 పర్వతారోహకులు గల్లంతైనట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. వారిలో 3 మృతి చెందారని పేర్కొన్నారు. అగ్నిపర్వతం విస్ఫోటనం జరిగిన సమయంలో పలువురు విదేశీయులతో సహా 20 పర్వతారోహకులు పర్వతంపై ఉన్నారని, వారిలో 7 సురక్షితంగా కిందకు తీసుకువచ్చినట్లు వెల్లడించారు. ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయన్నారు. విస్ఫోటనం కొనసాగుతున్నందున మృతదేహాలను పర్వతం నుంచి ఇంకా వెలికి తీయలేదన్నారు. అగ్నిపర్వతం నుంచి దాదాపు 18 ఎత్తుకు మందపాటి బూడిద ఎగిసిపడి సమీప గ్రామాలను కప్పివేసిందని వాల్కనాలజీ అండ్

0: ఇకలాజికల్ హజార్డ్ మిటిగేషన్ పీవీఎంబీజీ అధికారులు పేర్కొన్నారు. దీంతో సమీప గ్రామాలను ఖాళీ చేయించి అక్కడి నివాసితులను ఇతర ప్రాంతాలకు తరలించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. కెనడా విదేశీ వ్యవహారాల్లో భారత్ జోక్యం చేసుకుంటోందని కెనడియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్ సిఎస్ఐఎస్ చేసిన ఆరోపణలను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఖండించింది. ఇవి నిరాధారమైన ఆరోపణలని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ఈ నిర్దిష్టమైన అంశంపై భారత్ వైఖరి స్పష్టంగా స్థిరంగా ఉందని, భారత్ అంతర్జాతీయ నిబంధనలకు కట్టుబడి ఇతర దేశాల సార్వభౌమాధికారాన్ని గౌరవించే ప్రజాస్వామ్య దేశమని ఆయన పేర్కొన్నారు. ఇతర దేశాల విషయాల్లో జోక్యం చేసుకోవడం న్యూఢిల్లీ విధానం కాదని, ఇలాంటి ఆందోళనలను ప్రభుత్వ యంత్రాంగాల ద్వారా పరిష్కరించుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. గురువారం న్యూఢిల్లీలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆయన పలు మీడియా ప్రశ్నలకు సమాధానమిచ్చారు. అందులో భాగంగానే కెనడాలోని ఖలిస్తానీ గ్రూపుల గురించి కూడా మాట్లాడారు. వేర్పాటువాద శక్తులు కెనడా భూభాగాన్ని సురక్షిత స్వర్గధామంగా ఉపయోగించుకోవడంపై భారత్ తన ఆందోళనలను వ్యక్తం చేస్తూనే ఉందని రణధీర్ జైస్వాల్ తెలిపారు.
1: We have consistently spoken out about concerns regarding the use of Canadian territory as a safe haven by extremists and separatists. The CC's assessment acknowledges the presence of supporters of the Khalistan separatist movement in Canada and notes that Canada-based Khalistani extremist groups continue to pose national security threat not only to India but also to Canada. It further highlights that such elements misuse democratic freedoms and institutions to promote extremism and raise funds that are diverted towards violent activities.
0: ఇక భారత్ పొరుగు దేశమైన బంగ్లాదేశ్ ఇరు దేశాల మధ్య వివాదంగా ఉన్న తీస్తా నదిపై చైనా మధ్యవర్తిత్వం వహించాలని కోరింది. దీనిపై స్పందించిన రణధీర్ జైస్వాల్, భారత్ బంగ్లాదేశ్ దేశాలు 54 నదులను పంచుకుంటున్నాయని, నీటికి సంబంధించిన అన్ని సమస్యలను చర్చించడానికి ఇరు దేశాలు ద్వైపాక్షిక యంత్రాంగాలను ఏర్పాటు చేశాయని, ఇవి క్రమం తప్పకుండా సమావేశమవుతూనే ఉన్నాయని చెప్పారు. భారత్ అమెరికా దేశాల మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై అమెరికా ఉప విదేశాంగ కార్యదర్శి క్రిస్టోఫర్ లాండౌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం దాదాపు ఖరారైందని, ఈ ఒప్పందంపై ఇరు దేశాలు సంతకం చేయడం ఒక్కటి మాత్రమే మిగిలిందన్నారు. ఈ ఒప్పందానికి తుది పరిష్కారం లభించడం చాలా ముఖ్యమని తాను భావిస్తున్నానని చెప్పారు. ఈ చర్చల్లో పురోగతి సాధించామని, ఒప్పందాన్ని ఖరారు చేసుకునేందుకు చాలా సమీపంలోనే ఉన్నామని లాండౌ పేర్కొన్నారు. ఇప్పటి వరకు మీరు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలపై వసుదైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. రచన వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.
2: రాబోయే అతిథి కార్యక్రమానికి స్వాగతం.

కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట గంగోత్రి. ఈ చిత్రం కోసం కౌసల్య ఇంకా డి ఐశ్వర్య ఆలపించిన చంద్రబోస్ గీతం.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
1: ముఖాన్ మొటిమలా
2: సై బాల్,
1: గజ్జా బబ్బలా
2: సై బాల్,
1: నడుగుల తామరా
2: సై బాల్,
1: బురద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్.
4: ఎస్, ఆ వైబ్ వినిపిస్తుందా?
5: తరాలను టచ్ చేసిన స్వరం, కాలాన్ని దాటిన కనెక్షన్,
4: 90 ఏళ్ల అద్భుత ప్రయాణంతో వచ్చేస్తోంది
5: ఆకాశవాణి స్వర సంధ్య మ్యూజికల్ కాన్సర్ట్.
4: ఇది కేవలం సెలబ్రేషన్ కాదు,
5: ఇదొక వైబ్, ఇదొక మెమరీ,
4: ఇది మన కల్చర్ కి కనెక్ట్.
5: మ్యూజిక్ ఉంటుంది, బీట్ ఉంటుంది,
4: ఉత్సాహం ఊపందుకుంటుంది,
5: మనందరం కలిసి చేసే ఓ గ్రాండ్ సెలబ్రేషన్ ఉంటుంది.
4: ఇంకెందుకు ఆలస్యం? ఈ ప్రత్యేక వేడుకకు తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రం వేదిక దగ్గరికి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో ఫుల్ ఎనర్జీతో వచ్చేసేయండి.
5: ఈ స్టేజ్ మీద వినిపించేది కేవలం స్వరం కాదు,
4: 90 ఏళ్ల చరిత్ర,
5: 90 ఏళ్ల అనుబంధం,
4: 90 ఏళ్ల మన కథ.
5: సో తుమ్మలపల్లిలో ఈ ఆదివారం సాయంత్రం కలుద్దామా?
4: ఆకాశవాణి 90 ఏళ్ల సంబరాన్ని కలిసి సెలబ్రేట్ చేద్దాం.

స్వర సంధ్య 90 వసంతాల ఆకాశవాణి సంగీత వింధ్య. సంగీత ప్రియులందరికీ ఇదే మా హృదయపూర్వక ఆహ్వానం. 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో భాగంగా మే 10వ తేదీన తుమలపల్లి క్షేత్రయ కళాక్షేత్రంలో కర్ణాటక సంగీత గాత్ర యుగళం డాక్టర్ సర్వేపల్లి నవమల్లికాశ్రయ, డాక్టర్ సర్వేపల్లి ఫణిరాజలక్ష్మి బృందం వారిచే శాస్త్రీయ సంగీత కచేరి, అనంతరం జానపద గరగ నృత్యం శ్రీ పసుపులేటి అయ్యప్ప స్వామివారి బృందంచే ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మరి ఈ చరిత్రాత్మక 90 వసంత

కాల ఆకాశవాణి వేడుకలలో మీ అందరూ కూడా భాగస్వాములు కావాలని మనసారా ఆహ్వానిస్తూ ఈ చిరకాల వాణి చిరస్మరణీయ బాణీగా మీ ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

తర్వాత వినబోయే పాట బొంబాయి పరేడ్ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రానందం ఆలపించిన చంద్రబోస్ గీతం.

0: మీరు విన్న పాటతో ఈనాటి
1: రాబోయే అతిథి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 ప్రకటించిన కార్యక్రమం మరి కాసేపట్లో వింటారు.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. గుర్తు చేసుకుందాం, కార్యక్రమంలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుండి అందిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా ఇప్పుడు వినండి.
3: లేపాక్షి రూపకం, రచన శ్రీ జేవి సుబ్బారాయుడు, ఇందు శ్రీ సి రామ్మోహన్ రావు, కుమారి విబి కనకదుర్గ పాల్గొంటున్నారు. గాయని గాయకులు కుమారి వెన్నెమూరి లక్ష్మి మల్లిక్, కుమారి శ్రీరంగం గోపాలరత్నం, శ్రీ ఎం బాలమురళీకృష్ణ. సమర్పణ శ్రీ పిఆర్ రెడ్డి. లేపాక్షి రూపకం.

0: ఈనాటికి 400 సంవత్సరాల క్రితం తెలుగుదేశంలో సంగీత సాహిత్యాలు సుధారసధారలను కుండపోతగా కృమ్మరించిన కాలం, శిల్పచిత్ర లేఖనాలు రాళ్లకు ప్రాణాలు పోసిన కాలం, రాళ్లు పాటలు పాడుతూ రంగవల్లులు దిద్దిన కాలం, రాచరికం విజయభేరులు మ్రోగించిన కాలం, ఆర్ద్రభావాలు అర్రులెత్తి పిలిచిన కాలం, అదే కృష్ణరాయల కాలం. కృష్ణరాయలు దివంగతుడు కావడంతో రాజ్యంలో కృష్ణపక్షం క్రమంగా ప్రవేశించింది. కుక్కలు చింపిన విస్తరిలా రాయల సామ్రాజ్యం చీలికలు తేలికలు కావడానికి సిద్ధమవుతోంది. అచ్యుతరాయలు అందరమెచ్చిన అధికారం అళియరామరాయలది. ఆ కాలంలోనే లేపాక్షికి యవ్వనం అంకురించింది. పెనుకొండ సీమలో లేపాక్షి ఒక కుగ్రామం.
1: ఆ పేరులోనే ఏదో నూతనత్వం పెద్దని కవితలోని విడిగిలా నొచ్చిపోయే ఒక తారుణ్యం, పద్మిని జాతి స్త్రీ రూపంలోని ఒక నిండుదనం గోచరిస్తుంది. ఆ గ్రామానికి లేపాక్షి అనే పేరు కలగడానికి పౌరాణికమైన కథ ఒకటి ప్రచారంలో ఉంది. రామాయణ కాలంలో జటాయువు నివసించిన ప్రదేశం కాదు. రావణుడు సీతను అపహరించి వెంట పెట్టుకుని వెళ్తున్నప్పుడు సీత ఆర్తనాదాన్ని విని జటాయువు రావణుడితో యుద్ధం చేసి ఆ రాక్షసుడి కత్తికి తన రెక్కలను ఆహుతినిచ్చి కింద పడిపోయిన స్థలం కాదు. రాముడు జానకుని వెతుకుతూ ఆ ప్రాంతానికి వచ్చి రామనామాన్ని జపిస్తూ అర్ధనిమీలిత నేత్రాలతో పడి ఉన్న జటాయువుని చూసి లేపచ్చి అన్నాడు. లేపచ్చి అనే రెండు మాటలు తర్వాత లేపాచ్చిగా మారినవట. ఈ లేపాచ్చి గ్రామానికి ఆనుకుని కూర్మాద్రి ఉన్నది. ఇది చిన్న కొండ. తాబేలు ఆకారంలో ఈ కొండ కనిపిస్తున్నందువల్ల దీన్ని కూర్మాద్రి అన్నారు. అగస్త్య మహర్షి తపస్సు చేసిన ప్రదేశం ఇది. వింజపర్వత గర్వభంగాన్ని సాధించి అగస్త్యుడు దక్షిణాపథానికి బయలుదేరాడు. ఆ దారిలో ఈ కూర్మాద్రి కనిపించింది.
0: అక్కడ ప్రతిష్ఠింపబడి ఉన్న రెండు శివలింగాలను చూసేటప్పటికీ ఆ మహర్షి మనస్సు అఖండ తేజో ప్రభావితమైంది. లేపాక్షి అలౌకిక మహిమాన్వితము అని తాను భావించాడు. ఇంతలో తనకు మరొక శివలింగం లభ్యమైంది. అది స్వయంభూలింగంలాగా గోచరించింది. కాశీ విశ్వనాథుడే ఆ రూపంలో తనకు సాక్షాత్కరించాడు అని అగస్త్యుడు భావించాడు. ఆ లింగాన్ని తాను అక్కడ ప్రతిష్ఠించి పాపనాశేశ్వరుడు అని నామకరణం చేశాడు. తరువాత చాలా కాలం అగస్త్యుడు పాపనాశేశ్వరుడికి ప్రక్కనే ఉన్న గుహలో తపస్సు చేశాడట. ఈలాంటి పురాణ ప్రసిద్ధి కలిగినది లేపాక్షి. కాశీ విశాలాక్షి, కంచి కామాక్షి, మధుర మీనాక్షిలాగా ఈ కూర్మాద్రి మీద గౌరీదేవి లేపాక్షి పేరుతో వెలసింది అని కూడా కొందరంటారు. 108 శైవ క్షేత్రాల్లో లేపాక్షి ఒకటి అని కాంద పురాణం చెబుతుంది.
1: ఇక చారిత్రకంగా ఈ లేపాక్షి చరిత్రను కొంత పరిశీలిద్దాం. అచ్యుతరాయల కాలంలో పెనుకొండ సీమకు కోశాధికారి గురుకొన్న. ఇతను శివభక్తుడు, మహాశిల్పి కూడా. నోరున్నా మాటకు నోచుకోని కొడుకు వీరభద్రుడికి వీరభద్రస్వామి అనుగ్రహం వల్ల నోట మాట పలికింది. గురుకొన్నకు ఆ మాటలు ముత్యాల మూటలే, వసంతాల సంతలే గోచరించాయి. లేపాక్షిలో వీరభద్రుణ్ణి ప్రతిష్ఠించి నవరసాల విలాసాలు శిల్పకళలో చిందేటట్లు ఆలయ నిర్మాణం చేయాలనుకున్నారు. కూర్మాద్రి మీద నల్లరాళ్లు గోచరించవు, కరుకైన తెల్లరాయి అది. శిల్పానికి అందగించని శిలలవి. అయినా ఆ శిలలు విరుపణ్ణ చెయ్యి స్పష్ట తగలగానే కిలకిల నవ్వుకున్నాయి. ఆయన చేతి ఉలితాకిడి ఆ రాళ్ల గుండెలకు చందన చర్చ చేసింది, విరిగింతలు పెట్టింది. వరశిల్పి విరుపణ్ణ చేతుల్లో ఆ కూర్మాద్రి శిల నవవధువై తోలిపోయింది. ఆ పర్వశంలో ఎన్ని తీయటి తలుపులో, ఎన్ని మధుర స్వప్నాలో. ఆ తీయటి తలుపులు రూపాలై, ఆ రూపాలకు తలపూలై ఈ కూర్మాద్రి శిల్పాలు రసపిపాసలకు విందులు చేస్తున్నాయి ఈనాటికి.
0: విరుపన్న పట్ల రాజానుగ్రహం వక్రించి ఆగ్రహంగా మారింది. అనుమతి లేకనే ప్రభుత్వ ధనాన్ని ఆలయ నిర్మాణం అనే నెపంతో దుర్వినియోగం చేశాడు అని విరుపన్న మీద నేరం మోపబడ్డది. ఆ నేరానికి కన్నులు పెకలించడమే శిక్ష. సత్యాన్ని చక్రవర్తి గ్రహించలేదని విరుపన్న బాధపడ్డాడు. ఏది ఏమైనా తనకు శిక్ష తప్పదు. హృదయం లేని రాచరికానికి తన నేత్రాలను బలిపెట్టడం కంటే తన కండ్లను తానే ఊడబిరికి ఆ వీరభద్రుడికి నైవేద్యంగా అర్పించడం భావ్యమనుకున్నాడు. తన రెండు కండ్లను పెకలించి విసిరివేశాడు. అవి ఆలయ ప్రవేశ ద్వారానికి ప్రక్కనున్న గోడకు తగిలి క్రింద పడ్డాయి. ఆ రక్తపు సారలు ఈనాటికీ కనిపిస్తాయి. అవి ఆయన కంటి నెత్తికి సారలు కావు. ప్రాణంతో ఉన్న ఆ శిలని, ఆ ఘోరాన్ని చూడలేక నిరంతరం చిందిస్తున్న రక్తాశ్రువుల సారలేవి. అంతటితో నిర్మాణంలో ఉన్న కళ్యాణ మండపం మొండెల్లాగా, ఎండిన మ్రోడులాగా నిలిచిపోయింది.
1: రండి, ఇంకా ఆలయంలో ప్రవేశించి అక్కడి చిత్రాలను, విచిత్రాలను చూద్దాం. ఈనాడు 20 మెట్లెక్కితే చాలు కొండపైకి చేరగలం. మెట్లెక్కి ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే కూలిపోయిన ఆలయ ప్రాకారాలు అక్కడక్కడా కనిపిస్తాయి. ఒకప్పుడు ఈ లేపాక్షి పాపనాశేశ్వరుడి ఆలయం సప్త ప్రాకార పరివృతం. కాని కాలక్రమంగా 4 ప్రాకారాలు కూలిపోయి గ్రామగర్భంలో జీర్ణమైపోయాయి. ఇప్పుడు 3 ప్రాకారాలు మాత్రమే ఉన్నాయి. ఈ ఆలయం ఉత్తరాభిముఖంగా ఉంటుంది. 3వ ప్రాకారంలోని ముఖద్వారం గుండా లోపలికి ప్రవేశిస్తే ఆలయ ధ్వజస్తంభం కొంత పశ్చిమంగా కనిపిస్తుంది. ముఖద్వారానికి ఎదురుగా ధ్వజస్తంభం గాని గర్భగుడి కాని గోచరించవు. దీనికి కారణం ఉంది. ఆలయంలో ప్రవేశించగానే ఎదురుగా ఉన్న వీరభద్రుని చూడకూడదట. అందుకే ముఖద్వారం ధ్వజస్తంభానికి కొంత దూరంలో పక్కగా ఏర్పాటు చేశారు. ఈ ప్రాకారాన్ని ప్రదక్షిణ ప్రాకారం అంటారు. సాధారణంగా పూర్వాభిముఖంగా ఉన్న దేవాలయంలో దక్షిణ దిక్కు నుంచి ప్రదక్షిణ చేయటం ఆచారం. కాని ఈ ఆలయం ఉత్తరముఖంగా ఉన్నందువల్ల తూర్పు వైపుగా ప్రదక్షిణం చేయాలి. ఈ ప్రాకారం పంచశిఖర శోభితమైనట్టిది. ఈ ప్రాకారానికి చుట్టూ మండపాలున్నాయి. ఇవి యాత్రికుల తాత్కాలిక నివాసాలుగా ఉపయోగిస్తాయి. ముందుకు వెళ్తే 2వ ప్రాకారం గోడ మీద ఈశాన్య మూలగా కూర్మ చిత్రం కనిపిస్తుంది. ఇది కూర్మాద్రిని చెప్పడానికి ఇదొక నిదర్శనం. ఇక ఈ ప్రాకారానికి కూర్చిన ప్రధాన స్తంభాలలో ఒక ప్రత్యేకత గోచరిస్తుంది. ఒక పెద్ద స్తంభంలో చిన్న చిన్న స్తంభాలున్నాయి. 2 చిన్న స్తంభాలున్నవి కొన్ని, 3 ఉన్నవి మరికొన్ని, 7ఇంటితో మరికొన్ని. ఇవన్నీ చాలా అందంగా కనిపిస్తాయి. ఈ పద్ధతి విజయనగర శిల్పకళలోనే గోచరిస్తుంది.
0: ఆలయానికి వెనుక భాగంలో అంటే దక్షిణపు వైపు ప్రవేశ ద్వారం ఉన్నది. ముఖద్వారం నుంచి ప్రవేశించిన ఆలయ గర్భగుడిలో అడుగు పెట్టకూడదు. ఆలయంలోకి రావాలి అంటే ప్రదక్షిణం చేసి ప్రవేశ ద్వారం దాటాలి. ఈ ద్వారం దాటగానే 2వ ప్రాకారంలో అడుగు పెడతాం. అడుగు గణపతి. ఈ గణపతిని చవితి గణపతి అంటారు. ఈయనను దర్శించనిదే శివదర్శనం చేయకూడదు. అడుగు ఎందుకో కండ్లు పెద్దవి చేసి, చెవులు రెక్కించి కోపంగా చూస్తున్నాడు. ఆ కోపం మన మీద కాదు, ఎదురుగా ఉన్న చవితి చంద్రుడి మీద. చవితి నాడు నా కంటికి ఎందుకు కనిపించావు? నన్ను అపనిందల పాలు చేయడానికా? చూడు నిన్నేం చేస్తాను. నా దంతంతో నీ ముఖాన్ని పొడిచి కురూపిగా చేసి నీ ముఖం నిండా నల్లటి మచ్చలు శాశ్వతంగా నిలిచేటట్లు చేస్తాను అని తనకున్న ఒకే ఒక దంతాన్ని విరిచి చేతగ్రహించి ఉన్నాడు. ఆయన మొదటి దంతం ఏనాడో పోయింది. వేదాలు వ్రాయడానికి ఆ దంతాన్ని విరిచి కలంగా ధరించాడు కదా విఘ్నేశ్వరుడు. అసలు దేవాలయ వాస్తుశాస్త్ర ప్రకారం వీరభద్రుడి వెనుక గణపతి విగ్రహం ఉండాలి అని నియమం ఉంది.
1: గణపతిని సేవించి తూర్పుగా 2 అడుగులు వేస్తే ఆ కొండ బండ మీద శ్రీకాళహస్తీశ్వరుడు గోచరిస్తాడు. అదిగో సాలెపురుగు స్వామికి సన్నని దారాలతో ఆలయాన్ని అల్లుతున్నది. అదిగో మరోచోట సర్పం మణులు మాణిక్యాలతో ఆ శివుణ్ణి పూజిస్తున్నది. మరొక చోట ఏంగు కొండ నిండుగా తొక్కిన నీటితో స్వామిని అభిషేకిస్తున్నది. అడుగో కన్నక్క చెప్పుకాలితో రక్తం స్రవిస్తున్న నిటలాక్షిని కన్నును తన్నిపెట్టి సునిశితమైన బాణంతో తన 2వ కనుపుట్టును ప్రకటించి శివుడి కంటికి అమర్పబోతున్నారు. ఎంతటి గాఢమైన భక్తి కన్నప్పది. ఆ పరమేశ్వరుడికి నమస్కరించి ముందుకు వెళ్దాం.

0: ప్రాకారంలో ఆగ్నేయముల స్వామికి నిత్య నైవేద్యాలు సిద్ధం చేయడానికి పాకశాల ఉన్నది. ఆ పాకశాలకెదురుగా పూర్వాభిముఖంగా అడుగు నాగలింగేశ్వరుడు గంభీరంగా గోచరిస్తున్నాడు. నాగలింగేశ్వరుడున్న స్థలంలో ఒక పెద్ద బండ సర్పాకారంలో గోచరించింది శిల్పికి. వెంటనే దాన్ని ఏడు పడగలతో ప్రకాశిస్తున్న ఆదిశేషుడుగా మలిచాడు. తోకంతా తుట్టగా చుట్టుకుని ఉన్నది. ఆ పడగల క్రింది శివలింగం, ఏడు పడగల నీడన శివలింగం ఉండడం ఒక్క లేపాక్షిలోనే కనిపిస్తుంది. నోరెత్తి నాలుకలు చాచిన ఆదిశేషుడు ఆ నీలకంఠుడితో ఏదో చెప్పాలని తపనపడుతున్నట్లున్నది. ఏదో సన్నని గానం ఆ సప్తముఖాల నుంచి ఏకస్వరంగా వినిపిస్తున్నది.
1: తుమ్మి పూలు తెచ్చి నీకు తుష్టుగా పూచేదమంటే, తుమ్మి పూలు తెచ్చి నీకు తుష్టుగా పూచేదమంటే, కొమ్మ కొమ్మ కొమ్మ.

0: అందుకే స్వామి నేను నా ఒడిలో నా అంతరంగంలో దాచుకుని నా హృదయమే నీకు నైవేద్యం ఇస్తున్నాను, ఇతరించి నివేదం తీసుకురా అని వేడుకుంటున్నది.
1: ఈ ఆదిశేషుడు ఎత్తు 15 అడుగులు ఉంటుంది. మరి శివుడున్న చోట నందీశ్వరుడు ఉండాలి కదా. అంతే పరిమాణంలో నందీశ్వరుణ్ణి మలచడానికి శిల లేదు అక్కడ, పైగా స్థలమూ లేదు. నంది లేకపోవడం శాస్త్ర విరుద్ధం. విరుపన్న మనస్సులో అద్భుతమైన ఊహ మెరిసింది. ఆ కొండ క్రింద దాదాపు 200 గజాల దూరంలో గ్రామానికి సమీపంలో ఈశాన్య మూలగా తనకొక పెద్ద శిల కనిపించింది. ఆ శిల్పి చేతిలో ఆ శిల సర్వాంగ సుందరమైన నంది రూపం దాల్చింది. కొండ దిగి వచ్చి నందీశ్వరుడి దగ్గర నిలిస్తే నాగలింగేశ్వరుడు కనిపిస్తాడు. చిన్న కొమ్ములు, రెక్కించిన చెవులు, పెద్ద కండ్లు, గంభీరమైన ముఖం, మెడలో గంటలు. శివ మహాదేవ, నీవు పిలిస్తే తాను వస్తున్నాను అన్నట్లుగా ఉన్నాడు బసవయ్య. ఈ నంది పొడవు 27 అడుగులు, ఎత్తు 15 అడుగులు.
0: ప్రవేశద్వారానికి పశ్చిమంగా కళ్యాణ మండపం ఉన్నది. దీన్ని గిరిజా కళ్యాణ మండపం అంటారు. ఇది పైకప్పు లేని అసంపూర్ణ మండపం. అమరమైన శిల్పకళకి మందిరం ప్రత్యక్ష నిదర్శనం. ఇక్కడి శిల్పాలు మైనంతో చేసినవి కావు, మరి మట్టి కాదు, బంగారం అసలే కాదు, కేవలం రాయి. తుత్తి దెబ్బకు ముక్కలయ్యే రాయి. ఆ రాయి శిల్పి చేతిలో మైనంలా కరిగి శిల్పి ఊహించిన రూపం ధరించి బంగారంలా మెరిసింది. ఈ మందిరంలోని శిల్పాలు మన చెవుల్లో గుసగుసలు చెప్తాయి, మనల్ని కదిస్తాయి, నవ్విస్తాయి. స్వరము, శబ్దము, భావము, నాట్యము సమపాళ్లలో కలిసి రూపొందినవి శిల్పాలు.
1: అదుగో హైమవతి, పరమేశ్వరుని పాణిని గ్రహించడానికి అలంకరించుకుంటున్నది. ఎడమ చేతితో అద్దాన్ని ముఖం ముందుంచుకున్నది, కుడి చేతితో తిలకం దిద్దుతున్నది. ఆ చెయ్యి శిరస్సు పైనుంచి స్థాళం మీదకు వచ్చింది. ముఖానికి అడ్డంగా చేయి ఉంచి తిలకం దిద్దుకొనడం స్త్రీకి పసుపు కుంకుమలను కరువు చేస్తుందట. ముచ్చటగా తిలకం దిద్దుకోవాలని చేయి ఎత్తేప్పటికీ ఆమె పైట ప్రక్కకు జారింది. తిలకపు సంబరంలో పైట విషయం మరిచింది. అయినా అది తన ఏకాంత మందిరం కదా, తన సొగసుల్లో శంకరుణ్ణి చూచుకుని మురిచిపోతున్నదేమో.
0: ముహూర్త సమయం ఆసన్నమైంది. అలంకరణ పూర్తి చేసుకుని లేచి రావమ్మా అని చెరిచెత్తలు ఒకవైపు, పురోహితులు ఒకవైపు అర్థిస్తున్నారు పార్వతిని. ముందు మంగళవాద్యాలు మోగుతున్నాయి. ఆ తరువాతి శిల్పం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. వివాహానికి ముందు వధువు గౌరిని పూజించడం పరిపాటి. పార్వతి తానే గౌరి కదా, మరి ఎవరిని పూజించాలి తాను? అందుకే తనను తానే పూజించుకుంటున్నది. ఆ చిరునవ్వులో వధువైన పార్వతి గోచరిస్తూ ఆ నిమీలిత నేత్రాల్లో గౌరీదేవి గాంభీర్యం కనిపిస్తున్నది.
1: శివుడు పెళ్లి కొడుకై వరపూజ చేయించుకొనడానికి వచ్చాడు. హిమవంతుడు గంగోదక పాత్రను స్వీకరించి ఉన్నాడు. మేనక చేతిలో పూలపల్లె ఉన్నది. సుగంధ ద్రవ్యాలను 30 అడుగులు చేస్తున్నారు. పార్వతీ పరమేశ్వరుల వివాహాన్ని తిలకించడానికి దేవతలందరూ వచ్చారు. అరుగో దిక్పాలకులు, ఒక్కొక్క స్తంభం మీద ఒక్కొక్కరి రూపం. ఇంద్రుడు, అగ్ని, యముడు, వాయువు, వరుణుడు, కుబేరుడు, వీరందరూ వారు పాలించే దిక్కుల్లోనే నిలబడ్డారు. అడుగు దత్తాత్రేయుడు, ఆ వైపు విశ్వామిత్రుడు, ఇటు ఈశాన్యమూలన ఈశానుడు. వీరందరూ ఆ ప్రక్కనే మరో స్తంభం మీద ఉన్న శివపార్వతులను చూస్తున్నారు. శివపార్వతులిద్దరూ ముత్యాల భాషికాలను ధరించారు. శివుడు పార్వతి పాణిగ్రహణం చేస్తున్నాడు. ఎంత అందంగా ఉన్నది పార్వతి! చక్కగా కుచ్చులు పెట్టి జడవేసింది. ముచ్చటైన ఫాలం మీద దోసగింజంత తిలకం ధరించింది. ఆ తిలకానికి ఇరువైపులా ముంగురులు ముచ్చట్లు చెప్పుకుంటున్నాయి. వలిపంపు పయ్యద ధరించింది. ఎడమచేత లీలాపుష్పం, ఆమె కుడిచేయి శివుడి ఎడమచేతిలో ఉన్నది. తనివి తీర పతిని చూడాలని కోరిక. తల పైకెత్తి చూస్తే అందరూ ఏమనుకుంటారో, చూడకుండా ఉండడం తనకు చేతగాదు. ఆ అన్నులమిన్న తల వంచి ఉన్నట్లే ఉన్నది, కాని అది నిజం కాదు. కొద్దిగా తల పైకెత్తి ఓరగంట పతిని చూస్తున్నది. ఆయన తన చిలిపితనాన్ని చూచి ఏమనుకుంటాడు అనే శక్తి ఏం, ఆయన తన వైపు చూస్తూనే ఉన్నాడుగా, మరి తాను చూస్తే తప్పేమిటి? ఇలాంటి ముగ్ధభావాలెన్నో ఆ కంటిపాపల్లో గోచరిస్తున్నాయి. ఇక ఈశ్వరుడే క్రేజంట పార్వతిని చూస్తున్నాడు. తనలో కోరికలు కొనలు జరుగుతుంటే పార్వతి చేతిని మెల్లగా గూటితో దిల్లుతున్నట్లున్నది. కళ్యాణమైనా ఇంకా వీళ్ళందరూ వెళ్లరేమి అని అనుకుంటున్నాడేమో అది గ్రహించి బృహస్పతి తల ప్రక్కకు త్రిప్పుకొని పోబోతున్నాడు. సుగంధాలు తల్లి పార్వతి చిరిచెట్టెలు తిరిగి చూస్తూ నవ్వుకుంటూ వెళుతున్నారు. అరుగు, ఈ శిల్పం ఒక అద్భుత కళాఖండం, రసప్లావిత మహాకావ్యం.
0: ఈ మండపానికి పక్కనే లతా మండపం ఉన్నది. ఇక్కడ 24 స్తంభాలున్నాయి. ఈ స్తంభాలకు 4 వైపులా మన ఊహ కన్నని లతా శిల్ప చిత్రాలున్నాయి. దేనికది భిన్నమైన శిల్పం? ఈ శిల్ప చిత్రాల నమూనాలే నేడు స్త్రీలు ధరించే లేపాక్షి చీరల మీద గోచరిస్తాయి. ఈ కళ్యాణ మండపాని కింది భాగంలో ఉయ్యాల మండపం ఉన్నది. ఈ మండపానికి ముందు అదిగో సీతమ్మ పాదం. జటాయువు రావణుడితో పోరాడుతున్నప్పుడు సీత రథాన్ని దిగి తన శక్తి స్వరూపాన్ని ప్రదర్శించినదట. అప్పుడు కుడిపాదం కూర్మాద్రి మీద, ఎడమపాదం పెనుకొండ మీద ఉంచిందట. తర్వాత ఆమె అంతర్ధానమై మాయా సీతను రథం మీద ఉంచిందట. ఆమె పాదచిహ్నంలో అన్ని కాలాల్లోనూ 4 నీళ్లుంటాయి. ఆ నీటిని తీసేస్తే తిరిగి కొన్ని క్షణాల్లో అక్కడ నీరుంటుంది. మరి ఆ నీరెక్కడి నుంచి వస్తుందో ఊహ కన్నని విషయం. ఇక ఇక్కడి నుంచి స్వామివారి గర్భగుడి ముందున్న రంగమండపంలోకి వెళ్దాం. ఈ మండపానికి నర్తన మండపం అని పేరు. ఈ నర్తన మండపం శిల్ప చిత్రకళల మధుర సంగమం. మండప మధ్య భాగంలో వలయాకారంగా స్తంభాలు నిలిచి వాటిపై మనుష్య ప్రమాణంలో దేవతామూర్తులను ప్రదర్శించారు. రంభ రూపు ఒక స్తంభం మీద ఉన్నది. ఆమె కాలికి అందలు ధరించింది. నాట్యానికి అనువైన వస్త్రధారణం చేసింది. పెద్ద తెర వేసింది. వివిధ భంగిమలను ప్రదర్శిస్తూ నాట్యం చేస్తున్నది. ఆ నాట్యం తిలకిస్తున్న దేవతలు ప్రవచించారేమో. అడుగో నటరాజు తాండవానికి సిద్ధపడుతున్నాడు. చివరి పక్కన పార్వతి సరే కానివ్వండి అన్నట్లు చూస్తున్నది. మరొక చోట దత్తాత్రేయుడు తాళం చేస్తున్నాడు. సూర్యుడు పశ్చిమ దిక్కున ముఖగిణను ధరించాడు. చంద్రుడు తూర్పున చల్లగా తిలకిస్తున్నాడు. అంటే తాండవానికి ఉత్తమ కాలం పూర్ణిమ అని అర్థం. దేవతలు వివిధ వాద్యాలను పలికిస్తున్నారు. శివుడు జగదంబ ముందు తాండవం ప్రారంభించాడు.

0: నటరాజు నాట్యాన్ని తిలకించాంగా అటు నైరుతి మూల ఒక స్తంభం మీద శిల్పాన్ని చూడండి. శివుడు భిక్షాటమీశ్వరుడై అన్నపూర్ణ ఇంటి ముందు నిలిచి భిక్షామి దేహి అన్నాడు. ఆ సమయంలో పార్వతి స్నానం చేస్తున్నది. ఈశ్వరుడి కంఠం వినిపించింది. వెంటనే వస్త్రాన్ని అడ్డదిడ్డంగా ధరించి అర్ధనగ్రంగా తలుపు పక్క నిలబడి వెలుపలికి చెయ్యి చాచి భిక్షా పాత్రలో భిక్ష వేసింది.
1: అటు ఈశాన్యంగా నిలిచిన స్తంభాల్లో ఒకదానికి ఆకాశ స్తంభం అని పేరు. అది నేలను తాకదు, అట్లని వేలాడుతూ కదలతూ ఉండదు. అన్ని స్తంభాల వలె అతి దృఢంగా ఉన్నది. ఈ స్తంభం కూడా నాట్యం చేసి సంకల్పించినదేమో. ఆ విధంగా నేల తాకక నిలబడడం ఒక నాట్యభంగిమేమో. ఈ నాట్యమండపం ఉపరితలాన్ని చూస్తే రకరకాల రంగులతో తీర్చిదిద్దిన చిత్రలేఖనాలు కనిపిస్తాయి. ఆనాడు చిత్రించిన ఆ బొమ్మలు ఈనాటికి చెక్కు చెదరక ఆకర్షణీయంగా ఉన్నాయి. అదిగో శివుడు రావణుడికి ఆత్మలింగాన్నిస్తున్న దృశ్యం. ఓ, అది అతనికి దక్కకుండా చేయడానికి దేవతల ప్రయత్నాలు. చివరకు విఘ్నేశ్వరుడి యుక్తి మూలంగా ఆ కార్యాన్ని నెరవేర్చుకున్నారు దేవతలు. మరొక వైపు కిరాతార్జునీయ కథ చిత్రించబడి ఉంది. దాని ప్రక్కన పార్వతీ కళ్యాణం. ఆ చిత్రాల్లోని వ్యక్తులు ధరించిన వస్త్రాలు ఎన్ని రకాలు చెప్పలేము. స్త్రీల చిజలు, వారు ధరించిన రవికలు, చేతి గాజులు, అన్ని దేనికది ప్రత్యేకమైన సౌందర్యాన్ని జలజలా కురుస్తున్నది. ఇక గర్భాలయ మండపంలో ప్రవేశిద్దాం. లోపల అడుగు పెట్టగానే మనకు కుడివైపు స్తంభం మీద దుర్గాదేవి గంభీర రూపంతో సాక్షాత్కరిస్తుంది. ఈ ఆలయంలో ఆ తల్లికే ప్రధానంగా పూజలు జరుపుతారు. లేపాక్షి ప్రజలు ఈ ఆలయాన్ని దుర్గగుడి అని పిలుస్తారు. ఎడమచేతి వైపు స్తంభం మీద ఒకవైపు పాంచాల జాతి పురుష విగ్రహం. ఎంతో నిండుగా సంపూర్ణంగా కనిపిస్తాడా పురుషుడు. అతన్నే వాస్తు పురుషుడు అని అంటారు. అటువైపు ఒక స్త్రీ ప్రతిమ. ఆమె పద్మిని జాతి స్త్రీ. ఆ రూపురేఖల్లో, ఆ విలాస విభ్రమాల్లో యవ్వనం దిరిశన పువ్వై నిండుగా వికసించింది. అటు తూర్పుగా విద్యాగణపతి ఉన్నాడు. ఆయనకు ప్రక్కన పాపనాశేశ్వరుడు కనిపిస్తాడు. ఆ శివలింగం విష్ణుపీఠమైన పద్మం మీద ఉన్నది. ఆయన చెదురుగా మరొక మందిరంలో రఘునాథుడు శివపీఠమైన పానవట్టం మీద నిలిచి ఉన్నాడు. పాపనాశేశ్వరుడి మందిరానికి ప్రక్కన అగస్త్యుడు తపస్సు చేసిన గుహ ఉన్నది. ఈనాడు దాన్ని మూసివేశారు. స్వామివారి శయన మందిరం ఆ ప్రక్కదే. అక్కడి నుంచి ప్రదక్షిణం చేసి పశ్చిమానికి వస్తే రామేశ్వర హనుమల్లింగాలు ఉన్నవి. శ్రీరాముడు హనుమంతుడు ప్రతిష్ఠించిన వట ఆ శివలింగాలు. ఇక మండప మధ్యభాగంలో ఉత్తరాభిముఖై వీరభద్రుడు దక్షాధ్వరధ్వంసం చేసి శాంతించిన వీరభద్రుడుగా కనిపిస్తాడు. ఈ గర్భాలయ మండప ఉపరితలం మీద చిత్రింపబడిన వీరభద్రుడి రూపం చూస్తే శరీరం జలధరిస్తుంది. ఆ వీరభద్రుడి పాదాల కంట విరుపన్న అడుగు అంజలించి ఆ స్వామిని స్తోత్రం చేస్తున్నాడు. మనము ఆ స్వామిని పూజించి వెళ్దాం. ఇదే లేపాక్షి. సర్వవిధ చిత్ర శిల్ప కళా కల్పవృక్షమే ఈ లేపాక్షి.
2: లేపాక్షి రూపకం విన్నారు. రచన శ్రీ జేవి సుబ్బారాయుడు. ఇందు శ్రీ సి రామ్మోహన్ రావు, కుమారి విబి కనకదుర్గా పాల్గొన్నారు. గాయనీ గాయకులు కుమారి వినిమూరి లక్ష్మి, కుమారి శ్రీరంగం గోపాలరత్నం, శ్రీ మల్లిక్, శ్రీ బాలమురళీకృష్ణ. సమర్పణ శ్రీ పిఆర్ రెడ్డి.
3: గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో మీరింతవరకు ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుండి అందించిన కార్యక్రమాల్లో లేపాక్షి రూపకం మీరింతవరకు విన్నారు. సమర్పణ శ్రీ పిఆర్ రెడ్డి, పర్యవేక్షణ శ్రీ పి ప్రశాంత్ కిరణ్.

ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 లాహిర్ లాహిర్లో కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.

0: सहायता टेलीलॉ के ऐप वेबसाइट www.tele-law.in या टोल फ्री नंबर 14454 से प्राप्त की जा सकती है।
1: Yes, ఆ వైబ్ వినిపిస్తుందా? తరాలను టచ్ చేసిన స్వరం, కాలాన్ని దాటిన కనెక్షన్,
2: 90 ఏళ్ల అద్భుత ప్రయాణంతో వచ్చేస్తోంది
1: ఆకాశవాణి స్వర సంధ్య మ్యూజికల్ కాన్సర్ట్.
2: ఇది కేవలం సెలబ్రేషన్ కాదు,
1: ఇదొక వైబ్, ఇదొక మెమరీ,
2: ఇది మన కల్చర్ కి కనెక్ట్.
1: మ్యూజిక్ ఉంటుంది, బీట్ ఉంటుంది,
2: ఉత్సాహం ఊపందుకుంటుంది,
1: మనందరం కలిసి చేసే ఓ గ్రాండ్ సెలబ్రేషన్ ఉంటుంది.
2: ఇంకెందుకు ఆలస్యం? ఈ ప్రత్యేక వేడుకకు తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రం వేదిక దగ్గరికి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో ఫుల్ ఎనర్జీతో వచ్చేసేయండి.
1: ఈ స్టేజ్ మీద వినిపించేది కేవలం స్వరం కాదు,
2: 90 ఏళ్ల చరిత్ర,
1: 90 ఏళ్ల అనుబంధం,
2: 90 ఏళ్ల మన కథ.
1: సో తుమ్మలపల్లిలో ఈ ఆదివారం సాయంత్రం కలుద్దామా?
2: ఆకాశవాణి 90 ఏళ్ల సంబరాన్ని కలిసి సెలబ్రేట్ చేద్దాం.
3: ముందుగా మారీ 2 చిత్రం కోసం ధనుష్ ఇంకా మానసి గానం చేసిన పాట వినబోతున్నారు.

0: స్టిక్కర్లు.
1: ఒక్క శ్రీ చైతన్యను. నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 1 నుంచి 30వ తేదీ 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.
2: స్వర సంధ్య 90 వసంతాల ఆకాశవాణి సంగీత వింధ్య. సంగీత ప్రియులందరికీ ఇదే మా హృదయపూర్వక ఆహ్వానం. 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో భాగంగా మే 10వ తేదీన తుమలపల్లి క్షేత్రయ కళాక్షేత్రంలో కర్ణాటక సంగీత గాత్ర యుగళం డాక్టర్ సర్వేపల్లి నవమల్లికాశ్రయ, డాక్టర్ సర్వేపల్లి ఫణిరాజలక్ష్మి బృందం వారిచే శాస్త్రీయ సంగీత కచేరీ. అనంతరం జానపద గరగ నృత్యం, శ్రీ పసుపులేటి అయ్యప్ప స్వామివారి బృందంచే ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మరి ఈ చరిత్రాత్మక 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో మీ అందరూ కూడా భాగస్వాములు కావాలని మనసారా ఆహ్వానిస్తూ ఈ చిరకాల వాణి చిరస్మరణీయ బాణీగా మీ ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: మీరు విన్న పాటతో ఈనాటి లాహిరి లాహిరిలో కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 సమయం 12:30 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముల్లకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. పశ్చిమ బెంగాల్లో తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు 2026లో భాగంగా 5 రోజుల వ్యవసాయ కార్యవర్గపు అంతర్జాతీయ సదస్సు ఈరోజు మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ప్రారంభమవుతుంది. రవీంద్రనాథ్ ఠాగూర్ 165వ జయంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు జైపూర్లో జరిగే మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ గుజరాత్ టైటన్స్తో తలపడుతుంది. ఇక వార్తల వివరంగా, పశ్చిమ బెంగాల్ తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ఈరోజు కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ మైదానంలో ప్రమాణం చేశారు. ముఖ్యమంత్రితో పాటు కేబినెట్ మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆర్ఎన్ రవి వారిచే ప్రమాణ స్వీకారం చేయించారు. కేబినెట్ మంత్రులుగా దిలీప్ ఘోష్, అగ్నిమిత్ర పాల్, అశోక్ కిర్తానియా, నిసిత్ ప్రామాణిక్, సుధీరామ్ తుడు ప్రమాణం చేశారు.
2: আমি শুভেন্দু অধিকারী ঈশ্বরের নামে শপথ করিতেছি যে বিধি দ্বারা স্থাপিত ভারতের সংবিধানের প্রতি আমি অকৃত্রিম নিষ্ঠা ও আনুগত্য পোষণ করিব. আমি ভারতের সার্বভৌমত্ব ও অখণ্ডতা রক্ষা করিব.
1: బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు 2026లో భాగంగా 5 రోజుల వ్యవసాయ కార్యవర్గపు అంతర్జాతీయ సదస్సు మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఈరోజు ప్రారంభమవుతుంది. బ్రెజిల్, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా, సౌదీ అరేబియా, ఇరాన్, ఇండోనేషియా, మలేషియాతో సహా 21 దేశాలకు చెందిన వ్యవసాయ మంత్రులు, సీనియర్ అధికారులు, శాస్త్రవేత్తలు, విధాన నిర్ణేతలు ఈ 5 రోజుల సదస్సులో పాల్గొంటారు. ఈ సదస్సు జూన్ 13వ తేదీ వరకు కొనసాగుతుంది.

0: ఈ సదస్సు రెండు దశల్లో నిర్వహిస్తారు. ఈరోజు నుండి జూన్ 11వ తేదీ వరకు జరిగే మొదటి దశ సమావేశంలో ఆహార భద్రత, స్మార్ట్ ఫార్మింగ్, వాతావరణ మార్పులు, రైతుల సంక్షేమం వంటి కీలక అంశాలపై సీనియర్ అధికారులు సాంకేతిక చర్చలు జరుపుతారు. ఈ సందర్భంగా ఇండోర్లోని రూరల్ హాట్ బజార్లో ఒక ప్రత్యేక వ్యవసాయ ప్రదర్శనను కూడా ఏర్పాటు చేశారు. రెండవ దేశ సమావేశంలో ప్రపంచ స్థాయి వ్యవసాయ సహకారం, విధానపరమైన అంశాలపై చర్చిస్తారు. రవీంద్రనాథ్ ఠాగూర్ 165వ జయంతిని పురస్కరించుకుని ఈరోజు పోచిషే బోయిషాక్ను జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శాంతినికేతన్, విశ్వభారతి విశ్వవిద్యాలయం, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ వ్యాప్తంగా ప్రధాన వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్కు ఘనంగా నివాళులర్పించారు. గురుదేవ్ ఠాగూర్ చేసిన సేవలు సాహిత్య రంగానికి అతీతంగా విస్తరించాయని ఉపరాష్ట్రపతి సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ఠాగూర్ను ఒక మార్గదర్శక ఆలోచనపరుడు, కళాకారుడు, విద్యావేత్తగా ఉపరాష్ట్రపతి అభివర్ణించారు. ఆయన రచనలతో భారత నాగరికత గొప్పతనాన్ని, మానవత్వపు సార్వత్రిక విలువలను ప్రతిబింబిస్తూ సమాజంపై తమదైన ముద్ర వేశారని ఉపరాష్ట్రపతి అన్నారు. ఠాగూర్ అసాధారణ ప్రతిభ కలిగిన రచయిత అని, విశ్వకవి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఠాగూర్ ఒక విశిష్ట తత్వవేత్తగా, విద్యావేత్తగా, కళాకారుడిగా భారతదేశ నాగరికతకు కళాతీత స్వరంగా నిలిచారని అన్నారు. రవీంద్రనాథ్ ఠాగూర్ 165వ జయంతి సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయనకు నివాళులర్పించారు. గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని మరింత బలోపేతం చేశారని రక్షణ మంత్రి సోషల్ మీడియా వేదికగా కొనియాడారు. భారతదేశపు గొప్ప నాగరికత, సాంస్కృతిక విలువలను అరుదైన ప్రతిభతో ప్రపంచానికి ఠాగూర్ పరిచయం చేశారని ఆయన అన్నారు. మానవాళికి శాంతి, సామరస్యం, మానవ ఐక్యత అనే విశ్వజనిన సందేశాన్ని ఠాగూర్ అందించారని పేర్కొన్నారు. సాహిత్యం, సంగీతం, తత్వశాస్త్రం ద్వారా స్వాతంత్ర స్ఫూర్తికి ఠాగూర్కు సరికొత్త ఉత్తేజాన్ని ఇచ్చారని హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఠాగూర్ కళాతీత రచన గీతాంజలి మానవాళికి ఆధ్యాత్మికతకు కొత్త దిశను చూపిందని, అలాగే జన గణ మన జాతీయ సమగ్రతకు, గౌరవానికి, ఆత్మగౌరవానికి గొంతుకగా నిలిచిందని ఆయన కొనియాడారు. మహారాణా ప్రతాప్ జయంతి సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయనకు నివాళులర్పించారు. మహారాణా ప్రతాప్ అకుంఠిత ధైర్యానికి, అచంచలమైన గర్వానికి ప్రతీక అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. స్వాతంత్ర్యం, ఆత్మగౌరవం, త్యాగానికి మహారాణా ప్రతీప్ స్ఫూర్తి అని, ఆయన తన జీవితంలోని ప్రతి క్షణాన్ని మాతృభూమి, సంస్కృతిని పరిరక్షించడానికి అంకితం చేశారని అమిత్ షా చెప్పారు. మహారాణా ప్రతాప్ సాటిలేని శౌర్యం, మాతృభూమి పట్ల ఆయనకున్న భక్తి ఈనాటికి ప్రతి భారతీయుడి హృదయంలో దేశభక్తి జ్వాలను రగిలిస్తూనే ఉంటుందని చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చిలీ విదేశాంగ మంత్రి ఫ్రాన్సిస్కో పెరెజ్ మెకిన్నా ఈరోజు నుండి ఈ నెల 15వ తేదీ వరకు భారత్లో పర్యటిస్తారు. ఢిల్లీలో రేపు నిర్వహించే ఒక కార్యక్రమంలో మెకిన్నా పాల్గొంటారు. సోమవారం రోజు ఫోరం ఆఫ్ ఇండియన్ ఫుడ్ ఇంపోర్టర్స్ అసోచామ్ నిర్వహించే వ్యాపార కార్యక్రమాల్లో కూడా ఆయన పాల్గొంటారు. ఈ నెల 12వ తేదీన వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్తో ఆయన సమావేశమై సిఐఐ అలాగే సిఐఐ వార్షిక వ్యాపార సదస్సు 2026 నిర్వహించే ఒక కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం భారత్ చిలీ సంయుక్త వ్యాపార ప్రతినిధుల సమావేశానికి హాజరవుతారు. కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో మన దేశం కంటే తలసరి జీడిపి గణనీయంగా ఎక్కువగా ఉన్న అభివృద్ది చెందిన దేశాలతో గత 4 ఏళ్లలో భారత్ 8 స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుందని జనవరి 30వ తేదీన గోయల్ ప్రకటించిన నేపథ్యంలో ఈ పర్యటన జరుగుతోంది. జాతీయ న్యాయసేవల అథారిటీ నల్సా 2026 సంవత్సరానికి గాను 2వ జాతీయ లోక్ అదాలత్ను ఈరోజు దేశవ్యాప్తంగా నిర్వహిస్తుంది. నల్సా సభ్య కార్యదర్శి సంజీవ్ పాండే మాట్లాడుతూ, ప్రజల భాగస్వామ్యం, కేంద్రీకృత వ్యవస్థల ద్వారా వివాదాలను పరిష్కరించడం, కోర్టులపై భారాన్ని తగ్గించడం ఈ కార్యక్రమం లక్ష్యమని తెలిపారు. హైకోర్టులు, జిల్లా కోర్టులు, ట్రిబ్యునల్స్, వినియోగదారుల ఫోరంలు, శాశ్వత లోక్ అదాలత్లతో సహా పలు స్థాయిల్లో జాతీయ లోక్ అదాలత్ను నిర్వహిస్తామని తెలియజేశారు. లోక్ అదాలత్లో క్రిమినల్, రాజీపడదగిన కేసులు, చెక్ బౌన్స్ కేసులు, బ్యాంకు రికవరీ వివాదాలతో సహా అనేక రకాల వివాదాలను స్వీకరిస్తారని తెలిపారు. కాగా 2023 నుండి 2025 మధ్య 12 జాతీయ లోక్ అదాలత్లను నిర్వహించగా వాటిలో 26 కోట్ల కేసులు పరిష్కారమయ్యాయని వెల్లడించారు. లెఫ్టినెంట్ జనరల్ ఎన్ఎస్ రాజాసుబ్రహ్మణిని తదుపరి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా ప్రభుత్వం నియమించింది. అలాగే ఆయన సైనిక వ్యవహారాల శాఖ కార్యదర్శిగా కూడా పనిచేస్తారని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ నెల 30వ తేదీతో జనరల్ అనిల్ చౌహాన్ పదవీకాలం ముగిసిన తర్వాత ఆయన బాధ్యతలు చేపడతారు. మరోవైపు వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ను తదుపరి నావికాదళ అధిపతిగా ప్రభుత్వం నియమించింది. వైస్ అడ్మిరల్ స్వామినాథన్ ప్రస్తుతం వెస్ట్రన్ సేవల్ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్గా పనిచేస్తున్నారని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. భారత నావికాదళంలోని కీలక పదవుల్లో విస్తృతమైన కార్యాచరణ, వ్యూహాత్మక సిబ్బంది నిర్వహణ అనుభవంతో పాటు అడ్మిరల్ స్వామినాథన్ దాదాపు 4 దశాబ్దాలకు పైగా నావికాదళంలో విశిష్ట సేవలు అందజేశారు. న్యూఢిల్లీలో ఈ ఏడాది జనవరిలో జరిగిన 16వ భారత్ ఈయూ శిఖరాగ్ర సమావేశం ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఊతమిచ్చిందని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన యూరప్ దినోత్సవ వేడుకల్లో మంత్రి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, భారత్ ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు విజయవంతంగా ముగియడం, భద్రతా రక్షణ భాగస్వామి ఒప్పందంపై సంతకాలు చేయడం, మొబిలిటీపై సహకారం కోసం సమగ్ర ప్రణాళికను రూపొందించడం వంటి పరిణామాలు ఇండో ఈయూ సంబంధాల్లో ఒక కొత్త అధ్యాయాన్ని సూచిస్తున్నాయని తెలిపారు. ఈ సమావేశంలో 2030 దిశగా భారత్ ఈయూ సంయుక్త సమగ్ర వ్యూహాత్మక ప్రణాళిక అంశాన్ని కూడా ఆమె ప్రముఖంగా ప్రస్తావించారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరిగే మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ గుజరాత్ టైటన్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ ఈ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. కాగా నిన్న రాత్రి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్పై కోల్కతా నైట్ రైడర్స్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 2 రోజుల పాటు జరిగిన ఇండియన్ ఓషన్ డైలాగ్ నిన్న న్యూఢిల్లీలో ముగిసింది. పరివర్తన చెందుతున్న ప్రపంచంలో హిందూ మహాసముద్ర ప్రాంతం అనే ఇతివృత్తంతో ఈ సదస్సు జరిగింది. హిందూ మహాసముద్ర ప్రాంతంలోని కీలక పరిణామాలు, ఎదురవుతున్న సవాళ్లపై చర్చించడానికి ఐఓఆర్ఏ సభ్య దేశాలు, సీనియర్ అధికారులు, విధాన రూపకర్తలు, నిపుణులు ఈ సదస్సులో పాల్గొన్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఆకాశవాణి వార్తల ముగించే ముందు విశేషాలు మరొకసారి. పశ్చిమ బెంగాల్లో తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణం చేశారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు 2026లో భాగంగా 5 రోజుల వ్యవసాయ కార్యవర్గపు అంతర్జాతీయ సదస్సు ఈరోజు మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ప్రారంభమవుతుంది. రవీంద్రనాథ్ ఠాగూర్ 160వ జయంతి సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు జైపూర్లో జరిగే మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ గుజరాత్ టైటన్స్తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుసుకుందాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, లలిత గీతాలు వింటారు. ఈనాటి లలిత సంగీతం కార్యక్రమంలో శ్రీమతి సిహెచ్ కుసుమకుమారి గారు గానం చేసిన లలిత గీతాలు వింటారు.

0: మీరింతవరకు సిహెచ్ కుసుమకుమారి గారి లలిత గీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 చిత్రతరంగిణి ఫిలిం గీతాలు వింటారు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
2: ముఖాన్ మొటిమలా
3: సై బాల్,
2: గజ్జా బబలా
3: సై బాల్,
2: నడుగుల కామరా
3: సై బాల్,
2: బురద పుల్లా
3: సై బాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
5: Yes, ఆ వైబ్ వినిపిస్తుందా?
6: తరాల నుండి వచ్చేసిన స్వరం, కాలాన్ని దాటిన కనెక్షన్,
5: 90 ఏళ్ల అద్భుత ప్రయాణంతో వచ్చేస్తోంది
6: ఆకాశవాణి స్వర సంధ్య మ్యూజికల్ కాన్సర్ట్.
5: ఇది కేవలం సెలబ్రేషన్ కాదు,
6: ఇదొక వైబ్, ఇదొక మెమరీ,
5: ఇది మన కల్చర్ కి కనెక్ట్.
6: మ్యూజిక్ ఉంటుంది, బీట్ ఉంటుంది,
5: ఉత్సాహం ఊపందుకుంటుంది,
6: మనందరం కలిసి చేసే ఓ గ్రాండ్ సెలబ్రేషన్ ఉంటుంది.
5: ఇంకెందుకు ఆలస్యం? ఈ ప్రత్యేక వేడుకకు తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రం వేదిక దగ్గరికి మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో ఫుల్ ఎనర్జీతో వచ్చేసేయండి.
6: ఈ స్టేజ్ మీద వినిపించేది కేవలం స్వరం కాదు,
5: 90 ఏళ్ల చరిత్ర,
6: 90 ఏళ్ల అనుబంధం,
5: 90 ఏళ్ల మన కథ.
6: సో తుమ్మలపల్లిలో ఈ ఆదివారం సాయంత్రం కలుద్దామా?
5: ఆకాశవాణి 90 ఏళ్ల సంబరాన్ని కలిసి సెలబ్రేట్ చేద్దాం.

0: 300 మార్కులు సాధించిన
1: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
2: మన శ్రీ చైతన్య విద్యార్థి.
3: మహానటి ఈ చిత్రం కోసం సునీత గానం చేశారు.

స్వర సంధ్య 90 వసంతాల ఆకాశవాణి సంగీత వింధ్య. సంగీత ప్రియులందరికీ ఇదే మా హృదయపూర్వక ఆహ్వానం. 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో భాగంగా మే 10వ తేదీన తుమలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో కర్ణాటక సంగీత గాత్ర యుగళం డాక్టర్ సర్వేపల్లి నవమల్లికాశ్రయ, డాక్టర్ సర్వేపల్లి హణిరాజలక్ష్మి బృందం వారిచే శాస్త్రీయ సంగీత కచేరి, అనంతరం జానపద గరగ నృత్యం శ్రీ పసుపులేటి అయ్యప్ప స్వామివారి బృందంచే ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మరి ఈ చరిత్రాత్మక 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో మీ అందరూ కూడా భాగస్వాములు కావాలని మనసారా ఆహ్వానిస్తూ ఈ చిరకాల వాణి చిరస్మరణీయ బాణీగా మీ ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 సమయం 1:20 కావస్తోంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. ప్రజలకు త్వరితగతిన న్యాయం అందించడంలో కోర్టుల సదుపాయాల అవసరంపై దృష్టి సారిస్తున్నట్లు రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్ పేర్కొన్నారు. రాష్ట్రంలో పర్యాటకాన్ని ప్రోత్సహించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో 29 కోట్ల రూపాయలతో పలు అభివృద్ది కార్యక్రమాలను దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రారంభించారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు సామాజికవేత్త గోపాలకృష్ణ గోఖలే జయంతిని ఈరోజు జరుపుకుంటున్నాం. మాదక ద్రవ్యాల నివారణపై గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం ఈరోజు నిర్వహించారు. ప్రజలకు త్వరితగతిన న్యాయం అందించడంలో కోర్టుల సదుపాయాల అవసరంపై దృష్టి సారిస్తున్నట్లు రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్ పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నూతనంగా నిర్మించిన 10 కోర్టుల భవన సముదాయాన్ని ఆమె ఈరోజు ప్రారంభించారు. అనంతరం నూతన కోర్టు హాళ్లు, ఆధునిక సదుపాయాలను న్యాయమూర్తులతో కలిసి ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్ మాట్లాడుతూ,
1: It would ensure that justice percolates to one and all who is in need of it. Our digitization, digitalization, it is often now quoted as if they are alien subjects. No, they are no longer alien to us. They have become very much a part of our system. This is something we have to get used to. I would like to emphasize the importance of technology.
0: ఏలూరు జిల్లాలోని ద్వారకా తిరుమల ఆలయంలో 29 కోట్ల రూపాయలతో పలు అభివృద్ది కార్యక్రమాలను దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఈరోజు ప్రారంభించారు. ఈ ఉదయం ద్వారకా తిరుమల ఆలయంలో స్వామివారిని మంత్రి దర్శించుకున్నారు. అనంతరం 12 కోట్ల 50 లక్షల రూపాయలతో నిర్మించిన క్యూ కాంప్లెక్స్ను, 12 కోట్ల రూపాయలతో నిర్మించిన మండపాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం కొండపై ఉన్న శివాలయంలో 4 కోట్ల 50 లక్షల రూపాయలతో నిర్మించిన 5 అంతస్తుల రాజగోపురాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో పర్యాటకాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించేలా ప్రభుత్వం కృషి చేస్తోందని

0: పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి నారాయణ తెలిపారు. విశాఖపట్నంలోని కైలాసగిరి కొండపై ఏర్పాటు చేసిన త్రిశూలం డమరుకం నిర్మాణాన్ని మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కైలాసగిరిని మరింత అభివృద్ది చేస్తున్నట్లు చెప్పారు. విశాఖపట్నం విజయవాడలో మెట్రో ఏర్పాటుకు కేంద్రం మరోసారి సర్వే చేయిస్తుందని తెలిపారు. మెట్రో రైలు ఏర్పాటు ద్వారా ట్రాఫిక్ కష్టాలు తగ్గుతాయని మంత్రి నారాయణ పేర్కొంటూ,
1: విశాఖపట్నంలో అనేక వర్క్స్ టేకప్ చేసింది, వాటిలో ముఖ్యంగా ట్రాఫిక్ జామ్స్ అవుతుంది. ఈ ట్రాఫిక్ సమస్య అనేది అన్ని దేశాల్లో ఉంది. ఈ సమస్యను వీలైనంత తగ్గించడం ప్రభుత్వం బాధ్యత. అందుకనే విఎంఆర్డీఏ ఆల్రెడీ 15 రోడ్లని వైడెన్ చేయడానికి యాక్చువల్ టేకప్ చేసి అందులో 7 రోడ్లు యాక్చువల్ గా భోగాపురం ఎయిర్పోర్ట్ వేయడానికి కంజెషన్ లాగా ఉండడానికి 7 రోడ్లు టేకప్ చేసింది. అందులో 3 రోడ్లు అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయినాయి.
0: ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, సామాజికవేత్త, భారత జాతీయ కాంగ్రెస్ సీనియర్ నాయకులు గోపాలకృష్ణ గోఖలే జయంతిని ఈరోజు జరుపుకుంటున్నాం. 1866 మే 9వ తేదీన మహారాష్టలోని రత్నగిరి జిల్లా కోట్లక్లో జన్మించిన ఆయన 1889లో భారత జాతీయ కాంగ్రెస్లో ప్రవేశించారు. అతి తక్కువ కాలంలోనే 1905లో మితవాదుల ప్రాబల్యం వహించిన భారత జాతీయ కాంగ్రెస్లో ప్రముఖ పాత్ర వహించారు. 1905లో సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీని ఏర్పాటు చేశారు. 1902 నుండి 1915 వరకు భారత శాసనమండలి సభ్యులుగా కొనసాగిన గోఖలే 1915 ఫిబ్రవరి 19వ తేదీన ముంబైలో కన్నుమూశారు. మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నషాముక్త్ భారత్, మాదక ద్రవ్యరహిత భారతదేశం వైపు అనే ఇతివృత్తంతో అంతర్జాతీయ నర్సుల దినోత్సవ వాకథాన్ 2026ను ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అహంతేమ్ శాంతాసింగ్ ప్రారంభించారు. మంగళగిరిలోని ఎయిమ్స్ నుంచి ప్రారంభమైన ఈ అవగాహన ర్యాలీ మంగళగిరి బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం సెంటర్ వరకు సాగింది. అనంతరం డ్రగ్స్కు వ్యతిరేకంగా విద్యార్థుల ఫ్లాష్ మ్యాబ్ కిట్స్తో ప్రజలకు అవగాహన కల్పించారు. ఆకాశవాణి ఏర్పడి 90 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా స్వరసంధ్య సంగీత కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని విజయవాడ ఆకాశవాణి కేంద్రం డైరెక్టర్ జనరల్ ఎం సోమేశ్వరరావు తెలిపారు. ఆకాశవాణిలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ, ఆకాశవాణి 90 వసంతాలను పురస్కరించుకుని విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రేపు సాయంత్రం 6 గంటలకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సంగీత కళాకారులు సర్వేపల్లి సిస్టర్స్ యుగళగానం, పసుపులేటి అయ్యప్పస్వామి బృందం నృత్య ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు. అలాగే ఆకాశవాణి విజయవాడ కేంద్రం నిర్వహించిన వ్యాసరచన వక్తృత్వ పోటీలో గెలుపొందిన విజేతలకు ప్రశంసా పత్రాలను అందజేయనున్నట్లు విజయవాడ ఆకాశవాణి కేంద్రం డైరెక్టర్ జనరల్ ఎం సోమేశ్వరరావు తెలియజేస్తూ,
2: ఆల్ ఇండియా రేడియో అనేది 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వాక్థాన్ ఆ 19th ఒక కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఆ కార్యక్రమం మెంట్ ఫర్ హెల్త్, హెల్త్ ఫర్ ఆల్ అనే నినాదంతో వెళుతున్నాం. అది నాట్ ఓన్లీ హెల్త్, ఇట్ ఇండికేట్స్ యూనిటీ అండ్ డిసిప్లిన్ ఆల్సో. అందరికీ చేరువ అవ్వాలని, పబ్లిక్ మేము అమాయకం అవ్వాలనే ఉద్దేశంతో ఆల్ ఇండియా రేడియోలో విజయవాడలో స్టార్ట్ చేసి బెంజీ సర్కిల్ వరకు వాక్థాన్ నిర్వర్తించాలని మేము తలంచాం. దాంట్లో అందరూ పార్టిసిపేట్ చేయాలని మేము కోరుకుంటూ అందరికీ హెల్త్, యూనిటీ అండ్ డిసిప్లిన్ ఉండాలని ఆశిస్తాం. థ్యాంక్ యూ.
0: గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారం అందించడంలో 96.22% చిన్నారులకు 97.29% లక్ష్యాన్ని చేరుకుని A+ గ్రేడును ఆంధ్రప్రదేశ్ సాధించిందని మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి ఏ సూర్యకుమారి వెల్లడించారు. రాష్ట సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో ఆమె నిన్న మాట్లాడుతూ, పాలు, గుడ్లు, బాలామృతం వంటి పోషకాహార పదార్థాలను సమయానికి సరఫరా చేయడం, నిరంతర పర్యవేక్షణ చేపట్టడం వల్ల 5 ఏళ్లలోపు పిల్లల్లో ఎదుగుదల లోపం, తక్కువ బరువు సమస్యలు గణనీయంగా తగ్గాయని చెప్పారు. పోషన్ ట్రాకర్లో వివరాలను ఖచ్చితంగా నమోదు చేయించాలని కలెక్టర్లకు సూచించారు. అంగన్వాడీ కేంద్రాలను కేవలం పౌష్టికాహార కేంద్రాలుగానే కాకుండా చిన్నారులకు ఆహ్లాదకరమైన విద్యను అందించే ప్రీ స్కూళ్లుగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. అనంతపురం నగరంలో అన్ని డివిజన్లలో ఎటువంటి అంతరాయం కలగకుండా తాగునీటి సరఫరా కొనసాగుతోందని నగరపాలక సంస్థ ఎస్సీ రాజశేఖర్ తెలిపారు. అనంతపురం

0: లో తాగునీటి సరఫరాపై పాత్రికేయుల సమావేశం ఈరోజు నిర్వహించారు. నగరంలో బూస్టర్ పంపులను ఏర్పాటు చేసి రిజర్వాయర్ నుంచి నగరంలో ఉన్న నీటి ట్యాంకులకు నీటిని సరఫరా చేస్తున్నట్లు ఎస్సీ రాజశేఖర్ తెలియజేస్తూ,
1: ఎక్స్టెన్షన్ ఏరియాస్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లోకి కూడా నిర్విరామంగా సమృద్ధిగా నీరు డైలీ ఇచ్చే ఏరియాలో డైలీ ఇచ్చాం. ఆల్టర్నేట్ డేస్లో ఇచ్చే ఏరియాలో 13 డివిజన్లను డైలీ కింద మార్చాం. చిన్న తక్కువపాటి ఖర్చుతో చేసేసాం మేము. ఇంతేకాకుండా ఇంకా కొన్ని చోట్ల బూస్టర్ పంప్ సెట్లు ఏర్పాటు చేస్తున్నాం. నీటి ఎద్దడి అనేది 99% నగరపాలక సంస్థకు ఈ సంవత్సరం ఉండదు అని నేను ఘంటాపథంగా చెప్పగలను.
0: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య మ్యాచ్ ఈరోజు జరగనుంది. జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ క్రికెట్ స్టేడియంలో ఈ రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభమవుతుంది. నిన్న జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్పై కోల్కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన ఆగస్టు నెల కోటాను ఈ నెల 18వ తేదీన ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఈరోజు ఒక ప్రకటనలో తెలిపింది. కళ్యాణోత్సవం, ఊంజెల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ టికెట్లను వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను ఈ నెల ఇరవై ఒకటవ తేదీన శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్ల కోటాను, వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారికి ఉచిత ప్రత్యేక దర్శన టోకెన్ల కోటాను ఈ నెల 23వ తేదీన అందించనున్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజలకు త్వరితగతిన న్యాయం అందించడంలో కోర్టుల సదుపాయాల అవసరంపై దృష్టి సారిస్తున్నట్లు రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్ పేర్కొన్నారు. రాష్ట్రంలో పర్యాటకాన్ని ప్రోత్సహించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో 29 కోట్ల రూపాయలతో పలు అభివృద్ది కార్యక్రమాలను దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి ప్రారంభించారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: వనితావాణి స్త్రీల కార్యక్రమం.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
2: ముఖాన్ మోటిమలా
3: సై బాల్,
2: గజ్జా బబలా
3: సై బాల్,
2: నడువుల కామరా
3: సై బాల్,
2: బురద పుల్లా
3: సై బాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన

0: శ్రీ చైతన్య విద్యా సంస్థలే.
1: ప్రియన్ పెద్దయ్యాక ఏమవుతావు ప్రశ్నిస్తోంది శ్యామల. ఏడేళ్ల ప్రియన్ తన కొడుకుని పిన్ని అడిగిన ఆ ప్రశ్న వినగానే ఒక క్షణం డాక్టర్ గగన్ కి తన చిన్నతనం గుర్తొచ్చింది. కొడుకు ఏం సమాధానం చెబుతాడా అని మనసులో ఆతృత పడుతూనే మౌనంగా చూస్తున్నాడు. నాన్నమ్మా, నేను పెద్దయ్యాక పెద్ద రైతునవుతా అంటూ హుషారు నిండిన కంఠంతో చెప్తుంటే గతుక్కుమంది శ్యామల. కానీ డాక్టర్ గగన్ గుండె నిండా ఆ క్షణం ఓ సంతోష కెరటం

నింగికెగిసింది. తను రైతు అవుతాడో ఇంకేమవుతాడో, కానీ రొటీన్గా లేని సమాధానం అదో హాయినిచ్చింది. కనుల ముందు తన చిన్నతనమంతా రీలులా కదలాడింది. అమ్మా నాన్నలిద్దరూ చిన్నప్పటి నుండే నువ్వు పెద్ద డాక్టర్ అవ్వాలి అంటూ ప్రతిరోజు అంటుంటే అదే మంచిది కాబోలు అని తను తప్పిస్తూ పసివయసులోనే పడిన ఆ ముద్ర పచ్చబొట్టైపోయింది. వయసు చదువు పెరిగిన తరువాత ఆలోచన ఎందుకో ఫారెస్ట్ సర్వీస్లో చేరాలనే కోరిక, కానీ ఆ కోరికని రేగనీయకనే పచ్చబొట్టు తనలో ఇమిట్ చేసుకుంది. ఆ రోజు తనకింకా జ్ఞాపకం. ఇంటర్మీడియట్లో చేరే ముందే తన ఆకాంక్షని ఇంట్లో తెలపగానే అమ్మ సునంద పెద్ద రద్దంతమే చేసింది. ఏంటి కన్నా, డాక్టర్ అవకుండా ఆ అడవుల్లో పడి తిరుగుతావా అంటూ. అమ్మా, అడవుల్లో పడి తిరగడం కాదమ్మా, ఉద్యోగమంటే అదొక్కటే ఉండదు నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు గగన్. అసలు నీకు ఆలోచన ఎలా వచ్చింది గగన్? అనునయంగా అని తండ్రి సుదర్శన్ అడిగాడు. ఆ మాటతో ఓ ఆశాకిరణం గగన్ మనస్సులో తళుక్కుమంది. నాన్న అర్థం చేసుకుంటారు అని అందుకే ఉత్సాహంగా చెప్పాడు. నాన్న, భారతదేశంలో అడవుల శాతం బాగా తగ్గిపోతుందని చదువుకున్నా తెలుసుకున్నా. ఇవి పెరగాలంటే ఆ మార్గంలో వెళ్ళి నా వంతు ప్రయత్నం నేను చేస్తానన్నా అనగానే, అది సవాళ్లతో కూడిన దారి, చూస్తూ చూస్తూ ఆ దారిలోకి ఎలా వెళ్తావు, మేమెలా పంపుతాం, అయినా నీ చిన్నప్పటి నుండి నిన్ను డాక్టర్ని చేద్దామని మా ఆశ గగన్, నీ ఇష్టం, నువ్వు మా ఆశ నెరవేర్చని కొడుకుగా మిగిలిపోతావా అంటూ నాన్న గాద్గదికమవుతుంటే తనలోని కోరిక అలా అణగారిపోవడం కనిపిస్తోంది. ఒక ప్రక్క అమ్మ ఏడుపు గగన్ని తన కోరికకు పూర్తిగా దూరం చేసేసింది. హృదయంలో కోరిక నణచిన గగన్ని ఆ హృదయాన్ని బాగుచేసే కార్డియాలజిస్టుగా బాగుపడేంత పెద్దవాణ్ణి చేసేసింది. డిగ్రీ చదువుకున్న అమ్మకి తన మనసుకు విలువ ఇద్దామని ఎందుకు అనిపించలేదు? జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న నాన్న ఎందుకు వారి అభిప్రాయం నా మీద రుద్దారు? కుటుంబము సమాజములోని లోతు అప్పుడప్పుడే తెలుసుకుంటున్న ఆ దశలో అమ్మా నాన్నలు చెప్పింది కరెక్టే కదా అనుకున్నాడు. పైగా వీరి మాటలు బయట సమాజ స్థితిగతులు అన్నీ పెనవేసుకున్న బాంధవ్యంలా ఒకేలా కనుల ముందు నాట్యమాడుతుంటే జీవన నృత్య భంగిమలు ఇవే కాబోలు అనుకుని పచ్చని ప్రకృతితో మమేకమవ్వాలన్న తన కోరిక కుత్తుకపై ఓ భావజాల ఉక్కుపాదం మోపి కన్నవారి ఆశలకు కొడుకుగా తరించాడు. మనిషిగా మధించి మనసుని వధించుకున్నాడు గగన్. ఓ డాక్టర్గా ఎంతో పేరు ప్రఖ్యాతలు, ఎంతో అభివృద్ధి, అమృత వర్షిణిలా అమృత తన జీవితంలోకి రాక, ఇవన్నీ అంతా బాగుంది. కానీ తన మనసులో ఏదో వెలితి. అమృత పిల్లల పెంపకం విషయంలో ఆమె నిర్ణయం చెప్పడం బహుదానందం కలిగించింది. తనలోని వెలితిని నింపే మధురవాహినిగా తోచింది. గగన్, మన అభిప్రాయాలు పసివయసు నుండే పిల్లలపై రుద్దవద్దు. ఏది మంచి ఏది చెడు అనేది మాటలకే పరిమితం చేయక ఆచరణాత్మకంగా చూపాలి. ఇద్దరం ఎంత బిజీగా ఉన్నా అన్నీ కట్టిపెట్టి వారి ఎదుగుదల విషయంలో తల్లిదండ్రులుగా మన బాధ్యతకు ఏ లోపం రానియకూడదు. వారి శారీరక ఎదుగుదలకే కాక మానసిక ఎదుగుదలకు కూడా మనమే తోడ్పడాలి అంటూ కాబోయే తల్లిదండ్రులుగా అమృత పలుకులు వింటుంటే, సైక్రియాట్రిస్టుగా వర్క్ చేస్తున్న అమృతని తన జీవిత భాగస్వామిగా అమ్మా నాన్నలు ఎంపిక చేయడం ఆశీర్వాద బలంగా అనిపించింది గగన్కి. అంతలో అమ్మ అరుపు లాంటి మాటలతో ఈ లోకంలోకి వచ్చి పడ్డాడు గగన్ ఆ జ్ఞాపకాలలో నుండి. అదేమిట్రా బడుద్దాయ్, మీ అమ్మా నాన్నలిద్దరూ పేరు మోసిన డాక్టర్లైతే నువ్వు రైతు అవ్వడమేమిటి, హవ్వా నలుగురికి తెలిస్తే నవ్విపోతారు అంటూ బుగ్గలు నొక్కుంటూ దీర్ఘాలు తీస్తూ లోపల నుండి వచ్చింది సునంద. శ్యామల, నువ్వేమీ పట్టించుకోకు, వాడికేమీ తెలియదులే అంటోంది శ్యామలతో. అక్కా బావ వచ్చారని చూసిపోదామని అదే ఒళ్ళో

0: శ్యామల వచ్చింది. ఇక అమ్మ వాళ్ళు 2 రోజులుండి వెళ్ళిపోయారు. వెళ్తూ వెళ్తూ, అమ్మ కన్నా వాడి మనసులో ఆ ఆలోచనని తుడిపేయి అంటుంది అమాయకంగా. ఇప్పటికీ బయట 4 గురించే ఆలోచిస్తున్న అమ్మది అమాయకత్వంగానే తీసుకున్నాడు గగన్. ఓ మనిషిగా తనను తాను జీవించడానికి ఆలోచించలేకపోతోంది అని లోన అనుకున్నాడే గాని అమ్మని తప్పు పట్టలేకపోయాడు. ఆమె అమ్మ మరి, ఆమె కోరిక అది. ఆమె ఆలోచనలు అక్కడితో ఆగిపోయాయి. మనిషిగా ఇలా ఆలోచించాలమ్మా అని తాను ఇప్పుడు చెప్పినా ఆ మనసుకి అర్థమవుతుందా? అందుకే వాగ్వివాదం పెంచక జాగ్రత్తగా ఉండండమ్మా అంటూ అనురాగంగా పలికాడు. మనవడిని మరోసారి గుండెకి హత్తుకొని ఆ ముద్దు మురిపాల జ్ఞాపకాలతో వారింటికి బయలుదేరారు సునంద, సుదర్శన్లు. కాలం గిర్రున 10 ఏళ్ళు తిరిగింది. ఈ కాలక్రమంలో ప్రియన్ ఇంటర్మీడియట్ స్థాయికి వచ్చాడు. తల్లిదండ్రులు ఇచ్చిన ప్రేరణ మాటలతో నువ్విలా ఉండాలి, అలా ఉండాలి అంటూ మూస ధోరణిలా కాక వారు జీవిస్తున్న జీవన విధానాన్ని తన కనులతో ప్రత్యక్షంగా చూస్తూ పెరగడం ప్రియన్ని ఆత్మవిశ్వాస కళికగా తయారు చేశాయి. మధ్య మధ్యలో నాన్నమ్మ, కన్నయ్య బాబు అమ్మా నాన్నలిద్దరూ డాక్టర్లే, నువ్వు కూడా డాక్టరే అవ్వాలి అంటూనే ఉన్నా చిరునవ్వు నవ్వేవాడు ప్రియన్. నీట్లో సింగిల్ డిజిట్ ర్యాంక్ సాధించి తన సత్తా చాటాడు ప్రియన్. మీడియా చేస్తున్న ఇంటర్వ్యూలో, నా ఈ విజయానికి కారణం నా తల్లిదండ్రులు అని సగర్వంగా చాటాడు. మీరే విభాగంలో డాక్టర్ అవుతారు అని అడిగిన ఓ రిపోర్టర్కి, నేను అగ్రికల్చర్ తీసుకుని అందులో రాణించాలని నా ఆకాంక్ష అంటూ ఆనందంగా వెలిబుచ్చాడు. ఆ మాటలు వింటుంటే గగన్ అమృతల ఆనందానికి అవధుల్లేవు. వారు అనుకున్నటువంటి విధంగా జీవించి ప్రియన్ని ఇంతటి స్థాయికి తీసుకొచ్చినందుకు ఎంతో ఆనందపడ్డారు. ఇంతలో మరో రిపోర్టర్, అదేంటి మీకు మంచి ర్యాంక్ వచ్చింది కదా, తప్పనిసరిగా MBBS చేస్తే బాగుంటుంది, పైగా మీ తల్లిదండ్రులు ఇరువురు డాక్టర్లై ఎంతో సేవ చేస్తున్నారు, మీ ముందున్న ఈ అవకాశంతో మీరు డాక్టర్ అయితేనే కదా బాగుంటుంది అడిగింది. వెయిట్ మేడం, సేవ చేయాలంటే డాక్టరే అవ్వాలని లేదు కదా. నెక్స్ట్, నాకు పచ్చని మొక్కలంటే ఇష్టం, అందుకే అగ్రికల్చర్లో రాణించి సైంటిస్ట్ అయి మానవ జీవన వికాసానికి, జీవ ప్రగతికి తోడ్పడే నూతన వంగడాలను సృష్టిస్తూ మనిషిగా ఎదుగుతా, మనిషిగా బ్రతుకుతా, ఇది సేవ కాదంటారా అన్న ప్రియన్ మాటలకి కిమ్మనకుండా ఊరుకుంది రిపోర్టర్. ప్రియన్ మాటలకి గగన్ అమృతల కనుల వెంట ఆనంద బాష్పాలు జాలువారాయి. చెంపలను తాకిన ఆ నులువెచ్చని తడిలో ప్రియన్ని పెంచిన అనుభూతి స్మృతుల ధూళి అయి హృదయాన్ని తాకింది. అప్పుడప్పుడు డిబేట్స్ రూపంలో కొడుకుతో సంభాషించినవన్నీ కూడా గుర్తుకు వచ్చి ఏదో ఉప్పొంగింది. ప్రియన్ తన మనసుకు నచ్చిన అగ్రికల్చర్ చదివి వినూత్న రీతితో విభిన్న పద్ధతులతో మన్ను రేణువును ముద్దిడి పచ్చని ప్రకృతితో సహజీవనం చేస్తూ మానవ జీవన వికాసానికి తాను చెప్పినట్లుగానే ప్రగతి తోరణాలు కట్టి మనిషిగా ఎదిగాడు, మనిషిగా బ్రతుకుతున్నాడు. ఒకరోజు గగన్ అమృతలకు రాగాని పరిచయం చేశాడు ప్రియన్. అమ్మా, తానే డాక్టర్ రాగా, మీకు నచ్చితే మా పెళ్ళి అన్నాడు. తనూ డాక్టరేనా అన్నారు ఇద్దరు ఒకేసారి ఆశ్చర్యంగా. ఆ తావులో అక్షణం నిశ్శబ్దం తరదాల్చింది. రాగాకి టెన్షన్గా ఉంది వారేమంటారోనని, ఎందుకంటే తాను డాక్టర్ అవడానికి కారణమైన ప్రియన్ని ఎప్పటి నుండో ఆరాధిస్తూనే ఉంది. ప్రియన్ని సోషల్ మీడియాలో ఫాలో అవుతూనే ఉంది. తనని కలిసి మనసులో అభిప్రాయం స్పష్టంగా తెలిపింది. పచ్చని మొక్కలతో ప్రియన్ ముచ్చటిస్తున్నప్పుడు తాను చేరేది. ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. ఆ క్రమంలోనే గగన్ అమృతల గురించి కూడా పూర్తిగా అవగతమైంది రాగాకి. అందుకే ఆ కుటుంబం అంటే అంత ఆరాధన. ఇక ఆ నిశ్శబ్దాన్ని భగ్నం చేస్తూ, ఆంటీ అంకుల్, నేను డాక్టర్ అవ్వడానికి కారణం ప్రియన్ అని పలికింది. ఏం నాన్న, మాకు తెలియకుండా చదివించావా అన్నాడు గగన్. అసలు రాగా మాటే అర్థం కాకుండా ఉంటే నాన్న మాటకి మరింత అయోమయంలో పడ్డాడు ప్రియన్. ఇంతలో, నోనో అంకుల్, అలా కాదు. ఆ రోజు ప్రియన్ ఎంబీబీఎస్ వద్దని వెళ్లడంతో ఒక్క నెంబర్లో మిస్ అయ్యే నా సీట్ నాకు దక్కింది. నా కళ నెరవేరింది. నా తల్లిదండ్రులు ఇరువురు సరైన వాద్యం అందని కారణంగా నా చిన్నప్పుడే చనిపోయారు. అప్పటి నుండి నేను డాక్టర్ అవ్వాలన్న నా కలని మా బాబాయ్ నెరవేర్చారు. అయితే ఆ ఒక్క నెంబర్తో నేను సాధించగలిగాను. అది ప్రియన్ వల్ల. ఆ తర్వాత సోషల్ మీడియాలో ప్రియన్ని ఫాలో అవుతూ ఉంటే ఒక మనిషిగా తాను జీవిస్తున్న విధానం నాకు బాగా నచ్చింది. అందుకే నేనే ప్రపోజ్ చేశాను, నాకు తనతో ఓ మనిషిగా బ్రతకాలనుంది, మీరు అనుమతిస్తే అని రాగా స్పష్టంగా చెప్పింది. ఇప్పుడు మరింత ఆనందపడ్డారు గగన్, అమృతలు. వారిలోకి మరో మనిషి వస్తున్నందుకు, విలువ కలిగిన ఆలోచనలు, వారసత్వ పరంపర సాగే జీవం కూడినందుకు. అయితే ప్రియరాగం పలికించాలన్నమాటమేమో అని అమృత అంటుంటే ప్రియన్, రాగా ఇద్దరూ వారికి పాదాభివందనం చేశారు. తనలోని వెలితి కలతపడి చెదిరిపోయి గుండె గూటిని సంపూర్ణం చేసిన ఆ క్షణం గగన్ మనసు వెలితి లేని పూర్ణకుంభమైనది.
1: మీరింతవరకు వెలితి కథానిక విన్నారు. కథకులు శ్రీమతి ఆన్రాజ్ పద్మజ గారు.
2: కార్యక్రమంలో ఇప్పుడు విశేషాలు వింటారు.
3: విటమిన్ B12 ప్రాముఖ్యత గురించిన విశేషాలు. శరీర ఎదుగుదలకు, ఆరోగ్యానికి విటమిన్లు అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తాయి అన్న సంగతి మనందరికీ తెలిసింది. అయితే ఈ విటమిన్లలో అత్యంత ముఖ్యమైన విటమిన్గా మనం చెప్పుకోవలసింది విటమిన్ B12. ఈ విటమిన్ అనేక విధులను నిర్వర్తిస్తుంది. అందువల్లే ఇది శరీరానికి అత్యంత ఆవశ్యకమైన విటమిన్. ఇది విటమిన్ బి కాంప్లెక్స్లలో ఒక భాగం. అంతేకాదు, ఇది నీటిలో కరిగే విటమిన్ కూడాను. ఇది నీటిలో కరిగిపోయి శరీర రక్త ప్రవాహంలో ప్రవహించగలదు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే శరీరం 4 సంవత్సరాల వరకు విటమిన్ B12ను నిల్వ చేసుకోగలదని వైద్యులు చెబుతున్నారు. ఈ విటమిన్ B12 ఎర్రరక్త కణాలు, డిఎన్ఏ ఏర్పడటం వంటి అనేక విధులలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా ఇది ఎర్రరక్త కణాల తయారీకి, నాడీ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండటానికి ఈ విటమిన్ B12 అనేది తప్పనిసరి. దీన్ని కోబాలమిన్ అని కూడా పిలుస్తారు. శరీరంలో తగినంత ఎర్రరక్త కణాలు లేకపోయినట్లయితే కణజాలాలకు, అలాగే అవయవాలకు తగినంత ఆక్సిజన్ లభించదు. తగినంత ఆక్సిజన్ లేకపోతే శరీర పనితీరులో మార్పు వస్తుందని వైద్యులు తెలియజేస్తున్నారు. శరీరంలో ఈ B12 స్థాయిలు కనుక తక్కువైతే వచ్చే లక్షణాలను ఇప్పుడు చూద్దాం. అలసట, తలనొప్పి, కళ్ళు తిరగడం, చర్మం పాలిపోవడం, గుండె దడ, జీర్ణ సమస్యలు, ఏకాగ్రత లేకపోవడం, అలాగే పాదాలలో తరచు తిమ్మిర్లు రావడం, ఇంకా బరువు తగ్గడం, ప్రతి పనిలో కూడా చిరాకుగా అనిపించడం, హృదయ స్పందన రేటు పెరగడం, నడకలో ఇబ్బంది, బలహీనమైన కండరాలు, ఇలాంటి లక్షణాలు కనపడతాయి. ఏ ఆహార పదార్థాలలో ఈ విటమిన్ B12 లభిస్తుంది అని కనుక మనం చూసినట్లయితే, మాంసం, చేపలు, సీఫుడ్స్, పీతలు, గుడ్లు, పౌల్ట్రీ, వీటిలో ఎక్కువ మోతాదులో విటమిన్ B12 ఉంటుంది. అలాగే పాలు, పాలలో కూడా సోయా పాలు, ఇంకా పండ్లు, ఆకుకూరలు, తృణధాన్యాలు, వీటిలో B12 తక్కువ మోతాదులో ఉంటుంది. అందువల్ల వీటిని రోజూ కూడా మనం ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇక విటమిన్ B12 వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అని చూసినట్లయితే, ఈ విటమిన్ B12 చర్మం, ఎముకలు, దంతాలు, గోళ యొక్క నిర్వహణకు చాలా ఆవశ్యకమైన విటమిన్. వీటిని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇంకా దీని లోపం వల్ల వచ్చేటటువంటి రక్తహీనత, ఆయాసం, మలబద్ధకాన్ని ఈ B12 విటమిన్ నివారిస్తుంది. నోటిపూత, నాలుకపై మంటను ఇది తగ్గిస్తుంది. అలాగే గుండెపోటు మరియు స్ట్రోక్ యొక్క ముప్పును తగ్గిస్తుందని డాక్టర్లు తెలియజేస్తున్నారు. ఇంకా డాక్టర్లు చెప్పేదేంటంటే, విటమిన్ B12 అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి నరాల వ్యాధుల యొక్క ముప్పును తగ్గించడంలో ముఖ్య భూమిక పోషిస్తుంది. చర్మాన్ని తేమగా ఉంచి పొడిబారకుండా కాపాడుతుంది. ఇక మెనోపాస్ దాటిన మహిళల్లో ఎముకలు బలహీనపడే అవకాశాలు ఎక్కువగా ఉండటం వల్ల ఈ విటమిన్ బి12 ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకున్నట్లయితే వాటిని నివారించవచ్చు. ముఖ్యంగా విటమిన్ బి12 కండరాలు, ఎముకల పటుత్వానికి, బలానికి తోడ్పడుతుంది. కాబట్టి బి12 యొక్క ప్రయోజనాలను మీరందరూ కూడా గుర్తించి ఈ విటమిన్పై అవగాహన కలిగి ఉంటారని ఆశిద్దాం.
2: మీరింతవరకు విశేషాలు విన్నారు.
1: ఇప్పుడు విందాం ఒక లలిత గీతం.
2: కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం వినండి.

0: లలిత గీతం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం వేసవి జాగ్రత్తల గురించిన వివరాలు తెలుసుకుందాం.
1: ఈ వేసవి కాలంలో పాటించవలసిన కొన్ని జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రోజురోజుకి తీవ్రమవుతున్న ఈ వేసవి వడగాలుల నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. తప్పనిసరి పరిస్థితులలోనే బయటకు వెళ్లడం మంచిది. ఒకవేళ బయటకు వెళ్లవలసి వస్తే గొడుగు, టోపీ ఇలాంటివి తీసుకుని వెళ్లాలి. చెవుల్లోకి వేడిగాలులు వెళ్లకుండా దూది పెట్టుకోవాలి. ద్విచక్ర వాహనంపై వెళ్లేవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వారికి వేడిగాలులు తగిలే ప్రమాదం ఎక్కువ కనుక ద్విచక్ర వాహనాన్ని తక్కువగా ఉపయోగించడం మంచిది. మధ్యాహ్నం వేళ ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటకు వెళ్లవద్దు. ఇక తీసుకునే ఆహారం సాత్వికంగా ఉండాలి. అంటే తేలికగా జీర్ణమయ్యే ఆహారమే తీసుకోవాలి. మసాలాలు, వేపుడు కూరలు, నూనెలో వేయించిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. సాధ్యమైనంత వరకు మజ్జిగ, బార్లీ నీళ్లు, రాగిజావ, సబ్జా నీళ్లు, కొబ్బరి నీళ్లు ఇలాంటివి ఆరారా తాగుతూ ఉండాలి. మంచినీళ్లు కూడా ఎక్కువగా తీసుకోవాలి. ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు కనుక పాటించినట్లయితే ఎండ వేడిమి నుండి ఉపశమనం పొందవచ్చు.
0: వేసవి జాగ్రత్తల గురించిన వివరాలు తెలుసుకున్నారు. ఇప్పుడు విందాం ఒక లలిత గీతం.
2: కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం వినండి.

విన్న పాట ఆడవారి మాటలకు అర్థాలు వేరులే. చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన సిరివెన్నెల గీతానికి సంగీతం యువన్ శంకర్ రాజా. ఇప్పుడు విందాం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన ఆత్రేయ గీతం, చిత్రం ఆత్మబంధువు.

0: क्या है बदल, जो कहानियां हम सुनते आए देखते आए अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: మీరు వింటున్నారు ఆకాశవాణి 102.2, మనం ఉన్నాం చిత్రగీతాల్లో. ఇప్పుడు విందాం హరిహరన్ మహాలక్ష్మి పాడిన వేటూరి గీతం చిత్రం ఆజాద్.

0: ఆ వైబ్ వినిపిస్తుందా?
1: తరాలను టచ్ చేసిన స్వరం, కాలాన్ని దాటిన కనెక్షన్,
0: 90 ఏళ్ల అద్భుత ప్రయాణంతో వచ్చేస్తోంది
1: ఆకాశవాణి స్వర సంధ్య మ్యూజికల్ కాన్సర్ట్.
0: ఇది కేవలం సెలబ్రేషన్ కాదు,
1: ఇదొక వైబ్, ఇదొక మెమరీ,
0: ఇది మన కల్చర్ కి కనెక్ట్.
1: మ్యూజిక్ ఉంటుంది, బీట్ ఉంటుంది,
0: ఉత్సాహం ఊపందుకుంటుంది,
1: మనందరం కలిసి చేసే ఓ గ్రాండ్ సెలబ్రేషన్ ఉంటుంది.
0: ఇంకెందుకు ఆలస్యం? ఈ ప్రత్యేక వేడుకకు తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రం వేదిక దగ్గరికి మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో ఫుల్ ఎనర్జీతో వచ్చేసేయండి.
1: ఈ స్టేజ్ మీద వినిపించేది కేవలం స్వరం కాదు,
0: 90 ఏళ్ల చరిత్ర,
1: 90 ఏళ్ల అనుబంధం,
0: 90 ఏళ్ల మన కథ.
1: సో తుమ్మలపల్లిలో ఈ ఆదివారం సాయంత్రం కలుద్దామా?
0: ఆకాశవాణి 90 ఏళ్ల సంబరాన్ని కలిసి సెలబ్రేట్ చేద్దాం.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి 102.2. మనమున్నాం చిత్రగీతాల్లో. ఇప్పుడు విందాం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన వేటూరు గీతం, చిత్రం అగ్ని సంస్కారం.

విన్న పాట అహనా పెళ్ళంట చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట అది. చిత్రగీతాలు ఇప్పుడు చివరిగా విందాం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట, చిత్రం అల్లరి ప్రియుడు.

మీరు ఇంతవరకు చిత్రగీతాల్లో తెలుగు సినీ గీతాలు విన్నారు. మీరు వింటున్నారు ఆకాశవాణి 102.2 టీన్ టైమ్ కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు విందాం. ముందుగా విందాం పరిచయ్ చిత్రం నుండి ఈ పాటను.

0: శ్రీ చైతన్య విద్యా సంస్థలే.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి 102.2 టీ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటున్నారు. ఇప్పుడు విందాం జెంటిల్మెన్ చిత్రం నుండి ఈ పాటను.

స్వర సంధ్య 90 వసంతాల ఆకాశవాణి సంగీత వింధ్య. సంగీత ప్రియులందరికీ ఇదే మా హృదయపూర్వక ఆహ్వానం. 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో భాగంగా మే 10వ తేదీన తుమలపల్లి క్షేత్రయ కళాక్షేత్రంలో కర్ణాటక సంగీత గాత్ర యుగళం డాక్టర్ సర్వేపల్లి నవమల్లికాశ్రయ, డాక్టర్ సర్వేపల్లి ఫణిరాజలక్ష్మి బృందం వారిచే

శాస్త్రీయ సంగీత కచేరీ, అనంతరం జానపద గరగ నృత్యం, శ్రీ పసుపులేటి అయ్యప్ప స్వామి వారి బృందంచే ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మరి ఈ చరిత్రాత్మక 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో మీ అందరూ కూడా భాగస్వాములు కావాలని మనసారా ఆహ్వానిస్తూ ఈ చిరకాల వాణి చిరస్మరణీయ బాణీగా మీ ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

మీరు వింటున్నారు ఆకాశవాణి 102.2 టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటున్నారు. ఇప్పుడు విందాం మొహబ్బత్ చిత్రం నుండి ఈ పాటను.

0: మరుంగా మరుంగా మరుంగా.
1: విన్న పాట హసీనా బాన్ జాయింగి చిత్రం నుండి ఆ పాట విన్నారు. ఇప్పుడు విందాం జాదు చిత్రం నుండి ఈ పాటను.

టీన్ టైం కార్యక్రమంలో చివరగా విందాం మహమ్మద్ రఫీ, లతా మంగేష్కర్ పాడిన పాట చిత్రం క్యార్వాన్.

మీరు ఇంతవరకు టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి టీన్ టైం కార్యక్రమం సమాప్తం. మీరు వింటున్నారు ఆకాశవాణి 102.2. సమయం 4 గంటలు. ఇప్పుడు విందాం యువలయ కార్యక్రమంలో తెలుగు చిత్రగీతాలను. ముందుగా విందాం హరిహరన్ సుజాత పాడిన మృత్యుంజయుడి గీతం, చిత్రం స్నేహం అంటే ఇదేరా.

0: ఆ వైబ్ వినిపిస్తుందా?
1: తరాలను టచ్ చేసిన స్వరం, కాలాన్ని దాటిన కనెక్షన్,
0: 90 ఏళ్ల అద్భుత ప్రయాణంతో వచ్చేస్తోంది.
1: ఆకాశవాణి స్వర సంధ్య మ్యూజికల్ కాన్సర్ట్.
0: ఇది కేవలం సెలబ్రేషన్ కాదు,
1: ఇదొక వైబ్, ఇదొక మెమరీ,
0: ఇది మన కల్చర్ కి కనెక్ట్.
1: మ్యూజిక్ ఉంటుంది, బీట్ ఉంటుంది,
0: ఉత్సాహం ఊపందుకుంటుంది,
1: మనందరం కలిసి చేసే ఓ గ్రాండ్ సెలబ్రేషన్ ఉంటుంది.
0: ఇంకెందుకు ఆలస్యం? ఈ ప్రత్యేక వేడుకకు తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రం వేదిక దగ్గరికి మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో ఫుల్ ఎనర్జీతో వచ్చేసేయండి.
1: ఈ స్టేజ్ మీద వినిపించేది కేవలం స్వరం కాదు,
0: 90 ఏళ్ల చరిత్ర,
1: 90 ఏళ్ల అనుబంధం,
0: 90 ఏళ్ల మన కథ.
1: సో తుమ్మలపల్లిలో ఈ ఆదివారం సాయంత్రం కలుద్దామా?
0: ఆకాశవాణి 90 ఏళ్ల సంబరాన్ని కలిసి సెలబ్రేట్ చేద్దాం.

విన్న పాట శివరామరాజు చిత్రం కోసం ఉదిత్ నారాయణ్ చిత్ర పాడిన విజయ్ కుమార్ గీతానికి సంగీతం ఎస్ఏ రాజ్కుమార్. ఇప్పుడు విందాం ఉదిత్ నారాయణ్ సుజాత పాడిన పోత్ర రవికిరణ్ గీతానికి సంగీతం ఎస్ఏ రాజ్కుమార్ చిత్రం సింహరాశి.

మీరు వింటున్నారు ఆకాశవాణి 102.2 యువలయ కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలను వింటున్నారు. ఇప్పుడు విందాం నేను మా ఆవిడ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం.

0: ఆకాశవాణి హిందీ పాఠం. ఈనాటి కార్యక్రమంలో సంధి సమాస్ 9వ తరగతికి హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయులు శ్రీమతి టి ఇందిర, విద్యార్థిని రుజహత్ ఫాతిమా. వినండి సంధి సమాస్ 9వ తరగతికి హిందీ పాఠం.
1: నమస్తే అధ్యాపికాజీ.
2: నమస్తే ఫాతిమా, ఆవో బైఠో.
1: అధ్యాపికాజీ, ఇన్ ఛుట్టియో మే మే వ్యాకరణ సీఖనా చాహతీ హూ, కృపయా ఆప్ హిందీ వ్యాకరణ పాఠ పడాకర్ మేరీ మదద్ కీజియే.
2: జరూర్ సిఖాఉంగీ, యా తో బహుత్ అచ్చీ బాత్ హై. చలో ఆజ్ హీ అభీ సే ఆరంభ కర్తే హై.
1: బహుత్ బహుత్ ధన్యవాద్ అధ్యాపికాజీ.
2: ఫాతిమా, మై కుచ్ ప్రశ్న పూచుంగీ, తుమ్ సహీ ఉత్తర్ దేతే జానా, ఠీక్ హై?
1: జీ అధ్యాపికాజీ, పూచియే, మే జవాబ్ దూంగీ.
2: పహలే యే బతావో, హిందీ వర్ణమాలా మే కితనే ప్రకార్ కే అక్షర్ రహతే హై, వే క్యా హై?
1: హిందీ వర్ణమాలా మే దో ప్రకార్ కే అక్షర్ రహతే హై, వే హై స్వర్ ఔర్ వ్యంజన్.
2: అచ్చా, హిందీ మే స్వర్ కితనే హై, వే క్యా హై?
1: హిందీ మే స్వర్ 11 హై, వే హై ఆ ఆ ఈ ఈ ఊ ఊ రు ఏ ఐ ఓ ఔ.
2: అబు వ్యంజన్ భీ బతావో.
1: జీ అధ్యాపికాజీ, వ్యంజన్ 33 హై, వే హై కా సే హా తక్ కా వరణ్.
2: తో క్షత్రజ్ఞ క్యా హై?
1: క్షత్రజ్ఞ సంయుక్త వర్ణ హై అధ్యాపికాజీ.
2: బహుత్ అచ్చా ఫాతిమా, అబు దో అక్షర్ రహ గయే అమ్ ఔర్ అహా. అమ్ అనుస్వార్ హై ఔర్ అహా విసర్గ, ఠీక్ హై? ఆజ్ హమ్ సంధి ఔర్ సమాస్ కే బారే మే సీఖతే హై. ఫాతిమా, సంధి కిసే కహతే హై? జబ్ దో వర్ణ నికట్ హోనే కే కారణ్ మిల్ జాతే హై, తబ్ ఉన్కే మేల్ సే జో వికార్ హోతా హై ఉసే సంధి కహతే హై. అంటే రెండు అక్షరాలు కలిసి ఏర్పడిన రూపమే సంధి. విద్యాలయ్ అనే పదం ఉదాహరణగా తీసుకుందాం. దీనిలో విద్యా ఆలయ్ అనే రెండు పదాలున్నాయి. సంధి ఎక్కడ ఏర్పడింది? విద్యాలో చివరి వర్ణం ఆ, ఆలయ్లో మొదటి వర్ణం ఆ. ఏ దోనో ఆ ప్లస్ ఆ మిల్కర్ ఆ హువా హై. విద్యా ప్లస్ ఆలయ్ విద్యాలయ్. అబ్బతావో, మహేంద్ర కిన్ దేవ్ శబ్దం సే బనా హై?
1: మహా ప్లస్ ఇంద్ర, మహేంద్ర.
2: మహా ప్లస్ ఇంద్ర. అచ్చా ఫాతిమా, అబ్ సంధికే తీన్ ముఖ్య భేదకే బారే మే సీఖేంగే. సంధికే తీన్ ముఖ్య భేద హై స్వర్ సంధి, వ్యంజన సంధి, ఇసే హల్ సంధి భీ కహతే హై, ఔర్ తీసరా విసర్గ సంధి. అబ్ బతావో, సంధికే కితనే ముఖ్య భేద హై, వే క్యా హై?
1: జీ అధ్యాపికాజీ, సంధి కే తీన్ ముఖ్య భేద హై, వే హై స్వర్ సంధి, విసర్గ సంధి.
2: స్వర సంధి, వ్యంజన సంధి ఔర్ విసర్గ సంధి, ఠీక్ హై? అబ్ స్వర సంధి కే బారే మే సీఖేంగే. స్వర సంధి కో అచ్ సంధి భీ కహతే హై. జబ్ దో స్వర్ పరస్పర నికట్ హోనే కే కారణ్ మిల్ జాతే హై, తబ్ ఉన్కే మేల్ సే జో వికార్ హోతా హై ఉసే స్వర సంధి కహతే హై. పరస్పర్ అంటే ఒకదానికొకటి, నికట్ అంటే దగ్గరకు అని అర్థం, వికార్ అంటే మార్పు. అంటే రెండు అచ్చులు ఒకదానికొకటి దగ్గరగా ఉన్నప్పుడు ఆ రెండు అచ్చులు కలయిక వల్ల వచ్చే మార్పునే సంధి అంటారు, అదే స్వర సంధి అంటారు. అబ్ తుమ్ బతావో.
1: జబ్ దో స్వర్ పరస్పర్ నికట్ హోనే కే కారణ్ మిల్ జాతే హై, తబ్ ఉన్కే మేల్ సే జో వికార్ హోతా హై ఉసే స్వర్ సంధి కహతే హై,
2: ఠీక్ హై? అబ్ ఉదాహరణ్, మహాత్మా, మహా ప్లస్ ఆత్మా, ఆ ఔర్ ఆ మిల్కర్ ఆ హోతా హై. అచ్చా, స్వర సంధి కే సాత్ భేద హై, దీర్ఘ సంధి, గుణ సంధి, వృద్ధి సంధి,

0: यण संधि अयादि चतुष्टय पूर्वरूप और प्रकृति भाव। इनमें से पूर्वरूप और प्रकृति भाव ये दोनों संस्कृत भाषा में ही आते हैं। तो अब तुम कहो फातिमा, स्वर संधि कितने प्रकार के हैं, वे क्या हैं?
1: स्वर संधि 5 प्रकार के हैं अध्यापिका जी, दीर्घ संधि, गुण संधि, वृद्ध संधि, यण संधि और अयादि चतुष्टय है अध्यापिका जी।
0: హిందీలో రాని మనకెందుకని 5 మాత్రమే చెప్పావా? మొత్తం మీద తెలివైనమ్మాయివే. సరే, తెలుగులో సవర్ణ దీర్ఘసంధి తెలుసు కదా, అదే దీర్ఘసంధి. పరిభాష ఇస్ ప్రకార్ హై, జబ్ దో సజాతీయ హ్రస్వ వ దీర్ఘ స్వర్ పరస్పర్ నికట్ హోనే కే కారణ్ మిల్ జాతే హై, తబ్ దోనో కో మిలాకర్ ఏక్ దీర్ఘ స్వర్ కర్ దేతే హై. హిందీ మే స్వర్ అంటే అచ్చులు, వీటిలో అ ఇ ఉ రు ఇవి హ్రస్వాలు, ఆ ఈ ఊరు ఇవి దీర్ఘాలు. ఈ సంధి ఎలా ఏర్పడుతుందంటే, హ్రస్వానికి హ్రస్వం కానీ దీర్ఘానికి దీర్ఘం కానీ, లేదా హ్రస్వానికి దీర్ఘం కానీ దీర్ఘానికి హ్రస్వం కానీ పరమైనప్పుడు, అంటే నికట్ హోనేకే కారణ్ మిల్కర్ ఏక్ దీర్ఘ స్వర్ దేతే హై. అబ్ పరిభాష ఏక్ బార్ తుమ్ బతావో.
1: జబ్ దో సజాతీయ హ్రస్వ వ దీర్ఘ స్వర్ పరస్పర్ నికట్ హోనేకే కారణ్ మిల్ జాతే హై, తబ్ దోనో కో మిలాకర్ ఏక్ దీర్ఘ స్వర్ కర్ దేతే హై.
0: అబ్ ఉదాహరణ్, పరమార్థ, పరం ప్లస్ అర్థ్ పరమార్థ్. అలాగే కవీశ్వర్ ఈ పదానికి సంధి వివరణ్ కరో ఫాతిమా.
1: జీ అధ్యాపికా జీ, కవి ప్లస్ ఈశ్వర్ కవీశ్వర్.
0: అచ్చా, అబ్ గుణ సంధి, ఆ తథా ఆ కే బాద్ ఈ ఉ ఊ యా రు ఆయేతో క్రమశ ఏ ఓ అర్ హో జాతా హై. అబ్ గుణ సంధి కి పరిభాష తుమ్ బతావో.
1: ఆ తథా ఆ కే బాద్ ఈ ఉ యా రు ఆయేంగే తో క్రమశన్ ఏ ఓ అర్ హో జాతా హై.
0: ఠీక్ హై. అబ్ ఉదాహరణ దేవేంద్ర, దేవ్ ప్లస్ ఇంద్ర. అబ్ తుమ్ ఏక్ ఉదాహరణ దేదో.
1: గంగోదక్, గంగా ప్లస్ ఉదక్ గంగోదక్.
0: అబ్ హై వృద్ధి సంధి, ఆ తథా ఆ కే బాద్ ఏ ఐ హోతో మిల్కర్ ఐ హో జాతా హై, ఓ ఔ హోతో మిల్కర్ ఔ హో జాతా హై. ఉదాహరణ ఏకైక్, ఏక్ ప్లస్ ఏక్ ఏకైక్. అచ్చా, అబ్ ఫాతిమా తుమ్ బతావో వృద్ధి సంధి కి పరిభాష ఓ భీ ఉదాహరణ సహిత.
1: జీ అధ్యాపికా జీ, ఆ తథా ఆ కే బాద్ ఏ ఐ హోతో మిల్కర్ ఐ హో జాతా హై, ఓ ఔ హోతో మిల్కర్ ఔ హో జాతా హై. ఉదాహరణ ఏకైక్, ఏక్ ప్లస్ ఏక్ ఏకైక్.
0: అచ్చా, అబ్ సీఖతే హై యణ్ సంధి, హ్రస్వ యా దీర్ఘ ఈ ఊ రు కే బాద్ యది అన్య అసమాన స్వర్ ఆతా హై, తబ్ ఈ కా య ఊ కా వ తథా రు కా అర్ హో జాతా హై. అన్య అసమాన స్వర్ అంటే ఏం లేదు, మళ్ళీ అవే కాకుండా వేరే అచ్చులు అన్నమాట. ప్రత్యక్ష, ప్రతి ప్లస్ అక్ష, పర్యావరణ్ పరి ప్లస్ ఆవరణ్. అబ్ యణ్ సంధి ఉదాహరణ సహిత పరిభాష బతావో ఫాతిమా.
1: జీ అధ్యాపికా జీ, మే బతాంగి యణ్ సంధి పరిభాష. హస్వ యా దీర్ఘ ఈ ఊ రు కే బాద్ యది అన్య అస్మాన్ స్వర్ ఆతా హై, తబ్ ఈ కా యా ఊ కా వా తథా రు కా అర్ హో జాతా హై. ఉదాహరణ ప్రత్యేక్, ప్రతి ప్లస్ ఏక్.
0: బహుత్ అచ్చా. అబ్ అయాది సంధి, ఏ ఐ ఓ యా ఔ కే ఆగే జబ్ కోయీ భిన్న స్వర్ రహతా హై, తబ్ ఉన్కే స్థాన్ మే క్రమ్సే ఐ ఆయ్ ఔ ఆవ్ హో జాతా హై. ఈ నాలుగింటిని అయాది చతుష్టయ అంటారు హిందీలో. ముచ్చటగా నాలుగింటికి నాలుగు ఉదాహరణలు ఇచ్చేద్దాం. నే ప్లస్ అన్ నయన్, నై ప్లస్ అక్ నాయక్. ఠీక్ హై ఫాతిమా, అబ్ సీఖతే హై వ్యంజన సంధి. బహుత్ ఆసాన్ హై, వ్యంజన్ సే స్వర్ యా వ్యంజన్ కే మేల్ సే జో వికార్ హోతా హై ఉసే వ్యంజన్ సంధి కహతే హై. ఉదాహరణ దిగ్గజ్, దిక్ ప్లస్ గజ్ జగదీష్ జగత్ ప్లస్ ఈష్. అబ్ ఫాతిమా వ్యంజన సంధి కి పరిభాష ఔర్ ఉదాహరణ బతాయేగి.
1: జీ అధ్యాపికా జీ, వ్యంజన్ సే స్వర్ యా వ్యంజన్ కే మిల్నే సే జో వికార్ హోతా హై ఉసే వ్యంజన్ సంధి కహతే హై. ఉదాహరణ సదాచార్ సత్ ప్లస్ ఆచార్.
0: అచ్చా, అబ్ హై విసర్గ సంధి. పేరులోనే తెలుస్తోందిగా దీనిలో విసర్గ వస్తుందని. స్వర్యా వ్యంజన్ కే విసర్గ కే సాత్ మిల్నే సే జో వికార్ హోతా హై ఉసే విసర్గ సంధి.

0: కహతే హై. ఉదాహరణ్ నిర్మల్, ఈ పదంలో నిహ్ ప్లస్ మల్ అనే రెండు పదాలున్నాయి. ఇంకా నిర్బల్, నిరాశ, మనోభావ్ ఆది. ఫాతిమా తుమ్ బతావో విసర్గ సంధి కిసే కహతే హై, ఉదాహరణ సహిత పరిభాష దేదో.
1: జీ అధ్యాపికా జీ, స్వర్ యా వ్యంజన్ కే విసర్గ కే సాత్ మిల్నే సే జో వికార్ హోతా హై ఉసే విసర్గ కహతే హై. ఉదాహరణ్ నిశ్చింత్ నిహ్ ప్లస్ చింత్.
0: ఠీక్ హై, అబ్ సమాస్ కే బారే మే సీఖేంగే. సమాసం అంటే ఏమిటి? రెండు గాని అంతకంటే ఎక్కువ గాని పదాలు కలిసి అర్థవంతమైన ఒకే పదంగా ఏర్పడితే అది సమాసం అవుతుంది. హిందీ మే కహే తో దో యా దోసే అధిక శబ్దం కా జో సంయోగ్ హోతా హై ఉసే సమాస్ కహతే హై. ఉదాహరణ్ మాతాపిత, రాజ్కుమార్ ఆది. మాతాపితలో రెండు పదాలున్నాయి, మాతా ఔర్ పితా. అలాగనే రాజ్కుమార్లో రాజా ఔర్ కుమార్. అచ్చా, అబ్ సమాస్ కితనే ప్రకార్ కే హై? సమాస్ ఛే ప్రకార్ కే హై. అవ్యయీ భావ సమాస్, తత్పురుష సమాస్, ద్వంద్వ సమాస్, ద్విగు సమాస్, కర్మధారయ సమాస్, బహువ్రీహి సమాస్. అబ్ ధ్యాన్ సే సునో, సమాసంలో రెండు లేదా రెండు కన్నా ఎక్కువ పదాలుంటాయి. ఈ పదాల మధ్య సంబంధాన్ని విభక్తి ప్రత్యయాలు లేదా అవ్యయాలు సహాయంతో అర్థవంతంగా చెప్పేదే విగ్రహవాక్యం. సామాసిక పదాల్లో మొదటి పదం పూర్వపదం అంటారు, రెండవ పదం ఉత్తరపదం అంటారు. గ్రామవాసి ఇస్మే పూర్వపద క్యా హై ఔర్ ఉత్తరపద క్యా హై, బతావో ఫాతిమా.
1: గ్రామ్ పూర్వపద్ హై, వాసి ఉత్తరపద్ హై అధ్యాపికా జీ.
0: అచ్చా, అబ్ అవ్యయీ భావ సమాస్, జిస్ సమాస్ మే సామాసిక శబ్ద కా పూర్వపద ప్రధాన హో ఔర్ జో అవ్యయ హో ఉసే అవ్యయీ భావ సమాస్ కహతే హై. అవ్యయ కా అర్థ క్యా హై?
1: జో శబ్ద లింగ్ వచన్ విభక్తి ఆది కే కారణ్ కుచ్ వికార్ నా హో ఉసే అవ్యయ కహతే హై.
0: బహుత్ అచ్చా, అబ్ ఉదాహరణ్ హర్ దిన్ అంటే హర్ ఏక్ దిన్, ప్రతిరోజు ప్రతి దిన్ అనమాట. ఉదాహరణలు మన్ హీ మన్, బీచ్ ఓం బీచ్ ఆది. ఠీక్ హై, అబ్ తత్పురుష సమాస్, జిస్ సమాస్ మే సామాసిక శబ్ద కా ఉత్తరపద ప్రధాన హో ఉసే తత్పురుష కహతే హై. ఈ సమాసంలో విభక్తి ప్రత్యయాలలో రెండు పదాలు కలిసి విగ్రహవాక్యం చెబుతారు. ఠీక్ హై, లేకిన్ ఫాతిమా కారక్ కితనే ప్రకార్ కే హై, కుచ్ యాద్ హై, బతావో.
1: జీ అధ్యాపికా జీ, కర్మ కారక్, కరణ్ కారక్, సంప్రదాన్ కారక్, అపదాన్ కారక్, సంబంధ కారక్, అధికరణ్ కారక్.
0: బహుత్ అచ్చా, అబ్ తత్పురుష సమాస్, ఉదాహరణ్ హిమాలయ్, హిమ్ కా ఆలయ్. అబ్ సుఖ సార్, విగ్రహవాక్య బతావో.
1: సుఖ్ కా సార్.
0: అబ్ ద్వంద్వ సమాస్, జిస్ సమాస్ మే సామాసిక శబ్ద కే సబ్ పద్ ప్రధాన హో ఉసే ద్వంద్వ సమాస్ కహతే హై. ఉదాహరణ రామ్ లక్ష్మణ్, రామ్ ఔర్ లక్ష్మణ్. విగ్రహవాక్యంలో సముచ్చయ బోధక్ ఔర్ వా యా ఇవన్నీ ఉపయోగించబడతాయి. సరే, అబ్ తుమ్ బతావో మాతాపిత, పేట్ పౌధే, సాధు సంత్, ఇన్కే విగ్రహవాక్య బతావో.
1: మాతా ఔర్ పితా, పేట్ ఔర్ పౌధే, సాధు ఔర్ సంత్.
0: అచ్చా ఫాతిమా, అబ్ సీఖతే హై ద్విగు సమాస్, జిస్ సమాస్ మే పూర్వపద సంఖ్యావాచక్ హో ఉసే ద్విగ సమాస్ కహతే హై. ఉదాహరణ్ నవరత్న, నవరత్నాలు. నవ అంటే తొమ్మిది కదా. ఇలా సమాస పదాలలో మొదటి పదం సంఖ్యను సూచిస్తే అది ద్విగు సమాసం. తుంభి ఉదాహరణ దేదో.
1: జీ అధ్యాపికా జీ, త్రిభుజ్ అర్ధ హై తీన్ భుజ్, నవరాత్రి, దోపహర్, పంచబాన్, సౌరూప్యే ఆది.
0: బహుత్ అచ్చా, ఇప్పుడు కర్మధారే సమాస్, ఇస్మే సమస్త పద విశేష విశేషణ్ ఔర్ ఉపమాన ఉపమేయ హోతే హై. నాలుగు పదాలు చెబుతాను, జాగ్రత్తగా విను. విశేషణం, విశేష్యం, నీల్ కమల్ అనే పదం ఉందనుకో. నీల్ కమల్ అనే రెండు పదాల్లో నీల్ అనేది విశేషణం, కమల్ అనేది విశేష్యం. అలాగే ఉపమాన ఉపమేయాలు, చంద్రముఖ్ అనే పదంలో చంద్ర ఉపమానం, ముఖ్ ఉపమేయం. చంద్రుని వంటి ముఖం, వీర్ పురుష్, బల ఆద్మి, ఈ రెండు సమాస పదాలకు విగ్రహవాక్యం చెప్పు.
1: పురుష్ జో వీర్ హే, ఆద్మి జో బల హే.
0: కమల్ నయన్ అంటే ఏమిటి?
1: కమల్ జైసే నయన్ అధ్యాపికా జీ.
0: అబ్ బహువ్రీహి సమాస్, జిస్ సమాస్ మే సామాసిక్ పద్ కా కోయి భీ పద్ ప్రధాన్ నా హో సమస్త పద్ కిసి ఔర్ కా అర్ధ కా వాచక్ హోతా హై. ఉదాహరణ్ చక్రపాణి, చక్ర హై పాణి మే జిస్కే వహ్, చక్రము చేతియందు కలవాడు. అలాగే శూలధారి అంటే శూలధారణ్ కియా హై జిస్నే వహ్. పంకజ్, పంకయాని కీచడుమే జన్ములేనే వాళ్ళ, ఏమిటి? కమల్. అలాగే చతుర్భుజ్, జిస్కే చార్ భుజాయే హై విష్ణు. అబ్ తుమ్ బతావో దశానన్.
1: జీ అధ్యాపికా జీ, దశానన్ కా అర్థ హై జిస్కే దస్ ముఖో రావణ్.
0: బహుత్ అచ్చా, आज का पाठ यहाँ पर समाप्त होता है, चलें।
1: धन्यवाद अध्यापिका जी।
0: सुभाषीष पातिमा।
2: మీరింతవరకు సంధి సమాస్ 9వ తరగతికి హిందీ పాఠం విన్నారు. ఉపాధ్యాయులు శ్రీమతి టి ఇందిర, విద్యార్థిని రుజహత్ ఫాతిమా.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి 102.2 జానపద సంగీత కార్యక్రమం. ఈనాటి జానపద సంగీత కార్యక్రమంలో శ్రీమతి మట్ట పద్మిని పాడిన జానపద గీతాలను విందాం.
1: గానగోరి పల్లె గానగోరి.

ఇప్పుడు విందాం చిత్రగీతాలు. కార్యక్రమంలో ముందుగా విందాం వయ్యారి భామలు, వగలమారి భర్తలు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన వేటూరి గీతానికి సంగీతం రాజన్ నాగేంద్ర.

స్వర సంధ్య 90 వసంతాల ఆకాశవాణి సంగీత వింధ్య. సంగీత ప్రియులందరికీ ఇదే మా హృదయపూర్వక ఆహ్వానం. 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో భాగంగా మే 10వ తేదీన తుమలపల్లి క్షేత్రయ కళాక్షేత్రంలో కర్ణాటక సంగీత గాత్ర యుగళం డాక్టర్ సర్వేపల్లి నవమల్లికాశ్రయ, డాక్టర్ సర్వేపల్లి ఫణిరాజలక్ష్మి బృందం వారిచే శాస్త్రీయ సంగీత కచేరీ, అనంతరం జానపద గరగ నృత్యం శ్రీ పసుపులేటి అయ్యప్ప స్వామి వారి బృందంచే ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మరి ఈ చరిత్రాత్మక 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో మీ అందరూ కూడా భాగస్వాములు కావాలని మనసారా ఆహ్వానిస్తూ ఈ చిరకాల వాణి చిరస్మరణీయ బాణీగా మీ ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

మీరు వింటున్నారు ఆకాశవాణి 102.2. చిత్రగీతాల్లో ఉన్నాం, ఇప్పుడు విందాం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన గోపీ గీతం, చిత్రం వసంత కోకిల.

మీరు వింటున్నారు ఆకాశవాణి 102.2. చిత్రగీతాలు వింటున్నారు. ఇప్పుడు విందాం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన వేటూరి గీతం, చిత్రం ముద్దుల కొడుకు.

విన్న పాట కోడలు వస్తున్నారు జాగ్రత్త చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన వేటూరు గీతం అది.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన

ధిందా తిరిగిడత ధిందిందా ధిందా ధిందా ధిందా అధిందా తిరిగిడత ధిందిందా ధిందా ధిందా ధిందా తగ్గింది తిరిగిడ తగ్గింది తిరిగిడ తగ్గింది తిరిగిడ తగ్గింది తిరిగిడ కడధాంగ ధాంగ ధా కడధాంగ ధాంగ ధా.

0: చిత్రసీమ కార్యక్రమంలో చివరిగా విన్న పాట డాన్స్ మాస్టర్. చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర పాడిన రాజశ్రీ గీతం అది. మీరు వింటున్నారు ఆకాశవాణి 102.2. ఇప్పుడు వింటాం యువవాణి.
1: తెలుగు చిత్రగీతాలు.

హాయ్ అండి, యువ శ్రోతలందరికీ నమస్కారం. ఎప్పటిలాగానే సరికొత్త విశేషాలతో మీ ముందుకొచ్చేసాం. ఈరోజు మనం చాలా ముఖ్యమైన అంశం గురించి మాట్లాడుకుందాం. అదే యుఎన్ గ్లోబల్ రోడ్ సేఫ్టీ వీక్. మనం ప్రతిరోజు రోడ్డుపై ప్రయాణిస్తూనే ఉంటాం. స్కూళ్ళకు, ఉద్యోగానికి, మార్కెట్లు వెళ్ళాలి. ఇలా రోడ్డు మన జీవితంలో భాగమైపోయింది. కానీ రోడ్డు మీద చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదానికి కారణమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం లక్షలాది మంది రోడ్డు ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోతున్నారు. మరెంతోమంది గాయాలతో జీవితాంతం ఇబ్బందులు పడుతున్నారు. అందుకే ఐక్యరాజ్యసమితి ఈ గ్లోబల్ రోడ్ సేఫ్టీ వీక్ ద్వారా ప్రజల్లో అవగాహన పెంచాలని ప్రయత్నిస్తుంది. మన దేశంలో కూడా రోడ్డు ప్రమాదాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. ముఖ్యంగా వేగంగా డ్రైవింగ్ చేయడం, హెల్మెట్ పెట్టుకోకపోవడం, సీట్ బెల్ట్ వాడకపోవడం, ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం వంటి కారణాల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. చాలామంది కొంచెం దూరమే కదా అని హెల్మెట్ పెట్టుకోరు. కానీ ప్రమాదం ఎప్పుడు వస్తుందో ఎవరూ చెప్పలేరు. 2 నిమిషాల ప్రయాణమైనా హెల్మెట్ తప్పనిసరి. అలాగే కారులో ప్రయాణించేవారు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. ఇది కేవలం నియమం మాత్రమే కాదు, మన ప్రాణాలకు రక్షణ. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ట్రాఫిక్ సిగ్నల్ను గౌరవించడం. రెడ్ సిగ్నల్ పడితే ఆగాలి. కొందరు తొందరలో సిగ్నల్ దాటేస్తారు. కానీ ఆ ఒక్క తప్పు వల్ల తమకే కాదు ఇతరులకు కూడా ప్రమాదం కలగవచ్చు. ఇప్పుడు ఒక కొత్త సమస్య ఏమిటంటే మొబైల్ ఫోన్, బైక్ నడుపుతూ ఫోన్ మాట్లాడటం, మెసేజ్ చూడటం చాలా ప్రమాదం. ఒక క్షణం దృష్టి మళ్లినా ప్రమాదం జరగవచ్చు. అందుకే డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్ దూరంగా పెట్టడం మంచిది. చిన్నపిల్లలకు కూడా రోడ్డు భద్రత గురించి చెప్పాలి. రోడ్డు దాటేటప్పుడు జీబ్రా క్రాసింగ్ ఉపయోగించాలి. ఇరువైపులా చూసి వెళ్ళాలి అని చిన్నప్పటి నుంచే అలవాటు చేయాలి. ఎందుకంటే మంచి అలవాట్లు చిన్నప్పుడే వస్తాయి. ఇంకో ముఖ్యమైన విషయం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం, ఇది చాలా ప్రమాదకరం. మద్యం తాగి వాహనం నడిపితే మన ఆలోచన, నియంత్రణ తగ్గిపోతాయి. దాంతో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయి. కాబట్టి డ్రింక్ అండ్ డ్రైవ్కి పూర్తిగా దూరంగా ఉండాలి. రోడ్డు మీద నడిచేవారు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఫుట్పాత్ ఉంటే అక్కడే నడవాలి. రాత్రి వేళల్లో కాస్త జాగ్రత్తగా రోడ్డు దాటాలి. వాహనదారులు కూడా రోడ్డు మీద నడిచేవారిని గౌరవించాలి. శ్రోతలారా, రోడ్డు భద్రత అంటే కేవలం ట్రాఫిక్ పోలీసుల భద్రత కాదు, మనందరి బాధ్యత. ప్రతి ఒక్కరూ చిన్న చిన్న నియమాలు పాటిస్తేనే ఎన్నో ప్రాణాలు కాపాడవచ్చు. సురక్షిత ప్రయాణం, సంతోషకర జీవితం అనే విషయాన్ని ఎప్పుడూ గుర్తుంచుకుందాం. మన జాగ్రత్త మన కుటుంబానికి ఆనందం. ఇప్పుడు ఒక మంచి పాట మీకోసం. పోకిరి చిత్రం నుండి కార్తిక్ మహాలక్ష్మి పాడిన పాట వింటారు.

పాట విన్నారు కదండి. ఇప్పుడు మనం ప్రపంచ వలసల పక్షుల దినోత్సవం గురించి మాట్లాడుకుందాం. ప్రతి సంవత్సరం మే నెల 2వ శనివారం ఈ రోజును జరుపుకుంటారు. వలస పక్షులు అంటే ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వేల కిలోమీటర్లు ప్రయాణించే పక్షులు. చలికాలం, ఆహారం, వాతావరణ మార్పుల కారణంగా ఈ పక్షులు దేశాలు దాటి ప్రయాణిస్తుంటాయి. మన భారతదేశానికి కూడా చాలా వలస పక్షులు వస్తుంటాయి. సరస్సులు, చెరువులు ఉన్న ప్రాంతంలో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. కానీ కాలుష్యం, చెట్లు తగ్గిపోవడం, నీటి వనరులు మాయమవడం వల్ల ఈ పక్షులు ప్రమాదం పెరుగుతుంది. అందుకే ప్రకృతిని కాపాడడం మన బాధ్యత. చెట్లు నాటడం, చెరువులను శుభ్రంగా ఉంచడం, పక్షులను ఇబ్బంది పెట్టకపోవడం వంటి చిన్న పనులు కూడా పెద్ద సహాయమే. చిన్నపిల్లలకు కూడా పక్షుల ప్రాముఖ్యత గురించి చెప్పాలి. పక్షులు ప్రకృతిలో సమతుల్యతను కాపాడడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. కొన్ని పక్షులు విత్తనాలు ఒకచోట నుంచి మరొక చోటకు తీసుకెళ్లి కొత్త మొక్కలు పెరగడానికి సహాయపడతాయి. ఇప్పుడు చాలామంది సెల్ఫోన్లలో, టీవీల్లో బిజీ అయిపోతున్నారు. కానీ కొంత సమయం ప్రకృతిని గమనిస్తే మనసుకు ప్రశాంతత లభిస్తుంది. ఉదయం పూట పక్షుల శబ్దం వినడం కూడా ఒక ఆనందం. శ్రోతలారా, వలస పక్షులు కేవలం పక్షులు కాదు, ప్రకృతి సందేశాన్ని తీసుకొచ్చే అతిథులు. అవి మనకు ప్రకృతిని ప్రేమించాలి, కాపాడాలి అని గుర్తు చేస్తుంటాయి. పక్షులను కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుంది అనే విషయాన్ని మనం గుర్తుంచుకుందాం. ఇప్పుడు కార్యక్రమంలో ఒక చక్కని పాట మీకోసం. చిరుత చిత్రం నుండి టిప్పు కైలాష్ కేర్ పాడిన పాట వింటారు.

పాట విన్నారు కదండి. ఇప్పుడు మనం ధైర్యానికి దేశభక్తికి ప్రతీకగా నిలిచిన మహావీరుడు మహారాణా ప్రతాప్ గారి జయంతి సందర్భంగా ఆయన గురించి మాట్లాడుకుందాం. మహారాణా ప్రతాప్ గారు రాజస్థాన్లోని మేవార్ రాజ్యానికి చెందిన గొప్ప రాజు. ఆయన 1540 సంవత్సరంలో జన్మించారు. చిన్నప్పటి నుంచే ఆయనకు ధైర్యం స్వాభిమానం ఎక్కువ. తన రాజ్యం తన ప్రజల కోసం చివరి వరకు పోరాడిన యోధుడు. మొఘల్ చక్రవర్తి అక్బర్ కాలంలో చాలామంది రాజులు మొఘల్ ఆధీనంలోకి వెళ్లిన మహారాణా ప్రతాప్ మాత్రం తన స్వాతంత్రాన్ని వదలకోలేదు. స్వేచ్ఛ కోసం ఎంత కష్టమైనా భరిస్తాను కానీ తల వంచను అనే ధైర్యంతో జీవించారు. హల్దీఘాటి యుద్ధం ఆయన జీవితంలో ఎంతో ప్రసిద్ధి పొందింది. ఆ యుద్ధంలో ఆయన తన గుర్రం చేతక్తో కలిసి అపారమైన వీరత్వాన్ని చూపించారు. చేతక్ గుర్రం విశ్వాసం గురించి ఇప్పటికీ ఎంతోమంది గర్వంగా చెప్పుకుంటారు. అడవుల్లో కష్టాలు పడుతూ కూడా మహారాణా ప్రతాప్ తన దేశభక్తిని విడిచిపెట్టలేదు. రాజసుఖాలు లేకపోయినా తన గౌరవం కోసం పోరాడారు. అందుకే ఆయనను నిజమైన వీరుడిగా గుర్తించుకుంటారు. మహారాణా ప్రతాప్ గారి జీవితం మనకు ధైర్యం, ఆత్మగౌరవం, దేశప్రేమ ఎంత ముఖ్యమో నేర్పుతుంది. కష్టాలు వచ్చినా మన విలువలను వదులుకోకూడదని ఆయన జీవితం చెబుతుంది. మన దేశ చరిత్రలో ఇలాంటి మహానుభావులను గుర్తు చేసుకోవడం మన బాధ్యత. వారి త్యాగాలు, వారి స్ఫూర్తి భావితరాలకు మార్గదర్శకం. ఇప్పుడు మనం మరొక అంశం గురించి మాట్లాడుకుందాం. ఈరోజు భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో ముఖ్యమైన పాత్ర పోషించిన గొప్ప నాయకుడు గోపాలకృష్ణ గోఖలే గారి జయంతి సందర్భంగా ఆయన గురించి మాట్లాడుకుందాం. గోపాలకృష్ణ గోఖలే గారు 1866 మే 9 మహారాష్ట్రలో జన్మించారు. చిన్నప్పటి నుంచే చదువులో మంచి ప్రతిభ చూపించారు. దేశం కోసం ఏదైనా చేయాలనే ఆలోచన ఆయనలో బలంగా ఉండేది. ఆయన గొప్ప స్వాతంత్ర సమరయోధుడు మాత్రమే కాదు, మంచి ఉపాధ్యాయుడు, ఆలోచనాపరుడు కూడా. భారతదేశ ప్రజల అభివృద్ధి కోసం విద్య చాలా ముఖ్యం అని ఆయన నమ్మేవారు. అందుకే ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఎంతో కృషి చేశారు. గోఖలే గారు భారత జాతీయ కాంగ్రెస్లో ప్రముఖ నాయకుడిగా పనిచేశారు. బ్రిటిష్ పాలనలో ఉన్న అన్యాయాలను ప్రశాంతంగా తెలివిగా ఎదుర్కొన్నారు. హింస కంటే సంభాషణ, సహనం, చట్టబద్ధమైన మార్గాల ద్వారా సమస్యలను పరిష్కరించాలనే భావన ఆయనది. మహాత్మాగాంధీ గారికి కూడా గోఖలే గారు ఎంతో ప్రేరణగా నిలిచారు. గాంధీజీ ఆయనను తన రాజకీయ గురువుగా భావించేవారు. దేశ సేవ అంటే ప్రజల కోసం నిజాయితీగా పనిచేయడం అని గోఖలే గారి జీవితం చూపించింది. ఆయన స్థాపించిన సర్వోటెన్స్ ఆఫ్ ఇండియా సొసైటీ ద్వారా సమాజ సేవకు ఎంతో ప్రాధాన్యమిచ్చారు. ప్రజల్లో విద్య, సామాజిక బాధ్యత పెరగాలని కృషి చేశారు. గోపాలకృష్ణ గోఖలే గారి జీవితం మనకు ఓపిక, నిజాయితీ, దేశభక్తి ఎంత ముఖ్యమో నేర్పుతుంది. మనం కూడా సమాజానికి ఉపయోగపడే పనులు చేస్తూ మంచి పౌరులుగా ఎదగాలి. ఇప్పుడు కార్యక్రమంలో ఒక చక్కని పాట మీకోసం. గుడుంబ శంకర్ చిత్రం నుండి మురళీధర్ పవన్ కళ్యాణ్ పాడిన పాట వింటారు.

0: పాట విన్నారు కదండి. ఇప్పుడు మనం భారతదేశానికి గర్వకారణమైన మహాకవి, తత్వవేత్త, గొప్ప రచయిత గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారి జయంతి సందర్భంగా ఆయన గురించి మాట్లాడుకుందాం. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు 1861 మే 7 కోల్కతాలో జన్మించారు. చిన్నప్పటి నుంచే ఆయనకు సాహిత్యం, సంగీతం, కళలపై ఎంతో ఆసక్తి ఉండేది. కవితలు, కథలు, నవలలు, పాటలు ఇలా ఎన్నో రంగాలలో ఆయన తన ప్రతిభను చూపించారు. ఆయన రాసిన గీతాంజలి అనే కవిత సంపుటికి ప్రపంచ ప్రఖ్యాతి లభించింది. అదే రచనకు గాను ఆయనకు నోబుల్ బహుమతి వచ్చింది. నోబుల్ బహుమతి పొందిన తొలి భారతీయుడుగా ఆయన చరిత్రలో నిలిచిపోయారు. మన భారత జాతీయ గీతం జనగణమన కూడా రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రచించినదే. అంతేకాదు, బంగ్లాదేశ్ జాతీయ గీతాన్ని కూడా ఆయనే రచించారు. ఇది ఆయన గొప్పతనానికి నిదర్శనం. ఠాగూర్ గారు కేవలం కవి మాత్రమే కాదు, గొప్ప ఆలోచనాపరుడు కూడా. విద్య అనేది కేవలం పుస్తకాలకే పరిమితం కాకూడదని ఆయన భావించారు. ప్రకృతికి దగ్గరగా ఉండేలా శాంతినికేతన్ అనే విద్యా సంస్థను స్థాపించారు. ఆయన రచనల్లో ప్రేమ, ప్రకృతి, మానవత్వం, దేశభక్తి వంటి విలువలు కనిపిస్తాయి. ఆయన మాటలు ఇప్పటికీ ఎంతోమందికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి. రవీంద్రనాథ్ ఠాగూర్ గారి జీవితం మనకు ఒక గొప్ప సందేశమిస్తుంది. కళలు, సాహిత్యం మనిషికి మంచి దారుల్లో నడిపిస్తాయని ఆయన నిరూపించారు. మనము మంచి పుస్తకాలు చదువుతూ సృజనాత్మకతను పెంచుకుంటూ ముందుకు సాగుదాం. ఇప్పుడు దాకా మనం ఎంతో మంచి ఆసక్తికరమైన విశేషాల గురించి తెలుసుకున్నాం కదండి. మళ్ళీ రేపు మరో మంచి విశేషాలతో మీ ముందుకొస్తాము. ఇంతటితో యువవాణి యువజనుల కార్యక్రమం సమాప్తం. నమస్కారం.
1: యువవాణి విన్నారు. ఆకాశవాణి సమయం 6 గంటలు కావస్తోంది. కొంచెం సేపట్లో హిందీలో, అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.
2: ఆకాశవాణి సమాచార్ కి సాథ్ మే ఆకర్షితా.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది వేదుల నరసింహం. ముఖ్యాంశాలు. 2 రోజుల పర్యటన నిమిత్తం కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఈరోజు తిరుపతి చేరుకున్నారు. న్యాయ వ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ తెలిపారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా విశాఖపట్టణంలో 102 కిలోమీటర్ల మేర సెమీ రింగ్ రోడ్డు నిర్మించనున్నట్లు మంత్రి పి నారాయణ ప్రకటించారు. రబీ సీజన్కు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 4,410 కోట్ల రూపాయల విలువైన ధాన్యం సేకరణ పూర్తి చేసినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. వార్తల వివరాలు. సాంకేతికతను అందిపుచ్చుకుంటూనే న్యాయ వ్యవస్థలో మానవీయ విలువలను కాపాడాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ పిలుపునిచ్చారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నూతనంగా నిర్మించిన 10 న్యాయస్థానాల భవన సముదాయాన్ని ఆమె ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో జస్టిస్ లీసా గిల్ మాట్లాడుతూ, కరోనా వంటి క్లిష్ట సమయాల్లోనూ సాంకేతికత అండతో సామాన్యులకు సకాలంలో న్యాయం అందించగలిగామని గుర్తు చేశారు. భవిష్యత్తులో న్యాయ వ్యవస్థ పనితీరు మెరుగుపరచడంలో సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుందని ఆకాంక్షించారు. న్యాయ వ్యవస్థలో డిజిటలైజేషన్ ప్రక్రియది కీలక పాత్ర అని, న్యాయ వ్యవస్థలో సాంకేతికతను అవసరం మేరకే వినియోగించాలని సూచించారు. ఏఐ వినియోగం పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అన్నదాతల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేస్తున్నామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. విజయవాడ సమీపంలోని రామవరప్పాడులో ఉన్న రైతు సేవా కేంద్రం, రైసు మిల్లులను మంత్రి ఈరోజు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రబీ సీజన్కు సంబంధించి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 4,410 కోట్ల రూపాయల విలువైన ధాన్యం సేకరణ పూర్తి చేసినట్లు వెల్లడించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ధాన్యం విక్రయించిన 24 గంటల్లోనే 94% మేర చెల్లింపులను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామని మంత్రి తెలిపారు. దీని వలన రైతులకు పెద్ద ఎత్తున ఆర్థిక వెసులుబాటు కలుగుతోందని హర్షం వ్యక్తం చేశారు. అలాగే రాష్ట్రం నుంచి ఉప్పుడు బియ్యం, బాయిల్డ్ రైస్ సేకరించాలని తాము కోరగా కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని నాదెండ్ల మనోహర్ పేర్కొంటూ,
1: ఈ సంవత్సరం 70 లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం కొనుగోలు చేయడానికి ఖరీఫ్లోను రబీలోనూ ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. దానికి మనస్ఫూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి కూడా మా అందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈసారి కూడా అంటే ఈ రబీ మాసంలో కూడా ఇప్పటి వరకు 4,410 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేశాం. 94% ఆ డబ్బు 24 గంటల్లోపే రైతు ఖాతాల్లోకి జమ చేసిన ఘనత మా కూటమి ప్రభుత్వానికి.
0: ప్రధానమంత్రి ధర్తీ ఆబా జన్జాతి గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ పథకంలో భాగంగా జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో గిరిజన హోంస్టే, ట్రైబల్ హోంస్టే ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని అల్లూరి సీతారామరాజు, జిల్లా సంయుక్త కలెక్టర్ తిరుమాని శ్రీపూజ, మండల తహసీల్దార్, మండల అభివృద్ధి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈరోజు నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, గిరిజన సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేస్తూనే స్థానిక యువతకు ఆర్థిక స్వావలంబన కల్పించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. జిల్లాలో 3 క్లస్టర్లను గుర్తించాలని, అందులో చింతపల్లి మండలం లంబసింగి 1 క్లస్టర్గా, అరకు, డుంబ్రిగూడ మండలంలో 2 క్లస్టర్లుగా గుర్తించి వివరాలు సేకరించాలన్నారు. క్షేత్రస్థాయి పరిశీలన చేసి గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు, భద్రత, పర్యాటక ఆకర్షణలను పరిగణలోకి తీసుకుని ఈ ఎంపిక జరగాలని సూచించారు. ఈ పథకం అరకు, డుంబ్రిగూడ, అనంతగిరి, చింతపల్లి మండలాలలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ ఈరోజు ప్రారంభమైంది. ఒంగోలులోని త్రోవగుంట సమీపంలోని ప్రభుత్వ పాఠ్యపుస్తకాల గోదాము నుంచి మండల కేంద్రాలకు ఆర్టీసీ బస్సుల ద్వారా పాఠ్యపుస్తకాలను పంపుతున్నారు. జిల్లాలోని విద్యార్థులకు 13 లక్షలకు పైచిలుకు పుస్తకాలు అవసరం కాగా, మొదటి విడతలో 11 లక్షల పైచిలుకు పుస్తకాలు వచ్చాయని పాఠ్యపుస్తకాల గోదాము ఇన్ఛార్జ్ జిందా భాషా తెలిపారు. ఇంకా 2 లక్షల పైచిలుకు పుస్తకాలు రావాల్సి ఉందన్నారు. ఈ ఏడాది 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు పాఠ్యపుస్తకాలు మారాయని, విద్యార్థులకు కొత్త పుస్తకాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ నెలాఖరు నాటికి అన్ని పాఠశాలలకు పాఠ్యపుస్తకాలు చేరే విధంగా ఏర్పాట్లు చేశామని ఆయన తెలిపారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఈరోజు తిరుపతి చేరుకున్నారు. విమానాశ్రయం వద్ద ప్రభుత్వ ఉన్నతాధికారులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం జ్ఞానేష్ కుమార్ తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. 5 రాష్ట్రాల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించామని ఎన్నికల ప్రధాన కమిషనర్ తెలిపారు. రేపు ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఆయన దర్శించుకోనున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. విశాఖపట్నంలోని కైలాసగిరిపై నిర్మించిన 65 అడుగుల త్రిశూలాన్ని మంత్రులు నారాయణ, కొండపల్లి శ్రీనివాస్, విశాఖ ఎంపీ ఎం శ్రీభరత్ ఈరోజు ప్రారంభించారు.

0: అనంతరం వీఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ మాట్లాడుతూ, భారీ త్రిశూలం ఢమరుకం ఏర్పాటు చేయడంతో కైలాసగిరికి మరింత శోభ చేకూరిందన్నారు. సుమారు 3 కోట్ల రూపాయల వ్యయంతో ఈ త్రిశూలాన్ని నిర్మించామని, కైలాసగిరిని గ్లోబల్ టూరిజం డెస్టినేషన్గా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. విశాఖపట్నం విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులకు త్వరలోనే కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు లభిస్తాయని తెలిపారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా రాంబిల్లి నుంచి భోగాపురం వరకు 102 కిలోమీటర్ల మేర సెమీ రింగ్ రోడ్డు నిర్మించనున్నట్లు మంత్రి ప్రకటించారు. అలాగే భోగాపురం ఎయిర్పోర్టుకు 7 కనెక్టింగ్ రోడ్లను వీఎంఆర్డీఏ నిర్మిస్తుందని, ఇప్పటికే 3 రోడ్లు పూర్తయ్యాయని నారాయణ పేర్కొంటూ,
1: ట్రాఫిక్ సమస్య అనేది ప్రపంచంలో అన్ని దేశాల్లో ఉంది, అందుకనే వీఎంఆర్డీఏ ఆల్రెడీ 15 రోడ్లని వైడన్ చేయడానికి టేకప్ చేసి అందులో 7 రోడ్లు యాక్చువల్ గా భోగాపురం ఎయిర్పోర్ట్ వేయడానికి కంజెషన్ లేకుండా ఉండేదానికి 7 రోడ్లు టేకప్ చేసింది. ట్రాఫిక్ ని కంజెషన్ తగ్గించాలంటే మెట్రో అనేది ప్రపంచంలో అన్ని దేశాలు ఈ రోజు దాని ద్వారానే కొంతవరకు తగ్గిస్తుంది. మనం కూడా ఇక్కడ విశాఖపట్నం విజయవాడ రెండింటిలో మెట్రో పెట్టున్నాం.
0: ఆకాశవాణి ఏర్పడి 90 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా స్వర సంధ్య సంగీత కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని విజయవాడ ఆకాశవాణి కేంద్రం డైరెక్టర్ జనరల్ ఎం సోమేశ్వరరావు తెలిపారు. ఆకాశవాణి కేంద్రంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ, ఆకాశవాణి 90 వసంతాలను పురస్కరించుకుని విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రేపు సాయంత్రం 6 గంటలకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సంగీత కళాకారులు సర్వేపల్లి సిస్టర్స్ యుగళగానం, పసుపులేటి అయ్యప్ప స్వామి బృందం నృత్య ప్రదర్శనలు ఉంటాయన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నిర్వహించిన వ్యాసరచన వక్తృత్వ పోటీలలో గెలుపొందిన విజేతలకు ప్రశంసా పత్రాలను అందజేయనున్నట్లు ప్రోగ్రామ్స్ విభాగాధిపతి గుడుపూడి దివ్య తెలిపారు. ఆకాశవాణి న్యూస్ విభాగాధిపతి టి హెన్రీ రాజ్ మాట్లాడుతూ, మారుతున్న కాలంలో సమాచార విప్లవం ఎన్ని మలుపులు తిరిగినా ఆకాశవాణి తన విశ్వసనీయతను ప్రామాణికతను కాపాడుకుంటూనే ఉందని పేర్కొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆర్జిత సేవా టిక్కెట్లకు సంబంధించిన 6 నెల కోటాను ఈ నెల 18న ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపింది. కళ్యాణోత్సవం, ఉంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ, వర్చువల్ సేవలు, దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను 21న శ్రీవాణి ట్రస్ట్ దర్శన టిక్కెట్లు, వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారికి ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను 23న ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. అలాగే ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను, తిరుమల తిరుపతిలో గదుల కోటాను 25న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తామని వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య దక్షిణ గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా రాష్ట్రంలోని ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు, రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారి ఎం వెంకట్రావు పేర్కొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 2 రోజుల పర్యటన నిమిత్తం కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఈరోజు తిరుపతి చేరుకున్నారు. న్యాయ వ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ తెలిపారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా విశాఖపట్టణంలో 102 కిలోమీటర్ల మేర సెమీ రింగ్ రోడ్ నిర్మిస్తున్నట్లు మంత్రి పి నారాయణ ప్రకటించారు. రబీ సీజన్కు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 4,410 కోట్ల రూపాయల విలువైన ధాన్యం సేకరణ పూర్తి చేసినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. శుభేందు అధికారీ పశ్చిమ బంగాళస్య ప్రథమ భాజపా ముఖ్యమంత్రి సంజాతః. తేన సహ పంచాన్యైః మంత్రిభిః అపి పదగోపనీయతాయాః శపథం గృహీతం. తమిళనాడురాజ్యే నూతన సర్వకార రచనాయై టీవీకే దళేన ప్రమాణితం యత్ తేషాం పార్శ్వే 20-శత విధాయకానాం సమర్థనం వర్తతే. రాష్ట్రీయ విధిక సేవా ప్రాధికరణేన అశేషే హి దేశే వివాదానాం సౌహార్దపూర్ణ రీత్యా నిస్తారణార్థం రాష్ట్రీయ లోక న్యాయాలయస్య ఆయోజనం విహితం. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకర ద్విపక్షీయ సహయోగం సుదృఢీకర్తుం త్రినిదాద్ అండ్ టొబాగో దేశస్య ప్రధానమంత్రిణా సహ మేళనం సాధితవాన్. అపి చ క్రికెట స్పర్ధా మాలికాయాం అద్య జయపూర్ నగరే రాజస్థాన్ రాయల్స్ దళం గుజరాత్ టైటన్స్ దళేన సహ క్రీడిష్యతి. అథ వార్తాః విశదీకృత్య. శుభేందు అధికారీ పశ్చిమ బంగాళస్య నూతన ముఖ్యమంత్రిత్వేన శపథం గృహీతవాన్. ఇత్థం పశ్చిమ బంగాళ రాజ్యే ప్రథమం తావత్ భాజపా దళస్య ప్రశాసనం సంఘటితం జాతం. అవధేయం యత్ భాజపాదలం విధానసభా నిర్వాచనేషు ఐతిహాసికం జయం సమర్జ్య తృణమూల కాంగ్రెస్ దళస్య పంచదశవర్షాత్మకస్య శాసనస్య అంతం కృతవత్. కోలకాతా నగరస్య బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్ ఇతి స్థలే రాజ్యపాల ఆర్ ఎన్ రవి శ్రీ శుభేందు అధికారిణం పదగోపనీయతాయై ప్రతిశ్రావితవాన్. తేన సహ పంచాన్యైః మంత్రిభిః అపి పదగోపనీయతాయాః శపథం గృహీతం.
3: आज का दिन बहुत महत्वपूर्ण है देश के लिए, बंगाल के लिए. इसलिए प्रधानमंत्री का इच्छा था नया सरकार रविंद्र जयंती का दिन अपना कार्यकाल शुरू करे. इसलिए हम लोग प्रधानमंत्री जी का नेतृत्व में गोभी गुरु को प्रणाम करते हुए आज संविधान को मानते हुए ओथ टेकिंग किया.
2: తమిళనాడు రాజ్యే నూతన సర్వకార రచనాయై టీవీకే దళేన ప్రమాణితం యత్ తేషాం పార్శ్వే వింశత్యుత్తరశతం విధాయకానాం సమర్థనం వర్తతే. చతుస్త్రింశదధిక ద్విశతం సదస్యానాం విధానసభాయాం బహుమతాయ అష్టాదశోత్తరశతం విధాయకాః ఆవశ్యకాః ఆసన్. చెన్నై నగరే వార్తాహరైః సహ భాషమాణః టీవీకే దళస్య నేతా అధవ అర్జునః అవదత్ యత్ వీసీకే తథైవ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఇత్యుభాభ్యాం దళాభ్యాం తస్మై పక్షాశ్రయం వినా సమర్థనం ప్రదత్తం. అధునా నిర్వాచనే అష్టాధికైకశతం ఆసనాని జిత్వా టీవీకే సర్వబృహత్తమ దళత్వేన ఉద్భూతం. యద్యపి దళనేత సిజీ సేఫ్ విజయ ద్వయోః క్షేత్రయోః విజయీ జాతః అతః తేన ఏకం స్థానం పరిత్యక్తం భవిష్యతి. యేన దళస్య సంఖ్యా సప్తదధికైకశతం భవిష్యతి. తథాపి కాంగ్రెస్ దళస్య పంచ విధాయకాః సిపిఐ సిపిఐఎం విసికే తథా ఐయుఎంఎల్ ఇత్యతేషాం ప్రత్యేకం ద్వౌ ద్వౌ విధాయకౌ చ మిలిత్వా సహాయక దళానాం కులసంఖ్యా త్రయోదశ వర్తతే యేన బహుమతస్య మార్గః ప్రశస్తో జాతః. రాష్ట్రీయ విధిక సేవా ప్రాధికరణం అద్య సంపూర్ణ దేశే ఐషమ ద్వితీయ రాష్ట్రీయ లోక న్యాయాలయస్య ఆయోజనం విదధాతి. ప్రాధికరణస్య సదస్య సచివ సంజీవ పాండేయ ఆకాశవాణీం విజ్ఞాపయత్ యత్ లోక న్యాయాలయే సహమతే యోగ్యేషు ఆపరాధిక ప్రకరణేషు వాదశ్రవణం విధీయతే. అస్య ఆయోజనస్య ఉద్దేశ్యం న్యాయాలయేషు లంబిత ప్రకరణానాం సహమత్యానుసారం నిస్తారణం ఇతి వర్తతే. శ్రీ పాండేయ అవోచత్ యత్ త్రయోవింశత్యధిక ద్విసహస్రతమాబ్దాత్ పంచవింశత్యధిక ద్విసహస్రతమాబ్దం యావత్ ద్వాదశ రాష్ట్రీయ లోక న్యాయాలయానాం ఆయోజనం విధాయ షడ్వింశతిః కోటి ప్రకరణానాం సమాధానం అభవత్.
4: आज राष्ट्रीय लोक अदालत का आयोजन पूरे देश में एक ही समय पे किया जा रहा है. इसका मुख्य उद्देश्य है कि न्यायालय में लंबित मामलों का बोझ कम किया जाए तथा जो मामले जो विवाद न्यायालय में और प्री लिटिगेशन स्टेज पे लंबित हैं उनको समझौते के आधार पर निस्तारित किया जाए.
2: संस्कृत वार्तायाः संस्करणमिदं इदानीम् आकाशवाणीतः प्रसार्यते. సమమేవ అయం కార్యక్రమ ఆకాశవాణ్యా అంతర్జాల పటలే www.newsonair.gov.in ఇత్యత్ర అథ న్యూస్ ఆన్ ఏఐఆర్ చలదూరభాషీయ తంత్రాంశే అపి సముపలబ్ధో భవిష్యతి. విదేశమంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర భారత్ త్రినిదాడ్ టొబాగో దేశానాం మిథః పారంపరిక సంబంధానాం ప్రశంసాం అకరోత్. త్రినిదాడ్ టొబాగో ఇత్యస్య విదేశ తథా క్యారికామ్ ప్రకరణానాం మంత్రాలయస్య సమారోహే డాక్టర్ జయశంకరేణ ద్వయోః దేశయోః ప్రగాఢ సాంస్కృతిక సంబంధానాం అథ ఐతిహాసికతాయాః ఉల్లేఖం కృతం. భారతస్య త్రినిదా టొబెగో అమునా సహ పరంపరాగత రూపేణ మైత్రిపూర్ణాః సంబంధాః వర్తంతే. ఉభయోః దేశయోః జనాః వేషభూషాం క్రీడాం ఆహార వ్యవహారం చ సమేత్య పరంపరాః యావత్ నైకేషు విషయేషు సామ్యం సందదతే. డాక్టర్ జయశంకరేణ ప్రధానమంత్రిణా కమలాప్రసాద విశేషరవర్యేణ సహ మేళనం విధాయ ద్విపక్షీయ సహయోగం ఇతోపి సుదృఢీకర్తుం చర్చా కృతా. యాత్రావధౌ పర్యటనం విదేశ్ కారికోమ్ మంత్రాలయ భవనస్య సౌరోర్జా సంచాలనం వివిధ పరియోజనాః అథ చ ఆయుర్వేద కేంద్రస్య స్థాపనాం సమేత్య నైకేషు విషయేషు సహమతిః జాతా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్వః కర్ణాటకస్య బెంగళూరునగరే ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇత్యేతస్య సంస్థానస్య పంచచత్వారింశత్తమీం వర్షపూర్తిం ఉపలక్ష్య ఆయోజయిష్యమాణే సమారోహే సహభాగితాం కరిష్యతి. శ్రీమోదీ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇంటర్నేషనల్ సెంటర్ ఇత్యత్ర నవనిర్మితం ధ్యానమందిరమపి ఉద్ఘాటయిష్యతి. ततः परं प्रधानमंत्री नरेंद्र मोदी हैदराबाद नगरे प्रायः सार्धनवसहस्रकोटितोप्यधिकरूप्यकाणां अनेकासां विकासपरियोजनानां शिलान्यासं लोकार्पणं च करिष्यति. प्रधानमंत्री नरेंद्र मोदी तत्र हैदराबाद पणजी आर्थिक वीथिकायां राष्ट्रीय राजमार्गस्य चतुःभागपरस्य निर्माणस्य आधारशिलामपि स्थापयिष्यति. తత్రైవ ప్రధానమంత్రి వారంగల్ స్థలే పిఎం మిత్రా పార్క్ ఇత్యేతస్య ఉద్యానస్య ఉద్ఘాటనం కరిష్యతి. సమమేవ శ్రీమోదీ హైదరాబాద్ అత్యాధునికం కర్కరోగపరం చికిత్సాలయమపి లోకార్పయిష్యతి. అద్య గురుదేవస్య రవీంద్రనాథ ఠాకూరస్య పంచషష్ట్యధికైకశతమీ జయంతి వర్తతే. దినమిదం ఉపలక్ష్య శాంతినికేతనం విశ్వభారతి విశ్వవిద్యాలయం అథ బాంగ్లాదేశం సమేత్య జగతః అనేకేషు స్థలేషు సాంస్కృతిక కార్యక్రమాః సమాయోజితాః. ఉపరాష్ట్రపతిః సిపి రాధాకృష్ణన్ వర్యః ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గృహమంత్రి అమిత శాహః అథ రక్షామంత్రి రాజనాథ సింగః పోచిషే బోయిషాఖ్ ఇత్యేతస్య అవసరే గురుదేవాయ శ్రద్ధాంజలిం సమర్పితవంతః. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఇత్యనేన నియామక నిర్దేశానాం తథా చ కేవైసీ మానకానాం ఉల్లంఘనముద్దిశ్య హిందూజా హౌసింగ్ ఫైనాన్స్ సహైవ యస్ బ్యాంక్ ఇత్యనయోః ఉపరి మౌద్రికదండః ఆరోపితః. పృథక్ పృథక్ వక్తవ్యేషు భారతీయ రిజర్వ్ బ్యాంకేన సూచితం యత్ తేన హిందూజా హౌసింగ్ ఫైనాన్స్ ఇత్యస్యోపరి 1.80 లక్ష రూప్యకాణాం దండః ప్రస్థాపితః. అపరత్ర యస్ బ్యాంక్ ఇత్యస్యోపరి 1.80 లక్ష రూప్యకాణాం దండః ఆరోపితః. భారతీయ ఋతువిజ్ఞాన విభాగేన ఆగామి 5 దివసేషు కేరళం రాజ్యస్య వివిధ జనపదేషు విద్యుత్పాతేన ప్రచండ వాయునా చ సహ అతివృష్టేః పూర్వానుమానం ప్రకటితం. విభాగేన అద్య రాజ్యస్య 9 జనపదేషు పీతవర్ణీయా సంచేతనా అపి ప్రసారితా. శ్వః అపి సంచేతనా తావత్ 7 జనపదేషు యథావస్థం కార్యాన్వితా భవిష్యతి. ప్రతికూల వాతావరణస్య కారణాత్ మత్స్యజీవిభ్యః అద్య కేరళ లక్షద్వీపతటేషు గమన పరిహారార్థం పరామర్శః ప్రదత్తః. యద్యపి కర్ణాటకతటేషు మత్స్యగ్రహణార్థం తాదృశః కశ్చన ప్రతిబంధః ఏతావతా నైవ ఉపస్థాపితః. ఐపీఎల్ క్రికెట్ స్పర్ధామాలికాయాం అద్య రాజస్థాన్ రాయల్స్ దళం గుజరాత్ టైటన్స్ దళేన సహ క్రీడిష్యతి. భారతీయ సమయానుసారేణ ఇయం స్పర్ధా తావత్ సాయం 7:30 వాదనే జయపురనగరే ఆరప్స్యతే. అవధేయం యత్ అంకతాలికాయాం రాజస్థాన్ దళం చతుర్థే గుజరాత్ దళం చ పంచమే స్థానే స్తః. ఇతి వార్తాః.
5: మీరు వింటున్నారు ఆకాశవాణి 102.2. సమయం 6:30.

0: ఈనాటి పల్లెసీమలు కార్యక్రమంలో కిషోర బాలికల ఆహారపు అలవాట్ల గురించి డాక్టర్ కె లక్ష్మి గారితో పరిచయ కార్యక్రమం విందాం.
1: డాక్టర్ కె లక్ష్మి గారు నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: మీరు గుంటూరులో ఉన్న కాలేజ్ ఆఫ్ హోమ్ సైన్స్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు కదండి?
2: అవునండి.
1: అయితే మీరు ఏ విభాగాన్ని చూస్తారు మేడం, అందులో మీ ప్రధాన వర్క్ ఏంటి?
2: నేను ఫుడ్స్ అండ్ న్యూట్రిషన్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ అండి. ప్రధానంగా మేము టీచింగ్లో ఉంటాము, అదే కాకుండా మా యూనివర్సిటీలో రిసెర్చ్ ఎక్స్టెన్షన్ యాక్టివిటీస్ కూడా ఉంటుంటాయి.
1: మరి ఆహారపు అలవాట్లు వాటి పద్ధతుల గురించి మనం మాట్లాడుకుంటే, ముఖ్యంగా ఈ కిషోర బాలికల ఆహారపు అలవాట్లు అనేవి చాలా ముఖ్యమైనది అని చెప్పేసి అంటుంటారు. అసలు ముందు ఈ కిషోర బాలికలు అంటే ఏ వయసు వారిని మనం కిషోర బాలికలుగా మనం పరిగణించవచ్చు అంటారు?
2: కిషోర బాలబాలికలు అంటే యవ్వన దశలో ఉన్న బాలబాలికలు. కౌమార దశ అని కూడా అంటారు, యవ్వన దశ అంటారు. 11 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాల వరకు ఉన్న ఆ దశలో కిషోర బాలికలని అంటారండి. ఈ అన్ని దశల కన్నా యవ్వన దశ చాలా క్లిష్టమైన దశ. ఈ దశలో బాలబాలికలు పెరుగుదలలో కొన్ని తేడాలు ఏర్పడతాయి. అంటే 10 ఏళ్ళ వరకు కూడా లింగభేదం అంటే జెండర్ డిఫరెన్సెస్ లేకుండా వాళ్ళు పెరుగుతుంటారు. ఈ 11 వయసు వచ్చిన తర్వాత వాళ్ళలో కొన్ని శారీరక మానసిక మార్పులు కనిపిస్తుంటాయండి ఈ దశలో.
1: మరి ఇలాంటి ముఖ్యమైన దశలో వాళ్ళ శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతూ ఉంటాయి?
2: ఈ 11 సంవత్సరాల నుంచి 19 వయసు అప్పుడు ఎత్తు బరువు పెరుగుతారు. ఆడపిల్లలు అయితే 18 to 30 సెంటీమీటర్స్ అంటే 18-30 సెంటీమీటర్లు, మగపిల్లలు 21 నుంచి 45 సెంటీమీటర్ల వరకు ఎత్తు పెరుగుతారు. బరువులో కూడా తేడా ఉంటుందండి, 5 నుంచి 10 కిలోల వరకు బరువు కూడా పెరుగుతారు. మళ్ళీ ఆడపిల్లల్లో మనం ఋతుస్రావం కూడా చూస్తాము, అది మొదలవుతుంది. హార్మోనల్ చేంజెస్ కూడా అవుతుంటాయి ఆ ఏజ్లో. మగపిల్లలో గొంతులో మార్పులు ఉండటం, ఇలాంటి శారీరక మార్పులు ఎక్కువగా కనిపిస్తాయి ఆ వయసులో.
1: మరి శరీరంలో జరిగే ఇంత ముఖ్యమైన మార్పులకి వాళ్ళు తీసుకునే ఆహారానికి ఏదైనా సంబంధం ఉందంటారా?
2: ఖచ్చితంగా ఉందండి. ఈ శారీరక మార్పులకి ఆహారానికి ఖచ్చితంగా సంబంధం ఉంది. ఈ మార్పులను అనుసరించే పోషక నిత్యావసరాలు కూడా మారుతాయి. శారీరక ఎదుగుదల సరిగ్గా జరగాలంటే దానికి కావలసిన పోషకాలు మన ఆహారం ద్వారా అందించాలి. వాళ్ళు ఎత్తు పెరగాలంటే మాంసకృతులు, కాల్షియము అలాంటివి అవసరమవుతాయి. అలాగే ఎముకలు కూడా వాటి లెంత్ పొడవు పెరుగుతాయి, దృఢంగా అవుతాయి ఆ వయసు అప్పుడు. అప్పుడు దానికి కాల్షియం కావాల్సి వస్తుంది. శరీరంలో జరిగే ప్రతి మార్పులు తట్టుకోవడానికి శక్తి కూడా వాళ్ళకి అవసరమవుతుంది.
1: అంటే సాధారణంగా అవసరమయ్యే శక్తి కంటే
2: ఇంకా ఎక్కువ శక్తి కావాలండి. 2000 నుంచి 3000 కిలోకాలరీస్ వరకు శక్తి అవసరం అవుతుంది ఆ వయసులో.
1: ఈ విధంగా శరీరంలో మార్పులు ఈ వయసులో జరుగుతున్నప్పుడు వాళ్ళలో మానసికంగా కూడా ఏవైనా మార్పులు అనేవి మనకి కనిపిస్తాయంట?
2: కనిపిస్తాయండి. శారీరక మార్పులతో పాటు మానసికంగా కూడా మార్పులు కనిపిస్తాయి. వాళ్ళ శరీరం జరిగే మార్పుల్ని వాళ్ళు అంగీకరించాలి. కొంతమంది అది అంగీకరించలేకపోతారు, ఒత్తిడికి గురవుతారు, మూడ్ చేంజెస్, బిహేవియర్ చేంజెస్ అలాంటివి కనిపిస్తాయి. వాళ్ళు కొంచెం నిర్లక్ష్య ధోరణి కూడా చూపిస్తారు, చికాకు పడతారు, ఆందోళన పడతారు, స్వతంత్రంగా ఉండాలనుకుంటారు. అలాంటి మార్పులని మనం చూస్తామండి వాళ్ళల్లో.
1: మరి ఇటువంటి మానసిక మార్పులు మనం తట్టుకోవడానికి వాళ్ళకి ఇచ్చే ఆహారం కూడా వాళ్ళకి ఏదైనా తోడ్పాటు అందిస్తుందంటారా?
2: అవునండి. శారీరక మానసిక మార్పులను వాళ్ళు ఈజీగా సులభంగా వాళ్ళు అంగీకరించడానికి, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండాలంటే యవనంలో ఉన్న బాలబాలికలు ఆహారం పట్ల శ్రద్ధ తీసుకోవాలి. 13 నుంచి 17 సంవత్సరాల వయసు వారికి 2400 నుంచి 3000 కిలోకాలరీస్ వరకు శక్తి అవసరం ఉంటుందండి. అయితే ఆ శక్తి ఎటువంటి ఆహారం నుంచి లభిస్తుంది అంటే సీరియల్స్ అంటే బియ్యం, గోధుమ, అదే కాకుండా పంచదార, బెల్లం వంటివి. మళ్ళీ కొవ్వు పదార్థాల నుంచి శక్తి లభిస్తుంది. కొవ్వు అనగానే ఇప్పుడు చాలామంది కొవ్వు, కొలెస్ట్రాల్, ఫ్యాట్ అలా అనుకుంటారు. అందులోకి ఈ ఏజ్లో ఉన్న అడాలసెన్స్ ఏంటంటే చాలా తక్కువగా తినటం, ఫ్యాట్ ఫుడ్స్ అన్నీ మానేయటం అలా చేస్తారు. అది తప్పు. వాళ్ళ శరీరంలో మార్పుల్లో ఒకటి ఏంటంటే 10% కొవ్వు నిల్వ చేసుకోవాల్సింది. అంటే ఈ కొవ్వు నిల్వ ఎందుకంటే వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళ బాడీని ప్రెగ్నెన్సీకి కానీ లాక్టేషన్ కానీ తయారు చేస్తుంది అనమాట. రోజుకి 30 నుంచి 50 గ్రాముల వరకు కొవ్వు అవసరం అవుతుంది. ఈ ఋతుస్రావం కూడా క్రమంగా నెల నెల జరగాలంటే కూడా శరీరంలో కనీసం 22% కొవ్వు ఉండాలి. అందుకనే ఈ అడల్సెంట్ గర్ల్స్లో కొవ్వు పదార్థాలు కూడా తినాలి. నూనె నెయ్యి వంటివి మానకుండా తినాలి. వాళ్ళలో ఒక అపోహ ఉంటుంది, నూనె నెయ్యి తింటే ఒళ్ళు వస్తుంది, శరీరంగా సన్నంగా నాజుగ్గా ఉండాలని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. నూనె నెయ్యి అవి తినడం మానేస్తారు. కొంతమంది అయితే అన్నం కూడా సరిగ్గా తినరు, కానీ జంక్ ఫుడ్స్ అనేవి తీసుకుంటూ ఉంటారు. జంక్ ఫుడ్స్ అంటే జస్ట్ ఎంప్టీ క్యాలరీస్, అందు నుంచి ఇంకే పోషకాలు ఉండవు అనమాట. అలా చేయకూడదు. ఇప్పుడు జంక్ ఫుడ్స్ వల్ల ఏం ఉపయోగం లేదు. ఎనర్జీతో పాటు ఈ బి విటమిన్స్, సూక్ష్మ ఖనిజ లవణాలు అవన్నీ ఉంటేనే డైజెషన్ కానీ జీర్ణక్రియ, న్యూట్రిషన్, మెటబాలిజం అన్నీ కూడా సరిగ్గా జరుగుతాయి. అందుకే సమతుల ఆహారం అన్నది చాలా ముఖ్యంగా వాళ్ళు తీసుకోవాలి, దాని మీద శ్రద్ధ చూపించాలి. ఇప్పుడు ఆ వయసు వాళ్ళకి 13 నుంచి 17 సంవత్సరాల వాళ్ళకి శక్తి నేను చెప్పాను కదా 2300 నుంచి 3000 క్యాలరీస్ కావాలి. మాంసకృతులు 55 నుంచి 60 గ్రాముల వరకు కావాలి. ప్రతి బాడీ వెయిట్ని బట్టి అది ఉంటుందన్నమాట. తర్వాత కాల్షియం 800 మిల్లీగ్రాములు, ఇనుము 26 నుంచి 32 మిల్లీగ్రాములు, ఇతర బి విటమిన్లు, విటమిన్ సి, ముఖ్యంగా విటమిన్ ఏ అటువంటివి ఆహారంలో ఉండాలి. యవ్వనంలో ఉన్న పిల్లలకి ఆకలి కూడా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు ఆకలి వేసినప్పుడు ఏం పెడితే అది తినకుండా, ఈ జంక్ ఫుడ్స్ తినకుండా మంచి పౌష్టిక విలువలు గల ఆహారాన్ని తినాలండి.
1: అంటే మీరు ఇప్పుడు చెప్పారు మాంసాలు కానీ కాల్షియం కానీ ఇనుము కానీ ఇటువంటి ఈ పోషకాలు అన్ని ఎక్కువగా ఉన్న మంచి ఆహారం తీసుకోవాలని చెప్పారు. వీటితో పాటు ఇంకా ఏ ఏ పోషకాలు ముఖ్యమైనవి అంటారు వాళ్ళకి ఇవ్వడానికి?
2: ఈ శక్తి, మాంసకృతులు, కొవ్వు ఇవే కాకుండా మరో 3 ముఖ్యమైన పోషకాలు యవ్వన దశలో ఉన్న వాళ్ళకి ఇవ్వాలండి. అవేంటంటే ఇనుము, కాల్షియం, జింక్, ఈ 3 అన్నమాట. ఇనుము దేనికి కావాలంటే రక్త పుష్టి, హీమోగ్లోబిన్ పెరగడానికి, తర్వాత కండరాలు పెరగడానికి. తర్వాత ఆడపిల్లల్లో ఋతుస్రావం సమయంలో ఆ టైంలో ఏమవుతుందంటే రక్తంతో పాటు ఇనుము కూడా కొంచెం లాస్ అవుతూ ఉంటుంది. అందుకని ఈ పిల్లలు ఇనుము ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి.
1: మరి ఇనుము ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు ఏమేమి తీసుకోవచ్చు?
2: ఇనుము మనకి వెజిటేరియన్ ఫుడ్స్లో, నాన్ వెజిటేరియన్ రెండిట్లోని ఉంటాయండి. నాన్ వెజిటేరియన్లో ఉన్న ఇనుము ఇంకా మంచిదన్నమాట. హీమ్ అయాన్ అంటారు, అంటే లివర్, ఫిష్, గుడ్లు వీటి నుంచి వచ్చే ఇనుము ఎంతో మంచిది. కానీ నాన్ వెజిటేరియన్స్ తినని వాళ్ళకి వెజిటేరియన్ సోర్సెస్ ఏమంటే అటుకులు, తోటకూర గింజలు, తర్వాత పొన్నగంటి ఆకు, అది చాలా మంచి ఇనుము ఉంటుంది అందులో, పుదీనా ఆకులు, చామాకులు, నువ్వులు, కిస్మిస్, తర్వాత వాటర్ మెలన్, ఇప్పుడు అదే సీజన్ కదా చక్కగా దొరుకుతుంది అది, ఉల్లికాడలు, ఇటువంటి వెజిటేరియన్ ఫుడ్స్ అన్ని ఇనుము ఎక్కువగా ఉంటాయండి.
1: అలాగే కాల్షియం కూడా అవసరం అన్నమాట. ఈ కాల్షియం మనం ఏ సమయంలో ఇవ్వాలి, అది ఎటువంటి ఆహార పదార్థాల్లో ఎక్కువగా లభిస్తుంది?
2: మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు యవ్వన వయసులో ఎముకల పరిమాణం పెరుగుతుంది, దానికోసం కాల్షియం అవసరం అవుతుందండి. కాల్షియం లోపం కనుక ఉంటే కనుక ఆ పిల్లల్లో హైట్ పెరగడం కుదరదు. తర్వాత ఆస్టియోపోరోసిస్ అన్న సమస్యకు కూడా గురవుతారు, అంటే ఎముకలు గుల్లబారిపోవడం అలా అవుతుందన్నమాట. ఈ కాల్షియం ఎక్కువగా ఏ ఆహార పదార్థాల్లో ఉంటుందంటే నువ్వులు, తర్వాత స్పైసెస్ వచ్చిన గసగసాలు, తోటకూర, పొన్నగంటి ఆకు, మునగాకు, పెసలు, చిక్కుడుకాయలు, రాగి, బొబ్బర్లు, రాజ్మా, బాదం పప్పు, శనగలు, కోవా, చీజ్, పాలు, చేపలు, వీటిల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుందండి. ఇంకో 3 ఏంటంటే జింక్. జింక్ మనకి ఎందుకు కావాలంటే ఈ హార్మోన్స్, ఎంజైమ్స్ ఉత్పత్తికి, తర్వాత ప్రత్యుత్పత్తి వ్యవస్థ, రీప్రొడక్టివ్ సిస్టమ్ సరిగ్గా ఫంక్షన్ అవ్వాలంటే దానికి జింక్ అవసరమవుతుంది. వ్యాధి నిరోధక శక్తిని కూడా పెంచుతుందండి జింక్. ఈ జింక్ అనేది మళ్ళీ ఆహార పదార్థాలు ఎందులో ఉంటుందంటే శనగలు,
1: ఇనుము గాని కాల్షియం గాని మనం వింటూ ఉంటాం పదార్థాలు దొరుకుతుంది అనేది అందరికి తెలిసిన విషయం.
2: అవునండి.
1: అయితే మరి జింక్ ఎటువంటి ఆహార పదార్థాల్లో మనకి ఎక్కువగా లభిస్తుందండి?
2: జింక్ ఎక్కువగా శనగలు, చిక్కుడుకాయలు, నువ్వులు, గుమ్మడి గింజలు, జీడిపప్పు, చీజు, గుడ్లు వీటిల్లో ఎక్కువగా ఉంటుందండి. అందుకనే వీళ్ళు ఏం చేయాలంటే, ఈ అన్ని పోషకాలు పొందాలంటే సమతుల ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా 6 వర్గాల నుండి మనకి ఆహారం తయారవ్వాలి. అవేంటంటే ధాన్యాలు, పప్పులు, పాలు, పళ్ళు, ఆకుకూరలు, కూరగాయలు. ఇవన్నీ కూడా మన ఆహారంలో చేర్చుకొని ప్రతిసారి ఎప్పుడు ఏమైనా తిన్నప్పుడు ఈ 6 వెరైటీస్ అందులో ఉన్నట్టు చూస్తే మనకి అన్ని పోషకాలు అందుతాయి. ఈ పోషకాల గురించి కొంత పరిజ్ఞానం కూడా ఉండాలి. ఈ కిశోర బాలికలకి సరైన ఆహారాన్ని ఎంచుకుందుకి కొంత పరిజ్ఞానం పొంది ఉంటే బాగుంటుంది. ఇప్పుడు స్కూల్ సిలబస్లో కూడా న్యూట్రిషన్ అనేది ఒక భాగంగా ఉంది. పిల్లలు నేర్చుకుంటున్నారు, నాలెడ్జ్ వాళ్ళకి బాగానే ఉంది. అయినా ఆ నాలెడ్జ్ని ఉపయోగించి అమల్లోకి తెచ్చి వాళ్ళు సరైన ఆహారాన్ని తినాలండి.
1: మరి ఇటువంటి సరైన సమతుల ఆహారాన్ని తీసుకోకుండా పెరిగే ఈ యవ్వన దశలో ఉన్న పిల్లల్లో ఎటువంటి పోషకాహార లోపాలకి వాళ్ళు గురవుతారండి?
2: చాలామంది పోషకాహార లోపం అన్నది చాలామంది యవ్వన దశలో ఉన్న పిల్లల్లో మనం చూస్తూనే ఉంటాం. ముఖ్యంగా స్కూల్స్లో వెళ్ళి చూస్తే ఒక 30 మంది పిల్లలు ఉంటే కనీసం 10 మందికి రక్తహీనత ఉంటుంది, అనీమియా కనిపిస్తుంది. మళ్ళీ 100లో ఇద్దరికి, మన దేశంలో కూడా అది ఉంది, 100లో ఇద్దరికి ఊబకాయం, ఒబేసిటీ అన్నది కనిపిస్తుందండి. అనీమియా అనేది ఇనుము లోపం వల్ల ఉంది. అనీమియా ఉన్న పిల్లల్లో ఋతుస్రావం కూడా క్రమంగా జరగదు. చదువు మీద కూడా వాళ్ళు శ్రద్ధ చూపలేరు, నీరసంగా ఉంటారు, ఏ పని మీద శ్రద్ధ లేకుండా నిద్రపోతూ ఉంటారు. ఇలా ఆహారం పట్ల శ్రద్ధ, సరైన సమయానికి తినడం, ఇనుము అధికంగా ఉన్న ఆహారం తీసుకోవడం, ఇవన్నీ చేస్తే అనీమియాని అరికట్టగలం.
1: మరి ఊబకాయం కూడా వస్తుందని చెప్పేసి అన్నారు.
2: అవునండి, యవ్వన దశలో ఉన్న బాలబాలికలకి పెరిగే శారీరక మార్పుల్ని చూసి వాళ్ళు ఆందోళన పడతారు. అరే, నేను ఎక్కువగా వెయిట్ పుట్టాన్ అవుతున్నాను అనేసి అనుకుని వాళ్ళు మానసికంగా ఆందోళన పడి తినడం మానేస్తారు. ఆ తిన్న కొద్దిగా ఏం చేస్తారంటే జంక్ ఫుడ్స్ తిని అందువల్ల ఊబకాయానికి గురవుతారండి. నేనేమి తినను, అయినా లావవుతున్నాను అని వాళ్ళు ఎక్కువ అంటుంటారు. మనం వింటుంటాం పిల్లల్లో, ఏవి తినకపోతేనే లావవుతారు. అన్ని పోషక విలువలు ఉన్న సరైన సమతులమైన ఆహారాన్ని తింటే ఈ ఊబకాయాన్ని అరికట్టగలం.
1: అది ఈ మధ్య కాలంలో మనకి టెక్నాలజీ అనేది కూడా బాగా పెరిగిపోయింది. ఈ టెక్నాలజీ పెరగడం వల్ల శారీరక శ్రమ అనేది తగ్గిపోతుంది.
2: అవును.
1: మరి ఇప్పుడు టీవీ కానీ మొబైల్స్ కానీ వీటి ప్రభావం ఈ ఊబకాయం మీద ఏదైనా ప్రభావం చూపుతుందంటారా?
2: ఉంటుందండి, ఖచ్చితంగా ఉంటుంది. టీవీ మొబైల్స్ ప్రభావం, అందులో వచ్చే అడ్వర్టైజ్మెంట్ ప్రభావం కూడా ఈ జంక్ ఫుడ్స్, ఎంటీ క్యాలరీస్ ఉన్న ఫుడ్స్ ఎక్కువగా తిని ఊబకాయానికి గురవుతారు. వాళ్ళు ఏంటంటే సినిమా చూస్తూ, మొబైల్లో మాట్లాడుతూ బింజ్ ఈటింగ్ అనేది చేస్తారు. బింజ్ ఈటింగ్ అంటే ఏంటంటే ఒక సమయం వేళాపాల లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు ఇలా ఫోన్ మాట్లాడుతూ టీవీ చూస్తూ ఏదో ఒకటి తింటూనే ఉంటారు ఎల్లప్పుడు. అది కూడా ఊబకాయానికి ఒక కారణం అండి.
1: ఇంకా ఎటువంటి ఆహారపు రుగ్మతలు ఈ కిశోర బాలికలలో కనిపిస్తూ ఉంటాయి మనకి?
2: ముఖ్యంగా 2 రకాల ఆహార రుగ్మతలు అంటే ఈటింగ్ డిజార్డర్స్ ఈ పిల్లల్లో కనిపిస్తాయండి మనకి. ఒకటేమో అనోరెక్సియా నర్వోజా అంటారు, ఇంకోటి బులేమియా నర్వోజా అంటారు. ఈ అనోరెక్సియా నర్వోజా అంటే ఆకలి లేకపోవడం. బరువు తగ్గాలని ఒకటే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేస్తారంటే ఫాస్టింగ్, ఉపవాసాలు చేస్తారు, సరిగ్గా తినరు, అతి తక్కువగా తింటారు, ఎక్కువగా వ్యాయామం చేస్తుంటారు. ఇవన్నీ చేసి వాళ్ళు ఉండవలసిన బరువు కన్నా అతి తక్కువ బరువు ఉండి కుపోషణకు, లోపపోషణకు గురవుతారు. ఇటువంటి ఈటింగ్ డిజార్డర్ని అనోరెక్సియా నర్వోజా అంటారన్నమాట. ఎంతో సన్నగా కనిపించాలని వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటే ఆ ప్రయత్నంలో వాళ్ళు తినడం మానేస్తారన్నమాట. ఇంకా 2వ డిజార్డర్ ఏంటంటే బులిమియా నర్వోజా. ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా బరువు గురించి చాలా ఆలోచిస్తారు. వాళ్ళకి ఆహారం మీద కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది, తినాలనుకుంటారు, అందుకని ఎక్కువ తినేస్తారు. వేళ కాని వేళల్లో అంతా తింటారు, కానీ తిన్న తర్వాత పశ్చాత్తాపపడి ఏం చేస్తారు అంటే వాంతి చేసుకుంటారు, బలవంతంగా అవన్నీ బయటకు తెచ్చుకుంటారన్నమాట. ఇది కూడా ఒక సమస్య. అంటే మన దేశంలో ఎక్కువగా ఇది చూడము, అనోరెక్సియా నర్వోజా అన్నది ఎక్కువగా కనిపిస్తుంది. బట్ ఈ మధ్య కాలంలో కొంతమందిలో ఈ సమస్య కూడా ఉందన్నమాట. అన్నిటికీ కారణం ఏంటంటే వాళ్ళు ఒక బాడీ గురించి ఇమేజ్, సన్నగా కనిపించాలి అని ఒకే ఒక ప్రయత్నంతో అలా చేస్తుంటారు. అదండి, ముఖ్యంగా ఈ యవ్వన దశలో ఉన్న బాలికలు నేను వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నానంటే శరీరంలో జరిగే మార్పుల్ని అంగీకరించాలి. ఆ మార్పులకి సరైన పోషకాహారం కావాలని గ్రహించి మంచి ఆహారపు అలవాటుని ఏర్పరచుకొని మంచి పోషక విలువలు ఉన్న ఆహారం తింటే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు.
1: మరి ఈ మధ్య ఈ కిషోర బాలికల్లో ఈ శరీరంలో వచ్చే మార్పుల పట్ల వాళ్ళు తీసుకోవాల్సిన ఆహారం పట్ల అవగాహన పెంచడానికి ప్రభుత్వం ఏమైనా కొన్ని పథకాలు ప్రవేశపెట్టిందా? అటువంటి పథకాలు ఏమైనా ఉన్నాయా?
2: కొన్ని పథకాలు ఉన్నాయి, ప్రభుత్వం అమల్లోకి కొన్ని పథకాలు తెచ్చింది. ఒకటి ఏంటంటే విప్స్ అని ఒక ప్రోగ్రాం ఉందండి, కిషోర బాలికల కోసమే ఈ ప్రోగ్రాం. వీక్లీ ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ సప్లిమెంటేషన్, విప్స్ అంటే ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ద్వారా ఇది అమలు చేయబడుతుంది. 10 నుంచి 19 వయసు ఉన్న బాలబాలికలకి వారానికి ఒకసారి ఈ ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ ఇస్తారండి. 100 మిల్లీగ్రాములు ఐరన్ అంటే ఫెర్రస్ సల్ఫేట్, మంచి అబ్జార్బబుల్ ఫామ్లో ఉంటుంది ఫెర్రస్ సల్ఫేట్. మళ్ళీ 0.5 మిల్లీగ్రామ్స్ ఫోలిక్ యాసిడ్, ఇవి రెండు కాంబినేషన్లో ఉన్న టాబ్లెట్స్ ఇస్తారు. ఇంకో ప్రోగ్రామ్ ఏంటంటే సభల అనే ఒక ప్రోగ్రాం ఉందండి. ఈ సభల ప్రోగ్రాంలో కూడా అందులో 600 క్యాలరీలు తర్వాత 18 నుంచి 20 గ్రాములు ప్రోటీన్స్ మినరల్స్ ఉన్న ఆహారం ఇస్తారు. ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ మాత్రలు ఇస్తారు. రెగ్యులర్ హెల్త్ చెకప్ జరుపుతారు. న్యూట్రిషన్ ఎడ్యుకేషన్ కూడా వాళ్ళకి అందిస్తారు. అలా ఒక ప్రోగ్రాం ఉంది. తర్వాత నేషనల్ రూరల్ హెల్త్ మిషన్లో కూడా ఈ అడాలసెంట్ రీప్రొడక్టివ్ అండ్ సెక్షువల్ హెల్త్ ప్రోగ్రామ్ అని ఉంటుంది. అందులో కూడా వాళ్ళకి పోషకాహార విలువల్ని చెప్తారు, న్యూట్రిషన్ ఎడ్యుకేషన్ చేస్తారు. నేషనల్ న్యూట్రిషన్ మిషన్ ద్వారా కూడా ఇలా వాళ్ళ పోషకాహారం పట్ల వాళ్ళకి అవగాహన కల్పిస్తారండి. ఇలా కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి.
1: కాబట్టి ఈ దశలో ముఖ్యంగా అంటే ఈ కిషోర బాలికల దశ అంటే 11 సంవత్సరాల వయసు నుంచి 18 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్న బాలికలు కానీ బాలురు కానీ వాళ్ళు తీసుకోవాల్సిన ఆహార నియమాలు, ఎటువంటి ఆహారాలు తీసుకోవాలి, వాళ్ళ శరీరంలో వచ్చే మార్పుల్ని అంగీకరించి వాటిని సాధారణంగా అవి సాధారణమైనవి అని చెప్పేసి అంగీకరించేసి వాళ్ళు తీసుకునే ఆహారాన్ని సరైన సమతుల ఆహారం కనుక వాళ్ళు తీసుకున్నట్లయితే వాళ్ళు శారీరకంగా దృఢంగా ఉండటమే కాకుండా మానసికంగా కూడా బలంగా ఉండటానికి ఎంతో ఉపయోగపడుతుంది
2: అంటారు.
1: ధన్యవాదాలు.
2: థ్యాంక్ యూ అండి.
0: మీరు ఇంతవరకు కిషోర బాలికల ఆహారపు అలవాట్లు డాక్టర్ కె లక్ష్మి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు.
3: Yes, ఆ వైబ్ వినిపిస్తుందా? తరాలను టచ్ చేసిన స్వరం, కాలాన్ని దాటిన కనెక్షన్,
4: 90 ఏళ్ల అద్భుత ప్రయాణంతో వచ్చేస్తోంది
3: ఆకాశవాణి స్వర సంధ్య మ్యూజికల్ కాన్సర్ట్.
4: ఇది కేవలం సెలబ్రేషన్ కాదు,
3: ఇదొక వైబ్, ఇదొక మెమరీ,
4: ఇది మన కల్చర్ కి కనెక్ట్.
3: మ్యూజిక్ ఉంటుంది, బీట్ ఉంటుంది,
4: ఉత్సాహం ఊపందుకుంటుంది,
3: మనందరం కలిసి చేసే ఓ గ్రాండ్ సెలబ్రేషన్ ఉంటుంది.
4: ఇంకెందుకు ఆలస్యం? ఈ ప్రత్యేక వేడుకకు తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రం వేదిక దగ్గరికి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో ఫుల్ ఎనర్జీతో వచ్చేసేయండి.
3: ఈ స్టేజ్ మీద వినిపించేది కేవలం స్వరం కాదు,
4: 90 ఏళ్ల చరిత్ర,
3: 90 ఏళ్ల అనుబంధం,
4: 90 ఏళ్ల మన కథ.
3: సో తుమ్మలపల్లిలో ఈ ఆదివారం సాయంత్రం కలుద్దామా?
4: ఆకాశవాణి 90 ఏళ్ల సంబరాన్ని కలిసి సెలబ్రేట్ చేద్దాం.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి 102.2 వ్యవసాయ సూచనలు.
1: పండ్లు కూరగాయ పంటల్లో వైరస్ తెగుళ్ల యాజమాన్యాన్ని గురించి తెలుసుకుందాం. ఇటీవల బొప్పాయి, ఖర్బూజా, దోస ఇటువంటి పండ్ల రకాలకు, అలాగే టమాటో, మిరప, బెండ చిక్కుళ్ళు, తీగజాతి కూరగాయల్లో అనేక రకాలైన వైరస్లు వివిధ పేర్లతో పంట మొక్కల్ని ఆశించి తీవ్రమైన నష్టాన్ని కలగజేస్తున్నాయి. ఈ వైరస్ తెగుళ్ల వల్ల పంటల్లో 25 నుండి 75% వరకు పంట దిగుబడులు కోల్పోతున్నారు. వైరస్ తెగులు ఆశించిన పంటను కాపాడుకునేందుకు రైతులు విపరీతంగా పురుగు మందులు, తెగుళ్ల మందులు పిచికారీ చేసినా కూడా లాభం కనిపించట్లేదు. వాస్తవానికి వైరస్ తెగులను పూర్తిగా నిర్మూలించడం లేదా నివారించడానికి ఇప్పటి వరకు మందులు ఎక్కడా లేవు. ఈ వైరస్ తెగులు పంటకి సోకకుండా నియంత్రించటం లేదా నిరోధించటం మాత్రమే మనం చేయగలం. పంటకు ఈ తెగులు సోకిన తర్వాత పూర్తిగా నివారించలేం లేదా నిర్మూలించలేం. ఈ క్రమంలో వైరస్ తెగుళ్ళు రైతు సాగు చేసిన పంటలకి సోకకుండా నియంత్రించాలంటే మొదట ఈ వైరస్ గురించిన అవగాహన అనేది ఉండాలి. వైరస్ అనేది అతి సూక్ష్మమైన ప్రోటీన్ కవచం కలిగిన ఏకకణ జీవులు. వీటిని మన కంటితో కానీ సాధారణ మైక్రోస్కోప్తో కానీ చూడలేము. కేవలం ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ద్వారా మాత్రమే వీటిని చూడగలం. ఇవి స్వతహాగా వృద్ధి చెందవు. వైరస్ కణాలు విభజనకు, వృద్ధి చెందడానికి మొక్కల జీవకణాలు తప్పనిసరిగా అవసరం. మొక్కల్లో ఈ వైరస్ కణాలు వృద్ధి చెందుతూ మొక్కల జీవకణాలపై దాడి చేసి వ్యాధులు లేదా తెగుళ్ళు కలగజేస్తాయి. ఈ వైరస్లు ఒక మొక్క నుంచి మరో మొక్కకు స్వతహాగా వ్యాప్తి చెందవు. వైరస్లు వ్యాధి సోకిన మొక్కల నుండి ఆరోగ్యమైన మొక్కలకు ఆకులపైన, రెమ్మలపైన ఏర్పడిన గాయాల ద్వారా, వ్యవసాయ పనిముట్ల ద్వారా, పొలంలో తిరిగేటప్పుడు రైతులు కాళ్ళు చేతుల రాపిడి ద్వారా, రసం పీల్చే పురుగులైన తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక పురుగులు, తామర పురుగులు, నులి పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతాయి. వైరస్ కలిగిన మొక్కలతో ఆరోగ్యమైన మొక్క రాపిడి జరిగినప్పుడు కూడా వైరస్ వ్యాపిస్తుంది. ఈ వైరస్లు మొక్క చనిపోయే వరకు మొక్క జీవకణాల్లోనే ఉండి మొక్కలకి హాని చేస్తాయి. వైరస్ సోకిన మొక్కలపై రసం పీల్చే పురుగులు ఆశించి వాటి ఆకుల్లో రసం పీలిస్తే వైరస్ కణాలు రసం ద్వారా పురుగుల శరీరంలోకి ప్రవేశిస్తాయి. తిరిగి ఈ పురుగులు ఆరోగ్యంగా ఉన్న మొక్కల నుండి రసాన్ని పీల్చినప్పుడు పురుగుల నోటి భాగాల ద్వారా ఈ వైరస్లు ఆరోగ్యవంతమైన మొక్కలకు వ్యాపిస్తాయి. అలాగే రైతులు వైరస్ తెగులు సోకిన మొక్కల్ని రాపిడి ద్వారా తాకి తిరిగి ఆరోగ్యమైన మొక్కల్ని తాకినప్పుడు కూడా రాపిడి ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుంది. పంట లేనప్పుడు వైరస్లు పొలం లోపల లేదా పొలం గట్టు మీద పెరుగుతున్న కలుపు మొక్కల్లో వృద్ధి చెందుతాయి. వైరస్ కణాలు ఎండిపోయిన మొక్కల కణజాలంలో జీవించలేవు, అంతరిస్తాయి. పొలంలో తిరిగి వైరస్లకు అనువైన పంటలు సాగు చేసినప్పుడు కలుపు మొక్కల్లోని వైరస్లు తిరిగి పంట మొక్కలకి వ్యాప్తి చెంది పంటలకి నష్టాన్ని కలిగిస్తాయి. మొక్కల్లో వైరస్ తెగుళ్ల లక్షణాలు ప్రస్ఫుటంగా, వైవిధ్యంగా, సులభంగా గుర్తుపట్టే విధంగా ఉంటాయి. వైరస్ ఆశించిన మొక్కల్లో లేత ఆకులు చిన్నవిగా పసుపు రంగుగా మారి పాలిపోయి కనిపిస్తాయి. కొన్ని మొక్కల్లో ఆకుల మీద అక్కడక్కడ పసుపు రంగు మచ్చలు కనిపిస్తాయి. ఆకుల మీద పసుపు చారలు ఏర్పడి గిడసబారి ఉంటాయి. ఆకుల ఈనెల మధ్య భాగం మందంగా ఉండి పెళుసుగా ఉంటాయి. ఆకులు ఈనెలతో సహా పసుపు రంగులోకి మారి గిడసబారుతాయి. మొక్క చివరి ఆకులు ఎండి చనిపోయినట్లుగా కనిపిస్తాయి. ఆకులు ముడతలు పడి ముడుచుకొని బంతిలాగా మారుతాయి. వైరస్ ఆశించిన మొక్కల్లోని ఆకుల్లో ఆకుపచ్చని ప్రాంతాలు కృంగి కనిపిస్తాయి. ఆకులు గరుగ్గా మారి అంచుల వైపుకు ముడుచుకొని నిక్కబొడుచుకొని కనిపిస్తాయి. ఆకులు చిన్నగా ఉండి ఆకుపచ్చ రంగు కోల్పోవడం వల్ల మొక్కలో ఆహారోత్పత్తి తగ్గి మొక్కలు నీరసించిపోతాయి. వైరస్ ఆశించిన మొక్కల్లో లేత ఆకులు చిన్నగా మారి పైకి కిందకి ముడుచుకొని వికారంగా మారుతాయి. మొక్కల్లో పెరుగుదల లోపించి కణుపుల మధ్య దూరం తగ్గి గిడసబారి పూత రావడం, కాయ కట్టడం తగ్గుతుంది. గొడ్డు చెట్లుగా మారచ్చు. కాయలు సాధారణ ఆకారాన్ని కోల్పోయి సైజు తగ్గుతుంది. కాయల మీద గుండ్రని వలయాలు లేదా రింగులు ఏర్పడతాయి. బొప్పాయి రింగ్ స్పాట్ వైరస్ తెగులు ఆశించిన మొక్కల్లో కాయలపై మధ్యభాగం ఆకుపచ్చగా ఉండి రింగులు వందల సంఖ్యలో ఉంటాయి. వీటి వల్ల నాణ్యత లోపించి మార్కెట్కి పనికిరావు. రైతులు సాగు చేయదలిచిన పంటలో వైరస్ తెగులను తట్టుకునే రకాలను అందుబాటులో ఉన్న ఉద్యాన శాఖ అధికారుల ద్వారా లేదా ఉద్యాన పరిశోధనా సంస్థల్లో శాస్త్రవేత్తల ద్వారా తెలుసుకుని వాటిని సాగు చేసుకుంటే తొలి దశలోనే ఈ తెగుళ్లను కొంతవరకు తప్పించుకోవచ్చు. ఉదాహరణకు టమాటోలో అర్క రక్షక్, అర్క సామ్రాట్, అర్క అనన్య రకాలు, బెండలో అర్క అనామిక, అర్క అభయ రకాలు, ఫ్రెంచ్ బీన్స్లో అర్క అర్జున్ రకాలు వైరస్ తెగుళ్లని తట్టుకుంటాయి. తోటలని సాగు చేసేందుకు ఎంచుకునే పొలం చుట్టుపక్కల లేదా పరిసరాల్లో వైరస్ తెగులు సోకిన తోటలు లేదా మొక్కలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ఆ తోటల్లోని వైరస్ ఆశించిన మొక్కల నుండి కొత్త తోటలకి వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. ఒకే పొలంలో ప్రతి సంవత్సరం ఎక్కువ కాలం ఒకే పంటని వేయడం వల్ల వైరస్ వృద్ధి ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల పంట నష్టం ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా పంట మార్పిడి పద్ధతిని పాటించాలి. పంటలు లేని సమయంలో వైరస్లు పొలాల గట్లపైన ఉన్న కలుపు మొక్కల్లో వృద్ధి చెందుతాయి. పొలంలో పళ్ళు లేదా కూరగాయలు సాగు చేసే ముందు పొలం గట్లపైన, పొలం చుట్టుపక్కల కలుపు మొక్కలు లేకుండా శుభ్రంగా కలుపు నివారణ చర్యల్ని చేపట్టాలి. దీనివల్ల పంటకు ఇతర చీడపీడల సమస్య చాలా వరకు తగ్గుతుంది. సాగు చేయదలిచిన పొలానికి విరివిగా సేంద్రీయ ఎరువును, ఎకరానికి 200 కిలోల వేపపిండిని ట్రైకోడెర్మా విరిడి జీవ నియంత్రణ మందుతో కలిపి ఉపయోగించడం వల్ల పంటకు చీడల బెడద చాలా వరకు తగ్గుతుంది. పొలంలో నారు మొక్కలు నాటే ముందు ఎకరానికి 10 కిలోల కార్బోఫ్యూరన్ 3G గుళికల పురుగు మందును బోదల్లో వేసుకోవడం వల్ల తొలి దశ నుంచే వైరస్ను వ్యాప్తి చేసే రసం పీల్చే పురుగుల తాకిడిని నివారించవచ్చు. మొక్కలు నాటే ముందు బోదలపై పరిచే మల్చింగ్ షీట్ సూర్యరశ్మికి మెరిసేదాన్ని ఎంచుకుంటే రసం పీల్చే పురుగుల బెడద చాలా వరకు తగ్గించవచ్చు. పళ్ళు లేదా కూరగాయలు సాగు చేసే పొలం చుట్టూ గట్ల వెంబడి మొక్కలు నాటే 15 రోజుల ముందు అవిసె గింజలు 2 వరుసలు, మొక్కజొన్న 2 నుంచి 3 వరుసలు కంచి పంటగా సాగు చేసుకోవడం వల్ల రసం పీల్చే పురుగులు బయట నుండి తోటలోపలికి రాకుండా రక్షణ వలయంగా ఉపయోగపడుతుంది. ప్రస్తుతం చాలామంది రైతులు నారు మొక్కల్ని ప్రైవేట్ నర్సరీల నుంచే తెచ్చుకుంటున్నారు. కాబట్టి నారు మొక్కలను రసం పీల్చే పురుగులు చొరబడని 40 సైజు కలిగిన మెష్ నెట్ హౌస్లో పెంచితే తెగుళ్ళు లేని ఆరోగ్యమైన నారుని కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ విషయంలో రైతులు ఏమాత్రం రాజీ పడినా వైరస్ తెగుళ్ల బారి నుండి తప్పించుకోలేరు. సొంతంగా నారు పెంచుకునే రైతులు విధిగా విత్తనాలకు ఇమిడాక్లోప్రిడ్, ట్రైసోడియం ఆర్థోఫాస్ఫేట్తో విత్తన శుద్ధి చేసుకోవాలి. దీనివల్ల రసం పీల్చే పురుగులను, విత్తనం ద్వారా వ్యాపించే వైరస్లను నివారించవచ్చు. నారు మొక్కల్ని పొలంలో నాటే 2 నుండి 3 రోజుల ముందు ఇమిడాక్లోప్రిడ్ లేదా అసిటమిప్రిడ్ మందు ద్రావణం నారు మొక్కల మీద పిచికారీ చేయడం వల్ల వైరస్ను వ్యాప్తి చేసే రసం పీల్చే పురుగులను నివారించవచ్చు. పొలంలో వైరస్ను వ్యాప్తి చేసే రసం పీల్చే పురుగుల ఉధృతిని తగ్గించేందుకు జిగురు పూసిన నీలం రంగు అట్టలు, పసుపు రంగు అట్టల్ని ఎకరానికి 25 చొప్పున ఉంచితే మంచి ఫలితాలు కనిపిస్తాయి. రైతులు తోటను ప్రతిరోజు నిశితంగా పరిశీలిస్తూ ఎక్కడైనా వైరస్ సోకిన మొక్కని గనుక గమనిస్తే వెంటనే అవి ఇతర మొక్కలకు తగిలి రాపిడి కాకుండా జాగ్రత్తగా వాటిని పెరికి కాల్చేయాలి. తోటలో వైరస్ లక్షణాలున్న మొక్కల్ని గమనించినా లేదా రసం పీల్చే పురుగుల ఉనికిని గమనించినా వెంటనే వాటి నివారణకు థయోమిథాక్సామ్ లీటర్ నీటికి 0.2 గ్రాములు లేదా ఎమిడాక్లోప్రిడ్ లీటర్ నీటికి 0.3 గ్రాములు లేదా అసిటమిప్రిడ్ లీటర్ నీటికి 0.3 గ్రాముల మందు ద్రావణాన్ని పిచికారీ చేయాలి. కాపుకొచ్చిన మొక్కల్లో వైరస్ వల్ల పచ్చదనం కోల్పోయి పాలిపోయిన ఆకుల్లో ఆహారోత్పత్తిని మెరుగుపరిచి మొక్కల్లో కాయల దిగుబడి నాణ్యత పెంచేందుకు లీటర్ నీటికి 10 గ్రాముల యూరియా, 3 గ్రాముల ఫార్ములా 4 సూక్ష్మ పోషక మిశ్రమాన్ని కలిపి అవసరాన్ని బట్టి 4 రోజుల వ్యవధిలో 2 నుండి 3 సార్లు పిచికారీ చేయాలి.
0: వ్యవసాయ సూచనలు విన్నారు.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి 102.2. సమయం 7 గంటలు.
1: తరం మారింది శ్రీ చైతన్య సిద్ధ.

ఆకాశవాణి టాప్ గ్రేడ్ కళాకారులు ప్రతిష్టాత్మక సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత శ్రీ వెనుకొండ సుబ్రహ్మణ్యం గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ నన్నం మధుగారు. ఈ కార్యక్రమం విజయవాడ కేంద్ర సమర్పణ. 8:40 తెలుగులో వార్తలు విశాఖపట్నం కేంద్రం నుండి, 8:30 తెలుగులో వార్తలు విశాఖపట్నం కేంద్రం నుంచి, 8:40 దేశభక్తి గీతం, 8:45 విజయవాడ ఏ మీటర్ ద్వారా ప్రసారాలు, 11:10 ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి. ప్రసార వివరాలు విన్నారు. ఇప్పుడు విందాం ఒక పాటను.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు తెలంగాణ, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. అనేక అభివృద్ది ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేస్తారు. భారతీయ జనతా పార్టీ నాయకుడు శుభేందు అధికారి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుకు తమకు 120 మంది సభ్యుల మద్దతు లభించిందని టీడీపీ అధినేత జోసెఫ్ విజయ్ గవర్నర్ తెలియజేశారు. అత్యాధునిక అగ్ని క్షిపణిని మన దేశం పరీక్షార్థం విజయవంతంగా ప్రయోగించింది. ఐపీఎల్ క్రికెట్లో ఇంకొద్దిసేపట్లో జైపూర్లో ప్రారంభమయ్యే మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ గుజరాత్ టైటన్స్తో తలపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు తెలంగాణలో సుమారు 1535 కోట్ల రూపాయల విలువైన కీలక రైల్వే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తారు. రైల్వే మార్గాల సామర్థ్యాన్ని పటిష్టం చేయడానికి, రద్దీని తగ్గించేందుకు 118 కిలోమీటర్ల కాజీపేట విజయవాడ మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్ట్, కాజీపేట రైల్ అండర్పాస్ ప్రారంభోత్సవంతో సహా పలు కార్యక్రమాల్లో ప్రధాన

0: మంత్రి పాల్గొంటారు. సుమారు 1530 కోట్ల రూపాయల విలువైన ఈ ప్రాజెక్టులు కాజీపేట విజయవాడ మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టుకి చెందినవి. వివిధ సెక్షన్లున్నాయి. ఈ ప్రాజెక్టు అత్యంత రద్దీగా ఉండే గ్రాండ్ ట్రంక్ కారిడార్లో లైన్స్ సామర్థ్యాన్ని పెంచుతుంది. దీనివల్ల రైళ్ల వేగవంతమైన రాకపోకలతో రద్దీ తగ్గుతుంది, సమయ పాలన మెరుగుపడుతుంది. ఈ ప్రాంతంలో సరుకు రవాణాకు కూడా ఊతం లభించనుంది. హైదరాబాద్ బలర్షా విజయవాడ వైపు ఏకకాలంలో రైళ్ల రాకపోకలను అనుమతించడం ద్వారా కాజీపేట్ జంక్షన్ వద్ద రద్దీని తగ్గించి రైల్ అండర్ పాస్ కూడా ప్రధానమంత్రి జాతికి అంకితం చేస్తారు. సాయంత్రం సికింద్రాబాద్ లోని ప్యారేడ్ గ్రౌండ్స్ లో జరిగే బహిరంగ సభలో ప్రధానమంత్రి పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. రేపు ఒకరోజు పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి బెంగళూరు వెడతారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ 45వ వార్షికోత్సవ వేడుకలకు వ్యవస్థాపకులు శ్రీ శ్రీ శ్రీ రవిశంకర్ 70వ జన్మదిన వేడుకలకు ఆయన హాజరవుతారు. ఈ సందర్భంగా ఆశ్రమ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన ధ్యాన మందిరం, ధ్యానశాలను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. హెచ్ఏఎల్ విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత పశ్చిమ బెంగాల్ అస్సాం ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయానికి గుర్తింపుగా కర్ణాటక రాష్ట బీజేపీ నాయకులు ప్రధానమంత్రిని సన్మానిస్తారు. రేపటి నుంచి 2 రోజుల పాటు గుజరాత్ లో కూడా నరేంద్ర మోదీ పర్యటిస్తారు. తన పర్యటనలో 2వ రోజైన ఎల్లుండి సోమనాథ్ ఆలయ పునరుద్దరణ 75వ వార్షికోత్సవాన్ని పునరుస్కరించుకుని నిర్వహించనున్న సోమనాథ్ అమృత్ మహోత్సవంలో మోదీ పాల్గొంటారని ప్రధానమంత్రి కార్యాలయం తెలియజేసింది. ఈ వేడుకల భాగంగా ప్రధానమంత్రి పలు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విశేష్ మహాపూజలో పాల్గొన్న అనంతరం ఆలయ పతాకావిష్కరణ, కుంభాభిషేక క్రతువులు నిర్వహిస్తారు. సోమనాథ్ గొప్ప వారసత్వాన్ని, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను చాటి చెప్పే విధంగా ఒక స్మారక స్టాంపును, నాణ్యాన్ని విడుదల చేస్తారు. తన పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి వడోదరా కూడా సందర్శిస్తారు. అక్కడ ఆయన సర్దార్ ధామ్ హాస్టల్ను ప్రారంభించి ప్రసంగిస్తారు. ఈ ప్రాజెక్టులో 1000 మందికి పైగా బాలురు బాలికలకు వేర్వేరుగా వసతి సౌకర్యాలతో పాటుగా సెంట్రల్ డైనింగ్ హాల్, లైబ్రరీ, ఆడిటోరియం వంటి అనేక సదుపాయాలు ఉన్నాయి. దేశ రాజధాని ప్రాంతం ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ సిఏక్యూఎం ఒక ప్రత్యేక తనిఖీ డ్రైవ్ నిర్వహించింది. ఈ తనిఖీలో ప్రధానంగా రోడ్లపై కనిపిస్తున్న ధూళి స్థాయిని అంచనా వేయడం, నగరంలో రోడ్ల శుభ్రత, ఊడ్చే పనులను సమీక్షించడంపై దృష్టి సారించారు. నోయిడా అథారిటీ పరిధిలోని 46 రోడ్డు మార్గాలను కవర్ చేస్తూ మొత్తం 19 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ఈ తనిఖీల్లో పాల్గొన్నాయని పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ నేపథ్యంలో మెకనైజ్డ్ స్వీపింగ్, నీటిని చల్లడం, పేరుకుపోయిన నిర్మాణ వ్యర్థాలను సకాలంలో తొలగించడం ద్వారా ధూళి నివారణ చర్యలను ముమ్మరం చేయాలని కమిషన్ సంబంధిత అధికారులను ఆదేశించింది. వాయు కాలుష్యంలో హాట్స్పాట్స్ను గుర్తించడానికి, స్థానిక కాలుష్యం కారణాలను తగ్గించడానికి కొనసాగుతున్న ప్రయత్నాల్లో భాగంగా ఢిల్లీ దేశ రాజధాని ప్రాంతమంతటా ఆపరేషన్ క్లీనర్ డ్రైవ్లు కొనసాగుతాయని కూడా కమిషన్ తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HBD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. పశ్చిమ బెంగాల్లో తొలి బీజేపీ ప్రభుత్వానికి సారథ్యం వహిస్తూ భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష నేత శుభేందు అధికారి ఈరోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కోల్కతాలోని బ్రిగేడ్ పెరేడ్ గ్రౌండ్స్లో వైభవంగా జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ఆర్ఎన్ రవి ఆయనతో ప్రమాణం చేయించారు. ముఖ్యమంత్రితో పాటు 5 కేబినెట్ మంత్రులకు కూడా ప్రమాణ స్వీకారం చేశారు.
1: আমি শুভেন্দু অধিকারী ঈশ্বরের নামে শপথ করিতেছি যে বিধি দ্বারা স্থাপিত ভারতের সংবিধানের প্রতি আমি অকৃত্রিম নিষ্ঠা ও আনুগত্য পোষণ করিব। আমি ভারতের সার্বভৌমত্ব ও অখণ্ডতা রক্ষা করিব।
0: দিলীপ ঘোষ, অগ্নিমিত্রা পাল, অশোক কীর্তনিয়া, নিশিত প্রামাণিক, সুধীর রাম তুডু మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు 13వ తేదీన విధానసభలో ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఎన్డీఏ బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బీజేపీ అధ్యకుడు నితిన్ నవీన్, బీజేపీకి చెందిన ఇతర ప్రముఖ నాయకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 2026 పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ 207 స్థానాలు గెలుచుకోగా గత 15 రాష్ట్రాన్ని పాలించిన తృణమూల్ కాంగ్రెస్ 80 స్థానాలకు పరిమితమైంది. తమిళనాడులో సి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తమకు 120 మంది ఎమ్మెల్యేల మద్దతుందని ప్రకటించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో

0: 108 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించిన తమిళక వెట్రి కళగం, 234 మంది సభ్యులున్న తమిళనాడు అసెంబ్లీలో ప్రభుత్వం అవసరం చేయడానికి అవసరమైన 118 మెజారిటీ మార్కును చేరుకోవాల్సి ఉంది. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు వీసీకే, ఐయుఎంఎల్ పార్టీలు తమకు బేషరతు మద్దతు ప్రకటించాయని టీవీకే తెలియజేసింది. చెన్నైలో విలేకరులతో మాట్లాడుతూ టీవీకే నాయకుడు ఆధవార్జున, విడుదలై చిరుదైగల్ కచ్చి వీసీకే తమ పార్టీకి మద్దతు తెలియజేసిందని, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ కూడా విజయ్ నేతృత్వంలోని పార్టీకి మద్దతుంటుందని హామీ ఇచ్చిందని తెలియజేశారు. 2 నియోజకవర్గాల నుంచి గెలుపొందిన విజయ్ ఒక స్థానానికి రాజీనామా చేయవలసి ఉంటుంది. దానివల్ల టీవీకే బలం 107కి తగ్గుతుంది. ఒడిశాలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుండి ఎంఐఆర్వీ మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటెడ్ రీఎంట్రీ వెహికల్ వ్యవస్థ కలిగిన అత్యాధునిక అగ్ని క్షిపణిని పరీక్షార్థం భారత్ నిన్న విజయవంతంగా ప్రయోగించింది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో సుదూర భౌగోళిక ప్రాంతాల్లో విస్తరించి ఉన్న వివిధ లక్ష్యాలను ఛేదించేలాగా మల్టిపుల్ పేలోడ్స్తో ఈ క్షిపణిని పరీక్షించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ సోషల్ మీడియాలో తెలియజేసింది. ఎంఐఆర్వీ సామర్థ్యం కలిగిన అగ్ని క్షిపణిని విజయవంతంగా పరీక్షించినందుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, డిఆర్డీఓ, భారత సైన్యం, రక్షణ పరిశ్రమ వర్గాలను అభినందించారు. పాకిస్తాన్ మానవ హక్కుల మండలి ఈరోజు పెట్రోలియం ఉత్పత్తుల ధరల పెంపును తీవ్రంగా ఖండించింది. దీన్ని ప్రజలపై జరిగిన ప్రత్యక్ష దాడిగా అభివర్ణించింది. పాకిస్తాన్ ప్రభుత్వం పెట్రోల్ ధరను లీటర్కు 14.92 రూపాయలు, హైస్పీడ్ డీజిల్ ధరను లీటర్కు 15 రూపాయలు మెరవించిన నేపథ్యంలో ఈ విమర్శలు వెలువడ్డాయి. సవరించిన ధరలు ఇవాళ నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో ప్రస్తుతం పెట్రోల్ ధర లీటర్కు 415 పాకిస్తాన్ రూపాయలకు చేరగా డీజిల్ ధర కూడా లీటర్కు 415 రూపాయలుగా ఉంది. పెంచిన ధరలను తక్షణమే ఉపసంహరించుకోవాలని, ప్రజలకు ఊరట కల్పించాలని మానవ హక్కుల సంస్థ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఉన్నత వర్గాలు అనుభవిస్తున్న అనవసరమైన ప్రోత్సాహకాలను తగ్గించాలని కూడా మానవ హక్కుల మండలి డిమాండ్ చేసింది. హంటర్ వైరస్ వ్యాప్తికి గురై కెనరీ ఐలాండ్స్ వైపు వెడుతున్న ఒక క్రూయిజ్ షిప్ నుంచి 140 మందికి పైగా ప్రయాణికులను, సిబ్బందిని సురక్షితంగా తరలించే ప్రక్రియను పర్యవేక్షించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ అధిపతి ఈరోజు స్పెయిన్ చేరుకున్నారు. ప్రయాణికులు, సిబ్బంది, ఆరోగ్య నిపుణులు సురక్షితంగా ఓడదిగేలా పర్యవేక్షించేందుకు తాము స్పెయిన్ ప్రభుత్వ ఉన్నతాధికారులతో కలిసి టెనరిఫ్ ద్వీపానికి వెడుతున్నట్లు డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనోమ్ తెలియజేశారు. ఈ వైరస్ వ్యాప్తి కారణంగా ఇప్పటి వరకు 3 మరణించారు. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ గుజరాత్ టైటన్స్తో తలపడుతుంది. రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభమవుతుంది. నిన్న రాత్రి ఢిల్లీలో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ 8 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ను ఓడించింది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు తెలంగాణ, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. బీజేపీ నాయకుడు శుభేందు అధికారి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు తమకు 120 సభ్యుల మద్దతు లభించిందని టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ గవర్నర్ తెలియజేశారు. ఐపీఎల్ క్రికెట్లో ఇంకొద్దిసేపట్లో జైపూర్లో ప్రారంభమయ్యే మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు గుజరాత్ టైటన్స్తో తలపడుతుంది. 7:30 మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి 102.2.

0: ఈనాటి పంటసీమలు కార్యక్రమంలో వేసవి దుక్కులు ప్రాధాన్యత ఈ అంశం గురించి డాక్టర్ బి విజయలక్ష్మి గారితో పరిచయం వింటారు.
1: వేసవికాలం అనేసరికి రైతులందరికీ కూడా ఇది విశ్రాంతి సమయంగా భావిస్తూ ఉంటారు. కానీ ఈ మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే కనుక వారికి చాలా అవగాహన పెరిగిందనే మనం చెప్పుకోవాలి. ఈ భూములన్నీ కూడా నిస్సారం అయిపోవడం వల్ల రైతులందరూ కూడా వాళ్ల భూముల్ని వాళ్ళు బాగు చేసుకునే పనిలో ఈ వేసవికాలంలో కూడా ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తూ ఉన్నారు. ఈ వేసవికాలంలో ముఖ్యంగా భూములన్నీ కూడా ఖాళీగా ఉంటాయి కాబట్టి ఇటువంటి సమయాల్లో వాళ్ళు లోతు దుక్కులు చేసుకోవడం కానీ, అలాగే భూసార పరీక్షలు అవి చేయించుకోవడం కానీ, సాగునీటి పరీక్షలు చేయించుకోవడం కానీ, కొంతమంది రైతు సోదరులు అయితే వాళ్ళ భూమి సారాన్ని పెంచుకోవడానికి ఇటువంటి సమయాల్లో పచ్చిరొట్టె ఎరువుల్ని సాగు చేసి నేలలో కలయదున్నడం కానీ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఈరోజు మన స్టూడియోలో డాక్టర్ బి విజయలక్ష్మి గారు ఉన్నారు. వీరు బాపట్ల వ్యవసాయ కళాశాలలో పనిచేస్తూ ఉన్నారు. వీరిని అడిగి మనం అసలు ఈ వేసవి దుక్కుల యొక్క ప్రాధాన్యత ఏంటి, అసలు ఎందుకు దుక్కులు చేసుకోవాలి, దానివల్ల తర్వాత వేయబోయే పంటలకు ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. విజయలక్ష్మి గారు నమస్కారం అండి.
2: నమస్కారం.
1: ముఖ్యంగా అందరూ కూడా వేసవి దుక్కులు చేసుకుంటే చాలా లాభాలు ఉన్నాయి అని చెప్తూ ఉంటారు కదండి, అసలు ఈ వేసవి దుక్కులు అనేవి మనం ఎందుకు చేసుకోవాలి, దానివల్ల ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయంటారు?
2: ముఖ్యంగా వేసవి దుక్కులు చేయడం వల్ల ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేలని బాగా గుల్లపరిచి తొలకరిలో వర్షాలు పడినప్పుడు ఆ వర్షపు నీరు భూమిలోనికి ఇంకే విధంగా చేయడం అనేది వేసవి దుక్కు యొక్క ముఖ్యమైన ప్రధాన ఉద్దేశం. అంతేకాకుండా వేసవి దుక్కు చేయడం వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి. మొట్టమొదటిగా ఏంటంటే తొలకరి వర్షాలని సమర్థవంతంగా వినియోగించుకోవడం, ఇంకొకటి కలుపు జాతి మొండు జాతి అయినటువంటి గరిక తుంగ అటువంటి గడ్డలు అనేవి నేలలో ఎక్కువగా ఉండి ప్రతి పంటని ఆశిస్తూ ఉంటాయి. కాబట్టి అటువంటి మొండి జాతికి సంబంధించిన కలుపు మొక్కలు నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా పురుగులు కానీ లేకపోతే తెగుళ్ళు వాటి యొక్క శిలీంధ్రాలు అవన్నీ కూడా సమర్థవంతంగా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా భూసారాన్ని కూడా పెంపించుకోవడానికి ఈ యొక్క వేసవిలో కలుగు చేసే లోతు దుక్కులు మనకి ఎంతైనా సహాయపడుతూ ఉంటాయి అన్నట్లు.
1: ఇవన్నీ కూడా ఉపయోగాలు వేసవి దుక్కుల వల్ల.
2: అవునండి.
1: మరి ఈ వేసవి దుక్కులు చేయాలని చెప్తూ ఉంటారు కానీ అసలు ఎప్పుడు చేసుకోవాలండి వేసవి దుక్కులు, ఎన్నిసార్లు చేసుకోవాలి?
2: జనరల్గా ఏంటంటే పంట కోసిన తర్వాత నేలలో కొంత తేమ ఉంటుంది, ఆ తేమను ఉపయోగించుకొని వాలికి నిలువుగా తొక్కినట్లయితే మనం దుక్కి చేసుకున్నట్లయితే నేల ఎక్కువగా కోతకు గురవుతుంది. అలా కాకుండా వాలికి అడ్డంగా కనుక మనం దుక్కు చేసుకున్నట్లయితే తొలకరిలో పడే వర్షాలని అవి భూమి పీల్చుకొని ఎక్కువగా నిల్వ ఉంచుకునే సామర్థ్యం పెరుగుతుంది అన్నట్లు. కాకపోతే ఏంటంటే ఒకవేళ కనుక నేలలో తేమ ఎక్కువగా ఉన్నట్లయితే అప్పుడు కనుక దుక్కినం చేసుకోవడం వీలు కాకుండా ఉన్నప్పుడు, లేకపోతే బాగా ఆరిన తర్వాత దుక్కిని చేసుకుంటే పెద్ద పెద్ద పెడలు వస్తూ ఉంటాయి. అలా కాకుండా ఈ లోతు దుక్కులు చేసుకోవడానికి సరిపడైనంత తేమ నేలలో ఉన్నప్పుడు చేసుకోవడం అనేది అనువైన సమయము. పైగా సాధారణంగా ఏంటంటే 2 సార్లు దుక్కు చేసుకుంటే సరిపోతుంది. అది 2 సార్లు కూడా 15 నుంచి 20 రోజులు వ్యవధితోటి 2 సార్లు లోతు దుక్కులు చేసుకుంటే అప్పుడు ఈ మధ్యకాలంలో తొలకరిలో పడే వర్షాలు కనుక పడినట్లయితే భూమి సమర్థవంతంగా వినియోగించుకుంటుంది. 3వ సారి పడిన వర్షాలకి ఆ నీటి ద్వారా మనం వెంటనే ఎక్కువ టైం వృధా చేయకుండా, ఎందుకంటే ఆల్రెడీ మనం దుక్కి చేసుకొని పెట్టుకున్నాం కాబట్టి 3వ సారి పడినప్పుడు ఆ వర్షాన్ని ఉపయోగించుకొని మనం వెంటనే పొలాన్ని విత్తడానికి అనుకూలంగా ఉండే విధంగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎంత లోతులో దుక్కి దున్నుకోవాలి అనేది మాత్రం ఆ పొలంలో ఉండే కలుపు తీవ్రతను బట్టి, ఆ నేల స్వభావాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది.
1: కాబట్టి ఏంటంటే వాలికి అడ్డంగా దున్నుకుంటే మంచిది వేసవి దుక్కులు, దాదాపు 2 సార్లు చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు కదండి లోతు దుక్కులు చేసుకున్నట్లయితే కనుక తర్వాత వేయబోయే పంటలో పురుగుల సమస్య తెగుళ్ల సమస్య కూడా తగ్గుతుందని చెప్పారు కదా, మరి ఇది ఎలాగా జరుగుతుందంటారు?
2: పంటని వివిధ రకాలైనటువంటి పురుగులు తెగుళ్ళు ఆశిస్తూ ఉంటాయి. పంట కోసిన తర్వాత ఆ పంటకు సంబంధించినటువంటి లార్వాలు కానీ ప్యూపాలు కానీ అవి మనం పంట కోసిన తర్వాత వదిలిపెట్టేసినటువంటి అవశేషాలపైన లేకపోతే భూమి పొరల్లో అలాగే నిద్రావస్థ దశలో ఉంటాయి. ఎందుకంటే ఆ టైంలో పంట కోసేస్తాము కాబట్టి దానికి కావాల్సిన ఆహారం ఏమి ఉండదు కాబట్టి నిద్రావస్థలో ఉంటుంది. వర్షాలు పడినప్పుడు అనుకూలమైన పరిస్థితులు ఎప్పుడైతే ఏర్పడతాయో వెంటనే ఆ కోసేస్త దశ నుంచి పురుగులు రెక్కల పురుగులుగా మారి మళ్ళీ తర్వాత తొలకరలు వేసే పంటను ఆశించి ఎక్కువ నష్టం కలుగు చేస్తూ ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఈ టైంలో మనం వేసవిలో లోతు దుక్కులు చేసుకోవడం వల్ల ఈ పురుగులకి సంబంధించినటువంటి శిలీంధ్ర బీజాలు కానీ వాటికి సంబంధించిన గుడ్లు కానీ లార్వాలు కానీ అవన్నీ కూడా లోతుగా తుక్కిగా చేసి ఆ లోపల ఉండే పొరలు బయటికి రావడం వల్ల అవన్నీ కూడా అధిక ఉష్ణోగ్రతకి గురై అవి చనిపోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మనం కొన్ని కొన్నిసార్లు పొలాల్లో చూసినట్లయితే చాలా పక్షులు కూడా లోతుతుక్కులు చేసినప్పుడు వాటికి నుంచి వచ్చినటువంటి గుడ్లు అవన్నీ కూడా పక్షులు తినేస్తూ ఉంటాయి. కాబట్టి ఈ విధంగా కొంతవరకు మనం తర్వాత వేసే పంట యొక్క నష్టాన్ని కొంతవరకు తగ్గించి చూడడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఎక్కువగా మనకి ఈ రకంగా చాలా పంటలను ఆశించేటువంటి శనగ పచ్చ పురుగు కానీ లద్దె పురుగు కానీ లేకపోతే ఎరుపు రంగు జాతి గొంగళ పురుగులు కానీ వీటి యొక్క అవశేషాలు ఎక్కువగా భూమిలో ఉంటాయి. కాబట్టి వీటి నుంచి ఉధృతి నుంచి మనం పంటలను కాపాడుకోవచ్చు. అంతే పురుగులే కాకుండా మామూలుగా వేరుకులు కానీ కాండముకులు కానీ లేకపోతే నారుకుళ్ళు కలుగజేసే శిలీంధ్రాలు నేలలో ఉండి అపారమైన నష్టాన్ని కలగజేస్తూ ఉంటాయి. ఇవేంటంటే ఆ పంట లేనప్పుడు ఒకవేళ కలుపు మొక్కలు కనుక ఉన్నట్లయితే లోతుతుక్కుగా చేసుకోకపోతే కలుపు మొక్కలు ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. ఇవి కలుపు మొక్కలు అనేవి శిలీంధ్రాలకి అతిధేయులుగా పనిచేస్తూ ఉంటాయన్నమాట. ఆల్టర్నేటివ్ హోస్ట్ కింద పనిచేసి మొక్కలేనప్పుడు తమ జీవితాన్ని కలుపు మొక్కల మీద ఉండి కలుపు వాటిని కొనసాగించుకుంటాయి. కాబట్టి ఏంటంటే లోతుతుక్కులు చేయడం వల్ల ఈ కలుపులు తీసేయడం అవుతుంది. ఈ శిలీంధ్ర బీజాలు కూడా అధిక ఉష్ణోగ్రతకు గురై ఇవి చనిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అన్నమాట. కాబట్టి వేసవి దుక్కి వల్ల శిలీంధ్రాల పైపొరల్లోకి చేరడం వల్ల ఎండ తాకిడికి గురై నశిస్తాయి. తద్వారా ఏంటంటే ఈ సైకిల్ కంటిన్యూటీ అనేది లేకపోవడం వల్ల వాటి యొక్క ఉధృతి అనేది తగ్గుతుంది అన్నమాట.
1: మరి భూసారాన్ని పెంపొందించాలన్నా కూడా వేసవి దుక్కులు ఉపయోగపడతాయి అని చెప్తూ ఉంటారు కదండి, ఇది ఎలా జరుగుతుందంటారు?
2: అంటే రైతులు సాధారణంగా వరి కంది ప్రత్తి మిరప వంటి పంటలు చేతికి అందిన వెంటనే వాటికి సంబంధించిన అవశేషాలు కానీ అలా పొలంలో వదిలేస్తూ ఉంటారు, లేకపోతే కొన్ని కొన్నిసార్లు వాటిని తగలబెట్టేస్తూ ఉంటారు. ఇది అంత మంచి పద్ధతి ఏమీ కాదు. ఏంటంటే ఆ కొయ్యకాడలన్నీ కూడా తీసివేసి తేమగా ఉన్నప్పుడు మాత్రమే ఒకసారి దునుకున్నట్లయితే వాటి యొక్క ఎండాకులు కానీ అవి ఈజీగా కులిపోతాయి. కాబట్టి ఈ లోతు దుక్కులు చేసుకోవడం వల్ల ఆకు ఆ బెరడు కానీ ఆ చెత్త ఆ పంటకు సంబంధించిన అవశేషాలన్నీ భూమిలో కలయదున్ని ఇంకా భూమి కూడా సారవంతంగా మారుతుంది. అంతేకాకుండా ఆ లోతు దుక్కులు చేయడం వల్ల ఏంటంటే గాలి ప్రసరణ బాగా జరిగి ఆ భూమిలో సాధారణంగా ఉన్నటువంటి మనకి ఉపయోగపడే సూక్ష్మజీవులు కొన్ని ఉంటాయి, అవి కూడా ఎక్కువగా అభివృద్ధి చెంది ఇవి త్వరగా వేసినటువంటి అవశేషాలు ఈ కలయదున్నప్పుడు ఫాస్ట్గా డికంపోజ్ అవశేషాలు కొన్ని కులిపోయి తర్వాత పైర్లకు అందించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. తద్వారా భూసారం అనేది ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఈ భూ భౌతిక పరిస్థితులు కూడా ఇట్లా చేయడం వల్ల ఆ భౌతిక స్థితి మట్టి యొక్క భౌతిక స్థితి కూడా మెరుగుపడి ఎక్కువగా నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం అనేది ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే వర్షం నీరు పడుతున్నప్పుడు వాతావరణంలో ఉన్న నత్రజని వర్షపు నీరుతో రెండింటితో కలిసి అంటే వర్షపు నీటితో పాటు నత్రజని కూడా భూమి లోపలోకి ఇంకుతుంటుంది. కాబట్టి ఆ వర్షపు నీటి ద్వారా కూడా నత్రజని కూడా కలిసి ఇంకిపోవడం వల్ల భూమి కొంతవరకు సారవంతంగా మారుతుందన్నమాట. అంతేకాకుండా ఈ వేసవిలో పొలమంతా కూడా ఎండుతూ ఉంటుంది. తర్వాత మన లోతు దుక్కులు చేసుకున్నప్పుడు కొంత ఎండి మళ్ళీ తర్వాత తొలకడ వర్షాలు పడినప్పుడు మళ్ళీ కొంత భూమిలోకి నీళ్ళు ఇంకి చల్లబడి మళ్ళీ తర్వాత ఎండి ఈ రకమైనటువంటి ఎండడము చల్లబడటం వల్ల కూడా ఈ రకమైన పరిస్థితులను బట్టి ఈ నేల యొక్క భౌతిక స్థితి పెరగడం వల్ల భూసారం పెరుగుతూ ఉంటుంది. పైగా లోపల పొరల నుంచి కూడా నీటి ఆవిరి బయటికి ఎక్కువగా ఆవిరైపోకుండా కూడా కాపాడుతుంది అన్నట్లు. కాబట్టి ఈ విధంగా భూసారాన్ని మనం పెంపొందించుకోవచ్చు లోతుక్కులు చేయడం వల్ల.
1: మరి ఇదివరకటి రోజుల్లో మనం చూసుకున్నట్లయితే ఎడ్లకి నాగళ్ళను కట్టి దున్నుకుంటూ ఉండేవాళ్ళు కదండి. తర్వాత మనం చూసుకున్నట్లయితే చాలా రకాల యంత్ర పరికరాలు అనేవి మనకు అందుబాటులోకి వచ్చాయి రైతు సోదరులకి, అంటే లోతు దుక్కులు చేసుకునే విధంగా. లోతు దుక్కులు చేసుకోవాలంటే కనుక ఎటువంటి పనిముట్లు రైతు సోదరులందరికీ అందుబాటులో ఉన్నాయంటారు?
2: అంటే ముఖ్యంగా మూడు రకాలైన పనిముట్లు మనకు అందుబాటులో ఉన్నాయండి. పులుదిక్కి పరికరాలు, మలదుక్కి చేసుకునేవి, తర్వాత భూమిని సదును చేసుకుని విత్తుకోవడానికి అనుగుణమైన పరికరాలు మనకు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా వేసవి దుక్కులు చేసుకోవడానికి ముఖ్యంగా పెద్ద మడక ఎంబీ ప్లవ్ అంటారు, దాన్ని రెక్కల నాగర్ అని కూడా అంటారు, మౌల్డ్ బోల్డ్ ప్లవ్ అని, తర్వాత డిస్క్ ప్లవ్, తర్వాత సబ్సాయిలర్ ప్లవ్, ఇటువంటి ప్రత్యేకమైన పరికరాలను ఉపయోగించుకుని లోతు దుక్కులు చేసుకోవచ్చు. ముఖ్యంగా ఎంబీ ప్లవ్ అనేది ఏంటంటే 35 నుంచి 55 హార్స్ పవర్ ఉన్నటువంటి ట్రాక్టర్ను ఉపయోగించుకుని ఈ పరికరాలను దానికి అనుసంధానించి పొలంలో దుక్కు దిక్కు చేసుకోవచ్చు. ఈ ఎంబీ ప్లవ్ అనేది గంటకి 1 ఎకరం నుంచి 30 ఎకరం వరకు ఈ నాగలిని ఉపయోగించుకొని మనం లోతు దిక్కు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే సుమారుగా నేలలో 1 అడుగు నుంచి 2 అడుగులు అంటే 30 సెంటీమీటర్లు నుంచి 60 సెంటీమీటర్లు ఆ లోతు వరకు దిగి దీనిలో ఉన్నటువంటి ముందు భాగంలో కర్ర అనేది ఉంటుంది. ఆ కర్రు భాగం నేలలో మనం ఎంతవరకైతే నిర్దేశిస్తామో అంత లోతు వరకు దిగి ఆ మట్టి పడల్ని పైకి లేపి మనం దాన్ని తిరిగేస్తుంది అన్నట్లు. కాబట్టి ఇలా తిరిగేయడం వల్ల పూర్తిగా పక్కగా తిప్పి చేయడం వల్ల కూడా నాణ్యత ఎక్కువగా ఉంటుంది. మామూలుగా చేసే కల్టివేటర్తో చేస్తే దానికంటే కూడా ఈ ఎంబీ ప్రభుత్వం చేసినటువంటి దుక్కి చేసినట్లయితే నాణ్యత 3 రెట్లు అధికంగా ఉన్నట్లు పరిశోధనలో తెలియదన్నట్టు. ఈ ఎంబీ ప్లవ్తో కాకుండా ఇంకో డిస్క్ ప్లవ్ అని కూడా ఉంటుంది. ఏ పొలంలో అయితే ఎంబీ ప్లవ్ వాడలేకపోతాము, లేకపోతే నేలల్లో కొంచెం రాళ్ళు కానీ లేకపోతే చిలక నేలల్లో కానీ లేదా మొక్కల వేర్ల అవశేషాలు, సపోజ్ మొక్కజొన్న కనుక వేసిన జొన్న వేసినట్లయితే వాటి యొక్క వేర్లు త్వరగా కుళ్ళం అన్నట్లు, సో అటువంటి అవశేషాలు ఎక్కువగా ఉన్న నేలల్లో ఈ డిస్క్ ప్లవ్ను ఉపయోగించుకొని సమర్థవంతంగా మన లోతుక్కులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇదేంటంటే ఈ ప్లవ్ అనేది కొంచెం బరువుగా ఉండటం వల్ల నేల లోపలికి దిగి తేమ తక్కువగా ఉన్నప్పుడు కూడా తగినంతగా తేమ లేని పరిస్థితుల్లో గట్టి నేలల్లో కూడా నీత లోతు వరకు దిగి దుక్కి చేస్తూ ఉంటుంది అన్నమాట. కాబట్టి దీనిని ఉపయోగించుకున్న గంటకి 35 హార్స్పవర్ ట్రాక్టర్ తోటి 1 ఎకరం పొలం వరకు దుక్కి దిన చేసుకోవచ్చు. ఇది కాకుండా సబ్సాయిలర్ అని ఉంటుంది. ఇవేంటంటే లోపలి పొరల్ని, ఈ పరికరాలు నేల లోపలి పొరల్ని ఒక కరుతో ఛేదించి గట్టిగా ఉన్న పొరలను కత్తిరిస్తుంది అన్నట్లు. ఇదేంటంటే దీని ద్వారా 3 సంవత్సరాలకు ఒకసారి 2 మీటర్లకి 1 సాలు చెప్పున సబ్సాయిలర్తో కనుక మనం లోతుగా దున్నట్లయితే నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం సమర్థవంతంగా పెరుగుతుంది. అంతేకాకుండా చాలా బెట్ట పరిస్థితుల్లో కూడా ఉన్నటువంటి తేమని ఆరిపోకుండా మొక్కలకు అందించి కొంతకాలం పాటు పంటను కాపాడుతుంది. ఈ రకమైనటువంటి 3 రకాలవి చాలా ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటాయి.
1: మరి రైతు సోదరులందరూ వీటిని ఉపయోగిస్తున్నారంటారా?
2: ఉపయోగిస్తున్నారండి,
1: వాళ్ళకి అవగాహన ఉంది.
2: అవగాహన ఉంది వీటన్నిటి.
1: మరి ఈ వేసవి దుక్కుల వల్ల మనకి దిగుబడి పెరుగుతుంది అని మీరు చెప్తూ ఉన్నారు కదండి, దానికి పరిశోధనలు ఏ విధంగా మనకి ఉపయోగపడుతున్నాయి అంటారు?
2: వేసవి దుక్కుల వల్ల కొన్ని కొన్ని పంటల్లో పరిశోధన చేసినప్పుడు వేసవి దుక్కి చేయకపోతే దిగుబడి ఎలా ఉంది, వేసవి దుక్కులు చేసిన తర్వాత మొక్కలు వేసుకున్నప్పుడు వాటి యొక్క పరిశోధన ఫలితాలు ఎలా ఉన్నాయి అనేది పరిశోధన చేయడం జరిగిందండి. ముఖ్యంగా ఏంటంటే చెరకులో సబ్సాయిలర్ మనం అనుకున్నట్లు ఇంద అక్కడ సబ్సాయిలర్ను ఉపయోగించుకున్నట్లయితే తక్కువ బెట్ట పరిస్థితుల్లో కూడా తేమని ఉన్న తేమను ఆరిపోకుండా మొక్కకు అందిస్తుందని చెప్పుకున్నాం కదా. అటువంటివి ఏంటంటే ఇవి చెరకులో ఆ సబ్సాయిలర్ తోటి దుక్కు చేసినప్పుడు గడలో 6% అధికంగా పొడవుగా పెరిగినట్లు, అంతేకాకుండా గడల సంఖ్య కూడా 10% ఎక్కువగా ఉన్నట్లు, దిగుబడి కూడా 26% పెరిగినట్లు పరిశోధనలో గుర్తించారండి. అంతేకాకుండా సబ్సాయిలర్ వాడిన పొలంతో కనుక కంపేర్ చేసినట్లయితే వాడిన పొలంలో సుమారుగా హెక్టర్కి 2005 T16 అనే చెరుకు రకంలో 30 టన్నులు, T121 అనే రకంలో 50 టన్నుల మేరకు దిగుబడి పెరిగినట్లు పరిశోధనలో తేలింది. అంతేకాకుండా వేరుశనగలో కూడా కనీసం 2-3 ఏళ్ళకి ఒకసారి లోతు దిక్కు చేసుకున్నట్లయితే దిగుబడి కూడా 15-20% వరకు పెరిగినట్లు పరిశోధనలో తెలియజేశారు. జొన్న పైరులో కూడా వేసవి దుక్కి తినడం వల్ల హెక్టర్కి 6-9 క్వింటల్ వరకు అధిక దిగుబడులు వస్తున్నాయని చెప్పేసి మెట్ట పరిశోధన సంస్థ వాళ్ళు చేపట్టిన పరిశోధనలో తెలియంది. కంది పైరులో కూడా సబ్సాయిలర్ కనుక వాడి లోతు దుక్కు చేసుకున్నట్లయితే పంట కూడా 10 రోజులు కొంచెం ముందుగా రావడం జరిగినట్లు, ఇంకా రైతు పొలాల్లో హెక్టర్కి సాధారణంగా సబ్సాయిలర్తో లోతు దుక్కులు చేయకుండా అయినట్లయితే 114 కేజీలు వచ్చింది. ఒకవేళ లోతు దుక్కు చేసిన పొలంలో అయితే దాదాపుగా 360 కేజీలు దిగుబడి వచ్చినట్లు తిరుపతిలో అతి బెట్ట పరిస్థితుల్లో జరిపిన పరిశోధనలో తేలిందన్నట్లు. కాబట్టి ఇటీవల కాలంలో మనకి మొక్కజొన్నలో ఫాల్ ఆర్మీ వోమ్ అని ఒకటి ఎక్కువగా ఉధృతి ఎక్కువగా ఉండి అన్ని రకాల మొక్కలని ఎక్కువగా నాశనం చేస్తూ ఉంటుంది. ఇది వచ్చిందంటే కనుక పంట అనేది చేతికి రావడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి ఈ తమిళనాడు తిరుచి అనే ప్రాంతంలో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేశారంటే దీన్ని ఉధృతిని తగ్గించడానికి వేసవిలో లోతు దుక్కులు చేయడం వల్ల దీని వరి కొంతవరకు ఉధృతి తగ్గించవచ్చని ఇటీవల కాలంలో తెలియజేయడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి లార్వాలు కానీ ప్యూపాలు కానీ వాటి గుడ్లు కానీ సమ్మర్ ప్లవింగ్ చేసుకోవడం వల్ల కొంతవరకు తగ్గించవచ్చు కాబట్టి అని వాళ్ళు చెప్పడంతో మొక్కజొన్న ఫాల్ ఆర్మీవాము ఉధృతి తగ్గించుకోవచ్చు. కాబట్టి మన రైతాంగం మే నెలలో పడే అకాల వర్షాలను ఉపయోగించుకొని పనిముట్లతోటి వేసవి దిక్కులు చేసుకుంటే మనం తర్వాత వేసిపోయే పంటల్లో కలుపు నివారణ కానీ లేకపోతే వాటి మీద పెట్టే ఖర్చుని మనం దాదాపుగా 50% వరకు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది.
1: ప్రధానంగా ఏంటంటే దిగుబడి అనేది దాదాపుగా రెట్టింపు వరకు పెరుగుతున్నట్టు పరిశోధనలు తెలియజేస్తున్నాయి. కాబట్టి రైతులందరూ కూడా ఈ వేసవి దుక్కుల్ని చేసుకోవాలి. అలాగే ఇప్పుడు వేసవి అనేసరికి మనకి ఈ లోతు దుక్కులు చేసుకోవడంతో పాటు పచ్చిరొట్టె ఎరువులు సాగు చేయటం కానీ, భూసార పరీక్షలు, సాగునీటి పరీక్షలు ఇవన్నీ కూడా చేసుకునే

0: సమయమే కదండి. ఇప్పుడు పచ్చి రొట్టె ఎరువులు కూడా చాలామంది రైతులు ఈ వేసవిలో సాగు చేసి కలాయి దున్నేస్తూ ఉంటారు భూసారం పెరగడానికి. పచ్చి రొట్టె ఎరువుల్ని మన రైతు సోదరులు ఎందుకు సాగు చేయాలి, దానివల్ల ఉపయోగాలు ఏమున్నాయంటారు?
1: ముఖ్యంగా ఈ పచ్చి రొట్టె ఏంటంటే జనుము, చీలుక, అలసంద, పెసర ఈ వీటిని పచ్చి రొట్టె ఎరువులు అంటారు. ఇప్పుడు ఆధునిక కాలంలో ఏంటంటే ఎక్కువ మంది మన రైతాంగం రసాయనిక ఎరువులు వాడడము రెడీమేడ్గా దొరుకుతున్నాయి, కాబట్టి వాటి మీద ఎక్కువ ఆధారపడి వేసుకోవడం వల్ల ఏంటంటే భూసారం బాగా తగ్గిపోతూ ఉంటుంది, సాయిల్ భౌతిక స్థితి కూడా మారిపోతుంది. ఎక్కువగా రసాయనిక ఎరువులు ఎక్కువ వాడడం వల్ల భూసారం దెబ్బతినటం పాటు ఈ కారు చౌడు పాల చౌడు అనే సమస్యలు కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇటువంటివన్నీ తగ్గించుకోవడానికి, లేకపోతే భూగర్భ జలాలు కలుషితం కాకుండా ఉండడానికి, భూమి ఆకృతి కానీ ఆ భౌతిక స్థితి పెంపొందించుకోవాలి అంటే కనుక సేంద్రీయ ఎరువులతో పాటు మనం కొంతవరకు ఈ పచ్చి రొట్టె ఎరువులు కూడా వాడుకోవడం అనేది చాలా ముఖ్యమైనది. ఈ పచ్చి రొట్టె ఎరువులు ఏంటంటే మన వ్యవసాయ శాఖ కూడా ఈ మధ్యకాలంలో వాటిని సబ్సిడీ మీద రైతులకి అందుబాటులో ఉంచుతున్నారు. వీటి వల్ల కలిగే లాభాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే భూసారం పెరుగుతుంది, నేలలోని సేంద్రీయ పదార్థాలు అంటే ఇవి త్వరగా కులిపోవడం వల్ల ఆ సేంద్రీయ పదార్థాలు ఎక్కువగా అభివృద్ధి చెంది పోషకాలు అనేవి మొక్కకు అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా నేలని బాగా గుళ్ళబారే విధంగా గాలి ప్రసరణ బాగా మెరుగుపడుతూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మురుగునీటి వ్యవస్థ కూడా చాలా మెరుగవుతూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మొక్కలకి జనరల్గా ఇటువంటి సూక్ష్మ పోషక లోపాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి, కాబట్టి ఇవి వీటిని పొలంలో కలయదున్నుకోవడం వల్ల అటువంటి లోపాలు ఏమీ రాకుండా ఉంటాయి. ఈ సూక్ష్మజీవులు భూమి లోపల ఉన్నటువంటి సూక్ష్మజీవులు కూడా ఎక్కువగా అభివృద్ధి చెంది పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి, లేదా పంట నాణ్యత ఇంకా పెంపొందించడానికి, లేదా పంటలకి ఆశించేటువంటి చీడపీడలు కొంతవరకు తగ్గించుకోవడానికి ఇవన్నీ కూడా సహాయపడుతూ ఉంటాయి. అంతేకాకుండా వీటిని ఉపయోగించడం వల్ల 10 నుంచి 20% వరకు దిగుబడులు కూడా పెరుగుతున్నట్లు పరిశోధనలో తేలిందన్నట్లు.
0: ముఖ్యంగా సాగు చేసుకోవడానికి అనుకూలమైనటువంటి పచ్చి రొట్టె పంటలు ఏమేమి ఉన్నాయంటారు?
1: పచ్చి రొట్టె ఎరువులు 2 విధాలుగా ఉన్నాయండి. ఒకటి ఏంటంటే పచ్చి రొట్టె ఎరువులు అయినటువంటి జీలుగ, పిల్లి పెసర, జనుము, అలసంద, పెసర, మినుము అనే రకాలు. ఇంకోటి ఏంటంటే పచ్చి రొట్టె ఆకులు కూడా పచ్చి ఆకు ఎరువు అంటారు దీన్ని. ఇవి ఎప్పుడు వాడతారంటే పచ్చి రొట్టె పంటని పండించడానికి అవకాశం లేనప్పుడు, లేకపోతే ప్రధాన పంటలు వేయడానికి మధ్యలో టైం తక్కువగా ఉన్నప్పుడు ఈ పచ్చి ఆకు ఎరువులను ఉపయోగించుకొని మనం భూమిలో కలయదొడడానికి అవకాశం ఉంటుంది.
0: పచ్చి ఆకు ఎరువులు అన్నారు కదండి, అలా అది ఎలా చేస్తారంటారు?
1: ఈ పచ్చి ఆకులు ఎరువులు ఏంటంటే జనరల్గా జిల్లేడు, నేల తంగేడు, గానుగ, గ్లైరిసీడియా, సుబాబుల్ మొదలైన ఆకులు ఏంటంటే పచ్చి ఆకులను తీసుకొచ్చి అవి 5 నుంచి 6 అడుగుల కొమ్మల్ని 15 అడుగులకు ఒకటి చొప్పున గట్ల మీద దగ్గర కానీ బావుల దగ్గర కానీ వీటిని నాటి పెంచుకోవచ్చు. ఏంటంటే పచ్చి రొట్ట ఆకులు అనేది ఇస్తూ ఉంటాయి. వీటిని పొలంలో కలయదినటం వల్ల మనకి 2.9% నత్రజని, 0.5% భాస్వరము, 2.8% పొటాషులు మనకి పచ్చి రొట్టె ఎరువుగా ఇస్తూ ఉంటాయి. ఇంతేకాకుండా ఈ పొచ్చరొట్ట ఎరువులు మనం చూసుకున్నట్లయితే జీలుగ అనేది చాలా ముఖ్యమైనది. దీని ఏంటంటే తేలికపాటి నేలల్లో, ఇసుక నేలల్లో కూడా సాగు చేసుకోవచ్చు. ఇది చాలా చౌడు భూములకి అనుకూలమైనటువంటి జీలుగ చాలా ముఖ్యమైనది. ఎకరానికి 12 నుంచి 15 కిలోల విత్తనం సరిపోతుంది. ఏంటంటే వీటి వేర్ల మీద నత్రజని నిల్వ చేసే బుడిపెలు ఎక్కువగా ఉంటాయి, కాబట్టి దీన్ని 70 నుంచి 80 రోజుల్లో భూమిలో కలయదిన్నుకోవాలి. ఇప్పుడు ఏంటంటే దీనివల్ల హెక్టర్కి 32 టన్నుల పచ్చి రొట్టెని ఇస్తుంది. ఒక టన్ను పచ్చి రొట్టె కనుక మనం చూసుకున్నట్లయితే దానిలో 5 కిలోల నత్రజని, 0.6% భాస్వరము, 1.2% పొటాషులు ఉంటాయి. ఇంతేకాకుండా పిల్లి పెసర అనేది మరొక పచ్చి రొట్టె రకము. ఇది పశుగ్రాసంగా కూడా ఉపయోగపడుతుంది. నల్లరేగడి నేలలో కనుక ఇది ఎక్కువగా పెరుగుతుంది. నేలలో నీరు నిల్వ ఉన్నా లేకపోతే నీటి ఎద్దడి ఉన్నా ఇది కొంచెం పిల్లి పెసర తట్టుకోగలదు. మొదటి ఇదేంటంటే దీని పెరుగుదల మొదటి 4 వారాలు ఎక్కువగా ఉంటుంది, తర్వాత కొంత నెమ్మదిగా పెరుగుతుంది. ఇది ఎకరానికి 5 నుంచి 6 కిలోల విత్తనం సరిపోతుంది. దీని నుంచి అయితే హెక్టర్కి దిగుబడి 5 నుంచి 6 టన్నులు పచ్చి రొట్టెని ఇస్తుంది అన్నట్లు. ఒక టన్ను పచ్చి రొట్టెలు కనుక మనం చూసుకున్నట్లయితే 7 కిలోల నత్రజని, 1 కేజీ భాస్వరము, 5 కేజీల పొటాషులు ఉంటాయి. ఇంకోటి పచ్చి రొట్టె ఎరువు జనుము. ఇది నీరు ఇంకిపోయే తేలికపాటి నేలల్లో ఎక్కువగా పెరుగుతుంది. ఈ పచ్చి రొట్టెగా కాకుండా మాత్రమే కాకుండా ఇది పశువుల మేతగా కూడా పనికొస్తుంది. ఎకరానికి 10 నుంచి 15 కేజీలు విత్తనం సరిపోతుంది. ఇదేంటంటే జనుముని పూత దశలో వరకు అంటే 45 నుంచి 55 రోజుల టైంలో

0: పూత దశలో ఉన్నప్పుడు దీని పొలంలో వేసుకొని కలయిదని కూడా అనేది చాలా ముఖ్యమైనది. ఈ జర్మనీ కూడా ఆకుపచ్చ బంగారం అని కూడా అంటారు. ఇదేంటంటే పైరు బాగా పెరిగి మృదువైన ఆకులను ఇస్తుంది. పచ్చిరొట్ట పైర్లు ఎంపిక చేసుకునేటప్పుడు వాటిపైన ఎక్కువగా అంటే త్వరగా కుళ్ళిపోకుండా కాండం మొదలు ముద్దుగా ఉన్న వాటిని మనం ఎప్పుడు కూడా ఎంపిక చేసుకోకూడదండి. ఇవి జనుములో కనుక చూసుకున్నట్లయితే ఒక టన్ను పచ్చిరొట్టెలు 4 కేజీల నత్రజని, 0.5% భాస్వరము, 1.8% పొటాషియం ఉంటాయి. ఇంకో పచ్చిరొట్టె ఎరువు అలసంద. ఇది పచ్చిరొట్టెగా మాత్రమే కాకుండా పశువుల మేతగా కూడా వాడుకోవచ్చు. దీని ఎకరానికి 14 నుంచి 15 కేజీల ఇత్తనం కావాలి. ఇది నీటి ఎత్తడిని కూడా చాలా తట్టుకుంటూ ఉంటుంది. మన ఎకరానికి 4 నుంచి 6 టన్నుల పచ్చిరొట్టె ఎరువుని ఇస్తుంది.
1: కాబట్టి విజయలక్ష్మి గారు, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ వేసవి కాలంలో రైతులందరూ కూడా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, కాబట్టి వాళ్ళందరూ కూడా అశ్రద్ధ చేయకుండా ఈ పచ్చిరొట్టె ఎరువులు సాగు చేసుకోవడం కానీ, భూసార పరీక్షలు చేయించుకోవడం వల్ల కానీ, అలాగే ముఖ్యంగా వేసవి దుక్కులు తప్పనిసరిగా చేయాలని చెప్తూ ఉంటారు. కాబట్టి రైతులందరూ కూడా ఈ వేసవి కాలంలో లోతు దుక్కులు చేసుకోవడం అనేది చాలా మంచిదంటారు. నమస్కారం అండి.
2: వేసవి దుక్కులు ప్రాధాన్యత ఈ అంశం గురించి డాక్టర్ బి విజయలక్ష్మి గారితో పరిచయం మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గేయం.

0: జానపద గేయం మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు పచ్చిరొట్ట పైర్ల వల్ల కలిగే ఉపయోగాలేంటో తెలుసుకుందాం. పంటల పోషక యాజమాన్యంలో సేంద్రీయ ఎరువులు, జీవన ఎరువులు, రసాయనిక ఎరువులు ముఖ్యమైనవి. సేంద్రీయ ఎరువులు, జీవన ఎరువులు ఉపయోగించి ఆ పైన అవసరం మేరకు రసాయనిక ఎరువులు వినియోగించుకోవాల్సిన పరిస్థితి పంటల పోషక యాజమాన్యంలో ఉంది. కానీ రైతులు 80% పైబడి పూర్తిగా రసాయనిక ఎరువులపైనే ఆధారపడుతున్నారు. ఈ కారణం వల్ల పంటలకు ముఖ్య పోషకాలైన నత్రజని, భాస్వరం, పొటాషియం అవసరం మేరకు కొన్ని ప్రత్యేకమైన రసాయనిక ఎరువులు వాడినప్పుడు ఉపపోషకాలైన కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్ అందుబాటులోకి వచ్చినప్పటికీ సూక్ష్మ పోషకాలు రసాయనిక ఎరువుల ద్వారా అందవు. అంతేకాకుండా పూర్తిగా రసాయనిక ఎరువులు వేసినప్పుడు పంటలు తొందరగా పురుగులు, తెగుళ్లకు లొంగిపోతాయి. దీనివల్ల సాగు ఖర్చు పెరగడంతో పాటు నేల, నీరు, గాలి, పంట ఉత్పత్తులు కాలుష్యమవుతాయి. కాబట్టి రసాయనిక ఎరువులను తగ్గించుకొని సేంద్రీయ ఎరువుల వినియోగాన్ని పెంచుకోవాలి. సేంద్రీయ ఎరువులను సంపూర్ణ ఎరువులుగా చెప్పుకోవచ్చు. పంటలకు కావలసిన అన్ని పోషకాలు కూడా సేంద్రీయ ఎరువులతో లభ్యమవుతాయి. సేంద్రీయ ఎరువుల్లో పశువుల ఎరువు, కోళ్ల ఎరువు, వానపాము ఎరువు, వ్యవసాయ ఉప ఉత్పత్తులైనటువంటి గానుగు చెక్క, వేపపిండి, ఆముదపు పిండి వంటివి పచ్చిరొట్ట పైర్లు ముఖ్యమైనవి. పచ్చిరొట్ట పైర్ల సాగుకు అవకాశాలు ఎంతో ఉన్నాయి. జనుము, జీలుగ, పెసర, పిల్లి పెసర, అలసంద, వెంపలి వంటి పచ్చిరొట్ట పైర్లు మన ప్రాంతాలకి అనుకూలంగా ఉంటాయి. ఈ పచ్చిరొట్ట పైర్లు సాగు చేయటం ద్వారా పంటల పోషక యాజమాన్యం చేపట్టినప్పుడు అనేక రకాల ప్రయోజనాలు చేకూరుతాయి. పచ్చిరొట్ట పైర్ల వల్ల కలిగే ఉపయోగాలు ఏంటంటే, పచ్చిరొట్ట పైర్లు సంపూర్ణ ఎరువులు. వీటిలో పంటలకు కావలసిన ముఖ్య పోషకాలైనటువంటి నత్రజని, భాస్వరం, పొటాష్, ఉపపోషకాలైన కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్, సూక్ష్మ పోషకాలైనటువంటి జింక్, బోరాన్, మాలిబ్డినం, ఇనుము, మాంగనీస్ వంటివి కూడా లభ్యమవుతాయి. వీటితో పాటు పంటల పెరుగుదలకు అవసరమైన అనేక కారకాలు కూడా ఉంటాయి. నేలకు సేంద్రీయ కార్బనాన్ని అందించి నేలకు కార్బన శాతం పెరగడానికి ఉపయోగపడతాయి. పచ్చిరొట్ట ఎరువులు అందిన నేలకు రసాయన ఎరువులు వాడినప్పుడు వాటిలో ఉన్న పోషకాలు ఎక్కువగా పైర్లకు అందుబాటులోకి వస్తాయి. దానివల్ల రసాయనిక ఎరువుల్లో పోషకాల వృధా తగ్గించుకోవచ్చు. సేంద్రీయ పదార్థం నేలలో కలియదుండటం వల్ల నేలకు తేమను నిలుపుకునే శక్తి పెరుగుతుంది. నేల యొక్క భౌతిక లక్షణాలు మెరుగుపడి నేలలు ఆరోగ్యంగా ఉంటాయి. సమస్యాత్మక నేలలైన చౌడు నేలలను పచ్చిరొట్ట పైర్లు సాగు చేసి బాగు చేసుకోవచ్చు. నేలకు సేంద్రీయ పదార్థం చేరటం వల్ల నేలలో పంటలకు ఉపయోగపడే సూక్ష్మజీవుల సంతతి పెరుగుతుంది. పచ్చిరొట్ట పైర్ల సాగు పంట మార్పిడిగా కూడా ఉపయోగపడుతుంది. పచ్చిరొట్ట పైర్లో మొక్కల సాంద్రత ఎక్కువగా ఉంటుంది, కాబట్టి కలుపు పుట్టి పెరగటానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. అందువల్ల పచ్చిరొట్ట పైర్ల తర్వాత సాగు చేసే పంటల్లో కలుపు సమస్య తక్కువగా ఉంటుంది. పచ్చిరొట్ట పైర్లను వేసవి జల్లులకు వేసుకోవాలి. ముఖ్యంగా పప్పుజాతి పైర్లు అయితే మంచి ఫలితం ఉంటుంది. సరిపడా విత్తనాన్ని పొలంలో ట్రాక్టర్తో ఎదపెట్టుకోవచ్చు. పచ్చిరొట్ట పైర్లు తొందరగా ఏపుగా పెరిగేవిగా ఉండాలి. ఎక్కువ రొట్ట చేసేవైతే మరీ మంచిది. పప్పుజాతి పైర్లు అయితే గాలిలోని నత్రజని స్థిరీకరింపచేసే శక్తి ఉంటుంది. పచ్చిరొట్ట పైర్లను విత్తిన తర్వాత వాటి పెరుగుదలను గమనిస్తూ 25 నుండి 35 రోజుల తర్వాత, అంటే పైరు పూత దశకు ముందు మొక్కల కాడ పెన్సిల్ కంటే తక్కువ మందం ఉన్నప్పుడు పొలంలోకి కలి దున్నుకోవాలి. పంటలకు సిఫార్సు చేసిన భాస్వరం ఎరువును వేసి దున్నుకుంటే పచ్చిరొట్ట పైరు తొందరగా చివుకుతుంది. పూతకు ముందు దున్నటం వల్ల మొక్కల్లో నార ఉండదు. అంతేకాకుండా మొక్కల్లో పోషకాలు కూడా సమృద్ధిగా ఉంటాయి. కాబట్టి రైతులు తప్పనిసరిగా పచ్చిరొట్ట పైర్లను సాగు చేసుకోవాలి. మీరింతవరకు పచ్చిరొట్ట పైర్లు ఉపయోగాలు ఈ అంశం గురించి విన్నారు.
1: ఇంతటితో ఈనాటి పంట సీమలు కార్యక్రమం సమాప్తం.

మీరు వింటున్నారు ఆకాశవాణి 102.2 చిత్రగీతాలు కార్యక్రమంలో ముందుగా విందాం. నాగు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన వేటూరి గీతం.

0: ఆ వైబ్ వినిపిస్తుందా?
1: తరాలను టచ్ చేసిన స్వరం, కాలాన్ని దాటిన కనెక్షన్,
0: 90 ఏళ్ల అద్భుత ప్రయాణంతో వచ్చేస్తోంది
1: ఆకాశవాణి స్వర సంధ్య మ్యూజికల్ కాన్సర్ట్.
0: ఇది కేవలం సెలబ్రేషన్ కాదు,
1: ఇదొక వైబ్, ఇదొక మెమరీ,
0: ఇది మన కల్చర్ కి కనెక్ట్.
1: మ్యూజిక్ ఉంటుంది, బీట్ ఉంటుంది,
0: ఉత్సాహం ఊపందుకుంటుంది,
1: మనందరం కలిసి చేసే ఓ గ్రాండ్ సెలబ్రేషన్ ఉంటుంది.
0: ఇంకెందుకు ఆలస్యం? ఈ ప్రత్యేక వేడుకకు తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రం వేదిక దగ్గరికి మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో ఫుల్ ఎనర్జీతో వచ్చేసేయండి.
1: ఈ స్టేజ్ మీద వినిపించేది కేవలం స్వరం కాదు,
0: 90 ఏళ్ల చరిత్ర,
1: 90 ఏళ్ల అనుబంధం,
0: 90 ఏళ్ల మన కథ.
1: సో తుమ్మలపల్లిలో ఈ ఆదివారం సాయంత్రం కలుద్దామా?
0: ఆకాశవాణి 90 ఏళ్ల సంబరాన్ని కలిసి సెలబ్రేట్ చేద్దాం.

మీరు వింటున్నారు ఆకాశవాణి 102.2. చిత్రగీతాల్లో ఉన్నాం, ఇప్పుడు విందాం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన ఆత్రేయ గీతం, చిత్రం రాజ్ కుమార్.

విన్నపాట ఎగిరే పావురమ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన వేటూరి గీతం అది. చివరగా విందాం ఆనంద భైరవి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన వేటూరి గీతం.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి 102.2 ప్రకటించిన కార్యక్రమం మరి కాసేపటిలో.
1: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రముఖ డోలు విద్వాంసులు, ఆకాశవాణి టాప్ గ్రేడ్ కళాకారులు, ప్రతిష్టాత్మక సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత శ్రీ వినుకొండ సుబ్రహ్మణ్యం గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు.
2: శ్రోతలకి, సంగీత ప్రియులకి నమస్కారం. ఎప్పుడో 1936 ప్రారంభమై ఈ 2026 సంవత్సరానికి 90 వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి ఆకాశవాణి ఈ నేపథ్యంలో ప్రత్యేక కార్యక్రమాలుగా 90 వసంతాల ఆకాశవాణి నిర్వహిస్తోంది ఆకాశవాణి విజయవాడ తదితర కేంద్రాలు. ఈ నేపథ్యంలో మనం ఈరోజు ఒక ప్రముఖ డోలు విద్వాంసుల్ని కలిసి వారి అనుభవాలు మనతో షేర్ చేసుకోబోతున్నారు. వీరు ప్రముఖ డోలు విద్వాంసులు శ్రీ వినుకొండ సుబ్రహ్మణ్యం గారు. వీరు నెల్లూరు జిల్లా నుంచి వస్తున్నారు. ఆకాశవాణిలో టాప్ గ్రేడ్ ఆర్టిస్ట్గా ఎన్నో సంవత్సరాల నుంచి కార్యక్రమాలు అందిస్తున్నారు. అలాగే 2022 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే సంగీత నాటక అకాడమీ అవార్డు రహిత కూడా. నమస్కారం అండి.
3: నమస్కారం సార్.
2: సార్ సుబ్రహ్మణ్యం గారు, మన ఆకాశవాణి 1936 ప్రారంభమైందండి, అలాగే ఇప్పుడు 2026 సంవత్సరంలో మనం 90 వసంతాలు పూర్తి చేసుకోబోతోంది. ఈ నేపథ్యంలో మీకు ఆకాశవాణితో ఉన్న అనుభవాల్ని మాతో పంచుకోమని కోరుకుంటున్నాం. ముందుగా మీ బాల్యం ఎక్కడ ప్రారంభమైంది, మీరు ఎక్కడ పుట్టారు, మీరు ఈ డోలు ఎక్కడ నేర్చుకున్నారు, మీ గురువుగారు ఎవరో ఒకసారి షేర్ చేయండి సార్.
3: నాది నెల్లూరు జిల్లాలో కోట మండలం నెల్లూరుపల్లి కొత్తపాలెం సార్. చిన్నప్పటి నుంచి నేను చదువుకునేటప్పుడు, హై స్కూల్ చదువుకునేటప్పుడు నాకు ఈ డోలు అంటే ఇష్టంతో చదువు కూడా తక్కువే చేసుకున్నాను, డోలు అంటే ఇష్టంతో చదివాను. 1965 తిరుపతి నాదస్వర పాఠశాల మ్యూజిక్ కాలేజ్ ఉంది సార్, అక్కడ చేర్పించారు మా తల్లిదండ్రులు. మాది చిన్న కుటుంబం, ఒక వ్యవసాయం కుటుంబం, కానీ దాని మీద ఇష్టంతో కష్టమైన డోలు నేర్చుకున్నాను సార్. కష్టమైన పరిశ్రమ అది.
2: మీ గురువుగారు ఎవరండి అక్కడ?
3: మా గురువుగారు ఫస్ట్ అన్నవరపు బస్వయ్య మ్యూజిక్ కాలేజీలో పక్కన నాదస్వర పాఠశాల ఉంది, టీటీడీ. నాకు అక్కడ సీట్ వచ్చింది, దానికి ఇంటర్ ఉంటుంది. ఇంటర్లో సెలెక్ట్ అయిన 66, 67, 68లో నాకు 3 సంవత్సరాలు కోర్సు అది. అన్నవరపు బస్వయ్యని పెద్ద విద్వాంసులు ఆయన టీచర్గా ఉన్నారు. 3 సంవత్సరాలు చేసుకొని 69లో నాకు సర్టిఫికేట్ ఇచ్చారు, ఫస్ట్ క్లాస్ సర్టిఫికేట్.
2: సంతోషం అండి సుబ్రహ్మణ్యం గారు. ఎక్కడో నెల్లూరు జిల్లాలో కొత్తపాలెం గ్రామం నుంచి వచ్చి మీరు ప్రతిష్టాత్మకమైన సంగీతంలో, ముఖ్యంగా క్లాసికల్ మ్యూజిక్, శాస్త్రీయ సంగీతంలో మీరు సంగీత నాటకం అకాడమీ అవార్డు పొందడం చాలా గర్వకారణం అండి. మీకు తర్వాత గురువులు ఎవరండి, మీ తర్వాత ప్రస్థానం ఎలా ప్రారంభమైంది, మీరు అక్కడ సర్టిఫికేట్ కోర్సు చేశారు, తర్వాత ఎలా ప్రారంభమైంది?
3: 3 సంవత్సరాల కోర్సు అంటే చాలదు సార్. అది 3 సంవత్సరాలు అంటే పాల వరుసలో, పెద్ద పాల వరుసలో జాతులు, చిన్న చిన్న బిట్లు నేర్చుకుంటాం. ఎక్కడైనా కచేరీ వాంచేదానికి అది సాదు. అప్పుడు ప్రైవేట్గా సీఎం రాజగోపాల్ అని ఆయన మ్యూజిక్ కాలేజీ లెక్చరర్, ఆయన దగ్గర 4 సంవత్సరాలు నేర్చుకున్నాను. ఆయనది ఏంటంటే మనకు కావాల్సింది బయట కచేరీకి ఏం వాంచాలా అనేది, నాదస్వరానికి ఏం వాంచాలనేది, ప్రజల్లో ఏం వాయిస్తే మనకు మంచి పేరు వస్తుంది, అది నేర్చుకున్నాను సార్.
2: అయితే సుబ్రహ్మణ్యం గారు, మీకు మొట్టమొదటిగా ఆకాశవాణితో అనుబంధం ఎప్పుడు ఏర్పడింది? మీరు అంటే మనకు ఒక ప్రక్రియ ఉంటుంది కదా, ఆకాశవాణిలో ఆడిషన్స్ చేస్తాం, ఎటువంటి కళాకారులకైనా మనం డైరెక్ట్గా కార్యక్రమాలు ఇవ్వకుండా ఆడిషన్ చేస్తాం. అలా మీరు ఏ ఆకాశవాణి కేంద్రంతో మొట్టమొదటిసారి మీరు ఆడిషన్ నిర్వహించారు, ఎక్కడ పాస్ అయ్యారు?
3: టీటీడీలో నాకు ఇంట్రో పెట్టారు, బాగా వాయిస్తున్నాడు అని. దాంట్లో సెలెక్ట్ అయ్యి కొండ మీద శంకుమిట్టు ఉంది, అప్పుడు ఒక చిన్నది కాటేజ్ నుండి. దాంట్లో ఇంట్రో పెట్టారు పెద్ద విద్వాంసులు, ఏకేశన్న గారు, మునరాయ గారు, దూరు వెంకయ్య గారు. దాంట్లో సెలెక్ట్ అయిన దాంట్లో 2 సంవత్సరాలు నేను ఏకేసి నటరాజన్ అని ఎవరెస్ట్ క్లారినెట్ అయిన, ఆయన దగ్గర ఉత్తీర్ణ అయిన 2 సంవత్సరాలు. తర్వాత ఆయన దగ్గర ఉన్నప్పుడు నాకు రేడియో మీద ఆశ మళ్ళింది, రేడియో ఉంటే బాగుంటుంది, ఈయన రేడియో ప్రోగ్రాం పోతే నేను కూడా పోతాను, నాకు కూడా ఉంటే బాగుంటుందని కడపకు పెట్టుకుంటే పినాకపాణి గారని నేను గాత్రం పెద్ద విద్వాంసుడు, అందరికీ గురువు ఆయన, బాలమురళి గారికి, నెదురుమురికి, వీళ్ళందరికీ గురువు. ఆయన జడ్జికి వచ్చాడు, అప్పుడు నన్ను సెలెక్ట్ చేసి 20 మంది పోయినాం. ఆ రోజు ఉదయాన్నే సెలెక్ట్ అయిపోయింది, బోర్డు వేసేస్తారు అప్పుడు పరిస్థితి, బోర్డు వేసేస్తారు. ఆ బోర్డులో నేను సెలెక్ట్ అయినానని మన్నాడే దానికి ఫైనల్ వాంచు.
2: మీకు ఎంత వయసు అండి అప్పుడు?
3: అప్పుడు ఇంచుమించు ఒక 32-33 ఉంటాయి సార్.
2: 30 ఏళ్ళకి మీరు మొట్టమొదటి ఆడిషన్ ఇచ్చి పాస్ అయ్యారు బి గ్రేడ్. తర్వాత మొదటి కచేరీ ఎప్పుడు మీరు ఆకాశవాణిలో చేశారు?
3: 85లో 86 80 ఏళ్ళు అంతా ఒక 3 సంవత్సరాలు అక్కడ కడపలో చేశాను సార్. నన్ను పిలుచుకొని పోతే నేను కడపకు పోయి వాయించి వచ్చేది. ఎవరు ఆదర్శం
2: మీకు గుర్తుందా అండి మొట్టమొదటి మీ రెమ్యునరేషన్ ఎంతో మీకు అప్పుడు వాయించిన?
3: తెలుసు సార్, 275
2: మొట్టమొదటి.
3: ఆ డబ్బులు మా గురువుకి ఇచ్చిన, ఎందుకంటే నేను వాళ్ళని మనసుండి మా గురువు గారికి దక్షిణగా ఇచ్చిన. నేను పోవటమే ఫేస్ అయినా. అప్పుడు అక్కడ వాంచేటప్పుడు 2-3 సంవత్సరాలు వాంచాను సార్. తర్వాత నాది అక్కడి నుంచి వచ్చేసాను కదా, నేను నెల్లూరు జిల్లాకు వచ్చేసాను, కోటమండలం నుంచి గూడూరుకు వచ్చేసా.
2: సుబ్రహ్మణ్యం గారు, ఇక్కడ ఒక ప్రశ్న, ఎవరైనా కళాకారులు అక్కడతో ఆగిపోతే పెద్ద అభివృద్ధి ఉండదు కదా, మీ తర్వాత బీలో అయినారు, తర్వాత బీహైకి వచ్చారు, ఈ అభివృద్ధి ఎలా జరిగింది, మీ కచేరీ సాధన ఎలా కొనసాగించారు?
3: ఈ బీ వాంచినప్పుడు ఒక చిన్న విద్వాంసుడిగానే ఉంటాం, బీహై చేసుకుంటే బాగా విద్వాంసుడు అవ్వచ్చు కదా అనే ఉద్దేశంతో బీహైకి మళ్ళీ అప్లికేషన్ వేసి, అప్పుడు అప్లికేషన్ ఇచ్చేసి సార్ ఒక ఫారం ఇచ్చేది, అప్పుడు రాయటం పట్టడం చేయటం ఉన్నింది. అప్పుడు ఇంటర్ ఉన్నింది, ఇంటర్ వాంచినట్టు వెంటనే నా బీహై సెలెక్ట్ అయినా. బీహై అయిన ఒక సంవత్సరంలోనే మళ్ళీ ఏ గ్రేడ్గా నేను ఇక్కడే విజయవాడ రేడియో స్టేషన్లో సెలెక్ట్ అయ్యాను. అయిన 10 సంవత్సరాల పైన టాప్ గ్రేడ్ అని అన్నారు. అప్పుడు టాప్ గ్రేడ్ కరెక్ట్గా పెట్టుకున్నా ఇక్కడనే విజయవాడ స్టేషన్లోనే టాప్ గ్రేడ్ కూడా సెలెక్ట్ అయినాడు సార్. అప్పుడు టాప్ గ్రేడ్ సెలెక్ట్ అయితే నన్ను సెలెక్ట్ అయిన వెంటనే ఢిల్లీకి జడ్జిమెంట్కి పిలిచారు, ఈ రికార్డులు చూసేదానికి. ఆల్ ఇండియా రేడియో 2 సార్లు పోయినాను, మొన్న కూడా 3వ సారి పోయినాను ఇటీవాళ్ళకి సార్. తర్వాత నేను మొన్న అకాడమీ తీసుకున్నప్పుడు కూడా పోయినాను, ఆ స్టేషన్కి అది గుర్తుగా అందరూ పరిచయం కాబట్టి పోయి వచ్చినాను.
2: సుబ్రహ్మణ్యం గారు, ఇప్పుడు బీకి, బీహైకి, ఏకి, అలాగే టాప్ గ్రేడ్కి తేడా ఏముంటుందండి? ఎలా మీ కచేరీ సాధన ఎలా ఇంప్రూవ్ చేసుకుంటా వెళ్తారు, ఏమిటి తేడా?
3: బీకి ఒక క్వాలిటీ ఉంటుంది వాయిద్యం, బీహైకి కొంచెం బాగా వంచాలి. బీహై సెలెక్ట్ అయితే స్టేషన్లో కదిలిచ్చరు, అది స్టాండర్డ్. బీహైకి వచ్చిన వాళ్ళు చాలామంది బీహై వాయిస్తున్నాం కదా, ఏ గ్రేడ్ కూడా వాయిస్తే బాగుంటుందని. అప్పుడు మా సాధనలో మేము ఇంప్రూవ్ అయ్యేదానికి రేడియో మెయిన్,
2: ఆకాశవాణి.
3: ఆకాశవాణి ఎందువల్లంటే మేము ఇంప్రూవ్ కావాలంటే రేడియోలో ఎంత బాగా వాయిస్తే కదా మనం సెలెక్ట్ అవుతామని. మేము ఇంప్రూవ్ అయ్యేదానికి రేడియో ఉపయోగపడ్డా సార్. ఎవరైనా వాయించినట్టు రికార్డు తీసుకుని వినటం, ఎక్కడైనా మంచి కచేరీలు పోయి వినటం, దాన్ని మనం ఇంప్రూవ్ చేసుకోవటంలో ఏ టాప్ దాకా వచ్చాను సార్.
2: మీకు ఈ ప్రయాణంలో ఇన్స్పిరేషన్ నిలిచిన డోలు విద్వాంసులు ఎవరండి, మీరు ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యి బాగా నేర్చుకున్నారు?
3: చాలా మంది సార్, దానికి సీఎం మున్నరామయ్య మన ఆంధ్రప్రదేశ్, అన్నవరం బసవయ్య మా గురువు గారు, సీఎం రాజగోపాల్ అన్న మా గురువు గారు, ఇంకా తమిళనాడు ఎత్తుకుంటే హరిద్వారం ఏకే పల్లెమేలు గారు, కలిమూర్తి గారు, ముదుకుమార్స్ గారు, ఇట్టా లైన్కి వచ్చింది. వలయపాటి సుబ్రహ్మణ్యం గారు, దీంట్లో ఏంటంటే డిప్లొమాకి వచ్చినప్పుడు చరిత్ర రాయాలి ఎవరైనా ఒక విద్వాంసులది, వీళ్ళందరూ పెడతారు. అప్పుడు అంతటికి ఎదుగుంటేనే కదా వాళ్ళు పెడతారు.
2: అవును, కొన్ని కచేరీలు మీరు సోలోగా వాయించుంటారు, అలాగే వాద్య సహకారం కూడా చేస్తుంటారు కదా, మీరు వాద్య సహకారం చేసిన ప్రముఖ విద్వాంసులు కొంతమంది చెప్పమంటే ఎవరు చెప్తారండి ఆకాశవాణిలో?
3: సార్, ఆకాశవాణిలో కసుమురు కే పెంచలేయ గొప్ప నాదస్వరం, ఇక్కడనే ఏ గ్రేడ్ అయినాడు, ఇటీవల కాలం అయిపోయాడు, ఆయనతో ఎక్కువ సహకారం చేశాను. కాకపోతే ఇంకా పెద్దవాళ్ళు ఏకేశన్ నటరాజన్ గారు, చాలా మందితో ఇండియాలో బాగా ప్రముఖుల వైలును అనవరపు రామస్వామి గారు, ఓబి కచేరీ వంచాను గుంటూరులో సద్గురు శరణ్ గారితో లైవ్, అంటే రాగం తానం పల్లవి ఇచ్చారు గుంటూరు ఓబి కచేరీకి లైవ్, అది దాంట్లో వంచాను. చాలా ప్రముఖులతో వాంచి నాకు తెలియదు కూడా తెలుసుకున్నాను సార్, నాకేమైతే తెలీదు ఇట్లా వాయిస్తే బాగుంటుంది అనేది కూడా ఆ కచేరీలో తెలుసుకున్నాను.
2: మీకు ఈ ప్రయాణంలో ఆకాశవాణి ఎంతవరకు సహకారం అందించిందండి?
3: ఆకాశవాణిలో ఒక ప్రోగ్రాం వచ్చిందంటే ఆనందమే వేరు, ఇంట్లో భార్యకి బిడ్డలకి చెప్పుకోవటం ఉంటుంది, బయట పోయినప్పుడు అందరితో నాకు ఆకాశవాణి నుంచి రికార్డు వచ్చింది వాంచాలా, రేపు ప్రోగ్రాం వచ్చింది, నేషనల్ ప్రోగ్రాం వచ్చింది, ఇట్లా చెప్పుకుంటాం సార్. ఆ ఆనందంతో డోలు కూడా బాగా వాయిస్తాం సార్. సంగీతంలో కష్టమైన వాయిద్యం లేకి పరిశ్రమ డోలు సార్, అది మాత్రం ఆకాశవాణి మాకు ప్రాణభిక్ష సార్. ఈ సంగీతం వాంచే వాళ్ళకి ఆకాశవాణి వస్తే దేవుడి నుంచి వరం వచ్చినట్టు ఉంటుంది సార్. అంతే,
2: వినుకొండ సుబ్రహ్మణ్యం గారు, మీరు నేషనల్ ప్రోగ్రామ్స్ కూడా కచేరీ చేశారు?
3: చాలా చేస్తున్నాను సార్, ఈ స్టేషన్లో ఒక 5-6 చేస్తున్నాను. ఫస్ట్
2: మీరు 2022 సంవత్సరానికి గాను మనకు శాస్త్రీయ సంగీతంలో ఇచ్చే ప్రతిష్టాత్మక పురస్కారం సంగీత నాటక అకాడమీ అవార్డు తీసుకున్నారు, దీని పట్ల మీ స్పందన ఏంటి, ఆకాశవాణి పాత్ర ఏంటి మీకు ఈ అవార్డు రావడంలో?
3: మెయిన్ నాకు ఈ ఆకాశవాణి భిక్ష పెట్టింది సార్, ఎందుకంటే బాగా వాయించాను బాగా వాయిస్తాను అనేది ఈ స్టేషన్ పేరు వచ్చింది. సంగీత నాటక అకాడమీ అంటే ఎవరికి ఇచ్చినా పెద్దవాళ్ళకి, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి, బాలమల్లి గారికి, నేదురానికి, వీళ్ళందరికి ఇచ్చున్నారు. దీంట్లో తీసుకుంటారు ముందు ఈ సంగీతంలో కరెక్ట్గా వాయించున్నాడా చేస్తున్నాడా, ఎక్కడన్నా క్యాసెట్లు రికార్డులు ఎన్ని చేస్తున్నారంటే నేను ఏ స్టేషన్లో వాయిస్తున్నానో ఆ స్టేషన్లో అడుగుతారు, నాకు తెలియకుండానే అడుగుంటారు, దాన్ని తీసుకుంటారు. వినుకుంట సుబ్రహ్మణ్యం బాగా వాయిస్తాడా, బాగా వాయించున్నాడా, వచ్చిన్నాడు బాగా, వాంచిన క్యాసెట్లు ఏమైనా ఉన్నాయా, ఎక్కడన్నా ప్లే చేసినప్పుడు నాదనే రాజం ఎక్కడైనా కచేరీలు ఇవన్నీ తీసుకుంటారు, ఇవన్నీ కరెక్ట్గా ఉంటేనే ఇస్తారు, కరెక్ట్ లేకపోతే తీరు. ఎందుకంటే పెద్ద ఇష్యూ ఇది, ఒక రాష్ట్రపతి గారు ఇచ్చేటువంటి గౌరవం.
2: అయితే మీకు ఆ తీసుకున్న రోజు మీకు ఏమనిపించిందండి? నెల్లూరులో గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి ఢిల్లీకి వెళ్ళి ప్రతిష్టాత్మకంగా రాష్ట్రపతి గారి చేతుల మీదుగా తీసుకుంటున్నప్పుడు మీ ప్రయాణం గురించి ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమనిపించింది?
3: నా కొడుకులు బెంగళూరులో ఉన్నారు సార్, ఈతో అక్కడ ఉన్నప్పుడు ఇది వార్త వచ్చింది, నేను భయపడ్డాను నిజమేనని. అప్పుడు ఆల్ ఇండియా రేడియో వాళ్ళు సద్గురు శరణ్ గారు ఏకోజోన ఫోన్ చేసిన 4 గంటకే, కాగితాలన్నీ బెంగళూరులో లేకుండా గూడూరులో ఉన్నాయి, మరుసటి రోజు వచ్చి కాగితాలు ఎత్తుకోబోయి నా బిడ్డలు కొడుకులు ఉన్నారు అక్కడ, వాళ్ళు నా ఫ్లైట్లో తీసుకోమన్నారు. ఎందుకంటే ఇచ్చిన 3వ రోజే ఫోన్ చేసినారు, ఎలక్షను వెంటనే ఇచ్చేస్తాం 6వ తేదీనని. ఆ 6వ తేదీ ఇచ్చేట ముందుగా ఒక ట్రయల్ చూపించారు ఎట తీసుకోవాలని. ట్రయల్లోనే కాళ్ళు ఉనికినాయి సార్, భయపడ్డాను. మాకు రూము భోజనం చెప్పని సాధ్యం కాదు సార్, అంత చేశారు గవర్నమెంట్. 6వ తేదీ సాయంకాలం 4 గంటలకి 4:30కి ఆమె దగ్గర పోయి నేను తీసుకోవాలి. మా కొడుకు వచ్చిన్నాడు, వెనకున్నాడు, నా వంతు వచ్చింది. ఫస్ట్ లైన్లోనే 6వ నెంబర్ సార్ నేను ఆమె దగ్గర తీసుకునే వాళ్ళలో. అప్పుడు ఆమె పక్కన 2 మధ్య మంత్రులు ఉన్నారు, సిబ్బంది ఉంది. నా కాళ్ళు ఒలిగినాయి సార్, ఎంతంటే నేను ఈ స్థాయికి ఎదిగినానా అనే వణుగుతూ ఈ రేడియో స్టేషన్ ఇచ్చిన భిక్ష మాత్రం అనుకున్నాను సార్. రేడియో స్టేషన్ లేకపోతే నాకు రాదు, సంగీతమే ఇది. వాళ్ళు పెట్టిన భిక్షను మాత్రం సంతృప్తి పొంది ఆమె దగ్గర తీసుకున్నప్పుడు నేను ఏదో దేవలోకానికి పోయి వచ్చినట్టు అనిపించింది సార్. వాళ్ళు చేశారు సార్, నాతో ఒకటి 82 మందికి ఇచ్చారు, దాంట్లో ఇండియాకి డోలు వాయిద్యానికి ఒక్కరికి ఇచ్చారు సార్. దానికి మన శేషనికి ఉదయపూర్వక నమస్కారాలు సార్.
2: ఇదంతా మీ విద్వత్తు, మీ యొక్క సాధన వెనుకున్న కృషి మాత్రమేనండి. దీనికి ఇతోదికంగా మన ఆకాశవాణి కేంద్రాలు కూడా కళాకారులకు ఎప్పుడూ సహకారం అందిస్తూ ఉంటాయి. అయితే వినుకొండ సుబ్రహ్మణ్యం గారు, మీరు చేసిన ఇతర ప్రధాన కచేరీలు ఎక్కడెక్కడ చేశారో చెప్పండి ఒకసారి.
3: ఇండియాలో ఒక్క కలకట్టా తప్ప బెంగళూరు చేశాను, మద్రాసు చేశాను, అన్ని పెద్ద పెద్ద సిటీల్లో చేశాను. మంచోళ్ళతో మంచున్నాను సార్, షబాష్ అనిపించుకొని వచ్చిండ.
2: టీటీడీలో మీరు భాగస్వామి
3: నాదనీయ రాజనం అయితే ఏమి

0: ఈ రోజుకి అక్కడ ఉద్యోగాలు ఇవ్వాలంటే ఒక నెంబర్ నేను సార్, ఎందుకంటే అది కరెక్ట్గా చేస్తున్నాను. ఏం చెడ్డ పేరు లేదు సార్, ఎక్కడ చెడ్డ పేరు లేదు. జడ్జిగా ఎప్పుడైనా ఈ రెండోది కాలేజీకి డిప్లొమా కాకుండా ప్రవీణ విశారద ఉంటాయి సార్, వాటికి జడ్జిమెంట్కి నేనే పోతా. మొన్నే పోయిచ్చాను మార్చిలో. నెక్స్ట్ డిప్లొమాకి సర్టిఫికేట్ కోర్సు కూడా నేనే పోతుంటాను సార్. ఎక్కడ ఎక్కడ ఒక పొరపాటు లేకుండా నా డ్యూటీ నేను చేసుకుని వచ్చేస్తున్నాను సార్. టీటీడీలో ఇప్పుడు 20-30 సంవత్సరాల నుంచి పోతున్నాను సార్. నాది నేరాజం ఎన్ని కచేరీలో అంచుండా, సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంచుండా, చాలా మంచున్నాను సార్.
1: అయితే సుబ్రహ్మణ్యం గారు, మీకు వచ్చిన ఈ సంగీత నాటక అకాడమీ అవార్డు కాకుండా ఇతర పురస్కారాల గురించి చెప్పండి, ఎవరెవరి దగ్గర అవార్డులు తీసుకున్నారు?
0: లై నిలవైన బిరుదు ఇచ్చారు సార్, అనంబర రామస్వామి గారు, ఎమ్మెల్యే మంత్రులు అంతా నెల్లూరులో ఇచ్చారు సార్. అంటే టాప్ గ్రేడ్ వచ్చిన తర్వాత ఆ జిల్లాకి ఎవరికి లేదు, టాప్ అంటే ఎవరికో వచ్చేవాళ్ళు. ఆ టైంలో వచ్చింది నాకు. అప్పుడు పెద్ద సన్మానం చేశారు నెల్లూరులో మా వాళ్ళు అయితే ఇతరులు అయితే అందరూ. ఆ సన్మానానికి అనంబరం రామస్వామి గారు వచ్చారు, వైలిన్ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ వచ్చి లయ నిలవైన బిరుదు ఇచ్చారు సార్. అంటే అంత లయతో వాయిస్తావు కాబట్టి, లైవ్ అయిన వాయిద్యం కాబట్టి లయతోనే సంబంధించినటువంటి బిరుదు ఇచ్చారు సార్.
1: ధన్యవాదాలండి సుబ్రహ్మణ్యం గారు. ప్రతిష్టాత్మకమైన సంగీత నాటక అకాడమీ అవార్డు తీసుకొని ఆకాశవాణిలో ఎన్నో సంవత్సరాలుగా టాప్ గ్రేడ్ ఆర్టిస్ట్గా మీరు కచేరీలు చేస్తూ ప్రజల మన్ననలు పొందుతూ ఉన్నారు. ఇలాగే భవిష్యత్తులో మరిన్ని అవార్డులు తీసుకొని మన రాష్ట్రానికి, మన ఆకాశవాణి కేంద్రానికే కాకుండా దేశానికి కూడా మరిన్ని ప్రశంసలు తీసుకొస్తారని ఆశిస్తున్నామండి. ధన్యవాదాలు సార్. మరొకసారి
0: ఉదయపూర్వక నమస్కారాలు.
2: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రముఖ డోలు విద్వాంసులు, ఆకాశవాణి టాప్ గ్రేడ్ కళాకారులు, ప్రతిష్టాత్మక సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత శ్రీ వినుకొండ సుబ్రహ్మణ్యం గారితో పరిచయం మీరింతవరకు విన్నారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 8:30 వస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి వింటారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది వేదుల నరసింహం. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు తెలంగాణలో 1535 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన పలు రైల్వే ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ శాసనసభ పార్టీ నేత సువేందు అధికారి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. అత్యాధునికమైన మిర్వ్ సాంకేతికతతో కూడిన అగ్ని క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గుజరాత్, పశ్చిమ రాజస్థాన్లో కొన్ని ప్రాంతాలలో తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD హెచ్చరించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు బెంగళూరులో ఆధ్యాత్మిక సంస్థ ఆర్ట్ ఆఫ్ లివింగ్ 45వ వార్షికోత్సవంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా సంస్థ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన ధ్యాన మందిరాన్ని ప్రధాని ప్రారంభించనున్నారు. అనంతరం ప్రధానమంత్రి తెలంగాణలో పర్యటిస్తారు. 1535 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన పలు రైల్వే ప్రాజెక్టులను ఆయన జాతికి అంకితం చేయనున్నారు. 118 కిలోమీటర్ల మేర నిర్మించిన కాజీపేట విజయవాడ మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టును ప్రధాని ప్రారంభించనున్నారు. కాజీపేట జంక్షన్ వద్ద ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించేందుకు నిర్మించిన రైల్ అండర్ రైల్ RUR బైపాస్ను కూడా నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. రైల్వే ప్రాజెక్టుల ప్రారంభోత్సవం అనంతరం ప్రధాని మోదీ సాయంత్రం సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్ చేరుకుంటారు. ఈ పర్యటనలో సోమవారం సోమనాథ్ ఆలయ పునరుద్ధరణ 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న సోమనాథ్ అమృత్ మహోత్సవంలో పాల్గొంటారని ప్రధాని కార్యాలయం PMO వెల్లడించింది. సోమనాథ్ క్షేత్ర విశిష్టతను ఆధ్యాత్మిక వారసత్వాన్ని చాటి చెప్పేలా ప్రత్యేక స్మారక స్టాంపు నాణాన్ని ప్రధాని విడుదల చేయనున్నారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ శాసనసభ పార్టీ నేత సువేందు అధికారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ఆర్ఎన్ రవి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ముఖ్యమంత్రితో పాటు 5 కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్, NDA పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. దేశవ్యాప్తంగా ప్రజలకు సామాజిక భద్రత కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన PMSBY, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన PMJJBY, అటల్ పెన్షన్ యోజన APY పథకాలు విజయవంతంగా 11 ఏళ్లు పూర్తి చేసుకున్నాయి. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. సమాజంలోని అణగారిన బలహీన వర్గాలకు సైతం తక్కువ ఖర్చుతో కూడిన ఆర్థిక రక్షణను అందించడమే ఈ పథకాల ప్రధాన ఉద్దేశమని మంత్రిత్వ శాఖ పేర్కొంది. పథకాల పురోగతిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికతతో ప్రారంభమైన ఈ పథకాలు బీమా, పెన్షన్ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చాయని కొనియాడారు. ఇప్పటి వరకు పీఎం జీవన్ జ్యోతి బీమా యోజనలో 27 కోట్లకు పైగా, పీఎం సురక్ష బీమా యోజనలో 58 కోట్ల మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారు. అలాగే వృద్ధాప్య భరోసా ఇచ్చే అటల్ పెన్షన్ యోజనలో 9 కోట్ల మంది సభ్యులుగా చేరారు. భారత్, ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశాల మధ్య ఉన్న చారిత్రక సాంప్రదాయక సంబంధాలు ఎంతో ఉన్నతమైనవని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ పేర్కొన్నారు. ద్వైపాక్షిక పర్యటనలో భాగంగా ఆయన ఈరోజు ట్రినిడాడ్ అండ్ టొబాగోలోని విదేశీ కారికోమ్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహించిన పతాకావిష్కరణ కార్యక్రమంలో ప్రసంగించారు. ఇరు దేశాల మధ్య కేవలం స్నేహమే కాకుండా వస్త్రధారణ, క్రీడలు, సంప్రదాయాల విషయంలోనూ ఎంతో సారూప్యత ఉందని జైశంకర్ పేర్కొంటూ,
1: India has traditionally had very warm and friendly relations with Trinidad and Tobago, and these ties have been underpinned by shared history, our struggle against colonialism, and by our very special bonds of cricket. The people of our two countries share so much in common, whether we talk of clothing and sports or food habits and traditions.
0: అనంతరం ఆ దేశ ప్రధాని కమలా ప్రసాద్ బిసేనర్తో కేంద్ర మంత్రి భేటీ అయ్యారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు చేపట్టాల్సిన కొత్త ప్రాజెక్టులపై వారు చర్చించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. అత్యాధునిక మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటెడ్ రీఎంట్రీ వెహికల్ మిర్వ్ సాంకేతికతతో కూడిన అగ్ని క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఒడిషా తీరంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి నిన్న నిర్వహించిన ఈ ప్రయోగం ఆశించిన లక్ష్యాలను చేరుకుందని రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. హిందూ మహాసముద్ర ప్రాంతంలోని భౌగోళిక పరిధిలో వేర్వేరు దిశల్లో ఉన్న వివిధ లక్ష్యాలను ఇవి ఏకకాలంలో ఛేదించగలవని ఆ శాఖ తెలిపింది. ఈ ఘనత సాధించిన డిఆర్డిఓ శాస్త్రవేత్తలు, భారత సైన్యం, పారిశ్రామిక భాగస్వాములను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందించారు. పెరుగుతున్న భౌగోళిక రాజకీయ సవాళ్లు, ముప్పులను ఎదుర్కోవడంలో ఈ క్షిపణి దేశ రక్షణ వ్యవస్థకు బలాన్ని చేకూరుస్తుందని ఆయన పేర్కొన్నారు. తమిళగా వెట్రికళంగం టీవీకే అధినేత సి జోసెఫ్ విజయ్ ఈరోజు చెన్నైలోని లోక్భవన్లో గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్తో కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన ఎమ్మెల్యేల మద్దతు పత్రాన్ని సమర్పించారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో 108 స్థానాలను గెలుచుకుని అతిపెద్ద పార్టీగా నిలిచిన టీవీకే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 234 సభ్యుల అసెంబ్లీలో 118 స్థానాలు అవసరం. ఈ సంఖ్యను చేరుకోవడానికి విసికే, ఐయుఎంఎల్ నిబంధన లేని మద్దతు ప్రకటించాయి. చెన్నైలో మీడియాతో మాట్లాడిన టీవీకే నేత అదవ్ అర్జున, ఈ రెండు పార్టీలతో పాటు కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం కలిపి మొత్తం 13 మంది ఎమ్మెల్యేల మద్దతు లభించిందని తెలిపారు. గ్రామీణ భారతావని అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న ఉత్తమ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం జాతీయ పంచాయతీ పురస్కారాలు 2025 ప్రకటించింది. దేశవ్యాప్తంగా వివిధ విభాగాల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన 42 పంచాయతీలు ఈ అవార్డులకు ఎంపికయ్యాయి. వచ్చే నెల జూన్ 3వ తేదీన న్యూఢిల్లీలో నిర్వహించనున్న కార్యక్రమంలో ఈ పురస్కారాలను ప్రదానం చేయనున్నట్లు కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఈరోజు వెల్లడించింది. ఈ ఏడాది అవార్డుల జాబితాలో కర్ణాటక 6 పురస్కారాలతో ప్రథమ స్థానంలో నిలవగా ఆంధ్రప్రదేశ్, ఒడిశాలు 5 అవార్డులతో తర్వాతి స్థానాలను దక్కించుకున్నాయి. దేశవ్యాప్తంగా మారుమూల గ్రామాలను ప్రధాన స్రవంతితో అనుసంధానించే ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పీఎంజీఎస్వై 25 పూర్తి చేసుకుంది. ఈ పథకం రజతోత్సవ వేడుకలతో పాటు 4వ విడత పీఎంజీఎస్వై జాతీయ స్థాయి ప్రారంభోత్సవ కార్యక్రమం రేపు మధ్యప్రదేశ్లోని సీహోర్ జిల్లా భైరుందాలో జరగనుంది. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రవాణా వ్యవస్థ బలోపేతం కావడం వల్ల ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడంతో పాటు విద్య, వైద్యం, వ్యవసాయ మార్కెట్లకు చేరువయ్యే అవకాశం సులభతరం అవుతుందని కేంద్ర మంత్రిత్వ శాఖ వెల్లడించింది. చైనాలోని షాంఘైలో జరుగుతున్న ఆర్చరీ వరల్డ్ కప్ 2026 రెండో దశలో భారత ఆర్చర్ సహిల్ జాదవ్ కాంస్య పథకం సాధించాడు. మహారాష్ట్రకు చెందిన 25 జాదవ్, డెన్మార్క్ సీనియర్ ఆటగాడు మార్టిన్ డామ్స్బోను 147-144 స్కోరుతో ఓడించి ఈ టోర్నమెంట్లో భారత్కు తొలి పథకాన్ని అందించారు. ఐపీఎల్ 2026 భాగంగా జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన రాజస్థాన్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకోగా బ్యాటింగ్కు దిగిన గుజరాత్ టైటాన్స్ 11 ఓవర్లు పూర్తయ్యేసరికి 1 వికెట్ నష్టపోయి 119 పరుగులు చేసింది. వాతావరణం. గుజరాత్, పశ్చిమ రాజస్థాన్లో కొన్ని ప్రాంతాలలో తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD హెచ్చరించింది. ఈ మేరకు పలు ప్రాంతాలకు హెచ్చరికలు జారీ చేసింది. బీహార్లో గంటకు 60-80 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురులు గాలులు వీస్తూ భారీ ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD అంచనా వేసింది. ఈ నేపథ్యంలో అక్కడ రెడ్ అలర్ట్ ప్రకటించింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు తెలంగాణలో 1535 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన పలు రైల్వే ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ శాసనసభా పార్టీ నేత శుభేందు అధికారి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. అత్యాధునిక మిర్వ్ సాంకేతికతతో కూడిన అగ్ని క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, దేశభక్తి గీతం వింటారు.

0: స్వర సంధ్య 90 వసంతాల ఆకాశవాణి సంగీత వింధ్య. సంగీత ప్రియులందరికీ ఇదే మా హృదయపూర్వక ఆహ్వానం. 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో భాగంగా మే 10వ తేదీన తుమలపల్లి క్షేత్రయ కళాక్షేత్రంలో కర్ణాటక సంగీత గాత్ర యుగళం డాక్టర్ సర్వేపల్లి నవమల్లికాశ్రయ, డాక్టర్ సర్వేపల్లి ఫణిరాజలక్ష్మి బృందం వారిచే శాస్త్రీయ సంగీత కచేరి, అనంతరం జానపద గరగ నృత్యం శ్రీ పసుపులేటి అయ్యప్ప స్వామివారి బృందంచే ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మరి ఈ చరిత్రాత్మక 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో మీ అందరూ కూడా భాగస్వాములు కావాలని మనసారా ఆహ్వానిస్తూ ఈ చిరకాల వాణి చిరస్మరణీయ బాణీగా మీ ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: కార్యక్రమంలో తర్వాత ఘర్ ఈ చిత్రం నుంచి లతా మంగేష్కర్ పాడిన గీతం వింటారు.

0: చిత్రజగత్ కార్యక్రమంలో హిందీ చిత్ర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో వినండి లతా కిషోర్ కుమార్ పాడుతున్న గీతం.
1: సజనా
0: చిత్రం కామ్చోర్.

0: ఆ వైబ్ వినిపిస్తుందా?
1: తరాలను టచ్ చేసిన స్వరం, కాలాన్ని దాటిన కనెక్షన్,
0: 90 ఏళ్ల అద్భుత ప్రయాణంతో వచ్చేస్తోంది
1: ఆకాశవాణి స్వర సంధ్య మ్యూజికల్ కాన్సర్ట్.
0: ఇది కేవలం సెలబ్రేషన్ కాదు,
1: ఇదొక వైబ్, ఇదొక మెమరీ,
0: ఇది మన కల్చర్ కి కనెక్ట్.
1: మ్యూజిక్ ఉంటుంది, బీట్ ఉంటుంది,
0: ఉత్సాహం ఊపందుకుంటుంది,
1: మనందరం కలిసి చేసే ఓ గ్రాండ్ సెలబ్రేషన్ ఉంటుంది.
0: ఇంకెందుకు ఆలస్యం? ఈ ప్రత్యేక వేడుకకు తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రం వేదిక దగ్గరికి మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో ఫుల్ ఎనర్జీతో వచ్చేసేయండి.
1: ఈ స్టేజ్ మీద వినిపించేది కేవలం స్వరం కాదు,
0: 90 ఏళ్ల చరిత్ర,
1: 90 ఏళ్ల అనుబంధం,
0: 90 ఏళ్ల మన కథ.
1: సో తుమ్మలపల్లిలో ఈ ఆదివారం సాయంత్రం కలుద్దామా?
0: ఆకాశవాణి 90 ఏళ్ల సంబరాన్ని కలిసి సెలబ్రేట్ చేద్దాం.
2: చిత్ర జగత్ కార్యక్రమంలో వినబోతున్న గీతం మహమ్మద్ రఫీ పాడిన గీతం, చిత్రం కర్జ్.

0: Siakam coach Martin Damsbo, 147-144 in the bronze medal playoff to secure India's first medal of the ongoing tournament. And with that, we end this news bulletin.
1: ये आकाशवाणी दिल्ली का इंद्रप्रस्थ चैनल है। मीडियम वेव 366.3 मीटर अर्थात 819 किलोहर्ट्ज़, डीआरएम 810 किलोहर्ट्ज़ पर। आइए श्रोताओं, चलते हैं अगले कार्यक्रम की ओर, जो कि है आपका मनपसंद कार्यक्रम आपकी फरमाइश। मैं रचना अग्निहोत्री आप सभी का तहे दिल से स्वागत करती हूँ, अभिवादन करती हूँ, अभिनंदन करती हूँ आपके अपने प्रोग्राम में
2: समर्पण श्रीपी रवि मोजेस।
1: इससे पहले कि हम आगे बढ़े, मैं आपको एक बात बता दूं कि आप भी हमारे कार्यक्रम में शामिल हो सकते हैं। आपको करना
2: भगवत गीता पारायण भगवत गीता श्लोक विश्लेषण समर्पण श्री मल्लादि श्री राम प्रसाद निर्वहण डॉक्टर चिंडूर मालकीराव अनंतरम सरस विनोदिनी సమర్పణ డాక్టర్ పైడిపాటి ఉమానాథ శర్మ ఇంకా లలిత గీతాలు ఈ అంశాలు ఉంటాయి. ఉదయం 7:55 ఈ మాసపు పాట పాటంటి మనం వింటే రచన శ్రీ పివి రామగోపాల్ సంగీతం డాక్టర్ మండపాక శారద గానం శ్రీ బిఏ నారాయణ శ్రీమతి మూల శ్రీలత శ్రీమతి జి శ్రీ విద్య వాద్య సహకారం కీబోర్డ్ శ్రీ ఆ దుర్గా ప్రసాద్ ప్యాట్స్ శ్రీ పి రాంబాబు వీణ శ్రీమతి మంటపాక శ్రీదేవి వేణువు శ్రీ బి మల్లేశ్వరరావు తబల శ్రీ బి ధనుంజయ్. 8:30 పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖ వింటారు రచన శ్రీ ఐ సుబ్బారావు. 8:35 కర్ణాటక సంగీత సభ కార్యక్రమంలో శ్రీమతి వి సరస్వతి శ్రీమతి వి కృష్ణవేణి విష్ణుపొట్ల సోదరీమణుల గాత్రద్వయం వింటారు. వయలిన్ శ్రీ పి నాగేశ్వరరావు మృదంగం శ్రీ కె సద్గురుచరణ్ మోసింగ్ శ్రీ బివిఎస్ ప్రసాద్. ఉదయం 11:00 గుర్తు చేసుకుందాం ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుండి అందిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా ప్రముఖ చిత్రకారుడు సినీ దర్శకుడు బాబు గారికి నివాళి ప్రసంగం శ్రీ పిఎస్ భట్ గారు పర్యవేక్షణ శ్రీ పి ప్రశాంత్ కిరణ్. మధ్యాహ్నం 1:30 వనితావాణి స్త్రీల కార్యక్రమంలో మాతృ దినోత్సవం సందర్భంగా సహనశీలి అమ్మ అంశం గురించి శ్రీమతి కొండేటి సునీత గారి ప్రసంగం వేసవిలో జాగ్రత్తలు మొలకెత్తిన గింజలలో పోషక విలువలు విశేషాలు లలిత గీతాలు ఈ అంశాలు ఉంటాయి. 2:30 బొమ్మరిల్లు చిన్నపిల్లల కార్యక్రమంలో తోటపల్లి హిల్ స్కూల్ విద్యార్థులు సమర్పించే కదంబ కార్యక్రమం. 3:00 పండగొచ్చింది నాటకం వింటారు రచన శ్రీ ఆవుల వెంకటరమణ నిర్వహణ శ్రీ ఆళ్ల యోగానందీశ్వరరెడ్డి. లైవ్ విన్యాసం కార్యక్రమం 4:45 శ్రీ ఆర్ సహదేవులు గారిచే డోలు వాయిద్యం రూపకతాళంలో వింటారు. 6:30 పల్లెసీమల కార్యక్రమంలో శ్రీమతి జునుపుడి మంగమ్మ బృందంచి భజనావళి. 7:15 పంటసీమల కార్యక్రమంలో భూసార పరీక్షలు ప్రాధాన్యత గురించి డాక్టర్ పి ప్రభు ప్రసాదన్ గారితో పరిచయం రైతుల సమస్యలు శాస్త్రవేత్తల సమాధానాలు సంభాషణ వింటారు. రాత్రి 8:00 అమర భారతి సంస్కృత కార్యక్రమంలో ఆధ్యాత్మిక చింతనేని అరిషట్వర్గన ఉపగ్రి విజయం అంశం గురించి శ్రీ హరి శ్రీరామమూర్తి గారి ప్రసంగం. 8:15 90 వసంతాల ఆకాశవాణి ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా సాహిత్య సేవలో ఆకాశవాణి అనే అంశంపై ఆచార్య కోలవెన్ను మలయవాసిని గారి ప్రసంగం వింటారు విశాఖపట్నం కేంద్రం సమర్పణ. రేపు రాత్రి 10:00 రవివాసరి అఖిల భారత సంగీత సభ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం. రేపు ప్రసారమయ్యే కార్యక్రమాలలోని కొన్ని ముఖ్యాంశాలు మీరింతవరకు విన్నారు. విమర్శలకు భయపడకు, ఎదురుగాలిలోనే గాలిపటం పైకి లేస్తుంది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు సమయం 11:13 దాటి 55 సెకండ్లు. మా ఈ ప్రసారాలు 358.4 మీటర్లు అనగా 837 కిలోహెడ్స్ మీడియం వేవ్పై సమాప్తం. ఎఫ్ఎం 102.2 మెగాహెడ్స్పై మా ప్రసారాలు నిరంతరాయంగా కొనసాగుతాయి. నమస్కారం.